0: బలరామకృష్ణుడు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
1: Along with cowherd boys, Balaram Krishna were gazing the cows along the shores of the river Yamuna.
0: Gopabaluru Krishnuni yoka aata paatallo aanandamulo munigi govulu yoka tattumane marchipoyaru.
1: The cowherds there, spending the time in the company of Krishna, have forgotten themselves, not even aware of the existence of cows around.
0: Konta sepatiki chaliti bhujinchi konta vishranti teesukuntu vacharu.
1: They were resting after partaking their food for some time.
0: Ee lopala teevramainatuvanti vedi nalutisalo kudunu vyapistu vachindi.
1: In the meantime, the hot air started blowing from all corners.
0: ఎక్కడ చూచిన కూడాను మంటలు.
1: There are flames ablaze all around.
0: చూచటకే సాధ్యము కానటువంటి యొక్క జ్వాలలు.
1: The flames can't be even watched.
0: గోపబాలులు చూచారు.
1: Cowherds noticed this.
0: కృష్ణ, ఈ మంటలను నీవు తప్ప అన్యులు చల్లార్చలేరు.
1: Cowherd said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
0: ఈ తీవ్రమైన వేడి వల్ల పశువులు కూడాను భరించుకోలేక నలుదిశలు కూడాను పరిగెత్తు వచ్చాయి.
1: Cows started running hither and there, being not able to bear the severe heat.
0: ఎవరు తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
1: It was not possible for anyone to catch hold of the cows.
0: ఈ వేడి చన చనమరకు కూడాను అధికమవుతూ వచ్చింది.
1: The heat went on rising more and more.
0: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
1: The cowherds didn't find any other alternative.
0: అందరూ పరిగెత్తి వచ్చి, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించుము అని కోరారు.
1: All cowherds approached Krishna and they sought his pardon and said that he was the only refuge at that moment.
0: Krishnudu pakku navvi, Gopabalulara, inta kaalam naatu tirigi aadi paadi aanandani anubhavistukodanu, inta maatram meeku oka vidhamainatundi anubhavam lekapoyinda.
1: Krishna smilingly said to those cowherd boys, you have been moving with me, smiling, playing, singing, but could you not experience this much of fraction?
0: Kamsunu pampeetvanti udutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
1: I gave you all the delight by killing the messengers of Kamsa.
0: Ippudu ee govuru yokka avasthanu chuchi meeru bharinchalekapothunnaru.
1: I am not able to bear the present plight of the cows now.
0: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: You were not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
0: అందర్ని దగ్గర పిలిచి,
1: he called them
0: close. గోపబాలురా, విచారించకండి.
1: He said, oh boys, do not worry.
0: కోరిన ఫలమిచ్చి కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
0: అడిగిన పారిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: When there is wish fulfilling cow there, why do you buy another cow?
0: మిండిటి కాంతితో మేలు పర్వతముండా వెండి బంగారుకై వెతుకునేలా.
1: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
0: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
1: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
0: ఒక్కతూరి కనులు మూసుకొని నన్ను స్మరించండి.
1: You close your eyes and think of me at once.
0: కృష్ణుని ఆజ్ఞతో చా నడుచుకునేటువంటి వారు గోపబాలు.
1: Those boys followed the command of Krishna in toto.
0: తక్షణమే అందరూ కన్నులు మూసుకున్నారు.
1: They closed their eyes immediately.
0: కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వచ్చారు.
1: దే వర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ రిపీటెడ్లీ.
0: ఒక్క క్షణమైన తర్వాత
1: విత్ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్,
0: గొప్పవారులారా మీ నేత్రములు తెరచండి.
1: He wanted the cowherd boys to keep their eyes open.
0: చూడండి మీ గోవులు ఎక్కడ ఉన్నాయో.
1: Find out where your cows are.
0: తెరిచి చూచేటప్పటికి
1: when they watched,
0: అగ్ని చల్లారింది.
1: The fire was extinguished.
0: తమ తమ గోవులు తమ చెంతకు వచ్చినాయి.
1: They could see their own cows.
0: ఈ దృశ్యాన్ని చూచి ఈ గోపులు గోపుపాలు ఆనందంతో మునిగి దీనిని భరించుకోలేక అతి త్వరగా తమ తమ గృహములకు వెళ్లి తమ తల్లిదండ్రులకు ఈ విచిత్రమైనటువంటి చిత్రమును నిరూపించాలని వెళ్లారు.
1: The cowherd boys were extremely happy, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
0: ఇత్యాది విచిత్రమైన చిత్రములు ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపిస్తూనే వచ్చాయి.
1: Such mysteries are noticed everywhere.
0: కేవలం భారతదేశంలోంది మాత్రమే కాదు.
1: Not merely in Bharat alone.
0: రష్యా ఎందు కూడాను
1: country Russia.
0: అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి.
1: Many miracles and mysteries were noticed.
0: Wolf Messenger అనేటువంటి అతను
1: Wolf Messenger
0: 1899 లోపల
1: in the year 1899
0: సెప్టెంబర్ 10th రష్యాలో జన్మించాడు.
1: He was born there in Russia.
0: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
0: Chinna pillavaadu tanaku teliyakane chethulu tripputam.
1: And that boy started just moving his hands.
0: Navukotamu.
1: Started smiling within himself.
0: Edo maatadukotamu.
1: Talking within himself.
0: Ee vidhamaina chitra vichitramainaatvanti okka cheshtaranni chestu vachadu.
1: He was acting in a mysterious way, an understandable way.
0: Tallidandru chaala aashcharyapadi ఈ చిత్రాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: The parents were mystified because they could not know the significance.
0: ఈ విధంగా ఒక్క సంవత్సరం గడిచింది.
1: One year passed like this.
0: రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు.
1: Second year he started speaking.
0: తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు.
1: He was talking within himself.
0: తల గోక్కుంటున్నాడు.
1: Scratching his head.
0: నవ్వుకుంటున్నాడు.
1: He was smiling with him.
0: ఇక్కడ పరిగెత్తడం అక్కడ పరిగెత్తడం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: He started running about all around and he was pretending as if he was talking to someone.
0: తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు.
1: Parents could not understand this mystery.
0: ఈ పిచ్చి పిల్లవాడ ఏంటి?
1: They were thinking that the boy might be mad.
0: Endukosam ee vidhanga chestunnadu?
1: Why is he acting so?
0: Evarto maatladutunnadu?
1: With whom he is?
0: Evarni chusi navutunnadu?
1: With whom has he been laughing?
0: Ee vidhanga tamalo taamu ento aashcharyapadukuntu aanandanni pondutu tirigi kontha bhayanni kuda pondutu vacharu.
1: They were very much surprised, they were much delighted, at the same time they were fear stricken.
0: Ee vidhangane jarugutu jarugutu undaga
1: as things went on like this.
0: 1806 దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
1: A hefty personality. He just stood in front of the residence.
0: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
1: He called that boy to come closer.
0: Messing, messing, messing, come on, come on, అన్నాడు.
1: This gigantic person called him, Messing, come close to me, come on.
0: దగ్గరికి పిలుచుకొని
1: he called him to come close to him.
0: నాయన,
1: boy,
0: నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని
1: your parents are thinking that you are mad.
0: ఎక్కడ ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు.
1: Your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school.
0: నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీ పిచ్చి తెలిసిన వారికే తెలుస్తుంది కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది?
1: నాలెడ్జ్ పీపుల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్, నాట్ టు ది ఇగ్నోరెంట్.
0: ఆధ్యాత్మిక పిచ్చి.
1: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాడ్నెస్.
0: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుంటుంది. పడుతుంది.
1: ఇఫ్ ఆల్ ఆర్ స్పిరిచువల్ మ్యాడ్ ద హోల్ కంట్రీ వుడ్ ప్రోగ్రెస్.
0: కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ అడ్మిటెడ్ టు ఆర్డినరీ స్కూల్.
0: లౌకికమైన భౌతికమైన ఈ విద్యాలయం నీకు ఏమాత్రమో అంటదు.
1: ద ఫార్మల్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ నెవర్ ఇంప్రెస్ యూ.
0: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
1: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విచ్ యు హావ్ గాట్ టు లెర్న్.
0: చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ ఓన్లీ టు టీచ్ యు.
0: అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
1: వెన్ మిస్సింగ్ సెడ్ ఓ గ్రాండ్ ఫాదర్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: నేను చెప్తాను తర్వాత.
1: హి సెడ్ ఐ టెల్ యు లేటర్.
0: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ నేను అక్కడ నుంచి నేను వచ్చాను.
1: I have come from that place actually which is not known to you.
0: ఈ మాటను మాత్రమే నీవు మరవద్దు.
1: Never forget this.
0: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
1: Learn only the spiritual knowledge.
0: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
1: Don't get into this worldly ephemeral secular momentary knowledge.
0: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
1: Now you are a boy.
0: ఇది పరిపక్వమయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
1: Until you mature, grown up, don't have any kind of association with anybody.
0: ఇదిగో నేను ఇంక వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు.
1: Then he said, I'll go back. And there he vanished.
0: చూచాడు ఈ మెషిన్.
1: This machine started watching.
0: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
1: Actual place. Where from he has come, where he has gone back to.
0: నేను అంతేనా వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్తానా? తనలో తానంత విచారం చేస్తూ వచ్చాడు.
1: He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place.
0: ఎక్కడికి వెళ్ళాడు? ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు.
1: He ran in different directions. He was jumping in search of him.
0: ఇది నా చేత కానిటువంటి పని.
1: అండ్ హీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అల్టిమేట్లీ.
0: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపరుడు నేను చేయలేడు.
1: ఇట్ వాస్ పాసిబుల్ టు దట్ నోబుల్ సోల్ టు డూ ఇట్ అండ్ నాట్ ఫర్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ లైక్ మీ.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ గ్రోయింగ్ డే బై డే.
0: తల్లిదండ్రులు ఎక్కడికూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
1: పేరెంట్స్ డిడ్ంట్ సెండ్ హిమ్ అవుట్ ఎనీవేర్.
0: కానీ లోపలనే కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ దే కెప్ట్ హిమ్ అట్ హోమ్.
0: 1909 ఫిబ్రవరి 9 చూచాడు. నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో సమ్వేర్.
0: ఈ ఇంట్లో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ స్టే హియర్.
0: ఇది లౌకికమైనవన్నీ విద్యలని నేర్పుతున్నది.
1: అండ్ దిస్ teaches me the material knowledge.
0: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
1: బట్ ద నోబుల్ సోల్ వాంటెడ్ మీ టు ఎక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: లోపలికి వెళ్ళాడు.
1: హీ హస్ గాన్ ఇన్.
0: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
1: అండ్ హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీ మనీ దేర్.
0: ఒక అర పైన 8 అణాలు ఉండినాయి.
1: ఆన్ ఎ పర్టికులర్ ర్యాక్ హీ కుడ్ ఫైండ్ 8 NS.
0: ఆ 8 అణాలు తీసుకున్నాడు.
1: అండ్ హీ టుక్ దోస్ 8 NS.
0: బయలుదేరాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ మూవింగ్.
0: ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
1: హీ డస్ నాట్ నో వేర్ హీస్ గోయింగ్, వేర్ హీ షుడ్ ఎగ్జాక్ట్లీ గో.
0: క్రమక్రమేణ ఈ 8 అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు.
1: విత్ హిస్ 8 NS హీ కుడ్ గో రౌండ్ ద వరల్డ్.
0: ఎవరూ అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
1: నో వన్ క్వశ్చన్డ్ హిమ్.
0: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వాడు లేరు.
1: నో వన్ ఆస్క్ ఫర్ ద టికెట్.
0: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు.
1: నో వన్ ఆస్క్ ఫర్ మనీ.
0: ఎవరు అతని చెంతకే రాలేదు.
1: నో వన్ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: ఈ విధంగా తిరిగి
1: హి వాండర్డ్, మూవ్డ్.
0: కట్టగలపటికి 10 సంవత్సరాలు తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్.
0: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
1: అండ్ హి వాస్ ఏజ్ 19.
0: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇన్ టు దిస్ కంట్రీ ఇండియా.
0: ఇండియాలో ప్రవేశించి,
1: హావింగ్ కమ్ ఇన్ టు ఇండియా,
0: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ టు రీచ్ అనంతపుర్ ఫ్రమ్ కడప. హీ సాట్ దేర్ ఇన్ ద ట్రైన్.
0: ఇది వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
1: ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్.
0: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ దేర్ అట్ దట్ టైమ్ ఇన్ కమలాపురం.
0: ఏమి చదువు?
1: వాట్ స్టడీస్?
0: పిచ్చి చదువు.
1: జస్ట్
0: 24 క్లాసులు చదువుతున్నాం అంతే.
1: We're just studying third class.
0: దాంతో రమేష్ రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
1: And the two friends sitting one on either side of his desk.
0: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
1: రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్.
0: అతని తండ్రి సిరిస్దార్.
1: హిస్ ఫాదర్ ఇస్ సిరిస్దార్.
0: సిరిస్దార్ అంటే సిరిస్దార్ అప్పుడు పేరు సిరిస్దార్ అంటే
1: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్దార్.
0: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.
1: అండ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ దే యూస్డ్ టు గో క్లోజ్ టు ద స్టేషన్.
0: ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారం.
1: అండ్ దే టాక్ అబౌట్ ది స్పిరిచువల్ మ్యాటర్స్.
0: అప్పుడు ఏదో ఒక దినానికి రెండు ట్రైన్లు ఒక ట్రైను ప్రయాణం చేసేటువంటివి.
1: ఎవ్రీ డే అలాంగ్ ద రూట్ వన్ ఆర్ టూ టచ్ ది స్టేషన్.
0: ఎక్కువ లేదు.
1: నాట్ మెనీ ట్రైన్స్ రన్ బై.
0: మేము ముగ్గురు నడిచాము.
1: All the three
0: స్టేషన్ కు ప్రక్కలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము.
1: All the three sat there on a boulder. వారంతా
0: ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము.
1: And the two other boys were putting questions to Bhagwan and Bhagwan was clarifying their doubts.
0: ఈ కడప నుంచి అనంతపురంపోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెసింగ్.
1: This missing noticed through the window as he was traveling from Kadapa towards Anantapur.
0: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు.
1: ద మూమెంట్ ద ట్రైన్ స్టార్టెడ్ ఓపెన్ ద డోర్
0: దుంకాడు.
1: హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్
0: పడ్డాడు.
1: అండ్ హీ ఫెల్ డౌన్.
0: అయ్యో పాపం కాలు విరిగిందో ఏమో అని నా వెంట ఉన్నటువంటి ఈ రమేష్ రమణ్ వాళ్ళు చాలా బాధపడ్డారు.
1: ద టూ అదర్ బాయ్స్ ఫెల్ సో సాడ్ బికాస్ హీ మైట్ హావ్ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్ యాజ్ హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్.
0: కాలేదు. ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నాడు.
1: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్.
0: ప్రమాదము జరగదు, నిరుగుకుండండి అన్నాడు.
1: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. For whom is he coming? He is coming to see me. Nothing will happen.
0: నడిచాడు. ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు.
1: And he was accompanying these three, following these three boys.
0: అయితే మాకు దగ్గర రాలేదు.
1: But he didn't come very near to them.
0: 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు.
1: He sat 10 feet away from them.
0: కంటిదారా కారుస్తూ,
1: shedding tears,
0: నన్ను చూస్తూ ఉన్నాడు.
1: హీ వాజ్ వాచింగ్.
0: రెప్ప కూడాను వేయలేదు.
1: వెల్ హీ డిడ్ జస్ట్ ఎ వింగ్.
0: ఈ దృశ్యాన్ని రమేష్ రాము చూచారు.
1: అండ్ ది టూ అదర్ బాయ్స్ రమేష్ నోటీస్ దిస్ సీన్.
0: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
1: అండ్ ద బాయ్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ఫారినర్స్.
0: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ బాయ్స్ వర్ అఫ్రైడ్ టు సీ వైట్ పీపుల్ బికాస్ దే వర్ అండర్ ద ఫాల్స్ ఒపీనియన్ దట్ దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్మీ.
0: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు.
1: దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ దే వుడ్ బి దే హావ్ టు జాయిన్ ది మిలిటరీ.
0: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర దగ్గర వస్తూ వచ్చాడు.
1: బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి.
1: రమేష్ ran immediately.
0: తండ్రి దగ్గరికి వెళ్లి
1: he went to his mother.
0: నాన్న నువ్వు జీపు తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ ఫాదర్ యూ షుడ్ కమ్ హియర్ ఇమ్మీడియట్లీ.
0: నీ మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో.
1: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్.
0: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికని వచ్చారు.
1: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్.
0: ఒక తెల్లటి దొర.
1: హీ ఇస్ ఎ వైట్ మ్యాన్.
0: అతను స్వామి వైపునే చూస్తున్నాడు.
1: అండ్ హీ హస్ బీన్ వాచింగ్ రాజు.
0: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు.
1: అండ్ హీ హస్ బీన్ వాచింగ్ హిమ్ ఇంటెన్స్లీ
0: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే.
1: అండ్ సో సేయింగ్ హీ మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్.
0: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకున్నాడు.
1: అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్.
0: రాజు నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను.
1: అండ్ హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యూ
0: మొట్టమొదట మా ఇంటికి రా.
1: అండ్ యూ ఫస్ట్ యూ కమ్ టు అవర్ రెసిడెన్స్.
0: వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ భగవాన్ టు హిస్ హోమ్.
0: తీసుకుని పోతే ఆ జీపు పోయిన చోటంతా తాను వచ్చాడు. మెస్సింగ్
1: ద మెస్సింగ్ ఫాలోడ్ ద జీప్ త్రూ అవుట్.
0: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు.
1: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే హౌస్ డే అండ్ నైట్.
0: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము పిలిచటము చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది.
1: వెన్ ఎవర్ హీ హ్యాడ్ అన్ అకేషన్ టు సీ భగవాన్ ఓవర్ దేర్ హీ యూస్ టు స్మైల్ అండ్ టాక్ విత్ హిమ్సెల్ఫ్ జంప్ ఇన్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: కానీ ఇది సరైన కాదు. బ్రిటిష్ వాళ్లకు మనం ఏం చెప్పడానికి వీల్లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు.
1: So it's not proper time, as he happened to be the foreign rule, it was bolted from inside.
0: Oka pyonu intiki pampincharu, cheppi pampincharu.
1: And the message was sent to his residence.
0: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు.
1: అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్.
0: చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు, మేము మా ఇంటిని దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు.
1: మెసేజ్ వాస్ సెంట్ టు శేషం రాజు, సార్, హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్, బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్ బట్ రైట్ నౌ హీస్ విత్ అస్.
0: చూచాడు, 3 దినములైన తర్వాత తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
1: హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 డేస్ అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్.
0: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్ తో డోర్ పైన రాసేశాడు.
1: హీ స్క్రిబుల్డ్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్.
0: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతుడు.
1: The residents of this house are very lucky, fortunate.
0: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
1: They have this boy here.
0: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
1: They have been serving this boy.
0: నాకు ఇంతనే ప్రాప్తి.
1: I deserved only this much, right?
0: అని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి,
1: and he said thanks to them.
0: తాను వెళ్లిపోయాడు.
1: And he returned.
0: వెళ్లిపోయినటువంటి వాడు తిరిగి రష్యా చేరాడు.
1: And he reached Russia.
0: రష్యా చేరిన తర్వాత,
1: హావింగ్ గోన్ దేర్,
0: మరి ఒక 20 సంవత్సరం తర్వాత మరి ఇండియాకు వచ్చేసాడు.
1: ఆఫ్టర్ 20 ఇయర్స్ హీ విజిటెడ్ ఇండియా అగైన్.
0: కిర్లిన్ అనేటువంటి కెమెరా తీసుకుని వచ్చేసాడు.
1: హీ బ్రాట్ ఎ కెమెరా, కిర్లిన్ కెమెరా.
0: దాన్ని తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ దట్ కెమెరా, స్పెషల్
0: కెమెరా. దాన్ని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
0: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
1: The Kirlian photography would cover the aura around your head.
0: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
1: If one is pious in his nature, the aura color would be bright around.
0: తమో గుణమైనటువంటి వారికి నల్లటి ఔరా వచ్చేస్తుంటుంది.
1: Man with inertia will have his aura black in color.
0: తమో గుణం వారికి వచ్చేసింది, ఇంకా రజోగుణం వారికి ఎర్రటి ఔరా వచ్చింది.
1: ద వన్ విత్ ఎమోషనల్ టెంపరమెంట్ విల్ హావ్ రెడ్ ఔరా.
0: ఈ కమలాపురమే వచ్చాడు, ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
1: హి కేమ్ బ్యాక్ టు కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
0: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
1: బై దట్ టైమ్ హీస్ నో మోర్ రాజు.
0: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
1: నౌ He is preceptor, a guru himself.
0: అతని పేరు సత్యము.
1: His name is Satyam.
0: కాబట్టి సత్య సాయి బాబా అని పేరు పెట్టినారు.
1: His present name is Satya Sai Baba.
0: ఇప్పుడు పుట్టపర్తి లేక బెంగళూరులోనే ఉంటాడు అని చెప్పారు.
1: Right now he may be there in Puttaparthi or Bangalore.
0: తాను అక్కడ నుంచి బయలుదేరాడు బెంగళూరుకి.
1: He started from there. Towards Bangalore.
0: బెంగళూరు బయలుదేరి రైలు వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కాచుకొని ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఎ బిగ్ క్రౌడ్ వాస్ వెయిటింగ్.
0: ఏమిటి ఈ గుంపు అంటే, సత్యసాయిబాబాకి దర్శనం కోసం వచ్చామన్నారు.
1: ద క్రౌడ్ రెస్పాండెడ్ దే ఆర్ ఆల్ దేర్ టు హ్యావ్ దర్శన భగవాన్.
0: చెప్పేటప్పటికి ఇదేనేమో సత్యసాయిబాబా అని చెప్పిందని అక్కడనే నిలుచుకున్నాడు.
1: హీ స్టూడ్ దేర్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
0: నేను అప్పుడు వచ్చి జనం లోపల తిరుగుతూ ఉండినాను.
1: భగవాన్ వాస్ మూవింగ్ అమిడ్స్ ద క్రౌడ్.
0: చూచాడు బెర్లిన్.
1: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
0: ఈ అబ్బాయే ఆనాడు చూచినది.
1: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్ 20
0: ఇయర్స్ ఆగో. ఇంకనూ ప్రకాశిస్తూనే ఉన్నది.
1: అండ్ స్టిల్ యు ఫైండ్ ద బ్రిలియంట్.
0: అని మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాడు.
1: ఫస్ట్ హీ వెంట్ టు ద కాలేజీ ప్రిన్సిపల్.
0: కాలేజీ ప్రిన్సిపల్ పేరు నరేంద్ర అని అతని. అప్పుడు
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ అట్ ద టైమ్ వాస్ నరేంద్ర.
0: అతను చాలా గొప్పవాడు,
1: వెరీ గ్రేట్ మ్యాన్.
0: సంస్కృతం కూడా చదివినటువంటి వాడు.
1: హీ నోస్ సంస్కృత్.
0: పిల్లలకు చాలా చక్కగా బోధించేటువంటి వాడు.
1: అండ్ వాస్ ఎ వెరీ గుడ్ టీచర్.
0: అతను డాక్టర్, తండ్రి పేరు దామోదర్.
1: అండ్ హీ హ్యాపెన్స్ టు బి సన్ ఆఫ్ దామోదర్.
0: అతను జడ్జి.
1: దామోదర్ వాస్ ద జడ్జ్.
0: వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు.
1: Both of them were there.
0: Cheppadu ee pillavaadiki nannu okka thooru choopinchandi annadu.
1: And he requested both of them, let me have darshan of this boy.
0: Tarvata camera open chesi,
1: and he opened the camera.
0: Itanu neeku sariyainatvanti deento meeku kanipinchatam ledhu.
1: You are not able to see the reality, he said.
0: Idanu sakshat bhagavantude.
1: He is God himself.
0: Meeru gurtinchukolekapothunnaru.
1: You are not able to know.
0: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
1: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
0: ఔరాలో చూడండి మీరు బాగా.
1: యూ వాచ్ ది ఆరా.
0: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
0: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
1: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
0: ఏమిటో అన్ని లైట్ లైట్ లైట్ లైట్ అవుతుంటూ అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ అరౌండ్ ది ఆరా.
0: ఆ ఫోటో చూపించాడు.
1: అండ్ హీ షోన్ ద ఫోటో.
0: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
1: అరౌండ్ ది ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
0: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి.
1: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
0: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
1: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
0: ఈ బాడీలో ప్రతి ఫింగర్ ప్రతి నెయిల్ ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
1: Everything, every part of the body was cognizable.
0: Narendra ee photo teeskunnadu.
1: Narendra collected that photo.
0: Teeskoni ilanti photolu maa Bharat Deshamlo chikkavu.
1: He said it's not possible to have such photos here in India.
0: Idi naa kavali ani aashinchadu.
1: And he wanted that photograph.
0: Photograph isthanu gaani camera nenu ivanu annadu.
1: He said I'll give the photo but not the camera.
0: Deentho nenu inka ento anubhavinchavalsinatundi unnai.
1: I need some work to be done with this camera.
0: Motta motta aa baba tho nannu cherchandi chaal naaku.
1: And he said just carry this photo Bhagwan, that is enough, he said.
0: Sayankalam oka meeting pettukunnadu, class meeting ani.
1: And it was a meeting of his class students there.
0: Appudu nenu kurchunnanu.
1: Bhagwan also was present at that time.
0: Athanu vachadu. Ee class teachers ee masters evvanni chuttam ledhu.
1: And he missing also came over there. He didn't watch anybody. Nenu
0: ikkadukochunnanu em chestunnanani atu itu chuttamu aa janala lopala chuttamu ee rakamga jarugutundadi.
1: He has concentrated his attention on Bhagwan only, where he was moving, what he was doing.
0: Kattagalapatiki nannu chucharu.
1: Finally he saw Bhagwan.
0: My dear, my dear, my dear ani daggariki nadchukuntunnaru dokkuntu vachesesi.
1: He went on shouting my dear and started coming closer and closer to Bhagavan.
0: You are my everything.
1: And he said you are my everything.
0: I am your instrument.
1: I am your instrument.
0: You are my everything.
1: You are my everything.
0: You are my everything. You are my everything. You are my everything.
1: He went on repeating this, you are my everything, you are my everything, you are my everything.
0: ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
0: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
1: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
0: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
1: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
0: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
1: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
0: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
1: గాడ్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ అండ్
0: మానవాకారం తందే వస్తుంటాడు.
1: హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
0: ఇది మా శాస్త్రమునందు కూడాను ఇది ఈ పద్ధతి ఉంటుండాలి.
1: దిస్ హాస్ బీన్ ది డిక్టమ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
1: అండ్ హీ హాస్ రిటన్ ఎ బుక్.
0: అది రాసి గోకాకు ఇచ్చాడు.
1: అండ్ హావింగ్ రిటన్ దట్ బుక్ హీ ప్రెజెంటెడ్ టు గోకాక్.
0: గోకాకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఈ ఫ్రెంచ్ అంత బాగా తెలియదు.
1: గోకాక్ నోస్ ఇంగ్లీష్ థరలీ బట్ నాట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్.
0: దానిపైన ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలే తెలియదు.
1: అండ్ రష్యన్ లాంగ్వేజ్ హాస్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్.
0: ఏదో పెట్టుకున్నాడు దగ్గర కట్టగడపటికి అందరితోనూ వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తాను నేర్చుకుంటూ వచ్చాడు.
1: హౌఎవర్ హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఆల్ ద విజిటర్స్ విచ్ హ్యాపెన్ టు బి దేర్.
0: కొన్ని దినములు అయిన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
1: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
0: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
1: ప్రిన్సిపల్ నరేంద్ర రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ రష్యా.
0: యువర్ టీచర్ ఫర్ గాడ్.
1: అండ్ హి సెడ్ యు ఆర్ ది టీచర్ ఆఫ్ గాడ్.
0: నీవెంత అదృష్టవంతుడు.
1: యు ఆర్ వెరీ లక్కీ
0: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పి చెప్పాడు.
1: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
0: ఒక దినము,
1: వన్ డే,
0: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
1: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్, భగవాన్ అండ్ నరేంద్ర.
0: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు నేను చెప్తూ వచ్చాను.
1: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, భగవాన్ వాజ్ క్లారిఫైంగ్ హిస్ డౌట్స్.
0: ఆ సమయంలో టక్కన అక్కడ వచ్చి దిగాడు.
1: అట్ దట్ మోమెంట్ మెస్సింగ్ అరైవ్డ్ దేర్.
0: ఎట్ట వచ్చాడు, ఏం వచ్చాడు అని చూస్తే టికెట్ లేదు, ఏమి లేదు.
1: హౌ హీ కేమ్ దేర్ ఇస్ ఎ మిస్టరీ, బికాజ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ టికెట్.
0: వచ్చాడు, నన్ను చూచాడు, తర్వాత మాయమైపోయాడు.
1: ఇమ్మీడియట్లీ అపియర్డ్ దేర్ సా భగవాన్ అండ్ డిసపియర్డ్.
0: ఇది అందరికీ గోచరమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవరీ.
0: చెప్పితే అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
0: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
1: డివినిటీ ఇస్ హిడెన్ ట్రూత్
0: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
0: తర్వాత
1: లేటర్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ గోప బాలునంతా చేరి కృష్ణుతో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు.
1: ద కౌహెడ్ బాయ్స్ అలాంగ్ విత్ కృష్ణ దే వర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా. ద బ్రాంచెస్ బ్రాంచెస్ దే గో ఆన్ జంపింగ్ ఫ్రమ్ వన్ ట్రీ టు అనదర్ ట్రీ.
0: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
1: వైల్ దే వర్ ప్లేయింగ్ సో
0: కొంతమంది చాలా అలసిపోయారు.
1: సమ్ వర్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: వామనమూర్తి అనగా పేరు వామన.
1: హిస్ నేమ్ ఇస్ వామన.
0: భరద్వాజ మహర్షి
1: ద సేజ్
0: వాళ్ళిద్దరూ ప్రయాణమైపోతున్నారు. అప్పుడు
1: దే ఆర్ పాసింగ్ బై
0: ఆ యమునా తీరంలోకి వచ్చి
1: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్
0: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడి నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు.
1: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్, విచ్ ప్లేస్ ఈస్ సో డీప్ సో షాలో.
0: చెట్టు పైన ఉన్నటువంటి కృష్ణుడు ఒక్క తూరు దుంకాడు.
1: అండ్ కృష్ణ వాజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ జంప్డ్.
0: దుంకిన తక్షణమే బలరాముడు కూడా దుంకాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ్ ఫాలోడ్ హిమ్.
0: కన్నులు మూసుకున్నారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్.
0: యోచన చేశారు.
1: అండ్ దే వర్ థింకింగ్.
0: వీరు సాక్షాత్ జీవాత్మ పరమాత్మలు.
1: దే కుడ్ ఐడెంటిఫై దట్ వన్ ఇస్ ఇండివిజువల్ సోల్, అదర్ ఇస్ ది కాస్మిక్ స్పిరిట్.
0: డివినిటీ ఇస్ డివైన్ పవర్స్.
1: దే కుడ్ నో ది డివినిటీ ది డివైన్ పవర్ బిహైండ్
0: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
1: దే ఫోర్
0: భరద్వాజుడు కృష్ణుని అడుగుతున్నాడు, ఎక్కడ లోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ఎ సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
0: నేను చూడాలని రామలింగం చెప్పి తానే దుంకాడు అక్కడ నీటిలో.
1: అండ్ కృష్ణ హింసెల్ఫ్ జంప్డ్ ఇంటూ వాటర్.
0: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
1: అండ్ ఇట్ వాస్ జస్ట్
0: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు. ఇది క్షేమమైనటువంటి.
1: దిస్ ఈస్ ది సేఫ్ జోన్ సెడ్ కృష్ణ.
0: మీరు తక్షణమే స్నానం చేయండి.
1: You have your bath right now.
0: Vennato chesinaatunte bhojanam meeku tayar chestamu.
1: And we will make the food made up of the butter.
0: Meeku aaharam anta kuda siddham chestamu.
1: We will make the food ready.
0: Meeru iddaru snanam chestrandi.
1: Both of you finish your bath and come.
0: Annaru.
1: They said so.
0: Aneetappudiki
1: after that
0: కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
1: కృష్ణ డిన్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఆనాడు టిఫిన్ క్యారీలకు వినకాలి ఇలాంటివంతా లేవు.
1: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
0: రండి ఇక్కడ అన్నాడు.
1: And he wanted them to come.
0: ఒక మూట విప్పాడు.
1: He opened the bun back.
0: అంటే ఒక ఘమ ఘమ ఘమ వాసన వస్తుండాలి.
1: And it's full of very good smell.
0: మంచి వాసన.
1: Good smell.
0: పాలతో వండినటువంటి అన్నము.
1: It's one food made out of this milk.
0: దానిపైన ఒక చిన్న తట్ట.
1: And there's a plate above.
0: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నాడు.
1: And food is served to both and he wanted both of them.
0: ఈ పిల్లలు ఉన్నారు చూడండి, కోతి పిల్లలు. వీళ్ళు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషా చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
1: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food?
0: Maharishulu, vaari daggara em maatladedi?
1: They are sages. They can't dare to open their lips.
0: Kanaka ooriko unnaru.
1: They remained silent.
0: Vaaru teesukunnaru, sandhyavandanam chesukunnaru, poojincharu.
1: After saying some prayers, they started eating their food.
0: Nayana Krishna.
1: Krishna.
0: Ee vanta evaru vandaru?
1: Who cooked?
0: ఎవరు? మా అమ్మ యశోద.
1: మై మదర్ యశోద.
0: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదు అన్నారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ ద ఫుడ్ ఇస్ వెరీ డెలీషియస్, ద టైప్ ఆఫ్ విచ్ వి హావ్ నాట్ టేస్టెడ్ సో ఫార్.
0: తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చి తాగుపోతున్నారు.
1: ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ దే హ్యాడ్ దట్ వాటర్ from Yamuna, quenched their thirst and started moving from there.
0: ee yokka chitra chitritram nanta kodanu బ్రహ్మ కనిపెడుతున్నాడు.
1: బ్రహ్మ వాజ్ వాచింగ్ వాట్ ఆల్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ థింగ్స్ కమింగ్?
0: ఆ యొక్క కెమెరా మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ దిస్ కెమెరా మ్యాన్ కేమ్?
0: ఈ భోజనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ దిస్ ఫుడ్ కేమ్?
0: కనుక ఇతనికి పట్టాలి.
1: దిస్ పర్సన్ షుడ్ బి కాట్.
0: రెండవ దినము గోపబాలులందరూ కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే ఆల్ ద కౌహర్డ్ బాయ్స్ టుక్ ఆల్ ద కౌస్ టు ద నియర్ బై ఫారెస్ట్.
0: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములు బయట పెట్టాలని అతను చుట్టూ తిరిగారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ టైమ్ టు నో ది పవర్ ఆఫ్ బలరామకృష్ణ, సో దే వెంట్ రౌండ్ దెమ్.
0: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
1: ద బాయ్స్ వర్ ప్లేయింగ్.
0: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
1: దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కౌస్.
0: కృష్ణుడిపైనే వారి చింత అంతా.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
0: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముతూ దీంట్లో మునిగిపోయారు.
1: దే వర్ కన్వర్సింగ్ విత్ కృష్ణ, ప్లేయింగ్ విత్ హిమ్, సింగింగ్ విత్ హిమ్.
0: బ్రహ్మ ఆవులను, దూడలను, బిగులను, ఆ గోప బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ వాట్ బ్రహ్మ డిడ్ వాస్ హీ హస్ టేకెన్ అవే ఆల్ దీస్ కౌస్ అండ్ ద కౌస్ అండ్ ఆల్సో కౌస్.
0: ఎక్కడే గాని ఒక గోవు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ కౌ.
0: ఎక్కడే గాని ఒక గోప బాలను కనిపించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కౌహర్డ్ బాయ్ అరౌండ్.
0: ఇదంతా కనిపెట్టాడు కృష్ణుడు.
1: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై
0: బ్రహ్మ. చేసినటువంటి పని
1: దిస్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ బ్రహ్మ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఒక గోపవారుణ్ణి పిలిచి,
1: హీ కాల్డ్ వన్ బాయ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: చూడు, నీవు కూడాను కనిపించకుండా పో.
1: సీ, యు ఆల్సో రన్ అవే సో దట్ నోబడి వుడ్ నో యూ.
0: నేనన్న సర్వల్ని సృష్టిస్తానని అంతమంది గోపబాలను, అంతమంది గోపులను, అంత గోప దూడలను అన్నింటినీ సృష్టించాడు కృష్ణుడు.
1: కృష్ణ క్రియేటెడ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్, ద కౌస్ అండ్
0: ఎవరెవరి కోవు, ఎవరెవరి దూడలు, ఎవరెవరి అన్ని వాళ్ళకి సృష్టించాడు.
1: అండ్ ఈచ్ వన్ హ్యాడ్ హిస్ ఓన్ కౌ దట్ బిలాంగ్స్ టు.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: వన్ ఇయర్
1: సంవత్సరము. ఇట్ వెంట్ ఆన్ ఫర్ వన్ ఫుల్ ఇయర్.
0: వన్ ఇయర్ అంతా కూడాను ఇంటికి పోవటము, గోవులు ఆ బకెట్ లో చుట్టకము, పెట్టినవంతా తినటము, తిరిగి రావటము, తాము కూడా తెల్లవారు లేస్తానే భోంచేయటము, పిల్లలు కూడా రావటం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: దిస్ హ్యాపెండ్ ఫర్ వన్ ఫుల్ ఇయర్. రైట్ ఇన్ ద మార్నింగ్ ద కౌస్ వుడ్ బి టేకెన్ టు ద ఫారెస్ట్, ఫాలోడ్ బై బాయ్స్, దే వుడ్ బి రిటర్నింగ్ ఇన్ ద ఈవినింగ్, ద రొటీన్ వెంట్ ఆన్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా తమ పుత్రులే అనుకుంటున్నారు, కానీ ఈ మాయా పుత్రులు అని చెప్పిన తెలుసు.
1: పేరెంట్స్ ఆల్సో డిడ్ నాట్ నో వాట్ హెడ్ హ్యాపెన్, దే వర్ థింకింగ్ దట్ దే ఆర్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఇదంతా జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఆల్ దిస్ హెడ్ హ్యాపెన్
0: బ్రహ్మకు సిగ్గు వచ్చింది.
1: బ్రహ్మ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్.
0: ఎన్ని దినములు చేసినా కానీ నా చేత కాదు ఇంకా.
1: It's not possible for me any longer.
0: దైవలీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
1: The will and the mystery of God is so peculiar.
0: భాగవతం లోపల చిత్రంబులు,
1: they are peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: sacred to all three worlds.
0: మునిజనాల విత్తంబులు,
1: they are very dear.
0: సన్మిత్రంబులు,
1: they are so close.
0: మునిజన వన పౌత్రంబులు,
1: that will be appreciated by saints.
0: చరిత్రంబులు అన్నాడు.
1: That is the leela and the will, the story of Vishnu.
0: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి,
1: next day Brahma came.
0: కృష్ణ, నేను ఓడిపోయాను.
1: కృష్ణ, ఐ లాస్ట్ ఇన్ దిస్.
0: ఇదిగో మీ పిల్లలు, మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చి తెచ్చాడు.
1: హియర్ ఆర్ యువర్ బాయ్స్, హియర్ ఆర్ ద కౌస్ అండ్ ద కౌస్, ఐ ఎమ్ రిటర్నింగ్ దెమ్ టు యూ.
0: ఆ గోవులు వచ్చినప్పటికి ఈ గోవులంతా అర్థతారమైపోయాయి.
1: బై ది టైమ్ దే కేమ్ ది ఎగ్జిస్టింగ్ వన్స్ డిసపియర్డ్.
0: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యం నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
1: రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ద మిస్టరీ ఆఫ్ కృష్ణ, the leelas of krishna were mysterious, incomprehensible, ununderstandable.
0: ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేను.
1: భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడి, బట్ వి ఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ ఎన్ ఎక్స్‌పీరియన్స్.
0: నేను ప్రశాంత నిలయం అయిన తర్వాత,
1: ఆఫ్టర్ దిస్ ప్రశాంత నిలయం వాస్ దేర్,
0: ఇటువైపు రూమ్ లో వచ్చి నేను భుజించలేను.
1: భగవాన్ యూస్ టు మూవ్ టువర్డ్స్ దిస్ వింగ్ అండ్ పార్టేక్ ఫుడ్.
0: నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహము అక్కడికి వచ్చేటువంటిది.
1: ఇట్ వాజ్ ద టైమ్ యాజ్ భగవాన్ టేక్స్ హిస్ ఫుడ్, ద మదర్ ఆల్సో యూస్ టు బి దేర్.
0: కూర్చునేది.
1: షీ యూస్ టు సిట్.
0: స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది.
1: మదర్ ఆల్వేస్ యూస్ టు ఫోర్స్ హిమ్, యూఆర్ సో లీన్ అండ్ థిన్, వై డోంట్ యూ ఈట్ మోర్.
0: నేను ఎవరితో యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది.
1: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్ వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
0: ఒక దినము
1: వన్ డే
0: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
1: భగవాన్ వాజ్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
0: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని.
1: Why have they invited him to poison Bhagavan?
0: దినదినానికి పెరిగిపోతుండాలి మహత్తరము.
1: ద నేమ్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ ప్రశాంత నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
1: ఇన్ ఎ స్మాల్ హ్యామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్పెక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ మందిర్స్?
0: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దే వర్ థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్.
0: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం.
1: భగవాన్ రిలిస్ట్ వడస్ ఇన్ దోస్ డేస్.
0: అల్చంద వడలు చాలా ఇష్టము.
1: Vadas made up of special grain by name alachanda.
0: Alachanda vadalu chesi
1: and vadas were made.
0: Aa vadalopala payasam kalipi
1: and they mixed the poison in those vadas.
0: Naaku pettaru
1: and those were served.
0: Nenu poyyesamelone cheppanu.
1: Bhagwan said on the way itself.
0: Krumammaito cheppanu.
1: He told the mother.
0: Ishwaramato cheppanu.
1: He told mother Ishwaramma.
0: Cheppi nuvvem bhayapadavaddu.
1: Don't be afraid of the situation.
0: Ee Subbamma kuda cheppanu.
1: Bhagavan told Subham also.
0: చూసుకుంటారు చూసుకుంటూ వచ్చారు.
1: And they were thinking in the worldly plane.
0: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం.
1: Bhagavan relished vadas in those days.

0: నేను సుబ్బమ్మ కూడా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో,
0: చూసుకుంటారు.
1: జస్ట్ వెయిట్, హి
0: సేడ్, నువ్వేమి భయపడవద్దు అన్నా.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది.
1: ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, సెలైవా స్టార్ట్ కమింగ్ అవుట్.
0: నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
1: అండ్ భగవాన్ టోల్డ్ ఈశ్వరమ్మ, జస్ట్ టర్న్ ది హ్యాండ్.
0: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇటు తిప్పింది ఆయమ.
1: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
0: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది.
1: దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
0: చాలా భయపడిపోయింది.
1: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ మోమెంట్.
0: ఏమిటి ఇది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
1: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ హిస్ హ్యాండ్.
0: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
1: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ అట్ దట్ మూమెంట్ టు హర్.
0: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
1: అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్
0: అయిపోయింది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్.
0: మేము పురము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
1: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
0: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది, పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
1: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
0: అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు.
1: దేర్ వర్ నో స్టూడెంట్స్.
0: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు.
1: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్ దేర్.
0: మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి.
1: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్.
0: ఒక కుప్ప మాదిరి చేసుకోండి.
1: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
0: ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అని.
1: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూల్ గెట్ ఇట్ దేర్.
0: ఒకరు పెన్సిల్ కావాలనేది,
1: వన్ వాంటెడ్
0: పెన్సిల్, పెన్ను కావాలనేవాడు,
1: అదర్ పెన్,
0: ఇంకోటి లడ్డు కావాలనేవాడు,
1: వన్ పర్సన్ వాంట్.
0: అన్ని వారి బాధ్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
0: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
1: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
0: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ వెనుక్కు రావాలి పాత మందిరానికి.
1: అండ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
0: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్యదా శరణం నాస్తే బుక్ కూడా రాసింది ఆమె.
1: దేర్ వర్ టూ అట్ దట్ టైమ్, కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్యదా శరణం నాస్తి,
0: సుశీలమ్మ, వాళ్ళు పరిగెత్తి
1: వచ్చేసేసినారు. పాత మందిర్
0: ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
1: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైమ్.
0: అక్కడ ఎవరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము.
1: హోల్ మందిర్ వాజ్ లాక్
0: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
1: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
0: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగ చేశాను.
1: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ.
0: వాళ్ళని మెలుకు నెట్టేసేయి,
1: బ్రష్ దెమ్, పుట్ దెమ్ అసైడ్,
0: నీవు ముందు పో సుబ్బమ్మ,
1: యు ప్రొసీడ్
0: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
1: షీ సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గో.
0: వాళ్ళకి ఏమిటంటే ఒక విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి భావాలు.
1: దే హావ్ గాట్ దట్ వర్ల్డ్లీ ఫీలింగ్స్.
0: మేమిద్దరూ ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్లా హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు.
1: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
0: సుబ్బమ్మ అక్కడ పోయింది.
1: సుబ్బమ్మ వెంట
0: హారతి అంతా కలిపింది.
1: అండ్ షీ మేడ్
0: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
1: And there was a big serpent near the doorstep.
0: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
1: That for that reason Swami sent Subbamma there.
0: సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
1: Subbamma is highly careful.
0: అక్కడ వెళ్ళింది, చూచింది.
1: She saw that serpent.
0: చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది.
1: And she went on calling సాయి నాగేశ్వర.
0: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
1: ఇన్ ద మెయిన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్.
0: లోపల మేమందరం వచ్చేసేసినాం.
1: అండ్ ఆల్ అదర్స్ రీచ్ ద స్పాట్.
0: అప్పుడు ఈమె ధైర్యం చేసి, అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడాను భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
1: She picked up the courage because Bhagavan says that there is God in every living being, in every living creature. Caught hold of the serpent. And she caught hold of the serpent and she wanted to drop somewhere. And the serpent coiled round her fist and in the meantime Bhagavan arrived.
0: పాములు ఆట ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను.
1: భగవాన్ సెడ్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, వాట్ సుబ్బమ్మ యు ఆర్ ప్లేయింగ్ విత్ సర్పెంట్స్.
0: నన్ను ముందుగా పంపించారు వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని, నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు.
1: అండ్ సుబ్బమ్మ సెడ్ యు హావ్ సెంట్ మీ ఫస్ట్, యు ఆస్క్ దోస్ టూ లేడీస్ వెయిట్ దేర్ టు ప్రొటెక్ట్ దెమ్.
0: ఈ విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ మేడ్ సుబ్బమ్మ డూ మెనీ.
0: కారణం సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్మురాలు.
1: కరణం సుబ్బమ్మ ఇస్ అ వర్చ్యూస్ లేడీ,
0: మహా అదృష్టవంతురాలు.
1: షీ ఇస్ హైలీ లక్కీ వన్.
0: మొదటి నుంచి సేవలు

0: వచ్చింది. హస్ బీన్ సర్వింగ్ స్వామి.
1: నాకే కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం.
0: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్, షీ కుక్డ్ ఫర్ దెమ్.
1: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
1: చెప్పింది, నాకెవరు నాకు అక్కర్లేదు.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఎనీ. నాకు ఒక సాయిబాబా ఉంటే నాకు చాలు.
0: If I Sai Baba won, that's enough for me.
1: Sai Baba ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను.
0: I'll follow his commands scrupulously.
1: అంత దృఢమైనటువంటి విశ్వాసం.
0: She had that strong faith.
1: ఒక దినం కూర్చొని,
0: one day while sitting there,
1: సుబ్బమ్మ నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను.
0: Do you want to see your husband?
1: నేను అప్పుడప్పుడు ఇలాంటి జోకులు అంతా ఇచ్చేటువంటి వాడిని.
0: Swami, it's a joke like that now and then.
1: చి, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
0: హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్, నో డిజైర్.
1: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
0: హావింగ్ హీ లెఫ్ట్,
1: వాళ్ళు ప్రాప్తి లేదు, వెళ్ళిపోయినారు.
0: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్,
1: నాకు ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
0: ఐఎమ్ లక్కీ వన్, దేర్ ఫోర్ ఐఎమ్ సర్వింగ్ యూ నౌ.
1: లేదు, ఒకసారి నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్, వెల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ.
1: కొంచెం అట్లా బయటికి పో అన్నాను.
0: హీ జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్.
1: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకుని ఉంది ఆమె పాపం.
0: And they noticed a tree, drumstick.
1: ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్ కాలుస్తున్నాడు.
0: When he went there, she found her husband Narayan Rao smoking.
1: చూచింది ఈ దృశ్యం.
0: She saw that scene.
1: ఆయన ప్రత్యక్షంగా చూచింది.
0: She saw directly.
1: చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను.
0: She was happy, at the same time accused him.
1: చచ్చి కూడాను ఈ ఈ యొక్క దురభ్యాసములు వదలలేదు.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ యువర్ వైసెస్.
1: ఇక్కడ కూడా నువ్వు సిగరెట్ తాగుతున్నాడే.
0: యూఆర్ స్టిల్ స్మోకింగ్.
1: చీ, నేను ఈ దృశ్యం చూడను,
0: ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ సీన్
1: అని వచ్చేసేసింది.
0: అండ్ షీ రిటర్న్.
1: అతనికి ఇద్దరు భార్యలు.
0: అండ్ హీ హాస్ టూ వైవ్స్,
1: సుబ్బమ్మ కరణం కమలమ్మ అని.
0: సుబ్బమ్మ అండ్ కరణం కమలమ్మ.
1: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండాలి.
0: కమలమ్మ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
1: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
0: భగవాన్ సార్, కమలమ్మ యూ గో అండ్ సీ.
1: నేను ఆ రూపే నేను చూడలేదు.
0: హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అట్ ఆల్ అండ్ సీ.
1: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
0: వేర్ హియర్ విత్
1: నాకు ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
1: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
0: హీ సెడ్ జస్ట్ వన్స్ యూ గో అండ్ సీ.
1: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
0: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా, షీ సా హర్ హస్బెండ్.
1: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళు కనిపించాయి.
0: దే కుడ్ సీ ఆల్ దట్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు, వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలైవ్.
1: ఈ విధంగా కృష్ణావతారంలో కూడాను ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడాను తిరిగి చూపటం.
0: Lord Krishna also did same thing. Those things which had happened earlier were made to happen again.
1: Govardhan giri paratam ettinappudu Govardhan yokka utsavam jarupukunnaru.
0: When Govardhan mountain was lifted, it was a matter of celebration.
1: Aa utsava jarupukunnappudu deeniki appudu kevalam gopikalandaru pendika anetunte vaadantha kudanu oka vidhamini varalakshmi vratam ani vesthesukune vaallu.
0: At that time of the festival, the unmarried
1: girls ippudu kuda chaala mandi
0: varalakshmi vratam chestaru. Varalakshmi vratam,
1: varalakshmi vratam chesukuneetunte
0: vaallu. Varalakshmi vratam is performed.
1: Ee varalakshmi vratam govardhan giri daggariki poi chesukuneetunte vaallu.
0: They performed this varalakshmi vrata very close to this govardhana mountain.
1: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
0: రాధ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
0: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
1: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
0: ఎథీస్ వర్ ఆల్సో దేర్ అట్ దట్ టైమ్.
1: నాస్తికులు, యాస్తికులు, ఆస్తిక నాస్తికులు, నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
0: థీస్, ఎథీస్ అండ్ ఎథీస్, థీస్, థీస్టిక్ ఎథీస్ వర్ దేర్ దెన్ అండ్ నౌ.
1: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
0: రాధ వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: దానినే నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
0: భగవాన్ కంపోజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
1: కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే, ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
0: యాజ్ కృష్ణ కమ్స్ రాధ రన్స్ ఆఫ్టర్ హిమ్.
1: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
0: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
1: ఆ కృష్ణకు రాధా ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
0: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధా విల్ బి స్పాయిల్
1: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
0: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
0: అండ్ రాధా వాస్ క్రైయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
1: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
0: కృష్ణ హర్డ్ దిస్.
1: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేశాడు.
0: అండ్ హి జస్ట్ ఓపెన్డ్ ద డోర్.
1: భక్తును చూచి ఇది మీరు చేయవలసినటువంటి పని.
0: ఇస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ
1: టువర్డ్స్ ఎనీ? భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు, భక్తులను ఈ విధంగా పాడు చేయటము మీరు మహాపాపులు అని చెప్పిన.
0: ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్, ఇస్ దిస్ నాట్ ద వే హౌ యూ షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దాట్?
1: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
0: అండ్ హీ గేవ్ హిమ్ ఎ బిగ్ టాక్.
1: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
0: రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
1: అక్కడ పోయేటప్పటికి ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
0: రాధ హ్యాడ్ వన్ డిజైర్,
1: నాకింకేమి వద్దు స్వామి,
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ స్వామి,
1: నీ మురళిని ఒక్కతూరి వాయించండి నేను వింటాను చాలు.
0: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద
1: మెలడీ. ఆనాటి నుంచి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
0: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
1: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
0: షీ ఫెల్ దేర్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: Sing for us, O Krishna, such that our parched hearts are completely lifted in joy. Speak to us all your nectarine words.
1: Gopalu antatisi.
0: Drawing the milk out of the udder.
1: Nadamandu tirugabosi.
0: And it's just put there in the flute there.
1: Anaga nadam.
0: It's just put there in that flute.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: ఈ సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానం త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి గానరూపముగా మార్చి పాట పాడు మా కృష్ణ పరుకుతేనే నలుకున్నట్టు.
0: యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: రామలో సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: కానీ కట్టకడపటి పాట కృష్ణుడు ఇదొక్కటే చెప్పింది.
0: In fact, this was the last song of Krishna.
1: కృష్ణుడు అనేక రకమైనటువంటి ఒక లీలలు చూపుతూ వచ్చాడు.
0: There are many leelas associated.
1: లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు.
0: And he is very personification of leela.
1: ఇలాంటి లీలామానుషుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎంతవరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎక్స్టోల్ ఆర్ నరేట్.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అ ఫాథమ్లెస్ డెప్త్ అన్ఇమాజినబుల్.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనికి ఒక ప్రమాణమే లేవు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణ లీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: యూ మస్ట్ హావ్ నోటీస్ నంబర్ ఆఫ్ ది లీలాస్ మిరకిల్స్ ఆఫ్
1: కృష్ణ. కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ జస్ట్.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: దేర్ సమ్ ఆర్ జెన్యూన్, సమ్ ఆర్ నాట్.
1: కానీ కృష్ణ తత్వం పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్య తత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణ లీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తును కంతా కూడాను చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈస్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వారు స్త్రీలే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞం,
0: దే వర్ డూయింగ్ గాయత్రి యజ్ఞ.
1: యజ్ఞం చేస్తూ ఉండగానే
0: యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్
1: కృష్ణుడు పిలిచాడు గోపవారును.
0: కృష్ణ కాల్డ్ బాయ్స్.
1: అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తున్నారు, మాకు ఆకలి అవుతా ఉంది, భోజనం తీసుకుని రండి అన్నారు.
0: గాయత్రి యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ వెర్ వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, గో టు దట్ ఆల్టర్ అండ్ బ్రింగ్ ఫుడ్.
1: మొట్టమొదట ఋత్వికులను అడగమన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆస్క్ దోస్ ప్రీస్ట్ ఋత్విక్.
1: ఋత్వికుల దగ్గరికి పోయి అమ్మా అయ్యా గోపాలుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, నడుచుకొని వచ్చారు, ఆకలిగా ఉందట, మీరు కొంచెం అన్నం పెడతారా అన్నాడు.
0: అండ్ ది బాయ్స్ వెంట్ టు ఋత్విక్స్ ప్రీస్ట్ అండ్ సెడ్ బలరామ కృష్ణ వెరీ
1: చత్రమా చావిడ అనుకున్నారా, మా యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత దైవార్పితమైన తర్వాత మేము భుజించిన తర్వాత మిగిలినప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్నారు.
0: ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ రిచువల్ విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ బి గివెన్ టు యూ.
1: తిరిగిపోయి అమ్మల్ని అడగండి అన్నాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ ఆస్క్ విమెన్ దేర్.
1: వెనక వైపున పోయి
0: దే వెంట్ త్రూ ద బ్యాక్ డోర్.
1: వంటలు వండుతున్నారు.
0: అండ్ విమెన్ వర్ కుకింగ్.
1: బొబ్బట్లు చేస్తున్నారు.
0: దే ప్రిపేరింగ్ బొబ్బట్లు స్వీట్.
1: అమ్మా కృష్ణుడు చాలా ఆకలి అంటున్నాడు, కృష్ణ బలరాములు కాచుకొని ఉన్నారు, మాకు ఇంత భోజనం పెడతారా అన్నారు.
0: దే సెడ్ హియర్ లుక్ హియర్.
1: ఓ ఇంతటి భాగ్యమా అని అన్ని విరివిరి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు. అక్కడ
0: ది విమెన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు నోటీస్ ఇట్. దే బ్రాట్ ఆల్ ది స్వీట్స్ దేర్ అండ్ మేడ్ ఎ ప్యాక్ అండ్ దే స్టార్టెడ్ క్యారీయింగ్.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో,
0: వెదర్ ఇట్ బి పాస్డ్ ఆన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్.
1: వారికి ఇంకా నైవేద్యం కాకముందు కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: బిఫోర్ ది కుక్డ్ ఫుడ్ is offered to God is the
1: Brahman
0: of Krishna. And here are the Ritviks who are Brahmins and is a coward boy, Krishna. How can you offer
1: this?
0: There were some women who objected. The other people didn't
1: bother. Devudu.
0: Krishna is God himself.
1: Gopaludu Devudu.
0: Gopala is God.
1: అంతా తీసుకుని వచ్చేశారు, నడుచుకుని వచ్చేసారు. వాళ్ళకంతా వడ్డిచ్చారు బలరామకృష్ణులకు, బాగా భుజించారు.
0: They served food to Balaram Krishna. They ate well.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: And at some time they returned home.
1: అప్పుడు భర్తలు ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు.
0: Then husband started asking, where have you gone?
1: మాకు లేకుండా భోజనము గొల్ల పిల్లవానికి పెట్టాలిపోయారా?
0: Obviously you have not served food to us. And you have gone there to serve food to Krishna.
1: Ani chala chivattu pettaru.
0: And they just scolded them.
1: Mari kontha sepa ayin tarvata
0: after some time
1: jhanamlo kurchunnaru.
0: They sat in meditation.
1: Chi, meem chesindi tappu.
0: We have committed
1: right.
0: We have committed a mistake. What you have done is right.
1: Ani cheppi tirigi snanam chesi
0: and they had their bath.
1: Aa migilinatvanti prasadalu maaku pettamani cheppina adigaru.
0: And they wanted the remaining food to be served to them as prasadam.
1: Ee avataram nandu kani దైవత్వాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ది మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ ది ఉమెన్ ద మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుక స్త్రీలే లేకపోతే మగవారికి భక్తి రాదు అక్కడ.
0: When there is no woman, the man cannot be devoted.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: A house without a woman is
1: unfit. మగవారు లేనిది మఠము అన్నారు.
0: The place without a man is matha.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: So women are very important centers of devotion.
1: కనుకనే దైవమును నిలిచాలనే ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: మ్యాన్ స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్దే.
0: అండ్ విజ్డమ్ ఇస్ వెర్బల్.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: డివోషన్ స్పీక్స్ ఆఫ్ సీక్రెట్నెస్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: విమెన్ కెన్ గెట్ ఇన్ టు ది ప్యాలెస్, ఇన్ టు ది ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని పెడితే వదలరు.
0: మెన్ కెన్ ఎంటర్ టు దర్బార్ హాల్, ద సెంట్రల్ హాల్ ఆఫ్ ది ప్యాలెస్.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: జ్ఞాన కెన్ రీచ్ టు దట్ ఎక్స్టెంట్.
1: జ్ఞానం దైవస్థానానికి మాత్రమే చేరుస్తుంది.
0: జ్ఞాన విల్ టేక్ యూ టు ద ప్లేస్.
1: భక్తి దైవం యొక్క హృదయంలో కూడా చేర్చిపోతుంది.
0: వేరస్ డివోషన్ విల్ టేక్ యూ టు ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
0: డివోషన్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తునకు వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడా వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ కతిరంజిధా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ యూర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: Think of Harinama, chant his name.
1: ప్రజలకందరికి బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ
0: కరణం సుబ్బమ్మ
1: ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నా దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూసేటువంటిది గృహమమ్మాయి.
0: The mother noticed many big officers coming to visit Bhagwan.
1: Police does veskonu sthe chalu bhayapadedi.
0: If anyone police officer comes there, the mother Ishwarama was afraid of that person.
1: Mettiga Subbamma intiki vachesedi.
0: And she used to come to Subbamma's house.
1: Subbamma, police vallu vachinaru, vallu emaina swami tho maatladtaru emo, meeru akkada ponikokonda chudandi, ponikokonda chudandi ani cheppedi papa.
0: She used to pray to Subbamma, some police officer has come here, see that he will not have a chance to speak to Bhagwan.
1: Amma, vaaru kuda bhaktule kada.
0: And Subbamma is to respond.
1: స్వామి కోసం అందరూ వస్తారు.
0: For Swami, all will come here.
1: నువ్వు ఈ యొక్క బాధ భేదము పెట్టుకోవద్దు.
0: Don't have any kind of differences like
1: స్వామి ఎవరు కూడా ముట్టలేరు.
0: None can touch Swami.
1: కాబట్టి స్వామి జోలికి ఎవరు రారు.
0: None can interfere.
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఈశ్వర్ హస్ కోల్డెడ్ ఈవెన్
1: సుబ్బమ్మ. నీ ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంతాను.
0: బికాస్ స్వామి స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్.
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి చేర్చొద్దండి.
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్.
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకు అని ఒకరు వచ్చాడు.
0: IGP Ranganayakam came here.
1: Madras తీసుకుని పోవాలని వచ్చారు.
0: And he wanted to take Swami to Madras.
1: అమ్మమ్మ ఇంకా ఒకే ఏడుపు ఒకే ఏడుపు.
0: Mother started crying because she didn't want him.
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము.
0: It was his first visit to Madras.
1: అది ఏదో పెద్ద గ్రామం అట.
0: It's a very big place.
1: అది ఏదో పెద్ద దూరం అట ఆ దేశము.
0: It is far off place.
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట.
0: And Bhagwan is taken to the country
1: Madras. నేను పోనివను.
0: Said, I don't allow him to go.
1: Swami, meer pokurdu pokurdani ooriki yerchindi.
0: She went on saying, Swami, better you don't go, don't go.
1: Ekkadiki neenu pokurdannavu?
0: He said, what is the place that you don't want to go?
1: Madras ekkado undata.
0: It is Madras.
1: Adi ye desamo emu appudu Puttaparthi Madras ante edo ede desam.
0: At that time to Puttaparthi Madras is a foreign country.
1: ఆ విధంగా భావించేటువంటి వాడు.
0: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్.
1: అప్పటి నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి.
0: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: కానీ ఇదంతా ఏది కారణము?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్?
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా.
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో.
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్.
1: తర్వాత మొట్టమొదట ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం.
0: ఇన్ఫాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మందిర్.
1: సాటమ్మ వచ్చి, స్వామి ఈ పల్లె లోపల మేమందరూ రాలేము పోలేము, కారులు రావు ఏవి రావు, చిన్న ఎద్దుబండి కూడా రావు.
0: సాకమ్మ కేమ్ అండ్ సెట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు రీచ్ దిస్ విలేజ్, కార్స్ కెనాట్ రీచ్ హియర్,
1: మేము కారు దగ్గర నుంచి పెట్టి రావాలా.
0: We have to drop our all our vehicles there and walk all the
1: స్వామి మీరు బెంగళూరుకు రండి, మేమంతా గొప్ప భవనం కట్టిస్తాము.
0: Swami, you come to Bangalore, we'll construct a very big building for you.
1: Mem palace ichchesestamu.
0: We'll give you the palace.
1: Em cheppa naaku aa palace lakkaledu.
0: Bhagwan sir, I don't want
1: bhavanam naaku akkaledu.
0: I don't want buildings.
1: Naaku oka chinna room unte chaalu.
0: One small room is enough for me.
1: Ani nen cheppina kuda vaallu vineetundi vaallu kaadu.
0: But they didn't pay heed to his words.
1: Katte gadapadiki aa edupu vallane nenu puttaparthi vadalakokunda nenu vadalanu vadalanu vadalanani aanku maata icchanu.
0: Bhagwan made a promise to the mother that he will not leave this place Puttaparthi.
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది.
0: She gave a small example.
1: స్వామి మొక్క ఎక్కడ పుడుతుందో అక్కడనే దానికి పాది కట్టి ఎరువు వేసి నీళ్లు పోస్తుంటే గొప్ప వృక్షం అవుతుంది.
0: She gave a small example where the seed germinates, sprouts up. It has to be watered, it has to be manured
1: on the spot only.
0: If you go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి, గొప్పగా అభివృద్ధి వస్తుంది అన్నారు.
0: You stay here in your birthplace, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను, నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్, ఐ విల్ సెటిల్ హియర్, ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్.
1: భక్తి ప్రపత్తులకంతా కూడా ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు.
0: సిన్సెరిటీ అండ్ ద డివోషన్, ఉమెన్ కమ్స్ ఫస్ట్.
1: కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాలి.
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్.
1: విజ్ఞానం ఉంటుండాలి.
0: దే గాట్ విజ్డమ్.
1: ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: స్పిరిచువల్
1: జ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే గాట్ గుడ్ నాలెడ్జ్.
1: సర్వజ్ఞానం వారి యందే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్.
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి.
0: దే టూ హావ్ weaknesses.
1: ఆ బలహీనతలు వాళ్ళే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు.
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఎవరిని మనము చులకన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఎనీవన్.
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు.
0: వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో.
1: ఈనాడు వారికి వచ్చింది, రేపటిన మనకేం వస్తుందో.
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యుయేషన్, టుమారో వాట్
1: క్షేమంగా ఉండాలని లోకక్షేమం మహాభిహం అన్నారు.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకని మొట్టమొదటి అందరు కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
0: ఇట్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
1: ఏకోహం బహుశా ఒకటే సర్వుల యందు ఉంటున్నాడు.
0: ఓన్లీ వన్ గాడ్ హూ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
1: ద్వారకకు ఒక చిన్న తమాష మీకు చెప్తున్నారు.
0: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెన్ దేర్ ఇన్ ద్వారక.
1: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
0: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
1: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గెలింది.
0: And Kamsa's attempts didn't stop.
1: Dutanu pampatamu veerni himsinchadam vaarni himsinchadam ee vidhanga chaala baadalu pettu vachadu.
0: Kamsa went on putting people to suffering.
1: Okanaadu krishnudu kamsunu champin tarvata
0: after krishna killed kamsa
1: kamsuni bharyalu iddaru untunnaru.
0: Kamsa had two wives.
1: Veeriddaru kudanu oka maharaj kumartalu.
0: They are the daughters of a king.
1: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
1: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికీ ఏం చెయ్యాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. గోపికలు
0: ది గోపికస్ వర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
1: గోపల్లె అంతా కూడా వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
0: ఆల్ ఇన్ సైడ్
1: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
0: హౌ లాంగ్ షుడ్ వీ సఫర్
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ఎట్ వన్స్ మై మిస్టరీ మై కెపాసిటీ.
1: రాత్రికి మీరందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
0: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
1: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
1: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోయినారు.
0: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
1: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్
1: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
0: వేర్ ఇస్ ద్వారక? వేర్ ఇస్ వేపల్లె?
1: 1000 మైల్ దూరం ఉంటుండాలి.
0: 1000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
1: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ హియర్. నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్స్ దేర్.
1: ఆ విధంగా గ్రామాలు గ్రామాలనే మారుస్తూ వచ్చాడు.
0: లైక్ దిస్ హి వెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
1: ఇంతటి దైవత్వము మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ ది డివినిటీ.
1: ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడైనా వెళ్ళగలడు.
0: హి కెన్ గో ఎనీవేర్.
1: ఏమైనా మార్చగలడు.
0: హి కెన్ చేంజ్ ఎనీథింగ్.
1: కాబట్టి దీనికి ఏమాత్రం సందేహమే పడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ది డివినిటీ.
1: ఈ డౌట్స్ ఏ మనల్ని ముంచి వేస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ డౌట్స్ దట్ విల్ స్పాయిల్ us.
1: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా
0: నెవర్ డౌట్.
1: అన్ని గాఢమైన విశ్వాసంతో
0: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ది డివైన్.
1: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకు ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది. కానీ మరొకటి మనకు పరికరాదు.
0: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
1: లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. లెట్ ద హోల్ హ్యూమానిటీ బి ప్రాస్పరస్.
1: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముగ నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయుతారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంది కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలంను గడుపుతూ వచ్చారు
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ ద their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti Daivatvamunu Yavaru ee reetiga ninnayinchukolanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణమేమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: The child stops crying when you offer a drop of honey or milk.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియ? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎపిటైట్ ఇస్ ఇట్? ఇస్ దట్ వరల్డ్లీ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ బియాండ్?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: హౌఎవర్ ద హంగర్ ఇస్ యూనిఫామ్.
0: ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద ఫుడ్ దట్ వీ కన్స్యూమ్ వేరీస్.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందు ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వీ పార్టేక్ ఆఫ్ ఫుడ్, రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్వ్స్.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని, ఎట్టి జన్మం కాని, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కాని లేవు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ డెఫినెట్ ఫార్మ్, హీ హ్యాస్ నో బిగినింగ్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ద న్యాచురల్ ట్రేట్స్.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికీ తరం కాదు.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleneetti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Aadi madhyantara rahitudu, anadi vaadu.
1: He has no beginning nor the middle nor an end. He is ancient.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivathvamunaku evaru ye peru iragalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi ఆ నీతితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తున్నాడు.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకుంటుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ అపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఇస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ ఎ రిచ్ మ్యాన్. ఇట్ ఇస్ ఈక్వల్లీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకాల

0: pauper.
1: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
0: Who gifted all this to this nature?
1: అతని దైవము.
0: God has gifted all this to this nature.
1: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
0: In fact, God does for his own fulfillment of the will and not for the world.
1: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
0: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
1: నీరు మానవుడు సృష్టించలేడు.
0: Man cannot generate water all
1: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
0: It's not possible for man to produce food.
1: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
0: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
1: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో కొన్ని సాధిస్తూ రావాలి.
0: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
1: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
0: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
1: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
0: We have to pray God for God himself.
1: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
0: In fact, God supplies all that we need.
1: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
0: God knows what to give, when to give, where to give.
1: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
0: Even if you do not make effort, God will confer that what you need.
1: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
0: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
1: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
0: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
1: దైవం నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
0: The mystery of God is beyond all parameters and
1: అది నిధి ననగనేలా.
0: Why this and that?
1: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from Ant to Brahman, you are there.
1: అది ఎరుంగరు.
0: They do not know that.
1: మరి గరంగరు.
0: Cannot understand.
1: భూమి చెందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: వివేకమును
1: వర్తించదని కడు విర్రవీగలరు కాని.
0: They are highly egoistic because of the intellect.
1: కడబడికి ఏది ఎత్తమునో ఎవరికీ తెలియదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ అట్ ది ఎండ్.
1: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
1: దైవం యొక్క ప్రాణులు దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
0: The divine plan has to be revealed by divine himself.
1: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
0: God knows what to give, where to give, why to give, whom to give.
1: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
0: So it's essential that all of you should pray.
1: దీని కోసం దాని కోసమని కాదు.
0: Not for desire.
1: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
0: Why should you pray to God?
1: ఓ భగవంతా నీ ప్రేమ నా పైన పంపు.
0: ఓ గాడ్ ఐ వాంట్ యువర్ లవ్.
1: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
1: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
0: In fact, you can achieve the whole world for that matter.
1: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
0: In fact, there is no doubt whatsoever that because of some failure

0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: ద నాలెడ్జ్ పీపుల్ నాలెడ్జబుల్ పీపుల్ నో దాట్ నాట్ ద రెస్ట్.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ డోంట్ ప్రే మియర్లీ ఫార్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
0: మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: ఓ గాడ్ యు నో బెస్ట్ వాట్ ఐ నీడ్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం.
0: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ ఈజీలీ.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: అండ్ థింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ దే రీచ్ హియర్.
0: ఇంకా ఒకటి,
1: అనదర్ పాయింట్,
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: వెన్ థింగ్స్ ఆర్ అరైవింగ్ హియర్ వితౌట్ ఆస్కింగ్, ఇఫ్ యూ ఆస్క్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ థింగ్స్ వుడ్ బి హియర్.
0: మాకు ఏది వద్దు.
1: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, షుడ్ బి ప్రాస్పరస్, షుడ్ బి హెల్దీ అండ్ రిటర్న్. దట్స్ ఆల్ హీ వాంట్స్.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: This is a thing that has been happening between those things that are received here and those things that are gifted.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: God's prayer will be able to achieve anything in this world.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరికలు లేకుండా,
1: without desire,
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్టు యు.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవంత తత్వాన్ని కనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్, నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: మంగళాల విత్తంబులు.
1: And it's that so endearing, so close.
0: Muni janavana bhautambulu.
1: And that's so intimate to all the saints.
0: Charitambulu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jalagaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda tappipoledu.
1: But in fact we have not missed anything till now.
0: Maa prayer jalugutune untundadi.
1: And things prayer is going on.
0: Sankalpamulu jalugutune untunnayi.
1: divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు ఫలసిద్ధమవుతున్నాయి.
1: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
0: మేము జరపవలసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: ఆల్ ప్రోగ్రామ్స్ గో యాజ్ పర్ ద డివైన్ మాస్టర్ ప్లాన్.
0: ఈనాడు క్రిస్మస్.
1: టుడే ఇస్ క్రిస్మస్.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ ఆమ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమి లేకుండా ఆడంబరం లేకుండా కూడా శాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There's nothing that he cannot do.
0: సర్వము చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్.
0: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ విల్లింగ్ బీయింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలు సిద్ధింపజేసుకోండి.
1: లైక్ దిస్ యూ ప్రే టు గాడ్ ఈగోలెస్లీ వితౌట్ పంప్ అండ్ షో.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే
1: ఇమీడియట్లీ
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎ థీరియల్ వాయిస్ ది
0: నైట్. రెండో దినమే
1: ఫాలోయింగ్ డే
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you'll be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Naa yokka sambhashanam anta ikkadu prema chethane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is love.
0: Naa shakti anta ikkadu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatundi yokka phalam maligaledu.
1: There's nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ Don't be dual. Don't be hypocrite, keeping one thing and doing
0: different.
1: And if you are a hypocrite, Swami within you will be noticing it. And if you imagine Swami outside, what is the fun of praying within? Swami is with you, in you, always above you, around you. Embodiments of love. It's only love that will help you to achieve. There's nothing that you cannot achieve without love in this world. So let the love be the main theme of your prayer.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalainapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్ దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఏ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only
1: అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunu kudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunte dehamu balaheenataku guri ainatunte dehamu oka dudamainatunte sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatuntiganu aarogyamaina ventidiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలిజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivitoda.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలిజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమునందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది,
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడా దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికినా విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: ఇఫ్ యూ వర్ టు ఫైండ్ ఎ వెరీ హైలీ వాల్యుయబుల్ బిగ్ డైమండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆర్డినరీ స్టోన్స్, ది డైమండ్ విల్ నాట్ లూజ్ ఇట్స్ వాల్యూ.
1: మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన రుచియు మారదు, దాని చెవియు పోదు.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka, deham anekuntadi aneka malinyamato kudinatundi ainappatikini indulo nirmalamu nischalamu nisvarthamainatundi aatmatattvamu nirantaram kudunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto idi deham anetundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: Tadvara manamu nitya satyamainatundi atma tattvanni manam gurtinchalemu.
0: By undertaking such steps, you will never realize the reality of atma.
1: Puttapaina maddinchina paamu marana unduna.
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanumunta dandinchina vishayabhogamulu aduguna.
0: By putting this physical body to suffering, can you get realization?
1: Akali dappulu maninanta atmagnani taanavuna.
0: By merely giving of food and water, can you really become atma?
1: Taanevaru teliyakunna tattvagnanam etukulunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam kudaravalanna taanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: Manavattam divyattamto kudinatundi aatmatattvam anetundi satyanni idi nirupistundi.
0: It also shows that man is, the human life is basically associated with the divinity.
1: Idi konni vidhamainatundi vicharana salipinappude dini niji swaroopam manaku gocharam avutundi.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: Swaroopa sandhaname dini yokka nishtha.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరియైనటువంటి ద్రష్ట.
0: A real jnani is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరుచుకొని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Dhanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chuchi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్స్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిదత పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డాంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుటనిటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: అన్ని ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్,
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్,
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: The physical body is like a water bubble.
1: ఈ క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి యందు.
0: In what moment this water bubble breaks down?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: But then this, from where did this water bubble come? It has come from water.
1: నీటి యందు పెరిగి,
0: it has grown in water.
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: it has merged back into water itself.
1: నరుడు భూదంబు,
0: man is water bubble.
1: నారాయణుడు నీరు,
0: నారాయణ is water.
1: కనుక ఈ బుడగ కేవలము నీటి నుండినే పుట్టినటువంటిదిగా ఉండినప్పుడు ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరం అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవడానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థమునకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఈ దేహం అనేక
1: నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తన ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: ఇన్ అవర్ ఫీలింగ్స్,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురు నేను చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్.
1: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం నే విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈజ్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా ఇప్పుడు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
1: వినటం ఎందు పరిమితము.
0: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
1: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
1: అతి తిండి మతి హాని, మిత తిండి అతి హాయి.
0: Excessive food makes one go mad.
1: Ati bhasha mati hani, mita bhasha ati hai.
0: Excessive talk makes a person kanupane
1: manavudu ee dehamunu ye vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamunaku sariyainatundi margamane manam anusarinchali.
0: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
1: Manavunaku 5 vidhamulainatundi yokka vicharana shakti untunnavi.
0: There are 5 types of thinking power in every human being.
1: Danine oka gnanam unnaru,
0: and that has been described as gnanam.
1: Ee naadu samanyamga prapanchamantayikudunu sarvatra vyapinchinatundi gnanamu okati,
0: that
1: adi telivitetalato koodinatundi.
0: The type of knowledge which is available in the world and which is all pervasive,
1: దీనిని మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
0: This type of knowledge is called bookish knowledge.
1: ఈ bookish knowledge నుంచి కూడా superficial knowledge గా మారిపోయింది.
0: This bookish knowledge has given birth to superficial knowledge.
1: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ఈ వయసునందు ఈ మానవులకు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉంటుండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in him.
1: General knowledge, common sense anetundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmam vallane manaku ee oka general knowledge ni manam pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్
1: డిస్క్రిమినేషన్. కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమస్య సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination chustunnadu. Not right to, not right to, not right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swasthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala pedamargam pattaniki avakasam erpadutundadi.
0: That is the reason why the youth are prompted to go on the wrong path.
1: It is fundamental discrimination kavali.
0: It should be transformed into fundamental discrimination knowledge.
1: ఎవరికి సంబంధించినటువంటికి నీ అందరికి సమన్వయమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: The discrimination must be such that it is applicable to all people, not to one alone.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ చైనీస్ కానీ అమెరికన్స్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: కానీ ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చును.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
1: ఇది సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్.
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హిమ్ హ్యూమానిటీ.
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు
1: అండర్స్టాండ్. ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐ ఆమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్ ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after the physical body. That is the reason why they are getting different
1: diseases.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: Dharmartha kama mochanam arogyam moolam uttamam.
0: In order to achieve
1: chaturvidha purushartthamulainatundi yokka dharmartha kamamulu kuda manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina margaanni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatundi yokka vicharana cheta ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
0: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
1: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటం
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
0: We are getting mental diseases because of unnecessary thinking.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: We should not think at all.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
1: Entavaraku antavaraku manam chintinchali.
0: Our thoughts must be always be
1: within limits. They
0: should not exceed the limits.
1: Avasaramainatundi aa samayamunaku maatrame manam chintinchali.
0: Depending upon the exigency of the
1: situation, gadichipoyina darini రాబోయేదానని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసులోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసునందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కాని,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కాని,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కాని,
0: ఎక్సెసివ్,
1: అధికంగా నిద్రించడం కాని,
0: ఎక్సెసివ్ స్లీప్,
1: ఈ శరీరములకు హాని కలిగించేస్తుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి ఒక విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వీ నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారము.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్,
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్,
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యూ టు ఫుల్ ఆఫ్ ఫుడ్,
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్,
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారమును వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం

0: అశాంతికి గురి చేస్తుంది.
1: అండ్ దట్ విల్ పుట్ యూ టు
0: సాధ్యమైనంత వరకు నువ్వు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
0: ఇది సరైనది కాదు.
1: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
0: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకమైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
1: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
0: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
1: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
1: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
0: పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
0: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
1: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ
0: మన జీవితం అంతా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
0: బ్యాలెన్స్ కావాలి.
1: ఫస్ట్ బ్యాలెన్స్.
0: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: వైల్ సిట్టింగ్ డౌన్
0: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
1: సైక్లింగ్ నీడ్స్.
0: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: కార్ డ్రైవింగ్ నీడ్స్.
0: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: థింకింగ్ నీడ్స్.
0: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
1: Life is based upon balance.
0: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్
0: కారణం ఏమిటి?
1: వై ఇస్ ది అనకౌ
0: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
0: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
1: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
0: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్కిల్.
0: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
1: వెన్ యూ కన్వర్ట్ నాలెడ్జ్ ఇన్ టు స్కిల్
0: వచ్చి ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. దాని వల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్ దేర్ ఫర్ ది బ్యాలెన్స్ ఇన్
0: చేస్తున్నారు.
1: వాట్ ఈస్ ది
0: మన చూపు లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుంది.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
0: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ హియరింగ్
0: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ ఎక్సెసివ్ టాక్
0: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
1: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ ఎ రేడియో.
0: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
1: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
0: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
1: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
0: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
0: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
1: వన్స్ యూ ఆన్ ద రేడియో
0: విను వినకపో.
1: Whether you listen to radio or not.
0: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
1: Whether the volume is more or less.
0: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుంది.
1: So many units of current is used up.
0: అదే విధంగానే మన దేహము ఒక రేడియో వంటిది.
1: Our body may be compared to a radio.
0: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
0: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
0: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
0: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్. పరిగెత్తి పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
1: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్. వై డు యూ లుక్ బ్యాక్?
0: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
1: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
0: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
0: ఇన్ ద ఫ్యూచర్.
1: దెన్ ఫ్యూచర్
0: భవిష్యత్తు ఇది.

0: భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
0: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
1: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
0: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
1: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
0: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యు థింక్ అబౌట్ టుమారో?
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో.
0: ఫ్యూచర్ అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్సూర్ చేయటం ఎందుకు?
1: వై డు యు ఇన్సూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
0: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
0: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
0: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
1: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
0: Vidyarthulara,
1: dear students,
0: gatamu gatam,
1: past is
0: bhavishyattu bhavishyattu,
1: future is future.
0: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
1: Let us not bother about those
0: present two. Present present
1: present is very important. Present,
0: this is not ordinary present, this is omnipresent.
1: Present is not ordinary present, this is omnipresent.
0: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వాట్ డూ యూ మీన్ బై ఆమ్నీ ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
0: ముందు ఏ విత్తనం నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
0: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్
0: ఫ్యూచర్ అండ్ ప్రజెంట్. పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ in the present you find both
0: vartamananni sakramaina margamlo anubhavinchandi.
1: Therefore enjoy present.
0: Yetti vicharamulaku avakasam nandinchakoodadu.
1: Do not give room for any worry.
0: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: Only when we present enjoy present
0: abhutamaina jeevithanga roopondutundi,
1: then only it will be immortal.
0: Amaratvanni pondutundi,
1: it will be able to get immortality.
0: Manavatvanni saarthakamga avistundi,
1: it will sanctify man's life.
0: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
1: Dear students, do not ignore this special anni anityame ee
0: jagatunandu.
1: In this world everything is important.
0: Aithe annintini manam alakshyam chestunnama?
1: Are we ignoring everything?
0: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. Anityam asukham ee rendu roopamtona chernatundi ee jagattu. Kanuka deham ante ఒక దేవాలయంగా భావించి
1: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
1: వాట్
0: నడిచే దేవాలయము.
1: దిస్ ఇస్ అ వాకింగ్ టెంపుల్,
0: పర్మనెంట్ దేవాలయం కాదు.
1: దిస్ నాట్ అ ఫిక్స్డ్ టెంపుల్.
0: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
0: ఈ మూవింగ్ టెంపుల్,
1: దిస్ ఇస్ అ మూవింగ్ టెంపుల్.
0: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
0: ఏది చేసినా దేవుడు ఉన్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డూ,
0: ఆత్మ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మ విశ్వాసం లేకుండా
1: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
0: అశాంతికి గురి అయిపోతున్నాము.
1: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
1: If you want to construct a wall, there is need for good foundation.
0: గోడ భద్రంగా ఉంటాలి.
1: Then only wall will
0: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
1: Only when the wall is safe, the roof
0: can be భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
1: We can live happily only when the roof is safe.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: Self confidence is the foundation.
0: Self satisfaction the wall.
1: Self satisfaction the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Kanuka manamu self self self self ante emti?
1: What do you mean by self?
0: Rendu rakamulainatundi self lu unnai ikkada.
1: There are two types of self.
0: Ekachanam anetundi self, I oka self.
1: One lettered self, I is one self.
0: Inka rendavadi E Y E I, idi mooda akshanamlu I.
1: The other one is the three lettered self, E Y E.
0: Three letters I a body.
1: The three lettered I is the body.
0: Ekachara I a atma.
1: The one lettered I is
0: ekam satyam vimalam achalam sarvadi sakshi bhutam.
1: one lettered I is a witness to everything.
0: ఈ I అనేటువంటి ఏకాక్షరము సర్వుల యందు ఉంటుండాలి.
1: The one letter I exists in every human being.
0: ఈ మూడక్షరముల I కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
1: Some people may not have this three
0: letter I.
1: Some people may get cataract in spite of their
0: having an eye. And
1: there may be some other
0: కాని యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వుల యందు కూడాను ఈ ఏకాక్షర అయి సమంగానే ఉంటుండాలి.
1: Whether it is యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
0: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
1: Now I call Bhagavate, he raises his hand and says, I.
0: Hak sir, అని పిలిచాను, నేను ఐ అంటాడు.
1: I say, Hak sir, he raises his hand and says, I.
0: Ajit Gupta, అని పిలిచాను, ఐ అంటాడు.
1: Arjun Gupta, I just call, he says, I.
0: Chibbar, అని పిలిచాను, ఐ అంటాడు.
1: Chibbar, I say, he raises his hand.
0: Bhagavate, Hak sir, Singh, Chibbar, రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఇస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing.
0: Scholars, unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should enjoy unity in diversity.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించడం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: We are losing peace because we are considering unity as diversity.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may look
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
1: There can be healthy mind only in healthy body.
0: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
1: The type of thoughts you get will depend upon the type of body that you have.
0: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: If the body is strong, healthy and steady, then
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: From a weak mind only doubts emerge.
0: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
0: కనుకనే యద్భావం తద్భవతి హి అన్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్.
0: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
0: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
0: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
1: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
0: అందులో ఏ మాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టిన మనం కాపాడనక్కర్లేదు.
1: If there is no jewelry in the iron safe, no need for taking care of.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: Body is something like an iron safe.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ which is so
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: For the sake of ఆత్మా we have to take care of the body.
0: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: We have to partake food for the sake of life. We should not live for food.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: Many people think as if they are living for eating.
0: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: If we have faith in Atma, food walks itself up to you.
0: అన్నం కోసం మనం వెతకలేనికి అక్కర్లేదు.
1: We need not search and work for food.
0: అందుకోసమనే వేదాంతం నందు భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
0: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not?
0: Ee vishwasanni manam balaparchukovali.
1: We should develop firm faith in this kind of thinking.
0: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: But man has given up this truth.
0: ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరలోకం ముందు పెడుతున్నావు.
1: Intellect which is given as a mirror to see yourself is used to judge others. దోషములను
0: నీకు గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: That is why you have not been able to recognize who you really are.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
0: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాము.
1: That is why 4 F's have been taught in our education system.
0: Adhe modati F, follow the master. Nee conscience nu follow chey.
1: Follow the master, follow your conscience.
0: Rendavadi, face the devil.
1: Second one is face the devil.
0: Third F, fight to the end.
1: Third one is fight till the end.
0: Fourth F, finish the game.
1: Fourth, finish the game.
0: Idi nee yokka nijamainatuvanti tattvam.
1: This is the
0: ee vishayamlo neevu nirantaram kodunu chaduvunu sadhisthu raavali.
1: You have to make real progress in these 4 directions.
0: Emiti ee chaduvulu?
1: What is the type of
0: angla chaduvulu lopala ABC ani undali.
1: In the education you have got ABC.
0: Ee ABCD yokka antaratham emiti?
1: What is the inner meaning of ABC?
0: Always be careful.
1: Always be careful is the inner meaning of
0: ABC. Idi manam undavasindi. Idi vedantam nandu ఉత్తిష్టత, అజాగ్రత్త, అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త, అజాగ్రత్త, జాగ్రత్త.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. అవేర్నెస్, అవేర్నెస్.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
0: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
1: for whatever period of time
0: ఎన్ని విజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
1: however much of science,
0: ఎన్ని బలములు ఎన్నినప్పటికీ,
1: whatever authority and power you may get,
0: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: One day or the other you have to realize your real truth.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా లభిస్తుందో.
1: God's grace, God's anger, God's love, in what moment, how it befalls you, you do not
0: know. ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే
1: దేర్ఫోర్ వి షుడ్ గో ఆన్
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే
1: ఇఫ్ వీఆర్ రెడీ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: It gives, it confers.
0: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
1: Do not worry about the unborn.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
1: Do not worry about the dead past.
0: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
1: Consider all these things as
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కాని, ఒక వ్యక్తి కాని, ఒక విషయం కాని శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: There is no object, no matter, no individual who is permanent.
0: దీని పేరే జగత్.
1: The name of this world itself is జగత్.
0: జగత్, జగత్ రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్ వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్ నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా
1: అమంగ్ 84 లాక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore they are not suffering any type of diseases.
0: కాని మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
0: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీ ఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీ ఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ vegetarian food alone gives that type of balanced food which is required by man.
0: This is human body. This is animal body.
1: That is animal body from which
0: ee rendittiki sariyinatti yokka cheriku kudaradu.
1: It is difficult to bring about a balance.
0: Edo doctors cheptuntaru protein anta deentlo untundadi bhujinchandi pushtiga avutarani. Idi kevalamu vaari balahinatale.
1: Doctors, when they say that this mutton has
0: trage paallo pushti leda andulo protein leda perugulo protein leda kurgayallo protein leda bedallo protein leda protein ekkadaina untundadi sadhyamainta varaku.
1: Protein is not merely available in mutton, it is available in every type of vegetable, in dal.
0: Idi kevalamu sharirikamainatti anarogyame kaakunda manasika sambandhamaina anarogyanni kuda penchutunnayi.
1: It not merely brings about the diseases of the body, but even diseases of the mind are brought about by the
0: mind. Kanuka mana mind etta pothundante food to head to God. Ee moodintiki sambandham undi.
1: There is a lot of relationship between food, head and God.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యూ గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రోషియస్ that man is subjecting himself to such kind of helpless
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంటాడు మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తుండాలి.
1: Man is cruelly putting other people to suffering without
0: మానవుడికి any kindness. మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యం కోల్పోతుండాలి.
1: Man is losing the human approach towards other human beings in the very first place.
0: కారణము మన ఆహార దోషమే.
1: The reason is the type of food that
0: you take. విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: Dear students, enjoy food and habits in proper way.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: You should think before you partake food. What type of food gives you
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: The ancient ones used to partake food only twice a day.
0: ఇంకా మహర్షులు దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: And there are people who take food only once a day.
0: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: Person who takes food once a day is a yogi.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: The person who takes food twice a day,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food twice a day,
0: ఇన్నాడు మూడు కాదు,
1: person who disease.
0: ఇంకా ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించకేమవుతుంది.
1: Today we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion because
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: The physical body consumes 1 calorie worth of food.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: Youth can take 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: On account of that, your sleep is disturbed.
0: నిద్ర లేని వాడు శుద్ధాలు పొందుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: A person who does not get proper sleep gets very wrong
0: ideas. ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: And with such kind of perverse ideas, man
0: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
1: Man loses his health also.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యమును పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should reduce our doership and our possessive instincts.
0: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
1: Then only we can offer ourselves as an ideal life.
0: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
1: On account of certain psychological reasons also we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ విల్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ విల్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పవడించు, చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్,
0: ఇవన్నీ కూడా నువ్వు దేహంలో ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్ ఇవి బలహీనతలు విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షులంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు అయిందంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 ఇయర్ ఓల్డ్, కానీ ఓల్డ్ మ్యాన్
0: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు, యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాస్ 90 or 100 హీ వాస్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
0: యువకులు వాడు,
1: దేవర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 116
0: కమాండర్ ఇన్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
0: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: టుడే వన్ ఈజ్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించేశారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం
1: ఏమిటి?
0: వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్?
0: వారికి ఆహార బలమే.
1: దే హ్యాడ్ ది స్ట్రెంగ్,
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్ ఆత్మవిశ్వాసం
0: క్షణ క్షణమైన కుక్కును బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: మొమెంటమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: But this is not
0: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణమునకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: If you go on wavering moment after moment, how can your life be steady at all?
0: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈనాటి మానవునికు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: The believers themselves are not following the right path.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: తిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలయు.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takku aipothundi.
1: Without cuttings a diamond will not
0: badale lekapothe ee cheruku palanina ivvadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanuka manavuni yandu aneka kashtamulu nashtamulu dukkamulu anitini madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanuka bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే
1: డివోషన్ మస్ట్ బి అబ్సొల్యూట్లీ
0: స్టడీ
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్.
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వి కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హ్యావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్.
0: సత్యమే సర్వస్వరూపము.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హ్యాస్ ప్రేయర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్ టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్
0: ధ్యానం. ధ్యానం అంటున్నాము.
1: We say meditation.
0: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
1: What are we doing in meditation?
0: కన్నులు మూసుకొని చక్కగా కూర్చుంటున్నాము.
1: Closing the eyes, we sit in a good posture.
0: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండకో, ఏ కుమ్మరిండకో, ఏ బజారుకో పరిగెత్తుతుంది.
1: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ గోయింగ్ టు ది వాక్.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్ని.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her, who is giving you trouble, she said, this mind.
0: ఎక్కడుందో చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill it.
0: Akkadundo naaku teliyadu anindi.
1: She said, I do not know where it is.
0: Akkadundo teliyinaatundi manasunu yemini baadhisthundadi matrame etta telusu.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: Manase ninnu baadhisthundado, ninnu neevu baadhisukuntunnavo.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: Parandi nannu baadhisthundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
1: If we are go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడా దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Every thing which is created by God has
0: అర్థములేనటువంటిది ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning.
0: అర్థసహితమైనటువంటివి.
1: Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: During these 15 days, you'll have to understand the physical body, the sense organs, the mind, the intellect and the atma, and make your life free from worries, pure and also ideal. And thus, I bless you and bring this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయి కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణంగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల, సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee sthoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi,
1: considering this as truth and eternal,
0: sarvasvamainatundi oka atma tattvanni vismaristunnadu manavu.
1: Man is giving up the principle of atma, which is really eternal and permanent.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవరితో కూడా సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి గాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతా కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్ హిజ్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడనేలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్ వై డిడ్ యూ గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే, వెల్
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: హి హాస్ క్రియేటెడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు,

0: friend in the dream.
1: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
0: He has created all the experiences for himself.
1: కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు.
0: ఇన్ దిస్ వే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్, దే ఆర్ నాట్ ఎ రియాలిటీ ఇన్ ద రియల్ వరల్డ్ అట్ ఆల్.
1: సుఖదుఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థయే.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్.
1: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
1: అనగా సూక్ష్మ శరీరమే.
0: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
1: ఇందులో మనస్సు ప్రధానమైనది.
0: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
1: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
0: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మనోమూలం మిదం జగత్. ప్రపంచమంతా కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
1: మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
0: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
1: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
0: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికే బుద్ధి అని పేరు.
0: మైండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్ట్ వెన్ ఇట్ డిస్క్రిమినేట్స్.
1: నిరంతరము చింతించడం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
0: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చిత్త.
1: దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు.
0: వెన్ మైండ్ ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇది మనసు యొక్క పర్యాయ పదములే.
0: ది ఫోర్ వర్డ్స్ మైండ్ చిత్త ఇంటెలెక్ట్ అండ్ ఈగో ఆర్ ఓన్లీ ఫోర్ నేమ్స్ ఫర్ ది సేమ్ మైండ్.
1: ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ.
0: అంతఃకరణ ఈజ్ పుటింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
0: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
1: మూడవది సుషుప్తి.
0: ద థర్డ్ వన్ ఈజ్ సుషుప్తి.
1: సుషుప్తి అనగా సు అనగా మంచి.
0: సు స్టాండ్స్ ఫార్
1: సుప్తి అనగా ఒక నిద్ర.
0: సుషుప్తి దేర్ ఫోర్ స్టాండ్స్ ఫార్
1: మంచి నిద్ర.
0: గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: అయితే ఇందులో మనస్సు లేదు.
0: ఇన్ దిస్ స్టేట్ దెర్ ఇస్ నో మైండ్.
1: మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడాను లేదు.
0: యాజ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో వరల్డ్ ఆల్సో.
1: ప్రపంచము లేకపోవటం చేత సుఖదుఖములు కూడాను లేవు.
0: యాజ్ దెర్ ఇస్ నో వరల్డ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ జాయ్ ఆర్ సారో ఆల్సో.
1: మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం.
0: ది వరల్డ్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ట్.
1: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్సర్న్డ్ విత్ ద వరల్డ్ యు హావ్ గాట్ సారో.
1: కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
0: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
1: ప్రపంచమునకు మనస్సే కారణము.
0: For the world, it is the mind which is responsible.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయః అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
0: In this context, it is said, mind is responsible for the bondage as well as the freedom or liberation.
1: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
0: బట్ దేర్ ఈజ్ వన్ మోర్ స్టేట్ ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
1: మానవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యం పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
0: బట్ ఫర్

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మడ్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మడ్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లిమ్స్ ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: There will be innumerable waves in a ocean.
0: Oka ala undinattuga maroka ala manaku kanipinchadu.
1: There would not be any similarity between any two waves.
0: Alalu veru veruga manaku gocharisthayi.
1: Waves appear differently to us.
0: Kani anni alalu endukudanu jalamu okkate aneetuvanti satyanni manam vismaristunnam.
1: But we are giving up the truth that water in all these waves is the same.
0: Manava swaroopamulu anantamainatunti oka roopamuluga kanipistuntai.
1: You come across innumerable forms of the human beings.
0: Idi sachidananda sagaramunandu aavirbhavinchetunti alalu maatrame.
1: All these human beings are waves in the ocean of sachidananda.
0: Ee roopanamamulu veru veruga manaku kanipinchavachunu. అన్నింటికి ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమనేటువంటిది కప్పబడిన.
1: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై the other five types of body, the physical, the life forces, the mind, the intellect and the
0: ee pancha kosamulu cheta kappapadatam chetane ee atma tattvam anta sulabhamga manaku gocharinchaledu.
1: We are not able to see this atma so clearly because atma is covered by these five sheets.
0: Sharirame annamaya kosam.
1: Physical body is annamaya kosha. Food
0: pranamaya vijnanamaya manomaya kosamule ee sutva swaroopam.
1: This life sheath, mind sheath, intellect sheath are the subtle body.
0: Anandamaya kosame karana shariram.
1: The bliss sheath is the causal body.
0: Idi anandamayam ane peru maatrame unnadi kaani ఇది నిజానందము కాదు.
1: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
0: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
1: ది కాజల్ బాడీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ బ్లిస్ సీట్ విచ్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆత్మ.
0: చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.
1: Moon is not self luminous.
0: Suryuni yokka prakashamu chandrudu paina padinappude chandrudu prakashistunnadu.
1: Moon shines when the rays of the sun fall on him.
0: Ade vidhamugare chandrama manaso jataha chacho suryo vajayita. Manasu kevalamu swayam prakashamu kaanatvanti chandrudu vantedi.
1: Mind, like moon, is not self-luminous.
0: Swayam prakashakudu atmane.
1: It is atma which has got that self-luminosity.
0: Aa prakashame buddhi paina, manasu paina, indriyamula paina, deham paina padi ee sarvapusumunu kevalam chaitanyam antamantamainatundi roopane dharistundali.
1: It is the light of this atma which illumines All these other aspects of the body, the mind, the intellect.
0: Atma chaitanyame ee prapanchamunu nadipinchuchunnadi.
1: It is this consciousness of Atma which is making this world function.
0: Charachara prapanchamunakantai kudanu ee chaitanyame mooladharam.
1: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
0: Kanuka ee mooladhara tattvamunu manavudu vismarinchatam chetane సమస్త కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హింసెల్ఫ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ గ్రీఫ్ అండ్ సారో బికాస్ హీఈస్ గివింగ్ అప్ దిస్ రూట్ ట్రూత్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: ద జాయ్ అండ్ సారో ఎక్స్పీరియన్స్ బై ద బాడీ ద మైండ్ ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్ do not touch the atma at all.
0: Surya prakashamunu aadharam chesukoni aneka mandi aneka vidhamulaitundi karmalanu aacharistaru.
1: Different people carry on different activity from the light which they get from sun.
0: Kondaru manchi karmalu aacharinchavachunu mari kondaru cheddanu aacharinchavachu.
1: Some people may undertake meritorious activity.
0: కొందరు పుణ్యకర్మములు కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్ సమ్ పీపుల్ మే
0: కొందరు ఉపకారములు మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: బట్ దిస్ యాక్షన్ డస్ నాట్ టచ్ ఆత్మ.
0: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ will never go.
0: Suryudu kevalamu sakshi bhootudu maatrame.
1: Sun god is only a witness.
0: Ade vidhamugane sharira indriya mano buddhulu yokka pravartanalu yokka phalitamulu aatmaku ye maatram kodanu antavu.
1: In the same way
0: aatma sakshi bhootudu.
1: In the same way the results of the actions of the physical body, the senses, the mind and intellect will not touch aatma. Aatma is only a witness.
0: Kani manavudu శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత తాదాత్మ్యం పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్ ద మైండ్ ది ఇంటలెక్ట్.
0: అన్నింటికి మనసే మూల కారణము.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్.
0: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యూ ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హ్యావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
1: రిమూవ్ ది వాల్స్ దట్ సపరేట్ దెన్ దిల్ బి ఓన్లీ వన్ కామన్ హాల్.
0: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మతత్వ ఈజ్ ఆల్
0: పర్వేసివ్. దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: దిస్ ఈస్ నాట్ ఎ డివైన్ బ్రాడ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్.
0: కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద గ్రీఫ్ అండ్ ద సారో ఆఫ్ ద మ్యాన్.
0: వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు,
1: జస్ట్ యాజ్ యూ కెన్ రిమూవ్ ది హస్క్ ఫ్రమ్ ద రైస్ ఆఫ్టర్ పౌండింగ్
0: శ్రవణ మనన నితిధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ది ఇంటలెక్ట్ అండ్ ది సెన్సస్ విచ్ కవర్ దిస్ ఆత్మ బై ప్రాసెస్ ఆఫ్ శ్రవణ మనన నిధిధ్యాస యుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హూ యు రియలీ ఆర్, యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
1: దిస్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ లైక్ దిస్ హస్క్ విచ్ కవర్స్ ద గ్రెయిన్.
0: పొట్టును తీసిన మిగులునది బియ్యమే.
1: వన్స్ యు రిమూవ్ దిస్ హస్క్ వాట్ రిమైన్స్ ఈజ్ రైస్.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ హస్క్ ఆన్ దిస్ రైస్ దేర్ విల్ బి అగైన్ రీబర్త్.
0: ఈ పొట్టును మనం వేరు చేసితేమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: వన్స్ యు రిమూవ్ ది హస్క్ ది రైస్ కెనాట్ బి గ్రోన్ ఫర్దర్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రీబర్త్ అగైన్.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: దేర్ఫోర్ ఫర్ ది ఎంటైర్ బాండేజ్ ఇట్ ఇస్ ది బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్.
0: అయితే అన్నింటి ఎందుకు కూడా సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: దీనికి మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
1: వెన్ యూ టచ్ ఎన్ ఐరన్ బాల్ విచ్ ఈస్ ఇన్ ద ఫైర్ దెన్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్డ్.
0: ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం.
1: వీఆర్ టెలింగ్ దట్ దిస్ పర్టికులర్ ఐరన్ బాల్ ఈస్ మేడ్ హాట్.
0: సరి అయినటువంటి జవాబు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ రిప్లై.
0: ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐరన్ బాల్ విచ్ హెస్
0: గుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చింది.
1: ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ ఈస్ ఇన్సైడ్ దిస్ ఐరన్ బాల్ విచ్ హెస్ కాజ్డ్ దట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూ.
0: అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది?
1: ఇఫ్ దాట్ బి సో, వేర్ ఇస్ ది ఫైర్ ఇన్ దిస్ ఐరన్ బాల్?
0: లోపల ఉన్నదా లేక లోపల ఉన్నదా?
1: వెదర్ దిస్ ఫైర్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్ ఆర్ ఇన్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్?
0: బహిర్త సర్వవ్యాప్య నారాయణ సిదా. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది.
1: ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్ ఈజ్ దిస్ ఫైర్.
0: మనం కాల్చినటువంటిది నిప్పు అయినప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం.
1: వెన్ ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ హెస్ కాజ్ దిస్ బర్నింగ్ సెన్సేషన్ టు అస్, వీఆర్ అక్యూజింగ్ ది ఐరన్ బాల్ అండ్ నాట్ ఫైర్.
0: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటిది.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo sukha dukkhamulu, laabha nashtamulu, kashtamulu, nindalu, nishthuramulu aneetundi manalni baadhisthunnayi.
1: In this we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things.
0: Aithe ivi baadhimpabadinatundi emiti?
1: What is it that is
0: sharira indriya manobuddhulu baadhimpabadutunnayi?
1: It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or experienced by this.
0: ఈ ప్రపంచమంతయి కూడాను అంతర్బహిర్యంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే.
1: But the truth is, the inside of the world and the outside, it is only ఆత్మ which is pervading.
0: సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
1: The individuals who have not understood the fact that Atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola karanamu Atmane.
1: Therefore, it is Atma which is responsible for everything.
0: Deenini darshinchalante manam ye upayamunu etakali?
1: What is the strategy that we should have to have a vision of this Atma?
0: Idi vetuku rakkaraledu. There is swaprakashamainatundi oka sthiti.
1: There is no need for searching or seeking. It is
0: leni dalini krottaga sampadinchukuneetundi kaadu.
1: ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి అక్వైర్డ్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్
0: ఉన్నదాని వెతకటం ఎక్కడ?
1: When it is so, we are having to search for
0: Atma. Veligi deepani vetakadaniki maroku velugunu teeskunu raavatam enta veritanam?
1: Is it not some kind of madness to search for light in the light itself with the help of another lamp?
0: Ee nirantaram kodunu prakashinchutunnatundi velugi.
1: Atma is luminous all the while and at all times.
0: Deeni inkoka sadhana cheta deeni vetakanakkaraledu.
1: There is no need for a special sadhana to seek Atma.
0: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
1: అంటిల్ మ్యాన్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ రియల్ నేచర్ హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఆత్మా ఇస్ ఇన్ సమ్ అదర్ ప్లేస్.
0: నిమురు గప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుంది.
1: ఇట్ ఈస్ లైక్ ది యాషెస్ విచ్ కవర్ ది ఎంబర్స్. The ignorance is covering our own
0: akaruka nijanandamainatunti yokka nenunu nenu gurtinchinappude ee sarvasam kunnu mayamavutundi.
1: Once I recognize my true bliss, all the delusion disappears.
0: Idi nenu nenu nenu,
1: and that is, it must be said, I
0: nenu aneetundi padam puttina tarvatane srushti antai kunnu srushtimpabadindi.
1: The entire creation has emerged only after this word I has
0: come. Nene lekapothe srushti led.
1: If I is not there, there is no creation.
0: Kanuka aa nenu anetundi em?
1: What is this I then?
0: Adi evaru?
1: Who is that I?
0: Ade uniki.
1: And that is the very basis.
0: Aa uniki sarvula endukudanu spurinchutundadu cheta deeniki aatma ani maroka peru.
1: As this expresses itself in everyone, this has been called Atma.
0: Ide Brahma ani maroka peru.
1: Another name for the same entity is Brahma.
0: Deenike hrudayam ani inkoka peru.
1: Another name is heart.
0: Deenine aham ani kudunu maroka peru.
1: Still another name is aham.
0: Nenu, Brahma, uniki, hrudayam, aham. ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
1: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్
0: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
1: వెన్ వీ సే హార్ట్, వీఆర్ మిస్టేకింగ్ ఇట్ ఫార్ ఫిజికల్ హార్ట్.
0: ఇది కాదు హృదయం.
1: దాట్ ఈస్ నాట్ ది రియల్ హార్ట్.
0: హృదయమునకు ఒక పరిమితము లేదు.
1: For heart, there is no specific
0: sarvatra undinatvante nijamaina hrudayam.
1: The true heart is all pervasive.
0: Kanuka itti hrudayanni manamu vismarinchi sankuchitamaina parimitamainatvanti ee deha hrudayanni maatrame manam hrudayanga bhavistunnamu.
1: We are giving up this broad heart which is all pervasive and considering the physical heart alone as the true heart.
0: Patti padamunakunu నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
1: వీఆర్ లివింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ ఐ.
0: అదే అహం అహం అహం.
1: అండ్ దిస్ ఐ ఈజ్ అహం.
0: అహమే బ్రహ్మ.
1: దిస్ అహం ఇట్సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ.
0: నేను కుటుంబీకుడను అంటున్నావు.
1: ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
1: Before this word family man, you get this word I.
0: Nenu sanyasini antunnadu.
1: I am a sanyasin.
0: Ee sanyasiki mundu nenu ane padam untundali.
1: Before this word sanyasi, I comes.
0: Nenu purushudanu antunnadu. Ee purusha anetundi padamunaku nenu ane padam mundu untundali.
1: In this statement, I am a man, I comes first, man next.
0: Kanuka nenu gruhasthudanu, nenu sanyasudanu, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదమును దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
1: వెల్, ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ హావ్ ఎ సన్యాసిన్, ఐ హావ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐ హావ్ ఎ మ్యాన్ అండ్ ఐ హావ్ ఎ ఉమన్. వన్స్ యు రిమూవ్ దీస్ డిఫరెంట్ వర్డ్స్ మ్యాన్, ఉమన్, సన్యాసి, వాట్ రిమైన్స్ ఈజ్ ఐ.
0: అన్నింటికి నేనే ఆధారము.
1: దిస్ ప్రూవ్స్ దట్ ఇట్ ఇస్ ఐ విచ్ ఇస్ ది బేసిస్ ఫార్ ఎవ్రీథింగ్.
0: నేను అనగా అదే ఆత్మ.
1: When you say I, it is Atma.
0: ఇట్టి సర్వత్ర సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్.
0: కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ సబ్జెక్ట్ టు సో మెనీ గ్రీవ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ టైప్స్ ఆఫ్.
0: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
1: వాట్ వీ హావ్ టు లవ్ ఈజ్ నాట్ ద మ్యాన్,
0: ఆత్మను ప్రేమించాలి.
1: బట్ వీ హావ్ టు లవ్ ఆత్మ.
0: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ ఆత్మ విచ్ ఇస్ ద రైట్ థింగ్, వీఆర్ లవింగ్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అ మిస్టేక్.
0: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
1: దట్ ఈస్ వై దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: నీకు తల్లి ఉంటున్నది,
1: యూ హ్యావ్ గాట్
0: తండ్రి ఉంటారు,
1: యు హ్యావ్ గాట్
0: మదర్ ఉంటున్నారు,
1: చిల్డ్రన్.
0: కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
1: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యూ విల్ బి లవింగ్ యువర్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్.
0: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
1: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
0: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
1: One experiences extreme grief if one's wife is unwell.
0: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
1: One experiences that kind of grief when he identifies himself with the father, mother, wife or children.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
1: All these relationships are only passing clouds.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
0: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండినటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాడు.
1: You have got so much of firm love because you consider him as your father.
0: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహంపైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
1: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on atma.
0: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
0: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
1: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
0: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యముల పైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
0: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
1: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
1: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
0: Adi lenanta varaku kudanu manamu sthitapragnulam kaamu.
1: Without that kind of firm faith, you can never be a sthitapragna.
0: Nijanandanni pondalemu.
1: You can never attain truth.
0: Nitya satyamainatundi sthananni cheralemu.
1: You can never reach a state which is permanent.
0: Kevalamu ivanni kudanu bhrantulu yokka swabhavamule.
1: All the other things are mere delusions.
0: Bhramti undinanta varaku brahma manaku duranga untuntadi.
1: As long as you have delusion, brahma will be distant from you.
0: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
1: The moment you give up delusion, brahma's vision
0: sarvulayandu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam drudanga nammali.
1: Who should firmly believe
2: that in every human being the same divine entity is existing.
0: అప్పుడు ఈ ప్రపంచమందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు.
2: There will be no room then for any differences in the world.
0: కలతలకు కల్లోలములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
0: ఈ రాగద్వేషములకు ఏమాత్రము కూడా అవకాశం ఉండదు.
2: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్
0: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషములను అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
2: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
0: Kanuka manavattamulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamulandunu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali ade atma bhavam.
2: That principle of I is principle of atma.
0: ఈ ఆత్మభావమునందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం.
2: వన్స్ యు ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ,
0: సమస్య పరిహారమునకు ఇదే మూల కారణము.
2: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
0: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
2: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే.
2: లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే.
2: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే.
2: ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే.
2: అండ్ ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆన్ ది
0: ఈ దేహ భ్రాంతి మూల కారణము మనస్సే.
2: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెల్యూజన్ ఆఫ్ ది బాడీ.
0: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
2: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్ యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
0: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
2: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: దీనిని సంస్కృతమందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం. అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
2: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
2: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
2: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: అనగా ఆత్మభావమే ఐ.
2: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
2: This real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
2: ది ఐ అసోసియేటెడ్ విత్
0: ఆనందముతో చేరినప్పుడు,
2: వెన్ ఇట్ బికమ్స్
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
2: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
2: వాట్ ఈస్ ట్రూత్ ఈస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా నువ్వు మార్పు చెందినటువంటిది.
2: Embodiments of divine love, everything undergoes change.
0: Chana chanamulaku aneka vidhamaina marpu chendutunnadi.
2: Changes are occurring from moment to moment.
0: Ee marpulaku moola kaaranamu manasse.
2: It is the mind which is responsible for this kind of changes.
0: Ee sankalpa vikalpamulu yokka prabhavame ee prapanchamunaku moola kaaranamu.
2: The root cause of the basis of the entire world is the formation of the thoughts.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది కానీ స్థిరమైనటువంటిది కాదు.
2: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
2: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
2: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
2: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములే.
2: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
2: ఆల్ దీస్ సాధనస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
2: ఆల్ ది సాధనస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలు అన్నీ కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
2: ఆల్ దీస్ సాధనస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
2: There is nothing like sadhana and sadhya, two things.
0: Jnanamu, jnani, jnayamu anetundi moodu tattvamulu levu.
2: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon.
0: Ee munnadanta okkate.
2: There is only one thing which is existing.
0: Anatma bhavam duram chesinappudu atma bhavame nilustundi.
2: If you remove the anatma bhava from you, what remains is atma bhava.
0: Sadhana cheyatalanchinappudu,
2: when you want to undertake sadhanas,
0: atma bhavamne neevu hrudayam nandu sthiram chesukunna adi nijamaina sadhana.
2: Establish the feeling of atma in your heart, then the sadhana will become
0: atti vishwasam leka enni rakamulainti sadhanalu chesinappudikini ivanni kudunu manokalpitamulu yokka prabhavame.
2: Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
2: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tigi suryane kappi vestunnayi.
2: These clouds are covering that very sun.
0: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
2: in the same way those thoughts which have come from atma,
0: mano megha samudayamu atmane kappi vestundali.
2: The clouds of these thoughts in the form of mind are covering atma itself.
0: Kanuka atmanu addu cheyunadi manasse.
2: It is the mind which covers atma.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
2: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
0: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
2: వాట్ ఈస్ మైండ్ దెన్?
0: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
2: మైండ్ ఈస్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద డెల్యూజన్స్.
0: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
2: సప్రెస్ ఆల్ ది డెల్యూజన్స్, రిమూవ్ ఆల్ ది డెల్యూజన్స్.
0: కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
2: బట్ టుడే సాధకాస్ కాల్ దెమ్సెల్వ్స్ సాధకాస్ అండ్ డివోటీస్, బట్ దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే.
0: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
0: సాధ్యమే కాదు.
2: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
0: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
2: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
2: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్, ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ broad mindedness in the world.
0: ee naadu prapancha maarpulaku aneka rakamainaatundi prayatnalu salputunnaru.
2: For bringing about change in the world, various efforts are made.
0: Vyakti maraka prapancham ee reethiga maarutundi.
2: How can you change the world without changing the man?
0: Vyaktulu yokka samuhame prapanchamu.
2: World is a conglomeration of men.
0: Kanuka motta motta prapanchanni manam maarchalanukunnappudu vyakti maarali.
2: If you want to change the world, in the first instance you have to change the man.
0: Vyakti endunnatundi durgunamulu manam dooram chesukovali.
2: You have to remove the evil tendencies in man in the very first instance.
0: Pavitramaina bhavala vyakti endu abhivruddhi gavinchukovali.
2: Develop good thoughts in man.
0: Vyakti manchi vaadainappude samajam manchi avutundi.
2: When the individual is good, the society will be good.
0: Samajam manchidainappude manam desham manchidiga roopondipovali.
2: When the society is good, the nation will be good.
0: Prema swaroopulara, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. వీ హావ్ టు శాంక్టిఫై అవర్ ఓన్ ఇండివిజువాలిటీ బై ఫిల్లింగ్ అవర్ సెల్ఫ్ విత్ గుడ్ థాట్స్.
0: ఎన్ని చదువులైనా చదవచ్చు,
2: వన్ మే స్టడీ ఎనీ అమౌంట్ ఆఫ్,
0: ఎన్ని పదవులైనా ఏలవచ్చు,
2: వన్ మే ఆక్యుపై
0: ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు,
2: వన్ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ,
0: ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు,
2: ఎర్న్ ఏ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
0: ఇవన్నీ శాశ్వతమా?
2: All these
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించినాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
2: Without having a vision of your own real self, if you get a vision of various people and persons,
0: తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
2: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
0: లక్షలమైన అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరింతైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు.
2: మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇంటూ స్పేస్ బట్ హీస్ నాట్ ఏబుల్ టు గో ఈవెన్ ఇన్ ఇంచ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: మనం చేయవలసిన ప్రయాణం.
2: దిస్ ఈజ్ నాట్ ది జర్నీ విచ్ యూ హ్యావ్ టు అండర్టేక్.
0: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
2: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
2: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఈజ్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
2: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
2: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
2: When there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
2: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖ దుఃఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
2: We have controlled our joys and sorrows by removing mind in the
0: కనుక మనము నిత్య శాంతి సంతోషము కావాలనుకుంటే మొట్టమొట్ట మనసును అరికట్టాలి.
2: If you really want to enjoy bliss in life, control the mind.
0: పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
2: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
2: యూ హ్యావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
0: అదే నిజమైనటువంటి సాధన.
2: దాట్ ఈజ్ రియల్ సాధన.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
2: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్.
0: మరక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
2: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్.
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
2: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అవి సద్గుణములుగా మారాలి.
2: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ టు గుడ్ క్వాలిటీ.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు డివైన్ థాట్స్.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
2: దిస్ ఈజ్ ద రియల్ మెసేజ్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
2: టుడే ఈజ్ గురు పూర్ణిమ డే.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
2: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
2: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
0: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
2: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందుకు 16 గుణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: ఆరు షట్ వర్గములు. 6
2: సిక్స్
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
2: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి ఎందును 2 తమో గుణము రజో గుణము.
2: ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
0: ఇవి 8
2: తమో గుణ అండ్ రజో గుణ.
0: మదములు.
2: ఆల్ దీస్ ఆర్ 8 ప్రైడ్స్.
0: కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
2: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: తప మలము,
2: ది ప్రైడ్ ఆఫ్
0: సత్యమలము, కులమదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
2: Man is having 16 aspects in the form of
0: ee 16 gunamulu kudanu yenaadu manamu arpitam gaavinchukuntunno aanaade manamu purnamada purnamidam purnat purnamadachiti appude manam purna swaroopulu ga avutam.
2: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
0: Atti gunarahitamainatundi sthitini manam kaliginappude మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
2: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
2: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
2: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
2: When we say guru or preceptor, he is one who has transcended the qualities and who does not have
0: దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
2: But today, unfortunately, the preceptors are full of qualities.
0: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
2: The disciples today seem to be much better than
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
2: The disciples are undertaking sacrifice. The preceptors are acquiring
0: ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే హూ ఇస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఇస్ ద డిసైపుల్.
0: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి.
2: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
0: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గరికి పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
2: Whenever any person sees someone elderly or great,
0: he wants to go
2: and get some mantra. What is this type of mantra?
0: Nee tattvani neevu kanukodame nijamaina mantramu.
2: If you know your own real nature, that becomes real mantra.
0: Nee mantramu nee chotane untundadi.
2: You have got your real mantra.
0: Neeve mantra yantra tantra swarupudu.
2: You are the very form of mantra yantra and tantra.
0: Nee yokka uchchas nishwasamule nee mantramu.
2: You are inhaling and exhaling is the real mantra.
0: Ade so hum so hum ade mantra.
2: In your inhaling there is this mantra going on. So
0: nene adi ade nenu nene adi ade nenu ade mantra.
2: This mantra repeats, I am that, that am I, I am that and that am I.
0: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
2: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
0: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
2: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
0: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
2: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మంత్ర యంత్ర అండ్ తంత్ర,
0: ఎంత అజ్ఞానుడవు.
2: You are approaching another person for mantra.
0: ఇలాంటి అజ్ఞానులకు బయనుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా?
2: What an ignorant person you are, and how can mantras from other person
0: save you? అసాధ్యము, అసాధ్యము.
2: It is impossible. Nothing can save you.
0: నీ గురువు దైవం ఒక్కడే.
2: Your guru is God.
0: ఆ గుణాతీతుడు అతను ఒక్కడే.
2: He is alone who has transcended all qualities. He is the one who does not have real
0: అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతనొక్కడే.
2: హీ అలోన్ కెన్ రిమూవ్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ కన్ఫర్ ద లైట్.
0: అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే.
2: ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యు అప్రోచ్ రాంగ్ పర్సన్స్ అండ్ టేక్ సమ్ మంత్ర అండ్ బికమ్ ఫర్దర్.
0: వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించి గావించగలరు?
2: ఎ పర్సన్ హూ ఈస్ హిమ్సెల్ఫ్ ఇన్ బాండేజ్, హౌ కెన్ హీ ఫ్రీ?
0: అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు?
2: ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్, హౌ కెన్ హీ ఫ్రీ యూ ఫ్రమ్ డెల్యూజన్స్?
0: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
2: If he is himself a beggar and starving, how can he feed?
0: Kanuka neevu guruvula kosam nee vetakanakkarledu.
2: Do not go in search of guru.
0: Nee atma bhavani neevu drudam chesko.
2: Confirm and steady your
0: atmanandamunakai neevu prakuladu.
2: Aspire to have the bliss of
0: nene atma aneetundi vishwasamunu abhiruddhi parichuko.
2: Develop the feeling that you are yourself the atma.
0: Adhe nijamainatundi yokka bodha.
2: That is the real message.
0: మర్మమైన మనుషంశములో మనసే వారికి గురుడండి.
2: ద మోమెంట్
0: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం.
2: ది మై ది మోమెంట్ దట్ యు రియలీ నో హూ యు ఆర్ మైండ్ డిసపియర్స్ అండ్ దట్ ఇట్ రియల్ బికమ్.
0: కానీ ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు.
2: ఫర్ దిస్ గురుత్వ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్టికులర్ టైమ్, ఎ పర్టికులర్ సర్కమ్స్టెన్స్ ఆర్ ఎనీ సచ్.
0: మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి.
2: ఫర్ ఎ మ్యాన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ మైండ్ అలోన్ డిఫరెంట్ టైమ్స్,
0: మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధనలు.
2: ఆల్ దీస్ బాండేజెస్ ఆర్ ఓన్లీ ఫర్
0: మనోతీతమైనటువంటి, అతీతమైనటువంటి వానికి ఏది లేదు, సర్వం ఒక్కటే.
2: ట్రాన్సెండ్ ది మైండ్, ఎవ్రీథింగ్ బికమ్ ద సేమ్.
0: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్. వర్షిపింగ్ గురుస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పౌర్ణం వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం.
2: when there is Guru Purnima, there will be a lot of income for these so-called
0: gurus. Kani nijanga idi guruvulaku aadayam kaadu, idi goppa bandhana.
2: For a true guru, this is a great responsibility. There is no income for
0: him. Nijaguruvulu deenini aashincharu.
2: True gurus will never aspire to have this.
0: Ivi kevalam baadha guruvulu maatrame deenini aashistaru.
2: Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima days.
0: Kanuka manamu Guru Purnima anaga gurulu poojinchadam ante guru okkade. Tvameva mata cha pita tvameva. Tvameva bandhu chakatvameva. Tvameva vidya gavanam tvameva. Tvameva sarvam mama deva deva. Aa yokka sthitini povatame sariyainatuvanti gurutvam.
2: The real gurutva is recognizing that there is only one guru who is the mother, father, the preceptor and everything else.
0: Aite ee shravana manala nitidhyasalaku konni vidhamainatuvanti haddulu pettukovali.
2: But we have to observe some rules and regulations when we are undertaking
0: konni sadhanalu salapali
2: shravana manana nitidhyasa.
0: Ante kaadu ee sadhana nimittame nee guruvulanu aashrayinchanakkarledu.
2: For doing sadhanas you need not resort to gurus.
0: నిత్య సత్యమైనటువంటి ఒక గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
2: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
2: ద వన్ హూ హాజ్ నో గోల్ అట్ ఆల్, వాట్ ఈస్ ఇట్ దట్ ది గురు కెన్
0: డూ? గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి.
2: ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ రీచ్ ది గోల్.
0: నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది.
2: You can reach the goal only through your self effort, self confidence and self will.
0: Poolu soodi daramundi pushpamala tanaguna.
2: You have got flowers, needle and thread. Can they become a garland by itself?
0: Kani dini kutte vaadu undal kada.
2: There is someone who has to make the garland out of this.
0: Pranati noone vattigaladu deepam velugu kaluguna.
2: There is a container, oil and wick. Can it light itself?
0: Deeni antiche vaadu oka undali kada.
2: There is need for someone who has to light this.
0: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
2: There is gold and diamonds. Can jewelry be made by itself?
0: Deeni chese vaadu oka undali kada.
2: There is need for someone who can make this.
0: Kanukane nee yokka bhavamulu విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
0: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
2: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
0: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
2: Not merely does he teach you, he will give you the real vision also.
0: Sakshatkarinchadam ante ekkadi nunchino raavatam ekkadiki vachi darshanam ivatam kaadu.
2: When you say that getting a vision of a person, person doesn't come from somewhere.
0: Sarvata paanipadam tas sarvatam chi siromukham sarvata srutimalloki sarvamavritti. Ekkadi chuchina undineetunte vaadu poyyedi ekkadiki vachedi ekkadiki icchedi ekkadiki.
2: When God is found everywhere, where has he to go? Where has he to come from?
0: Tanakante bhagavantudu veruga unnadu aneetundi vaaniki maatrame ekkadu nunchino vachadu ekkadiki vachi darshanam ichadu anukuntunnam.
2: Only to a person who thinks that there is some god other than himself, god comes to him.
0: Ivi alpa bhavamulu yokka swabhavame.
2: All such feelings are wrong feelings, narrow feelings.
0: Daivam sarvatra unnadi, neeve daivamu.
2: God is everywhere. In fact, you are God.
0: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ది బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
0: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
2: అండ్ దేర్ ఫోర్ యు ఆర్ డెల్యూడెడ్.
0: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
2: యు ఆర్ థింకింగ్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఇస్ డెల్యూడింగ్ యూ.
0: కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు పది కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
0: కదిలేది మేఘాలు.
2: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
0: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
2: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
0: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
2: ట్రూలీ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడు అవుతాడు.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్, హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: స్వయంకృత అపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
2: వీ ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ,
0: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
2: వీ ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
0: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్, వీ బికమ్ వాట్ వీ రియలీ ఆర్ అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపుడిగా మారుతారు.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ యూ హావ్ టు చాంట్ కంటిన్యూస్లీ అండ్ దట్ ఈస్ ఐఎమ్ బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మ. వన్స్ యూ డూ ఇట్ యూ రియలీ బికమ్ బ్రహ్మ.
0: కేవలం మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
2: By merely word of mouth, if you declare to yourself that you are Brahma,
0: satyanni gurtinchi vartinchali,
2: you have to recognize the truth and then conduct yourself in the light of your recognition.
0: Okkati,
2: truly speaking, there is only one thing which is existing.
0: Ee ekatvanni manam drudamainatvanti deento preminchali.
2: We have to love this unity with all our heart, with
0: a premane premanu cherustundi.
2: It is that love which will link up with the other.
0: Prema lekunda manam denini pondadaniki veelu kaadu.
2: Without love we cannot reach anything else.
0: Kaana prema tattvanni manamu premaga maarchukovalanukunte prematone manam maarali.
2: If we want to reach love, we have to reach love only through love.
0: Idi kevalam manobhavanni duram gaavinchukovali.
2: Make distant your own mind.
0: Itti nijatattvanni meeru gurtinchukoni ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
2: Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments which are performing and live in that truth and that experience.
0: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇండియా మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
2: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
0: భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
2: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
2: We have to put them to proper use.
0: Sadviniyogam ye reetiga,
2: how can you sanctify them?
0: Daivarpitamaina bhavamto manam aacharinchinappudu sarvam kudunu sadviniyogam avutundi.
2: When you do everything with a feeling of offering to God, everything becomes sanctified.
0: Kanuka manamu edo oka samvatsaram varaku kudunu guru purnam kosam manam kaachukonakkarledu.
2: We need not wait for the sake of guru purnima for 1 year.
0: Chana chanamu kudunu mana manasunu poornamainatundi manasuga manamu abhiruddhi gaavinchukovali.
2: Moment to moment we have to transform our mind.
0: Vishalamaina bhavanni penchukovali.
2: We have to develop broad mindedness.
0: Sankuchinamainatundi bhavalu trunchukovali.
2: We have to remove narrow feelings in us.
0: Anni parulu endukudunu sarveshratvanni penchukovali.
2: In everything that we do we have to develop the divine feeling in us.
0: Ide nijamainatundi sadhana.
2: This is true sadhana.
0: Ante gaani prodduna sayankalam japamala pettukoni kurchovatamu dhyanamlo kurchovatam idi oka kaala nirnayanni manamu anusarincharadu.
2: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
0: sakshatkaram ante emiti?
2: What do you mean by sakshatkara?
0: Sarvada sarvakaleshu sarvatra harichinta adhe sakshatkara.
2: Real sakshatkara is thinking of the Lord Hari.
0: Sakshat sakshat akarame sakshatkara.
2: The true form is sakshatkara.
0: Sarva vela endukudunu nenu atma tattvanni ani bhavinchukotame sakshatkara.
2: Thinking yourself as Atma Tattva at all times is real
0: self-realization annaru.
2: This is called self-realization.
0: Self-realization ante emti? Tanantanu gurtinchukotame self-realization.
2: Realizing who you really are.
0: Self anaka ikkada rendu.
2: There are two things about this.
0: Deham anedi okati, Atma anedi okati.
2: One self is relating to body. Another self is
0: relating to Atma. Deham anityamainatundi.
2: This physical body is impermanent.
0: Atma satyamainatundi.
2: Atma is permanent.
0: ఇది ఏకమైనటువంటిది.
2: దేర్ ఇస్ యూనిటీ.
0: అదే నా యొక్క స్వరూపము.
2: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
0: ఇది దేహం నేను కాదు.
2: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
0: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
2: ఐ గెట్ వన్ మోర్ బాడీ అన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే స్వభావం ఈ స్వభావం.
2: ది స్వభావం ఈ స్వ
0: ఆత్మ.
2: స్వ రిఫర్స్ టు ఆత్మ. దేర్ ఆర్ టూ థింగ్స్ అబౌట్ దిస్.
0: దేహం అనేది ఒకటి, ఆత్మ అనేది ఒకటి.
2: వన్ సెల్ఫ్ ఈజ్ రిలేటింగ్ టు బాడీ, అనదర్ సెల్ఫ్ ఈజ్.
0: దేహం అనిత్యమైనటువంటిది.
2: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.

0: స్వ ఆత్మ
1: స్వ రిఫర్స్ టు
0: ఆత్మభావమే స్వభావం కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా నువ్వు మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
1: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ ఈజ్ ది నేచర్ ఆఫ్ అనిమల్, నాట్ ది నేచర్ ఆఫ్ మ్యాన్.
0: తప్పులు చేసే నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు తప్పులు చేయకూడదు.
1: Man should not commit mistakes.
0: ఏదో తెలుసో తెలియకను తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
1: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not commit mistakes.
0: ఈనాడు పశువులమని అనిపించుకుంటున్నారు.
1: Today we are rightly called animals and not men.
0: పశువు అనగా ఏంటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: An animal is one which has ఆల్వేస్ ఎక్స్టర్నలైజ్ ఇట్స్
0: మానవుడు అంతర్దృష్టి కలగాలి కావాలి.
1: మ్యాన్ హ్యాస్ టు బికమ్
0: అన్ని బయట ప్రయోజనం లేదు.
1: ఇఫ్ వన్ గోస్ ఆన్ డిఫెండింగ్ వన్ సెల్ఫ్, వన్ విల్ నెవర్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫాల్.
0: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పవిత్రతనే.
1: వాట్ వన్ హ్యాస్ టు అచీవ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ శాంక్టిఫై హిజ్ ఓన్ మైండ్, మేక్ హిజ్ మైండ్ సేక్రెడ్.
0: ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యూ.
0: ఏది జరిగినా తద్వారానే జరుగుతుండాలి, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
1: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆత్మ అలోన్.
0: ఈ శ్రవణమన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
1: యూ హావ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యూ హావ్ టు డెవలప్ శ్రవణ మనన నితిధ్యాస.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ,
1: wherever you go,
0: ee nanuku ichinanduku durbhashana manu maatadakunda, dooshanalu cheyakunda, parihasam cheyakunda, parulanu nindinchakunda pavitramainaatu naamaanni uchcharinchali.
1: After having got this sacred tongue, we should not use it to criticize others, to talk evil things, to hurt others and harm others. We have to chant the name of the Lord.
0: Evvari endukudunu manamu doshamulu vetakaradu.
1: We should not search for fault.
0: Andari endukudunu aatmane manam darshinchali.
1: We should get a vision of Atma in every human being.
0: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
1: Do you know who searches for faults in others?
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
1: Dogs search for footwear and the wicked people search for faults in others.
0: మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
1: You are not a dog, you are a man. You should not
0: have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga nee bhavinchu.
1: Let them have defects, don't bother about that.
0: Ilanti sadbhavamulu pavitramaina bhavamulu manam prema tattvamto manam abhruddhi gavinchukunnappudu niyamuga maname paramatma swarupulu avutam.
1: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
0: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
1: Embodiments of divine love. We have to serve all.
0: మనము ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించటం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
1: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
0: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: We have to firmly believe that Atma resides in everyone.
0: ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
1: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
0: Manam nadachadaniki enta abhyasam chesam,
1: how much of practice have we done?
0: Maatadam enta abhyasam chesam,
1: walking, talking,
0: tiratam enta abhyasam chesam,
1: eating,
0: idi kuda anti abhyasam chestunnukunte cheyohi gnanam abhyasat gnanadhyanam visheshati janat karma palatyaga tyagas shanti anantaram. Aa shanti manaku labhistundi.
1: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
0: Okka tuchyamainatundi BA MA chadukovalanukunte enta kashtapadutunnaru, enta abhyasam chestunnaru.
1: What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree.
0: Sunnunt visse amrita chaputraha, neevu amrita putrudavu aneetundi okka ee degree ni manam theesukovalante manam enta abhyasam cheyali.
1: If you want to get

0: The degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in?
1: Kanuka, manam atma swarupamu aneetvanti oka deenini manam pondali.
0: Who should experience and feel that we are the embodiment
1: of atma? Nenu papini ani kani, nenu balahinudani kani, nenu drohinudani kani, ilanti tuchya padamunu manam ye matramu upayoginchukoraadu.
0: Who should never use the mean description about ourselves that I am a mean person, I am a weak person.
1: Ivani yokka lakshanalu.
0: All these are different types of weaknesses.
1: Nenu inta pani cheyagalana, nenu ee pani cheyagalana, naaku aa shakti unnada ani ye matramu sandehincharadu.
0: One should never doubt whether one has so much of capacity to do any particular work.
1: Aa vishwasame drudamga unti emaina nu cheyagalam.
0: If you have firm faith in you, you can do anything.
1: Kalukuni vedantamu naa matma balahinena labhya. Neevu atma balahinudu kaaradu, atma barudu kaavali.
0: That is why spirituality tells that one should never have that weakness about
1: naaku ledu ledu ledu anukunte adi psychological ga kuda lekundane potundi.
0: If you go on telling yourself that you don't have a particular thing,
1: nenu cheyagalanu deenini pondagalanu aneetundi dhairya sahasato indulo praveshinchali.
0: You should develop that kind of courageous feeling. You can accomplish, you can do many things, then you will be able to do it.
1: Ee vidhamainatti utsaha protsahamlo manamu dinadina abhirudhi gavinchukovali.
0: You have to develop this kind of courage and confidence in you day after day.
1: Alpa sukhamulo kosam aneka aaradanalu padutunnam.
0: We are making so much of efforts for lowly satisfaction.
1: Ee alpa sukhamulo enta kalam?
0: For how long this satisfaction would last?
1: Idi kevalam atikichukunna mukku vantivi.
0: This is something like a nose stuck to the face.
1: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
0: When this body will be destroyed, we will
1: not నిత్య సత్యమైనటువంటి ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: We are not making any efforts to develop confidence in self and atma.
1: ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు.
0: The real sadhaka is one who makes efforts in that.
1: అతనే ధన్యుడు.
0: He is really fortunate one.
1: Adane sarvatvanni gudunu andukogaliginatunte arhudu.
0: He is having that deservedness to attain the unattainable.
1: Loka sambandhamaina vishayalu nu anubhavinchochu tappu ledu.
0: You may enjoy the world.
1: Kani ivanni gudunu bhagavat prasadamulu gane bhavinchali.
0: But you should consider everything as the gift.
1: Sarvakarma bhagavat pritiyartho aneetunte oka nijamainatunte oka tattvamto manam undali.
0: Who should live the life with the feeling that everything is for the glory of the Lord, for the satisfaction of the Lord?
1: Kanuka mana jeevitamu bhagavad arpitamunike manam upayoginchali kani inkoka deeniki manam ye matramu viniyoginchalaru.
0: We should offer our life to the Lord and to nothing else.
1: Taanichinatundi tanake arpitam kavali.
0: God has given this, let us offer it to him alone.
1: Aneka daanamulu dharmamulu aacharistuntaru.
0: People perform different types of charity.
1: Uttar Pradesh lo oka uttamaralu undetundi.
0: There was a very good pious lady in Uttar Pradesh.
1: Aviki edo undinatundi danto eppudu kudunu daanamu dharmamu chestu undetundi.
0: Within whatever she had, she used to undertake a lot of charity.
1: 10 mandiki daggariki ekkadaina poyinappudu aame tala unchukoni poyetundi paapam.
0: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: Aame mitrulandaru kudunu aamenu haasyam chesetundi varu.
0: All her friends used to make fun of her.
1: Emitamma నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకుని పోవాలి, తల ఎత్తుకుని పోవాలి అని చెప్పి అనేటువంటి వారు.
0: వాట్ మదర్, యూ పర్ఫార్మ్ సో మెనీ టైప్స్ ఆఫ్ చారిటీ, నో వన్ ఎల్స్ డస్ ఆల్ దిస్, యూ షుడ్ గో విత్ హెడ్ అప్ బికాస్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ.
1: నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటి ఆమె.
0: షీ యూస్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, I am only handing over with one hand.
1: అనే రీతిగా భగవంతు చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు.
0: Is it not a sense of shame that you should have when you are receiving from God in
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
0: For receiving, thousands of hands come forward. For giving, not even
1: ఇది సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
0: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
0: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అందుకోసం ఈ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, ఈ త్యాగం నుండే నిజమైన మనకు యోగం ఉంది.
0: That is why it is said in Veda that only through sacrifice and tyaga
1: sharirikanga seva cheyali,
0: యూ షుడ్ యూజ్ యువర్ బాడీ
1: మానసికంగా సచ్చింతలు కలపాలి.
0: త్రూ మైండ్ యూ షుడ్ థింక్
1: ధనరీతిగా త్యాగం చేయాలి.
0: అండ్ యూజ్ యువర్ మనీ
1: దరిద్రులను పోషించాలి.
0: యూ షుడ్ యూజ్ యువర్ మనీ
1: విద్యా వైద్యాలయములు కట్టించాలి.
0: యూ షుడ్ బిల్డ్
1: బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలచాలి.
0: గివ్ సమ్ సపోర్ట్ ఫర్ పూర్.
1: అదే నిజమైనటువంటి యొక్క జీవితం.
0: దాట్ ఈస్ ఎ ట్రూ లైఫ్.
1: అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మనీ ఇఫ్ యూ ఓన్లీ బికమ్ సెల్ఫిష్ అండ్ స్ట్రాంగ్ వాట్ ఇస్ యూస్.
1: దీనికోసం మనం పుట్టలేదు.
0: వీఆర్ నాట్ బోర్న్ ఫర్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి.
0: Body is given for performing righteous act, perform right activity and undertake sacrifice.
1: Prema sarupulara kalam anta kudanu sevala yendu anninti yendu kudanu todpatte yendu kudanu mana karmanu acharinchu mana kartavyalanu nirvartinchu avali.
0: Embodiments of divine love. Time must be sanctified by using it for serving others and for doing good acts.
1: Yedi chesina daiva bhavamuto man cheyandi.
0: Whatever we do, we should do it with a feeling of divine.
1: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
0: There is nothing which is greater sadhana
1: than this. స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
0: For the sake of your own selfishness,
1: నీ నిమిత్తమే నీవు తపస్సు చేయడం కూడా ఒక పాపమే.
0: For your own sake, ఈ డూయింగ్ ఈవెన్ పెనన్స్,
1: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
0: We should not undertake.
1: పరాత్మలో మనం ప్రవేశించాలి.
0: You should enter into
1: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
0: ఈవెన్ యువర్ సాధన షుడ్ బికమ్ యూస్ఫుల్ ఫర్ 10 అదర్స్.
1: కనుక మనం స్వార్థపరులు కాకుండా
0: యూ షుడ్ నాట్ బికమ్ సెల్ఫిష్ పీపుల్.
1: పరాత్మ భావాన్ని పెంచుకుని
0: యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్
1: పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ ఎ ఫీలింగ్.
1: ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది.
0: దిస్ వుడ్ బి ఏ టైప్ ఆఫ్ ఎనిమల్.
1: నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి.
0: యూ షుడ్ నాట్ జర్నీ ఓన్లీ టు అవర్ సెల్స్.
1: సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది?
0: Without society, where is your family?
1: కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు?
0: Without family, where are you?
1: నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్ ఆన్
1: సమాజ క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ వ్యూ
1: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ విష్ అండ్ ఆస్పైర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: విశాలమైన హృదయము,
0: దాట్ ఈస్ ద టైప్.
1: అదే విశాలమైన భావము,
0: బ్రాడ్ ఫీలింగ్ ఆల్సో.
1: ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఓన్లీ ఇన్ దట్ బ్రాడ్ ఫీలింగ్ అండ్ బ్రాడ్ వర్క్.
1: కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత,
0: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
1: కర్మలను పవిత్రం గావించుకోవాలి.
0: వీ షుడ్ శాంక్టిఫై ఆల్ అవర్
1: శ్రవణ మనన నితిధ్యాసన.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ శ్రవణ మనన.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థము.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalasindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. మేధాశక్తికి బుద్ధికి ఏతి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది
0: రుతము,
1: మూడవది సత్యము,
0: the truth,
1: నాలుగవది యోగము,
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated
1: man. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent
1: people. కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects. One, interest. Other, stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఈ ఆసక్తి పైన ఘనమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎందుకూడను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketvanti yokka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతమ యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument hatred will increase.
1: Kalukune vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu vaadinchukuntu poyinappudu adi vairanga maaripothundi.
0: As you continue to argue there will be scope for enmity.
1: Kalukune vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ద కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: దిస్ ఏజ్ ఇస్
1: దివ్యమైనటువంటి వయసు.
0: ఇస్ డివైన్.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: ఇట్ లేస్ ఎ రాయల్ పాత్ ఫర్
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: ఇట్ బిల్డ్స్ ద రాయల్ పాత్.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: Kanukane motta motta indriya nigraham anetundi vidyarthulaku modati lesson anaga paatham.
0: So for students the first lesson is the sense control.
1: Kanuka saddhato rutamuto satyamuto yogamuto koodinatvanti yokka sammilita swaroopame mahattaramaina shakti.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagavat swaroopame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ ఫస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యూ కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం. గాడ్ ఈస్ ఇన్ఫినిట్. గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్.
1: కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
0: ఆల్ దీస్ ఫైవ్ హ్యావ్ గాట్ అట్ దేర్ సెంటర్
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు.
0: దేర్ఫోర్ ఇన్ ఇట్ ఇస్ వేద ఇట్ ఇస్ సెడ్ బుద్ధి గ్రాహ్యం
1: అతీంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: Out with intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: At the bottom is the body.
1: దేహమునకు పైభాగములో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ కు పైభాగములో ఉన్నటువంటిది మైండ్.
0: Over the senses is
1: mind. మైండ్ కు పైభాగములో ఉన్నటువంటిది బుద్ధి.
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగములో ఉన్నటువంటిది ఆత్మ.
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: Intellect is very close to ఆత్మా.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Therefore intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: ఆత్మ. అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి ఒక ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: There he allotted a bedroom.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: A bathroom by its
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: A dining hall.
1: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: A drawing room by its
1: side. దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: A kitchen separate.
1: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ఆఫ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ సో మెనీ రూమ్స్. వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ ద డైనింగ్ అండ్ ద డ్రాయింగ్
1: రూమ్? బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్ రూమ్ అండ్ కిచెన్?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వాల్స్ బిల్ట్ ఇన్ బిట్వీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: ఈ వాల్ తీసేస్తే రెండు ఒకటి అయిపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: And then the son will call him father.
1: Bharya vastundi, my dear husband antundi.
0: Wife will address him as my dear husband.
1: Grandson vastadu, my dear grandfather antadu.
0: The grandson will call him my dear grandfather.
1: Daughter-in-law vastundi, ma yokka father-in-law ani pilustundi.
0: Daughter-in-law will call him
1: father-in-law. Aneka mandi aneka relationship pettukuntunnaru.
0: So many have many relationships.
1: Kaani inti owner okkade.
0: But owner is one.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్ దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: for this body of
1: life anetunte key ivatam chetane
0: because the key of life given
1: ee aadharam chetane chetulu kaallu kannlu mukku noru anni tamatama panulu tamu chestunnayi.
0: Basing on the key of life various limbs the legs and the hands act.
1: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
0: Bhagavan said the other day bhur bhuvasvaha.
1: Bhur anaga material entity sambandhamu dehamu.
0: The first one bhur which is the body materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: This is the body.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: It is negative.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: It is one of matter.
1: ఈ దేహం ఎక్కడ ప్రారంభించింది?
0: Where does it start?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్టి చేరాలి, వెంట చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ అండ్ లైమ్ అండ్ లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్
1: ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఇస్ ది కాంబినేషన్. దట్ ఇస్ ఎర్త్.
1: ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వరల్డ్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన స్పిరిచువల్ కంటెంట్ ఈస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది 3 భూలోక
1: ఉంటుంది.
0: ఆల్ ది 3 ఆర్ విత్ ఇన్
1: us. సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్ ఇన్ us.
1: దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకని సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్సాక్షన్.
1: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచాతాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఒక ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింక్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ థింక్ టు డూ దాట్ ది హ్యాండ్స్ స్టార్ట్ టు వర్క్.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు సీ సో అండ్ సో ద ఐ స్టార్ట్స్.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు లిసన్ టు టేప్ రికార్డ్ ఇయర్ స్టార్ట్ టు
1: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు ఈట్ సర్టన్ ఫుడ్
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ది లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
0: ద టంగ్ దట్ టాక్స్ డస్
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంతా జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
2: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమలకు పోర్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
2: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sometimes
2: when we get this food, it's only mouth that eats.
1: ఉదించేది నీవా?
2: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
2: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయేశాయి.
2: And all things came to stand still.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
2: And the body died.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
2: God has commanded that every organ of our body should take upon itself a particular activity.
1: ఈనాడు లోకములో దేహములో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
2: We find in the world senses discharge their duties but not the mind.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
2: Mind tells it is bad, don't do it, but yet you do it.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
2: Having declared it's bad, but to make do it again, is it proper?
1: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
2: So mind is a mad monkey.
1: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో.
2: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
2: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
2: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
2: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
2: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక
2: man today is not discharging his duty.
1: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
2: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
2: That leads to all sorts of
1: అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
2: The person is not only restless by himself.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
2: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
2: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
2: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
2: హి సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము అదే రుతం.
2: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: వాట్ హీ సేస్, వాట్ హీ థింక్స్, వాట్ హీ యాక్ట్స్ షుడ్ బి వన్, దట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్. ది
2: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
2: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
2: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
2: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
2: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రం నందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
2: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
2: What is the basis for the light of our intellect?
1: ఆత్మవిశ్వాసమే.
2: It is the self confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: హోల్ లైఫ్ విల్ బి
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ది హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ డివైన్.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
1: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్?
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హాస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్, హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసాన్ని పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టూ,
1: ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: అండ్ యు నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there's difference between mind and heart.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dushankalpamulu chetane ee mind apavitramaipothundadi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundadi.
2: As we make use of this white cloth
1: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మల్లెం తీసుకుని వచ్చాడు.
2: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు, వాడి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
2: That whiteness is its
1: swaroopame.
2: Its original form.
1: Unna
2: the mind becomes dirty.
1: Ee tellaga undinatvanti sahajamainatvanti oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుందని.
2: As we make

0: వైట్నెస్ ఇస్
1: హిస్ స్వరూపమే,
0: హిస్ ఒరిజినల్ ఫామ్.
1: ముందు మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు.
0: హి రిమూవ్డ్ ఓన్లీ ద డర్ట్.
1: అదే విధంగానే
0: లైక్
1: మన మనస్సు పవిత్రమైనటువంటి యొక్క శుద్ధమైనటువంటి యొక్క తెలుపు వంటిది.
0: సో అవర్ మైండ్ ఈస్ ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్
1: విషయవాసం చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము.
0: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్.
1: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైనం వీడిపోతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగెన్స్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్,
1: అది ఏ శ్రద్ధ?
0: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యు హావ్ టు
1: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
0: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
0: బియాండ్ యు, యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలం అయినా చేరవచ్చును,
0: యు కెన్ గో టు ద
1: మూన్. నక్షత్ర మండలం అయినా చేరవచ్చును,
0: రీచ్
1: సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు.
0: యు కెన్ గో టు ద సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్యమండలం?
0: వాట్ ఇస్ దట్?
1: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
0: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
0: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
0: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
0: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడని అనుకుంటున్నాము.
0: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు.
0: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము,
0: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
0: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
0: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమంబయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
0: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్.
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
0: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
1: గజరాజ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్?
1: ఎవరు గజము?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఏనుగు కాదు,
0: ఒక
1: మృగం కాదు, మదమే గజము.
0: యూ ఆర్ ది ఎలిఫెంట్.
1: మన మదమే మన గజము.
0: అండ్ దట్ ఈగో ఇస్
1: మద గజము.
0: దట్స్ మదగజ.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
0: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో, ఇట్ స్టార్టెడ్
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపును చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
0: వెన్ యూ సే గాడ్ హెస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
0: Therefore, it is the power of the sun present in our eye.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
0: That light is not in the eye.
1: చక్కగా తీసుకోండి, చక్కగా అర్థమవుతుంది.
0: You understand clearly.
1: ఈ నేత్రములో కూడా నువ్వు రెండు చేరినాయి.
0: There are two there.
1: అంతర్ బహిష్య తత్ సర్వవ్యాప్య నారాయణ సిధ పిల్లవాడు చెప్పాడు.
0: The boy also said same.
1: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి.
0: The light is there inside and outside. That is the vision.
1: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
0: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
1: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
0: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
1: సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
0: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
0: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
0: ఆర్ ఎల్స్ ఇట్ కాన్ బి యూనిటీ వన్.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
0: బట్ యూ సిట్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ ఓపెన్ యువర్ ఐస్,
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
0: యూ డోంట్ సీ ఎనీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
0: బికాస్ దేర్ ఇన్ ద డార్క్ రూమ్
1: సూర్యరశ్మి లో కన్ను దృష్టి లేదు.
0: అండ్ హియర్ ఇన్ సన్ లైట్ దేర్ ఇస్ నో లైట్.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
0: దేర్ఫోర్ ద లైట్ ఆఫ్ యువర్ ఐ అండ్ ద లైట్ ఆఫ్ ద సన్,
1: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
0: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్య లైట్ మనకి అక్కర్లేదని కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
0: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
0: Therefore, outer sun and inner sun must be one, so as to see well.
1: కనుకనే ధియో యోనో ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
0: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
0: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు.
0: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
1: ది వాక్. అనేటువంటిది మన నాలుక పైన లేదు.
0: ద టాక్ ఇస్ నాట్
1: ఆన్ ద టంగ్. అన్నింటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారం.

0: ఉంటుండాలి. దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇస్ ద బేసిస్ ఫర్
1: ఒక మనిషి మరణించాడు.
0: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
0: బట్ ద డెడ్ బాడీ హస్ ఐస్.
1: కానీ చూడగలుగుతున్నాడా?
0: బట్ కెన్ ఇట్ సీ?
1: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
0: డెడ్ బాడీ హస్ ఇయర్స్.
1: కానీ వినగలుగుతున్నాడా?
0: కెన్ హీ హియర్?
1: లేదు. కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్యశక్తి. ఆ దివ్యశక్తి లేకుండా పోయింది.
0: The dead body has all these senses, but there is no divine power vibration. Therefore, he is not able
1: to see.
0: No, ears are there, can't hear. What's the reason?
1: Because
0: the nature of the mind vibration is changed totally.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
0: At one time, Krishna came to Suradas and said, Suradas, would you like to see me?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
0: ఐల్ గివ్ యూ సైట్.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
0: దెన్ సూరదాస్ సెడ్,
1: స్వామి, కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: పీపుల్ హ్యావ్ ఐస్ బట్ ఆర్ దే ఏబుల్ టు సీ యూ?
1: కన్నులుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
0: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Yundi chavatulai ati manoharamaina nigana malimpa nerarairi.
0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevulu?
0: What for are the ears?
1: Chatala vale untunnayi chevulu.
0: Kaani
1: nee murali gaanaanni vinagalugutunnara?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: దే హావ్ ఐస్.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ లైక్ దట్ దట్ ఆఫ్ ది కాటన్ బాల్.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: ఆర్ దే ఏబుల్ టు సీ యు?
1: లేదు. నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: ఐ వాంట్ ది ఐస్ దట్ వుడ్ బి ఏబుల్
1: టు సీ. నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: ఐ నీడ్ ది ఇయర్స్ దట్ వుడ్ లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్.
1: ఈ చచ్చుడు అనేది చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: నాట్ ది ఫిజికల్ ఐ.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: దట్ ది ట్రూ విజ్డమ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: దట్ ది ట్రూ రెనన్సియేషన్.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్, వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించదు. అది డివైన్ విల్.
0: డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించడం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకును దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్,
1: ఆసక్తి,
0: ఇంట్రెస్ట్,
1: విశ్వాసము, అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము,
0: ద స్టెబిలిటీ,
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్
1: ఆసిలేట్స్. ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్.
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. ప్రాక్టీస్ పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: Until you take to practice, things must be repeatedly told.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: When once we pronounce and repeat, you know the
1: spelling. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated,
1: they're never fresh.
0: Know that the novelty, uniqueness.
1: Gayatri mantram enni pariyayamlo cheppanu.
0: You repeat Gayatri
1: mantram. Kani oka pariyayam cheppinatundi dani maroka pariyayam vyathasanga untadi.
0: But though thing is same stated again, there's difference.
1: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ పద్ధతిని కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union. చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ
1: చింతన లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాడు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వం తోటిన ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: ప్రకాశిస్తూ ఉంటాయి.
0: Therefore, it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్, సిన్సిరిటీ అండ్ ఫెయిత్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక ల్యాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish
1: anything. Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu.
0: Pattanamulo
1: nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Utta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane ejantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దిన సుఖ శాంతి నహి హరి భజన దిన సుఖ శాంతి నహి.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Swarupa.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On the one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: On the certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All sudden done it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavuniki sukham nandincheetunte satyanni gurtinchi vartincheetunte paristhitike prakruta samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఇస్తుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్స్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవునకు సుఖము అందించడమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయం.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country, Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani, natiki, netiki, loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏనాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండినా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగి అయినకి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi, your one's intellect, which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence. Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: సుబుద్ధిమాన్ మనుష్యేషు అని కేవలము మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మగలగున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bees?
1: పులిచర్మము కప్పినట్టి గాడిదగా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: So also pig, which may talk, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals, and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukha vilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: స్వీట్నెస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఫ్రమ్ మ్యాన్ హ్యాపీనెస్ ఈస్ హిస్ నేచురల్ స్టేట్.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాము.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day lives.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాము.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయంలో చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావం కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకొనలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్ట్ ఆఫ్ విచ్ గో ఇన్ ద సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ మ్యాన్ కమ్స్ టు ఎ స్టేట్ వేర్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పీరియన్స్ ది సెన్స్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ హిమ్.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైనటువంటి సుఖములను ఆశిస్తున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ హిమ్ man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగం.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగం ద్వేషములు ఆశల వల్లనే లభించుచున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to this desire, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బులకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office. By way of doing his job, he comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్ట్ ఆటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact, you start looking all around the house by way of locating these spectacles. You
1: are looking for them. తన యందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: In the same manner, man has become forgetful of this happiness which is within him, and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందనే సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyatunte yokka aatmatattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు యచ్చట పుట్టే నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chowl tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి తన సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like a watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికునకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవటానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హి బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌట్రీ ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హి బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హి హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హి హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఈస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga maarinatvanti jalamu, ఏ మేఘములు గను ఏ వర్షములు గను ఏ వంకల గను ప్రవహించి కట్టగడపటికీ ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes cloud, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమునుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కాని మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode, and he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి ఆపోహలు గాని తన యొక్క సత్య స్వరూపాన్ని గాని తన గుర్తించుకోలేక నిజ మార్గమునకు దూరం అవుతున్నాడు.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా గురి అవుతున్నాడు.
2: He is also getting subjected to this sense of attachment in him.
1: ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
2: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిని చింతిస్తూ ఉంటాడు.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనిటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, కోరికలే. Cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his self on his mind.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
2: But how can we possibly control this mind?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu, idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalu emaatramo arikattukonaka manasunu swadhinam chesukotaniki prayatniste idi emaatramo palinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you'll not be successful.
1: Kanukane nenu appudappudu drishti doshamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vagdoshamunu rakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by various
1: words.
2: Also, let not your sense of hearing go astray.
1: Kanukane adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyanito dushitam karatunti vakku.
2: Your words should be free from untruth.
1: Hinsatanto dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: రాగద్వేషములకి దూషితం కానటువంటి యొక్క మనస్సు.
2: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
1: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
2: నౌ దీస్ త్రీ వన్ కెన్ అక్రూ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
2: సో ఇన్ మ్యాన్స్ నేచర్ సెన్సెస్ ఆక్యుపై ఏ ప్రైమరీ ప్లేస్.
1: ఈ ఇంద్రియములను భగవత్ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనసు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
2: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmic jewel.
1: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనసు.
2: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kanuka itti dongalinaatuvanti yokka manasunu manam sikshinchaka niraparadhi anukunte dehaanni manam sikshistunnam.
2: So this mind who is the culprit goes scot-free and you are trying to punish the body which is blameless.
1: Kanuka motta motta manasunu manam sikshinchinappude taginaatuvanti ratnam manaku labhistundi.
2: So when you punish the mind then you can get the jewel in its possession.
1: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: ఇట్ హెస్ బీన్ స్టేటెడ్ ఇన్ ద బైబుల్ దట్ ద డివోటీ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
1: అయితే ఇక్కడ మనము చక్కగా విచారించాలి, భక్తులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే భక్తులను వెతుకుతున్నాడా?
2: నౌ హియర్ వి వుడ్ డూ వెల్ టు ఆస్క్ ఆర్సెల్వ్స్ ఏ క్వశ్చన్. ఆర్ ద డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్ or is God searching for his devotees?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అతని వెతకనక్కరలేదు.
2: God is everywhere, we need not search for him as such.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
2: What is the type of devotee that God wants?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
2: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ ఎ డివోటీ హూస్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ సెల్ఫ్లెస్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇంతే కాదు, మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
2: నాట్ ఓన్లీ దిస్ హీ షుడ్ బి సచ్ యాజ్ టు అప్హోల్డ్ ద డిగ్నిటీ అండ్ ఐడియల్ ఆఫ్ ఎ ట్రూ నోబుల్ లైఫ్.
1: తాను ఎక్కడ చూసినా కూడాను అట్టి భక్తుని తాను వెతుకుతూ ఉంటున్నాడు.
2: సో యు ఫైండ్ దట్ గాడ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ ద సర్చ్ ఫర్ సచ్ ఎ డివోటీ.
1: అయితే ఈనాటి భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద లార్జ్ నంబర్స్ ఆఫ్ డివోటీస్ టు కమ్ అక్రాస్ వన్ సచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్.
1: ఈనాటి భక్త బృందములో నవవర్షణ సమయంలో ఏడుస్తున్నారు.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద డివోటీస్ where they should laugh they tend to cry.
1: ఏ సమయంలో నవ్వుతున్నారు
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: Kanuka, na prema, na karma, na sarva bhavamulu, daivartitamu, anekvanti yokka, sattvika bhavamu, undinatvanti bhaktudu, bhagavantuniki atyavasaram.
2: So, that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts, and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka badalaku, dukkamunu, prakatinchetvanti yokka vyaktudu, bhaktudu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti, పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. అనగా దేహం అనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేహం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను, సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body.
1: క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను and son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్యమైన విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
2: And then, through his mind assist, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము.
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
2: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I am my father are one అన్నాడు.
2: And at this stage he said, I and my father are one.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సన్ని సంబంధం.
2: That is, there is this close bond of relationship between the father and the son.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు చక్కగా గుర్తించవలసినటువంటి.
2: Now every true sadhaka must try and understand the significance of these words.
1: ప్రతి ఒక్కరు కూడా భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావలసి వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a good bond in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger
1: cub.
2: Just as you have the tiger cub in the womb of a tiger.
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
2: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకని మనం దేహరీతిగా ఒక కర్మ కలాపములో మనం ప్రవేశించాలి.
2: So through the medium of this body, we must enter activity or karma.
1: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
2: And then through the medium of the mind, start asking questions regarding the truth.
1: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
2: Even as we start debating and discussing that within ourselves.
1: తదుపరి బ్రహ్మ బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
2: We reach a stage where we will say that that which is Brahma is indeed the truth proper.
1: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
2: Now it is a known fact that over centuries men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
2: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్ఫ్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ ఆట్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇదే విధముగా భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
2: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము ఇంటికి రావటము చక్కగా త్రాగటము తినటము ఆనందాన్ని అనుభవించటము.
2: So on the 24th, we visit Jesus. We have a holiday. We make a feast for ourselves. Tend to spend our time in leisure. This is not the way in which we ought to celebrate an occasion of this type.
1: Ine vidhamugane Bharatiya

0: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy. This is not the significance of the occasion of Christmas. And this is not the meaning associated, to be associated with the birthday celebration. These festive occasions do not mean that you feel contented by drinking in. By drinking or eating sweet dishes. You must try and undertake a thorough search of the heart.
1: పరిశుద్ధం చేసి ఆ మానవుని యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
0: Purify your heart by removing all the dirt and filth from it. Then keep in view the high ideals set by such noble personages and try and put into practice at least one amongst the many which they would have shown to you.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
0: Today man lives for the sake of fulfilling his desire, not for the sake of any ideal.
1: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
0: He wants, I want a long life. He doesn't want a life full of enlightenment.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
0: He is not making an effort to follow in the footsteps of these noble souls.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
0: This is the main task ahead for the true sadhaka.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
0: Every true sadhaka should become the master of his house.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Now what is the distinction or difference between the master and the servant?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: Now this servant, he certainly he is in the house and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
0: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింపచేస్తున్నాం.
0: సో టుడే వీఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు టేక్ ఎ లుక్ అట్ ద థింగ్స్ అరౌండ్ అస్ వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఈస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవత్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ వీఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatinchakame kaadu atuvanti vilavainatunte ratnamunu bhadram chesukuntaru.
0: We make an effort to secure them. Not merely that, after securing we'll try and make them our permanent possession.
1: Inaadu evariki varu manam ee vilavainatunte yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్. ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, that the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంతయందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుకనే దివ్య భావములు అనేటువంటివి ఆత్మ భావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పై స్థానంలో ఉంటుండాలి.
0: సో ఆల్సో వాట్ యు కాల్ ది నోబుల్ ట్రైట్స్ ఇన్ యూ ఆల్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది ఆత్మ హావ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ థాట్ ఇన్ యువర్ బిహేవియర్ ఇట్స్ ఓన్లీ వెన్ యూ పుట్ దెమ్ అట్ ఎ హై పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హావింగ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ అస్ సచ్ విల్ అదర్స్ బి ఏబుల్ టు సెక్యూర్ దట్.
1: మానవుని ఎందున్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకట్టుకొని

0: sincerity.
1: So man must make an effort to give coverage, to give a sort of publicity.
0: ఇటువంటి విలువైన శక్తి యొక్క భావనను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
1: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
0: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మనులను
2: where there is good, there is bound to be bad in the power of a shadow.
0: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: It's not possible for anyone to be free from his shadow.
0: కనుకనే ఈ జీసస్సునకును అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
2: So we find that even in Jesus' life, there are quite a few troubles and moments of distress for him.
0: కట్టెలకు తనను అనుసరిస్తూ తన ఆచరిస్తూ తన ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతా వచ్చారు.
2: So we find that in the end, those very same disciples who were part of him, who were following him and who were attached to him, they in turn turned against him.
0: ఉపకారికి అపకారము లేక ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ.
2: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
0: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
2: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
2: ఇన్ ట్యూన్ విత్ దిస్, జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
2: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
0: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
0: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటాదనేది మీకు తెలుసును.
2: You know full well that where there is good, there is bound to be bad attached.
0: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు.
2: But
0: బలహీనులు కారాదు.
2: Even in such moments, we should not be reduced to the state of weaklings.
0: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది సత్యమైనటువంటిది అనే విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
2: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
0: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
2: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
0: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
2: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టుడ్ సచ్ ట్రూ సేకర్డ్
0: సత్యాన్ని గుర్తించాలి.
2: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
0: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
2: వీ రియలీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
0: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటిది.
2: ఇట్ ఈస్ లవ్ విచ్ బ్రింగ్స్ వన్ హార్ట్ క్లోజర్ టు అనదర్.
0: కనుక నీ దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
2: That's why Jesus said the heart of compassion is the temple of God.
0: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
2: He also said that a heart which is hard to the extreme is verily like a rock.
0: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
2: He also said the main quality of man is a sense of being showing gratitude.
0: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
2: So what we have received from an individual, we should never forget.
0: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
2: Such were the lessons being taught by Jesus.
0: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమంటే అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
2: So today, when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
0: అతని యొక్క ఆదేశముల్లో ఏ కొన్నింటినైనా కూడా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
2: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
0: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
2: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
0: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
2: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
0: పాత విద్యార్థినుల యొక్క సంఘము.
2: This is an association of the old students of the college.
0: సంఘం అనగా 10 మంది చేరినటువంటి యొక్క గుంపు.
2: An association would connote a collection of individuals like this.
0: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడాను ఒక మార్గములో ప్రవేశించేటువంటిది సంఘం.
2: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move collectively.
0: కేవలము ఒక్క మార్గమే కాదు, ఒక్క బాటనే కాదు, ఒక్క మాట పైన కూడా నిలవాలి.
2: Not merely that they must try and take up one path as such.
0: సంఘమనగా దీనికి ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూత స్వరూపం లేదు.
2: They should also be bound by one word.
0: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
2: Society does not mean a collection of 5 elements. It is the individuals which give a meaning to a society.
0: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
2: In this kingdom of Mother Sai, all the members are girl students.
0: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
2: Now these are being referred to as women.
0: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారణ చేయాలి.
2: Now we must try to understand the different meanings normally attached to the word woman.
0: ఇప్పుడు ఒక గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
2: Now we normally talk of God. How many alphabets make up this word
0: G-O-D. మూడు అక్షరములు చేస్తే గాడ్ అయింది.
2: The word God is made up of these three component alphabets, G, O, D.
0: అదే విధముగానే తెలుగు నందు, సంస్కృతం నందు, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యు హావ్ ఎ వర్డ్.
0: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
2: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమెన్, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
0: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables, sa, ta and ra.
0: Ta, ta, ra.
2: Sa, ta, ra.
0: Sa anaga mottamota sattvikam.
2: The first word, the first syllable sa stands for sattvik.
0: Ta, tamogunam.
2: The second ta for tamoguna.
0: Ra, rajogunam.
2: The third ra for rajogunam.
0: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
2: So the word three stands for an individual where you have all these three gunas.
0: Ikkada sakaram. Sakaram anaga emi? Sattvikam anaga emi?
2: First one, sa, standing for sattvik. What do we mean by this?
0: Mruduvainatvanti bhasha.
2: Words which are sweet.
0: Madhuramainatvanti vaaku.
2: Words which are melodious.
0: Vinaya vidheyato koodinatvanti yokka pravartana.
2: And conduct which has its hallmark humility and obedience and all the good traits.
0: ee sattvikamainatvanti yokka sakaram yokka arthamulu,
2: all these come under this single syllable sa standing for sattvik.
0: ee mottamodati sthanam nunde untunnadi.
2: Now this occupies the primary spot in this word.
0: Kanuka streelu mottamota mrudu madhuramainatvanti matalato undali.
2: So the three should have as a first thing words which are sweet.
0: Vinaya vivekalanu prakatinchali.
2: They should have humility and obedience.
0: Sakila sampattini poshinchali.
2: And they must try and foster and progress good qualities, good traits.
0: Ee vidhamainti yokka ప్రవర్తనతో కూడినటువంటిది సకారం.
2: సో ఆల్ దీస్ కుడ్ బి పుట్ అండర్ దిస్ వర్డ్
0: ఇంకా సకారం. ఈ సకారం అనగా ఏమిటి?
2: దెన్ వీ కమ్ టు దిస్ సెకండ్ ఆఫ్ దీస్ సిలబల్స్ స. వాట్ డస్ ఇట్ మీన్?
0: సిగ్గు,
2: ఎసెన్స్ ఆఫ్
0: విడియము,
2: షైనెస్,
0: భయము,
2: అండ్ ఎసెన్స్ ఆఫ్ ఫియర్.
0: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
2: నౌ దిస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ షాయ్, దిస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అఫ్రేడ్ ఆర్ హావింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్,
0: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
2: ఆల్సో అ పార్ట్ ఆఫ్ వన్స్ నేచర్. ద థర్డ్ వన్ ఈజ్ రజోగుణ.
0: ఇక్కడ ధైర్యము,
2: కరేజ్,
0: త్యాగము,
2: సాక్రిఫైస్,
0: సౌశీల్యము,
2: గుడ్ కాండక్ట్
0: అనగా ఇక్కడ ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటి ఉంటుండాలి.
2: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్ ఆల్ కమింగ్ టుగెదర్.
0: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము, ధైర్యము అనేటువంటి గాడు పెట్టెలుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ ధరించుకుని వెళుతున్నారు ఈ స్త్రీలు.
2: సో వాట్ దీస్ స్త్రీస్ ఆర్ ద విమెన్ ఫోక్ ఆర్ డూయింగ్ ఇస్ at the rear they have the bogie standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle they have this sense of shyness and this sense of a sense of fear as the middle bogie, and at the head of this train in the form of the engine they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
0: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
0: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలుస్తా ఉంటుంది.
2: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
0: avasarame idu kuda no avasarame.
2: We do need them, no doubt.
0: ee naadu streelalo aa dhairyamu aa saahasamu aa swechane lekapothe varu samajane saadhinchaledu.
2: Today of course if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
0: Aithe eppudu ee gunanni manam viniyogichali?
2: But when should we put them out, under what circumstances?
0: Idi మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
2: వీ మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వీ హావ్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్.
0: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ వచ్చారు.
2: నౌ ఈవెన్ ఇన్ వార్ఫేర్ దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అడాప్టెడ్.
0: సామ, దాన, భేద, దండోపాయములు అని కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
2: సో ద ఫస్ట్ ఈజ్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజంట్ కమ్ ట్రూ దెన్ యూ టెన్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
0: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
2: So students of our college, students of our institution of higher learning should first of all uphold this ideal, connect it and associate it with this word stree.
0: Motta motta sakaram ane kudarini meeru oka vidhamainatundi aayudhanga teesukoni bayal deraru.
2: So be armed with the weapon called the sakara.
0: Mrudhumainatundi matalu,
2: your words sweet and melodious,
0: madhuramainatundi oka palukulu,
2: and let your words be such as
0: vinaya vidhayato kudinatundi oka gunamulu.
2: Let your traits be such a full of obedience and humility.
0: దీన్ని మనం మొట్టమొదట ఆధారం చేసుకోవాలి.
2: దీస్ టూ షుడ్ కమ్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్.
0: అప్పుడే కట్టకడపటగా ధైర్యము, సాహసము, స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
2: And then in the rear should come your sense of courage, your sense of commitment and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
0: The end of wisdom is freedom.
2: The end of wisdom is freedom.
0: Swechchaga manu sancharinchatam kaadu.
2: Freedom does not mean moving in a free way.
0: Sarvatra daivatvanni gurtinchukunnatundi yokka ekatvamlo manamu ee vidhamainatundi yokka swechchana manam anubhavinchali.
2: Recognizing the divinity which is immanent everywhere, that connotes freedom.
0: Adi nijamainatundi vidya.
2: That is the true form of education.
0: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ, కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
2: Therefore the Shastra has said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
0: Tapas అనగా ఏమిటి?
2: What does this word tapas mean?
0: తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
2: Tapas does not mean you stand on your head.
0: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్.
2: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
0: ఇది విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
2: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious way.
0: అంతేకాదు మనోవా కాయమును కూడా ఏకం చేయాలి.
2: Also, there should be a perfect harmony between the thought, word and deed.
0: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
2: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
0: The proper study of mankind is man.
2: True nature of man in the form, the proper study of mankind.
0: Words to action. What type of one?
2: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
0: Ide nijamaina tapasu.
2: This is the true form of tapas.
0: Manam aranyaniki ponakkarledu.
2: We need not go to the
0: far. పర్వతంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
2: We need not renounce everything.
0: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
2: We need not leave behind the family.
0: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: Very much being part of the household, but living there we are, we can still try and undertake a tapas in the true sense of the term.
0: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
2: But today we have lost track, lost sight of such a situation.
0: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
2: Students of the various campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
0: Manam chadivinadi chaduv kosam kaadu.
2: What we study is not for the sake of study.
0: Chaduvunu samskaram kosam.
2: Studies in turn should lead us on
0: samskaramunu aacharinche kosam.
2: To samskara, a form of life.
0: Ee aacharana samajik kosam.
2: And that life should be reflected in your actions for the sake of the
0: samajamu saarthakata kosam.
2: And the society in turn is giving you a way to sanctify your life.
0: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatundi vidyato paatu aadhyatmika vidya kuda nu atyavasaram.
2: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
0: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
2: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
0: Rendu rekkalu galiginatundi pachche aakashamlo egaragalutundi.
2: That bird which has got two wings will be able to soar up in the sky.
0: Rendu chakramulu galiginatundi rathame roadu paina prayanam salapagalutundi.
2: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
0: Adhe vidhamugane manavunaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హీ హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ది స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్,
0: మన ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
2: హీల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. ఈవెన్ యాజ్ వీ ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్, వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
0: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
2: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
0: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
2: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
0: అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
2: సో along with money we should also try and foster morality.
0: Samaja sevalo ee vidyarthinulu palgonali.
2: Our students should jump into activities relating to the society.
0: Vidyarthinulu anukunte vaari lo praveshinchi వారికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని బోధించి వారిని సరైన మార్గంలో అవలంబింప చేసినప్పుడే మన విద్య సార్థకమవుతుంది.
2: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
0: చదువుకున్న వారంతా ఒక వైపున, చదువు లేనికంటే అమాయకులంతా మరొక వైపున అయితే ఈ జగత్ ఏమాత్రం కూడాను శోభించదు.
2: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
0: కలిపినప్పుడు ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
0: దానిని unity is divinity అన్నారు.
2: That's why it's been said, unity is divinity.
0: కనుక unity కావాలి. మరి divinity, divine అంటే ఇప్పుడు deep wine కాదు, divine. యూనిటీ అది నిజమైనటువంటి.
2: సో ఇట్ ఈస్ యూనిటీ, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ కనౌట్స్ డివినిటీ. ద వర్డ్ డివినిటీ డస్ నాట్ రిఫర్ టు డివైన్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ టు బి డీప్ వైన్. యు గెట్ ఇమర్స్ అండ్ యూ డ్రింక్ డీప్ అండ్ దెన్ యూ
0: మొట్టమొదటి ఈ డివినిటీ పైన కాన్ఫిడెన్స్ ఫెయిత్ రావాలి.
2: సో ఇట్ ద వెరీ అవుట్సెట్ యూ మస్ట్ హావ్ అబ్సల్యూట్ అండ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి మానవునికి ఒక విధమైనటువంటి విశ్వాసం ఉంది.
2: Every individual is endowed with this element of faith.
0: విశ్వాసము లేనిటువంటి మానవుడు జగత్తులో లేడు.
2: There is no individual in this world who does not have this element of faith.
0: విశ్వాసము లేదు అనేటువంటి వాడు శ్వాసం లేని వాడే.
2: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling of faith in him.
0: ఈ విశ్వాసము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
2: So where you have this faith, you certainly have this element of love.
0: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసము రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
2: And where you have love and faith together, you have peace.
0: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
2: And where you have peace, you see the manifestation of truth.
0: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
2: Where you have truth, you have bliss.
0: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
2: And where you have bliss, you have God.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is truth. Where there is truth, there is bliss. Where there is God. ఆయన ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is truth. Where there is bliss. And where there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
0: Kanukane, daivam anaga em chitte, poorna anandame daivam.
2: So what you mean by God is nothing but a state of total bliss.
0: మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు, ఆనంద పిపాసిగా ఉన్నాడు కనుక మానవుడు కూడాను దైవమే.
2: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point, he is also a form of God.
0: తాను దైవముగా ఉన్నాడు కనుక ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
2: Because he is akin to God or he is God, he seeks happiness.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
2: So man is that individual or that entity which aspires for
0: నిరంతరము ఆనందముతోని దైవత్వాన్ని చింతించాలి.
2: It is through this medium of happiness or bliss that you can think of God.
0: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే ఆనందముతోనే ఉంటుండాలి.
2: So where is this concept of unity or coming together?
0: Happiness is union with God.
2: It is happiness is union with God.
0: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
2: It's only through God that we can secure true happiness.
0: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
2: We can't secure happiness through any other material thing.
0: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైనది కానీ సరైన ఆనందం కాదు.
2: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
0: ఇదంతా స్వప్న దృశ్యాలు.
2: This is a dream world.
0: స్వప్నములో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాము, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
2: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
0: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కానీ అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
2: సో టుడేస్ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రై అండ్ వే ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాపర్ పర్స్పెక్టివ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్ అండ్ యువర్ పాప అండ్ పుణ్య, యువర్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్, యువర్ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, ఆల్ షుడ్ బి టేకెన్ టు
0: భగవద్మయంగా మనం భావించాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ టు ఇట్స్ గాడ్.
0: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
2: There is only one way of doing this.
0: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
2: This is what has been called liberation.
0: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
2: The same has been talked of as
0: మోక్షము అని చెప్తూ వచ్చారు.
2: They also talk of moksha or liberation.
0: మోక్షం అనుకున్నా ఇమ్మార్టాలిటీ అనుకున్నా దీనికి మార్గం ఏమిటి?
2: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
0: What is the way to immortality?
2: What is the way or path to immortality?
0: Removal of immorality is only way to immortality.
2: The removal.
0: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ఇమ్మార్టాలిటీ. దిస్ వాట్ హెస్ బీన్ సెడ్ అబౌట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడా వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆర్ట్ గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
2: ద డే వి ఆర్ ఏబుల్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ us, దట్ డే వి విల్ బికమ్ ఇమ్మార్టల్. జీసస్ వాజ్ వన్ హూ మేడ్ హిస్ హార్ట్ ప్యూర్, సెరీన్, సెల్ఫ్లెస్ అండ్ త్రూ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ అప్హెల్డ్ దీస్ నోబుల్ ట్రెయిట్స్ ఆఫ్ బిహేవియర్ ఇన్ హిమ్. దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
2: ఇట్ ఈస్ దిస్ సీక్రెట్ హార్ట్ దట్ విల్ హావ్ టు
0: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
2: వీ డూ హ్యావ్ ఎ హార్ట్
0: బట్ వాట్స్ ద యూజ్? కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
2: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ దట్ లైక్ దట్ ఆఫ్ జీసస్.
0: కనుక నేను మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
2: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me. And then comes the ultimate step, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
0: Swami, anukunnanta matram prayojanam ledu. Swami neelo cheripovali.
2: So there's no point in merely saying, Swami. You must be such that Swami becomes part of you.
0: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
2: Or you must become part of Swami.
0: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
2: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
0: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
2: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
0: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
2: Or make an effort to say that you become part of God.
0: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
2: సో యూ హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
0: నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
2: సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
0: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
2: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
0: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి నీవు సాధించు.
2: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
2: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పార్ట్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్, జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
0: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెసెంజర్స్.
2: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. నౌ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ జీసస్ వాజ్ ద ఓన్లీ మెసెంజర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
2: అండ్ అగైన్ ఇట్స్ నాట్ అస్ ఇఫ్ జీసస్ అలోన్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: జీసస్ అండ్ ది ఫాదర్ ఇద్దరు ఒక్కటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒక్కటైపోతారు.
2: సో ఇట్స్ నాట్ అగైన్ అస్ ఇఫ్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ బికేమ్ వన్. All of you also would become one with God.
0: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్ and proclaim this message.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
2: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, సచ్ నోబుల్ ఐడియల్స్ విచ్ మస్ట్ ఇన్స్పైర్ us ఆన్ అకేషన్స్ లైక్ దిస్, నాట్ ఎ మియర్ సెలబ్రేషన్ ఇన్ అన్ అవుట్వర్డ్లీ ఫామ్.
0: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
2: So today you have a congregation of individuals drawn from all parts of the world.
0: Inta dooram nunchi inni samala korchi inni vidhamainatundi badala korchi ee pradeshamlo cherinanduku ikkati nunchi edaina oka viluvaina pavitramaina divyamaina bhavanni mee hrudayamlo chesukoni poyinappude ee pradeshamuniki vachinanduku oka palitam untadi.
2: You have come here from vast distances, from far off places, making many sacrifices, undergoing many troubles and subjecting yourself to a lot of discomfort. Having come, having stayed here, you must try and pick up at least one thing which will become a permanent part of yourself.
0: Meer India ku chinanduku edo oka tourism madri tirigesesi ee laukikamainatundi oka pradeshamulanta choochi aneka vidhamuluga India ichcha untundadi aneetundi oka bhavam chetakante India lo praveshinchinanduku ee divyamainatundi oka vishayalanu మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. కంటెంట్ అండ్ సాటిస్ఫైడ్ ఇన్ గోయింగ్ రౌండ్ ప్లేసెస్, ఇన్ సీయింగ్ పీపుల్, ఇన్ మేకింగ్ అక్వైంటెన్సెస్ అండ్ మేకింగ్ యువర్ ఇంప్రెషన్స్ అండ్ దెన్ పుట్టింగ్ ఎన్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ పాయింట్. హావింగ్ కమ్ యూ మస్ట్ డైవ్ డీప్ విత్ ఇన్, ట్రై టు అండర్స్టాండ్ ద నోబుల్ ట్రెయిట్స్, ద సేక్రెడ్ ఐడియాస్ and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them, and try to understand the significance of them.
0: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
2: Here, understand one small thing.
0: Ee divyamaina bhavalato koodinatundi bharatiyulaku ee divyamaina bhavalu yokka antarathamu chakkaga gurtinchukotaniki prayatninchatam ledu.
2: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such content, such truths.
0: Ekkada light stambham untuntado aa light yokka prakasham chuttu maatrame pothundi gaani krinda maatram padadu.
2: Where you have a light atop a tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
0: అదే విధముగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో ఎక్కడ పవిత్రం ఉంటుంటారో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
2: అండ్ ద లైట్ కుడ్ బి సీన్ అండ్ స్ప్రెడ్ ఆర్ షెడ్ ఆల్ అరౌండ్ ఇన్ ద సేమ్ వే వేర్ యూ హ్యావ్ దిస్ స్పార్క్ ఆఫ్ డివినిటీ దిస్ స్పిరిచువల్ ట్రూత్ ఇన్ ఇమీడియట్ విసిబిలిటీ
0: ఇంత బయట ప్రపంచం యొక్క స్థితిగతులు కూడా చక్కగా అర్థం చేసుకుంటే దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
0: Manam 24 gantla sepu air condition room lo kurchunte air condition viru kuda manaku teliyadu.
2: Like for example, if we seat ourselves for 24 hours in the day in an air conditioned room, we cannot really understand the significance of the air conditioning apparatus.
0: Rakka ganta ina kodaru బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
2: Whereas just for one hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
0: అదే విధముగానే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
2: So in the same manner, there are thousands living in this ashram who keep talking of Swami, Swami.
0: ee swami yokka tattamu chaala daggaraganu ananta kaalanga undatam cheta kanakramina oka vidhamaina kunti yokka dani yokka viluva anta gurtinchukotaniki sadhyam kaakunda untari.
2: So having become a sort of permanent entity, having been in a position to be close to Swami for a long period of time, they tend to lose sight of the majesty of Swami's nature.
0: ఇది ఎక్కడ ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవానికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
2: Now a small illustration. A small child is given his first morsel of food.
0: మొట్టమొదటి పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
2: Now when he's first given food for the first time in his life, he partakes of it with great relish.
0: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
2: At that point of time, the father and mother get delighted.
0: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
2: Then they're also given to a sense of
0: hunger. క్రమక్రమేణా పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తాడు.
2: They're also given to a sense of wonder. But gradually you'll find that the very same child, as he grows up, starts eating platefuls of food.
0: Okka metuku tinnappudu anta aanandinchinattu vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
2: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
0: Kaani kaaranam emiti?
2: But you're not given to that
0: adi wonder. Anname. ఇది అన్నమే, ఆనాడు తిన్నది అన్నమే, ఈనాడు తిన్నది అన్నమే. దీంట్లో మార్పు లేదు, కానీ తనలో వచ్చింది మార్పు.
2: That day what he ate was rice. Today what he is eating is also rice, but you are not getting wonder. The reason, the change that has come over the individual.
0: దీనికి ఎట్లా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: I'll also give one more illustration and then close my discourse.
0: Side by side, ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
2: You have, adjacent to each other, one side you have got a big hotel.
0: Pedda hotel.
2: A big hotel, a reputed one.
0: Rendo daniki anukone oka medical shop untundali.
2: And then alongside this hotel, you have got a medical shop.
0: Ikkada bhojanamu, ee adhinamainattu daniki ikkada mandu teeskovatamu. Ee rendu pakka pakkane untundayi.
2: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
0: Aithe ee hotel lo unnatundi server em chestadu, serving chesi alisipoyi headache vachestundi.
2: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache and he feels a sense of
0: ee hotel server vachesi ee oka medical shop lo vachi naaku headache ga untundi taragon pillini sir antadu.
2: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a Saridon pill.
0: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi vaadiki headache vachestundi.
2: So now the shopkeeper, he has been selling medicine, he's been spending all his time in the shop as such.
0: ee headache vachinatundi shop vaadu hotel pothadu, sir, na headache ga untundani, oka hot cup coffee ivandi sir antadu.
2: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache. Please give me a hot cup of coffee.
0: Ee hotel vaaniki headache, shop vaaniki headache, headache okate.
2: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
0: Kaani medical shop vaani headache coffee to nivaran avutaru. Hotel vaadu headache sudden pill to nivaran avutaru.
2: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridon pill.
0: Athe vidhamgani ee medical shop vaadi medicine vaaniki pani cheyadu.
2: So in the same way, the shopkeeper feels that his own medicines wouldn't cure him.
0: Ee hotel vaadi yokka hot cup coffee vaaniki akkada headache pani cheyadu.
2: So also the hotel man feels that his cup of coffee
0: kaaranam emiti?
2: What is the reason?
0: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
2: The reason is that he day in and day out, he is immersed in the task of his. He is not able to understand the value of what he is doing.
0: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
2: So in the same way, everybody and all people are in God.
0: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
2: They are experiencing God every second.
0: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
2: But they are not able to understand the significance.
0: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్కచూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
2: When for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
0: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
2: Another illustration over here.
0: స్వామి ఇక్కడ ఒక్క రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
2: Swami has been sitting here for the last 2 hours.
0: ఇంతసేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుండదు.
2: Now even if you have been seeing him for 2 hours, you are not given to a sense of wonder.
0: మీరు రూముకు వెళ్లి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
2: Now you go back to your room, sit in meditation, and there, even for a fleeting second, if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me His darshan.
0: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
2: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
0: Ee aashcharyam sthiramaindi kaadu.
2: Now this sense of wonder is not
0: permanent. Sahajanandani pondali.
2: You try to experience that happiness which is
0: dehantone undi. దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
2: సో ఎక్స్పీరియన్స్ దట్ హ్యాపీనెస్ విచ్ ఇస్ నాచురల్ టు యూ, దట్ ఈస్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ.
0: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
2: ఇట్ ఈస్ టు సెక్యూర్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ త్రూ ద మీడియం ఆఫ్ హిస్ బాడీ దట్ జీసస్ అండర్టుక్ ఆల్ దట్ హి డిడ్ ఫైనల్లీ. Going on the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
0: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా, సర్వము దైవం యొక్క మయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకతను అందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thanks for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతుడు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: కానీ జరిగిపోతుండది చదువు.
1: However, the process of education is going on.
0: ఇది భౌతిక చదువే గాని ఆధ్యాత్మిక చదువు కాదు.
1: This is only the secular education and not in any way spiritual education.
0: నిజంగా ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావాలి.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్ బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagidatvanti yokka ivi adi kaadu. Antarmukhamainatvanti yokka bhavamu, bahirmukhamainatvanti yokka steja rendu kudanu okati ga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character. Now
1: Bhagavan says the end of education is character.
0: Kani atti gunam lekapothe ivanni kudanu motti nishprayojanamainatvanti.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థము, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: లేకపోతే ఇవన్నీ కూడా పట్టి నిష్ప్రయోజనమైనటువంటివి.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be

0: unity, you'll be able to experience divinity.
1: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం.
0: The modern education is full of selfishness, selfishness alone.
1: కాని నిజమైన ఎడ్యుకేషన్ selfless.
0: But the true education is to be selfless.
1: అది తన యొక్క స్వార్థమే మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
0: The true education will never confine you, will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
1: Paropakara punyaya papaya parapedanam.
0: Merit means helping others. It is a sin to harm anybody.
1: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
0: Today, wherever we go, our thought would be self-centered or selfish.
1: కాని నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
0: Truly speaking, the true self is one's own spirit or atma.
1: దానిని చైతన్య శక్తి అంటారు.
0: That's what is chaitanya or consciousness.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ఆ చైతన్యం ఉండేటప్పుడు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
0: This consciousness is immanent in everybody, and therefore it is said that God dwells in all of the living beings.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
0: This self atma is present in every human being.
1: Atma is sarvabhutanam.
0: The same self is present in all of the living beings, the creatures.
1: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
0: Therefore, you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you'll be able to understand the spiritual content of education.
1: ఈనాటి విద్య అంతా కూడా స్వార్థం స్వార్థం.
0: The modern education is making everyone selfish.
1: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
1: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది పరిశుద్ధమవుతుంది.
0: వెన్ వన్స్ యూ గెట్ రీడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
1: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
1: రెండవది హెల్ప్.
0: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
1: మూడవది త్యాగం.
0: The third one, sacrifice.
1: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
0: The self, help and sacrifice will shape you as a true human being, and you cannot be a true human being without these three.
1: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
0: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
1: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
0: The selfless attitude is prevalent in mankind.
1: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిధిది అని విచారిస్తే,
0: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, what is the true help?
1: Kani pashupakshulu gadulu yendu ekkada vetikinu okkati kodanu manaku chikkadu.
0: These things you do not find among birds, animals and bees.
1: Kani okka character yendu maatrame manishiki viluva untundadi.
0: Man has a value if only he has character.
1: Adi lekunda undina vaadu manishe kaadu.
0: Without character you cannot call him a human being.
1: Kanuka manamu దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
1: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబీలు నింపుకోవడం కోసం కాదు.
0: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
1: కనుక మనీ మనకేం చేస్తుంది?
0: వాట్ ఈజ్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
1: భవనాలు కట్టించవచ్చు.
0: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
1: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
0: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
1: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
0: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఇస్ జీరో.
1: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
0: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
1: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.

0: Not at all a human being bereft of character. We can say that he is just an animal. Animal at least much better, because animal has a reason and a season.
1: Kani ee manishiki no reason, no season.
0: Man, human being has no reason, has no season.
1: Ekkada poyina kodunu swartham swartham swartham.
0: Everywhere, wherever he moves about, he is totally selfish.
1: Ee swartham vachinappude manavanta kodunu oka pedda manushulaga tayaraartunnam.
0: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being. Therefore, the character is most important. For this character, Satya the truth, Dharma the righteousness are the foundation. Both of them, however, get unified. There is no Dharma beyond Satya.
1: Satya mane punadi pranayam.
0: Basing on the foundation of truth,
1: dharma mane bhavanamu nilchi undi.
0: The building of dharma righteousness stands.
1: Satyame kulipote dharma mane pere kuda undadu.
0: When once the foundation of Satya is gone, the building dharma cannot continue to exist any longer.
1: Kaduka ee satya dharmam rendu kudanu manavulaku pradhanamainatvatti yokka angamulu.
0: Therefore, the Satya and dharma are most essential for the entire humanity.
1: Satya dharma premam. Ee rendu cherinappude prema bayaledutundi.
0: When one Satya and dharma are together, there is a place for prema or love.
1: Padabula nenina palam sunna.
0: Without Satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
1: Satya dharma premam shantulu lekunna.
0: Without truth, dharma, love and peace,
1: ee moolu lekunda gelipothe asalu shantiye manakundadu.
0: You will not have the true peace in the true spirit of the term.
1: Evarinaina adagandi naaku anni unnai kaani naaku peace of mind ledu.
0: You ask anybody, everyone starts responding this way: I have all, but I don't have peace of mind.
1: Aa peace of mind ledu vaadike ఇన్ని రకములైనటువంటి గుణములు.
0: ద పర్సన్ వితౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
1: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
0: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పరస్.
1: మనకు కష్టములే లేవు.
0: దేర్ విల్ బి నో డిఫికల్టీస్.
1: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
0: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
1: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీఈస్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ద వెరీ హ్యూమన్ క్వాలిటీ.
1: లేక దానవుడైనా కావచ్చు, లేక అనిమలైనా కావచ్చు.
0: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: Therefore, you can be a true human being if you have Satya and Dharma.
1: Manava.
0: There are three letters. Manava.
1: Ma anaga prapancha vyamohamu.
0: Ma means attachment to the world.
1: Na anaga lekunda.
0: Na means without attachment.
1: Who means unnadu.
0: Va here means the one who lives without attachment to the world.
1: Attachment lekunda undinatuvanti vade nijamainatuvanti manavudu.
0: A true human being, manava, is the one who has no attachment.
1: Manavudiga unnadu kaani attachment ante emiti? Meer edo pelli chesukovadam, pillalu undadam, kutumbanni penchukovadam, ivanni kuda attachment antaru.
0: He is a human being, no doubt, but what is it that we understand by this term attachment? Getting married, having children, taking care of them, bringing them up in life.
1: Ayaka manushyaneetri yaru ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: తినుటకు తక్కువ లేదు.
0: హీ హాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: హీ హాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్స్.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునే దానికి వీలు లేదు.
0: Yet it is not పాసిబుల్ ఫర్ మ్యాన్ టు గెట్ పీస్ ఫ్రమ్ ఎనీవేర్.
1: ఆ పీస్ రావాలనుకుంటుంటే
0: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దిస్ పీస్,
1: ఈ కల్పించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
0: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
1: నీకు సుఖం లేదు,
0: యు ఆర్ నాట్ హ్యాపీ,
1: నీకు పీసులు కూడాను సుఖం లేదు.
0: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
0: Therefore, we should have that one-pointedness that God is present in everyone and move about freely.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధిగ్రస్తుడు అవుతాడు.
0: When once this freedom of oneness is lost, man is in bondage.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: And once there is lust, he is far from love.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: అనగా చక్కని గుణములు, చక్కని నడవడికలు, చక్కని మార్గములు చూపుతుంది.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: ఈ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్ ఉండటం చేతనే వాడు మంచివాడు అవుతాడు.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికి ఇవంతా అటాచ్మెంట్ అవుతుంది.
0: Because without these things, you are attached.
1: Detachment is sukham.
0: You will have all happiness if you are detached.
1: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: Detachment does not mean denial.
1: నీవు సర్వులకు సహాయం చేయి.
0: Help everybody.
1: కానీ బీదను చూస్తే జాలిపడు.
0: Have kind of compassion towards the poor and needy.
1: ఇలాంటి కంపాషన్, అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
0: If you have love and compassion, you will be a true human being.
1: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: He could win over everybody.
1: కానీ ఉత్తర దేశంలోకి వెళ్ళినప్పుడు,
0: when he visited the North India,
1: అక్కడ ఒక డాక్టర్ని చూశాడు.
0: He met a doctor.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: And the doctor has got his family.
1: అప్పుడు తాను శంకరతో వాదం చేయాలని దిగాడు.
0: And they were prepared to argue with Shankara.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్ష్యం ఉండాలి కదా, ఎవరు జయించారని.
0: But there should be one person who has to judge the winner.
1: అదే మండల మిశ్రుడి భార్య.
0: And the judge happens to be the wife of Mandana Mishra.
1: Mandana Mishra secretary jagadamaadinappudu,
0: when Mandana Mishra was ready to face Shankara,
1: evaru jayicharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivaledu anetundi nirnayinchataniki Ubhaya Bharati unnadu.
0: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
0: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
1: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
0: They do not know what truth is.
1: కానీ truth is God.
0: But truth is God.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని భూమి భారతిని నీవు సాక్ష్యం ఉండమని చెప్పారు.
0: Ubhaya Bharati, having kept in her view the truth, she has decided to decide.
1: శంకర్ల వారే అడిగారు మండల మిశ్రుడి.
0: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర,
1: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
0: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్?
1: సత్యానికి ఎవరైతే ఏమి, భార్య అయినా, తల్లి అయినా, బిడ్డ అయినా, ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
0: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
0: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: She stood in between the two contestants.
1: Iddaru vese questions answers rendu untuntayi.
0: And each one started questioning the other and replying.
1: Kattagalapatiki
0: ultimately
1: av Shankarude jayamu annaru.
0: She decided that Shankara won.
1: Mandana Mishra fail ayipoyadu.
0: Mandana Mishra lost in this process.
1: Aa promise lo okka motta motta ame cheppindi. నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకర్ వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర himself.
1: మండలి మిశ్రి దగ్గర ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: And she further said, if Mandal Mishra loses, that she would remain as a celibate or a sannyasi, renunciant.
1: Willingly.
0: And she was prepared to undertake that. Ultimately, Shankara won. And she started her life as a renunciant since then.
1: Sannyasam anagane sarva aasaru vadalukovatame sannyasam.
0: Sannyasa, renunciation, meaning giving up all desires, ambitions.
1: Kanuka, ee desires unnanta varakunu vaadu samsari avutadu.
0: So long one has a desire, he is a samsari or a householder.
1: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
0: When once one is a householder, he will have contact with many people.
1: Okka sannu kodu kadinaante.
0: If he has a son,
1: ఆ సన్నకు కోడలు వస్తుంది.
0: And then your son naturally will have the daughter-in-law.
1: తర్వాత ఆ సన్నకు కోడలకు పిల్లలు అవుతారు.
0: And then your son and your daughter-in-law will have children in turn.
1: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
0: The children naturally can grow further and further.
1: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
0: And that I don't want, she said.
1: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
0: Therefore, this step of renunciation is accepted.
1: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నాడు ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
0: And one day being a renunciant, he was very close towards that river Ganges to have his bath.
1: పోతూ ఉంటే ఇసుక పైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంత పెట్టుకుని, అనగా కుండ, పిచ్చం తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: On the way he saw another renunciant resting his head on a pot which he uses to beg every day.
1: And
0: she told all the associates, disciples.
1: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
0: He calls himself the supreme renunciant.
1: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
0: And Ubhaya Bharati said, are you supreme renunciant or supreme householder?
1: చెప్పేటప్పటికి తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
0: Without any reply, he was sleeping.
1: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
0: And she said, disciples, look here. Not only one desire, there are two desires here.
1: అని చెప్పేటప్పటికి అది విన్నాడు.
0: And that man heard it.
1: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి,
0: by the time they finished their bath and were returning, and he took away that pot and broke it.
1: తర్వాత పారేశారు ముక్కను.
0: And he threw the pieces.
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
0: And then as they were returning, he could find out Ubhaya Bharati standing in front of him and said, I am very grateful to you. You taught me a lesson. I don't have any desire further. And he promised to continue to be desireless. Then Ubhaya Bharati was extremely happy. And in fact, he was the guru of Ubhaya Bharati before. That master was extremely happy to find the heights attained by
1: Ubhayavarati.
0: In fact, a true renunciant should not have any ambition or
1: desire.
0: Therefore, you cannot be renunciant if you have desires.
1: అప్పుడు అమ్మా, నీవు నా శిష్యురాలైనప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
1: అప్పటినుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
0: And then he decided to be totally renunciant.
1: సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: Therefore, let him be a celibate or a renunciant or a householder or a recluse. One should not indulge in these activities.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today, people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
0: ద వన్ హూ హాస్ గివెన్ అప్ ఆల్ వాంట్స్ టు ఎక్వైర్ ఆల్.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్ యాజ్ యూ స్టడీ.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: వాట్ ఈస్ ద డిజైర్?
1: బ్రహ్మచర్యం.
0: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్, టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
1: కానీ కంపౌండ్ దాటుతాన్నాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
0: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
1: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పశు బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
0: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body, the strength of your mind.
1: Kanuka, manam sthana balam kuda chusukovali.
0: So we should also think of the place where we live.
1: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
0: Rama Lakshmana were moving about in the forest.
1: Oka chettu kindaku poi kucchunnadu Lakshmanudu.
0: Lakshmana sat under a tree.
1: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్ ఓ బ్రదర్ వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్ లెట్ మీ గో హీ సెడ్.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు, రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామ సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞ నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి. అండ్
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామ.
1: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
1: అప్పుడు సీత చెప్పింది.
0: దెన్ సీత సెడ్,
1: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసం నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
0: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
1: Rama deegha arochan chesadu.
0: Rama thought over the matter.
1: Yochan chesi, idantha kudanu kevalamu, idiriyatunte rajyam.
0: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
1: Rakshasa.
0: Rakshasa, demon.
1: Rakshasa sanchinchinatuvanti pradesham idi.
0: This is a place where demons freely moved.
1: Kanuka aa stalam dekipoyinappudiki Rakshasa buddhulu vachayi atiki.
0: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
1: Tatchame Ramun poyi.
0: Immediately Rama went.
1: Thammudainappudiki namaskaram chesi.
0: Though he is a brother, younger brother, he saluted him.
1: Brother, manam ikkada veldamu, ikkada undanakkada ledu.
0: He said, brother, let's go, let's not stay any longer here.
1: Ikkada lekapothe inkoka kadavuku podam.
0: If not here, we'll go somewhere else.
1: Ante kaani thi Ayodhya anetuvanti maata nevu palakaddu.
0: And don't speak of the past Ayodhya any longer.
1: Past is past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is future.
0: Future is future uncertain.
1: Manam present lo unnam.
0: Live in the present.
1: Present is right.
0: And present is present and you love it.
1: Kanuka manam podam pondu.
0: So let's go now.
1: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
0: And Lakshmana sat under the tree at a different place in a forest.
1: Sita Ramudu oka chotu unnaru.
0: Sita Rama sat at another place.
1: Tirigi parigetti poi Sri Ramudu yokka padamulu pair pettadu.
0: And Lakshmana ran and fell at the feet of Rama.
1: Anna, naaku teliyakunda eyo rakshasa gudamu naalo praveshinchi ninni inni vidhamaga kudanu dushinchindi.
0: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
1: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
0: And he sought his pardon.
1: అప్పుడు రాముడు చాలా సంతోషించి
0: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్
1: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు
0: అండ్ దెన్ సెడ్ సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ
1: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను
0: సీత సెడ్ సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్ ఐ నో ది యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ
1: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి
0: ఎనీ డే వీ షుడ్ బి టుగెదర్
1: కాబట్టి మన కలయికను చెడగొట్టుతున్నది రాక్షస కుటుంబం
0: దేర్ఫోర్ ద డెమన్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్ ఇన్ ద టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్
1: ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పటికీ వారు నువ్వు త్యజించాలి అని
0: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ టెంపరమెంట్ హౌఎవర్ క్లోజ్ యూ మే బి
1: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు
0: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యు డెవలప్
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు
0: యా సన్ వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్
1: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi, pommannadi aa talli.
0: And then said, what a shame it is, better you go.
1: Ilanti kumarudu naaku putte danikante kumarudu lekunda undatame chaala manchidi.
0: And he felt instead of having a son who is over ambitious, better I don't have a son at all.
1: Maaku kumarudu kavali ani andaru aashistuntaru.
0: Everyone wants to have a son.
1: Son.
0: Everyone wants to have a son, beget a son.
1: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండాలా
0: సన్ హౌ షుడ్ హీ బీ
1: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి
0: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్
1: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు
0: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ ఎట్ ఆల్ హియర్
1: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ ద టైప్
1: కనుక వీడు చెడ్డ సాహసాలు చేస్తాడు
0: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్
1: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే
0: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బీ
1: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే
0: యూ విల్ బి నేచురల్లీ బీ ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్
1: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి
0: సో జాయిన్ ద గుడ్ కంపెనీ
1: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు
0: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి
1: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి
0: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్
1: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్
1: భార్య ఏ విధంగా చెప్పింది భర్త ఏ విధంగా చెప్పాడు తమ్ముడు ఏ విధంగా చెప్పాడు ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్ వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్ వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్ And all these answers are very well known to Sita.
1: Sita anni rakamuga cheppindi.
0: Sita could answer, respond in every way.
1: Tandri aina sariye.
0: Let him be father.
1: Talli aina sariye.
0: Let him be the mother.
1: Bad friendship lo tirutukunte chalam kodana nammavaddu.
0: Never have faith in that person who is in a bad company.
1: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam నిర్మోహత్వే నిర్మితం నిర్మల తత్వమే జీవన్ ముక్తి అన్నారు
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ దిస్ డిటాచ్మెంట్ అవుట్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ యూ విల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ లవ్ దట్ వుడ్ టేక్ యూ టు లిబరేషన్
1: అని చెప్పేటప్పటికీ ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు
0: రైట్ ఫ్రమ్ దట్ టైమ్ రామ వాజ్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎనీబడి
1: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు
0: Good company was sought after by God Himself. Today, we are not in the company of good people, satsanga.
1: Bad sangam tho cheripothunnam.
0: We are in the company of bad people. Therefore, Kali age, this age of Kali, is called Kalaha, the age of conflict.
1: కనుక మనకు సంఘము చేతనే మనం చెడిపోతున్నాం కానీ మనలో దోషములు లేవు
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ
1: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు
0: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్
1: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ థాట్స్.
1: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ మెనీ మెనీ బ్యాడ్ బుక్స్.
1: మన దోషాన్ని పెంచేటువంటివి అయిపోయినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
0: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు చూచారో లేదో,
0: whether you have noticed or not,
1: mana pillalaku sunday vachina inke emaina holidays vachina ani motta motta ekkada potharu library ki potharu.
0: Our students, either it's sunday or other holiday, first they go to the library straight.
1: Library ki potharu itati bad books ekkada unnayani chakkaga vetukutaru.
0: What do they do? They'll be searching for bad books where they are.
1: Bad novels.
0: Bad novels.
1: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
0: When one starts wondering what is that he is searching for, ultimately he'll come to know that he is in search of some cheap literature.
1: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
0: Today you find educated people going through bad books.
1: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్డ్ అవుతుంటుంది.
0: And this bad books, bad literature has got most of the advertisement.
1: Ante kani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
0: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
1: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kaani manam evaru ee devudu kodaru manam చెప్పడానికి వీలు కాదు.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
1: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత కవలకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
0: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యూఆర్ బౌండ్ టు బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
0: దేర్ వర్డ్స్ ఆర్ సో స్వీట్ అపారెంట్లీ,
1: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
1: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
0: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
0: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ expecting high pay packet.
1: Kaani ilanti dabbu enta kaalam manaku paniki vastundi?
0: Such sort of money, how long will it be of help to you?
1: Ee bad was sambandhinchina 20 yokka dabbu bad margane chustundi.
0: The money that you get by bad means will be used for bad purposes only.
1: Yad bhavam tad bhavati.
0: As is the feeling, so will be the experience.
1: Kanuka manam manchi pustakam hrudayaniki nachinatuvanti తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ దట్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ విచ్ ఇస్ రెస్పెక్టబుల్.
1: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ నుంచి వచ్చేప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
0: యాజ్ యూ వాచ్ వాట్ ఈస్ ఇట్స్ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ ద లైబ్రరీ.
1: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏమాత్రము ఏ పుస్తకాలు అని కూడా చెప్పరు.
0: సచ్ బ్యాడ్ పర్సన్ విల్ నాట్ స్పీక్ ఎనీ గుడ్ వర్డ్.
1: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
0: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ in secrecy, maintain them secretly.
1: Nobody sees the bad photos.
0: When once you open the book, you will see
1: boy,
0: bad
1: matters,
0: all bad material.
1: Kaluka chaala pillalato chaala ilaadu chaala oka pottaatinattega pottaadali.
0: Therefore today you have to be cautioned against such bad habits.
1: Ee pillavanni kuda nammadaliki veelledu.
0: We are not able to go by any student.
1: Vaadu mana daga seetiga maatladtaru.
0: They talk to you very sweetly.
1: కాని చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
0: But all their actions are poisonous.
1: కనుక యాక్షన్ మనకు కావాలి.
0: So action is important.
1: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
0: In the earlier days there were disciples in the company of the preceptor.
1: కాని డిసైపుల్ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
0: In spite of strenuous efforts by the preceptor, the disciple continues to remain what he has been all through.
1: Gurulnu kaantantaru.
0: They will just kick their teachers.
1: Annam pettina varini dosham pettaru.
0: They betray the person who is responsible for your maintenance of life.
1: నీ కూడిబెట్టిన వాడినే కూలదోస్తాడు.
0: దే బికమ్ ఏ చీటా, ఏ చీట్, హిపోక్రటిక్.
1: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
0: హూ ఇస్ ద టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్, ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ నోబుల్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సద్గుణములు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనీతి,
0: ద ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్
1: కలిగిన వాడే.
0: The one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: అలాంటి గుణములు ఉంటుండాల.
0: Such qualities should be there among students.
1: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పే అవుతుంది.
0: Then only we can call him a true student.
1: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
0: But if one behaves just the opposite direction, his actions are contrary to what he said, he is not a student but a stupid.
1: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
1: పోనీ వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ కాల్ హిమ్ ఎ స్టూపిడ్ దో హీ ఈజ్.
1: వారితో మంచి వద్దు, చెడ్డ వద్దు.
0: డోంట్ బాదర్ అబౌట్ హిస్ క్వాలిటీస్.
1: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
0: లీవ్ దెమ్ అలోన్ అండ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ప్రోగ్రెస్.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: అండ్ ఆల్ యువర్ నోబుల్ క్వాలిటీస్ విల్ విన్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచెస్ లవ్, ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి టీచర్స్ ఇలాంటి ఎంతో మంది ఉన్నారు పూర్వం.
0: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: నాలుగేండ్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బుజించే పడుకునేటువంటి వాడు.
0: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
1: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
0: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
1: కనుక అతి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్, ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
0: Today we need good students.
1: అందుకోసమే నేను ఈ విద్యాలయం అంతా స్థాపించాను.
0: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: If you visit our library of our university, you don't find single bad book.
1: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
0: Even if they are told by teachers, students are not prepared to hear.
1: అలాంటి బ్యాడ్ థాట్స్ తో పోవడానికి ఇష్టం ఉండదు.
0: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొద్దికాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటారు.
0: The mother starts telling him,
1: నాయనా, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబట్టిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చలేవు అంటుంది.
0: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యు డోంట్ రిలీష్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
1: Raja guna sambandhamainatuvanti.
0: All that you eat will make you passionate or rajasic.
1: Tindi etti gado daniki tippala lantivi.
0: As is the food, so is the head and the problem to follow.
1: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
0: And when once the food and head go in this wrong direction, you forget God.
1: Kanuka ye vidhamainatuvanti food ni kuda meeru marchukandi.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా భుజించకూడదు.
0: డోంట్ ఈట్ ది అదర్ స్టఫ్ ద బ్యాడ్ ఫుడ్.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: అండ్ వన్స్ యూ హ్యావ్ దీస్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ నేచురల్లీ విల్ బి గుడ్.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: అండ్ వన్స్ యూ గో యూ విల్ బి నోటీసింగ్ ఎవ్రీబడి ప్రైజింగ్ యూ బికాస్ యూ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి హాస్టల్.
1: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: Aya, nivu Satyasai hostel lo untunnavu, nivu ila tinavachuna?
0: You are from Sri Satyasai hostel. Can you eat this stuff? They will ask him.
1: Manchidi kaadu.
0: It's not proper. Not
1: good.
0: Give up that habit.
1: Ani buddhi cheptaru.
0: They will teach him a lesson then there itself.
1: Kabatti itarato buddhi cheppichukuneetundi oka gunam malo undalu gaani buddhi cheppetundi vishayam manlo undakoddu.
0: Therefore teach others. Never give scope to be taught.
1: Kani chaala varaku intaku mundu manchi bhaktiga saddhaga vacheetunte vaaru kudanu.
0: Many people with devotion and forbearance
1: baiti poyin tarvata chaala bad ga pravartistunnaru.
0: When once they go, they transform into bad people.
1: Anduvalla koddi mandi maatrame ettam untaru migitha vaaranta manchi pillalu.
0: Only such people are very few, but most of the majority are very, very good people.
1: Kani ee naadu mana ikka hostel lo cherina vaalu gaani college lo cherina vaalu gaani manchi pillalu.
0: Students in our college, students in our hostel are very good students.
1: Ilanti students inta poorvamku maaku chikkaledu.
0: And such students are not found earlier.
1: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: Sai Ram, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Lokamunandani Yovidyadu.
2: There are many forms of education, knowledge.
1: Inniyo telivitetalu.
2: And there are varied expressions of intelligence.
1: Kani telivitetale mukhyamani bhavistunnaru kondaru.
2: Some feel that intelligence is most important.
1: Vidyalu leka telivitetalu undi prayojanam emti?
2: Mere intelligence without education is useless. What is the use out of it?
1: Lokamulo endaro vidyavantulu unnaru.
2: There are many educated people.
1: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
2: Though they are educated, they are not intelligent enough. What is the use then?
1: Kanuka telivitetalato paatu vidyalu kudanu undali.
2: Therefore, coupled with education, intelligence is also essential.
1: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavinchuru.
2: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
1: Deeniki oka drishtantaramu.
2: An example for this.
1: పూర్వము రేపల్లె యందు యశోదాద నందనులు జీవించేటువంటి వారు నివసించేటువంటి వారు.
2: అర్లియర్ దేర్ ఇన్ రేపల్లె యశోద నంద లివ్డ్.
1: కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్లి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
2: It was the tradition in those days that every householder, the housewife, would go to the house of Nanda and light the lamp.
1: Arati sampradayamu oka goppa inti vaari oka deepamu tama intiki teesukoni pothe tamu kuda goppa vaaru avtaarani oka aasa.
2: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
1: Kaani ippati kudanu palle yendu ilanti vaadiku untunnadi.
2: This practice is followed in certain villages even this day.
1: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatti deepannu tama deepanto veliginchukoni inti korigu poyetunti vaaru.
2: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
1: Kondaru sreelu attalu dinni dveshinchetundi varu.
2: This was not relished and accepted by certain women and mothers in law.
1: Manintilo deepam lekana varintiki velli deepam teesukuravatam ani mandalinchetundi varu.
2: The mother in law used to check the daughter in law by saying, "We have enough of fire in the lamp here. Why do you go elsewhere?"
1: ఈ యొక్క మాటలన్నీ కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
2: ఇన్ విలేజెస్ యు నో దేర్ ఇస్ ఎ వెల్ లొకేటెడ్ ద సెంటర్ వేర్ ఆల్ విమెన్ గ్యాదర్ అండ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అప్పుడు ఆ గ్రామంలో ఒక కొత్త కోడలు వచ్చింది.
2: ఇట్ ఇస్ ద టైమ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ దట్ విలేజ్ దట్ డే.
1: ఆ అమ్మాయి కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని నిన్నము వింటూ వచ్చేది.
2: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
1: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్త గారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
2: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
1: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
2: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
1: సత్యమును దాచిపెట్టుకుంటూ గాని సత్యమును అమ్ముకోవటం కానీ సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
2: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
1: సత్యము నుండి పుట్టినది ఈ జగం.
2: In fact, the whole world originated out of the principle of truth.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునందుండే సర్వ సృష్టి.
2: God, from the point of truth, has created the whole of the creation, and the creation will merge back
1: into
2: the truth. In fact, if you inquire, you will not come across any place where there is no truth. If you watch, you will notice there is a pure, unsullied, pristine truth. Though the daughter-in-law wanted to hide the truth, but however, it kept the notice of everybody.
1: It
2: just kept down the pot on the ground.
1: డాన్స్ ఆడుతూ వెళుతుండాలి.
2: హి స్టార్టెడ్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రీట్ డాన్సింగ్ అలాంగ్.
1: ఆ చేరినటువంటి గుంపులంతా కూడా ఆమెను ఏమిటిది ఏమిటిది ఏమిటిది విచిత్రం, ఎందుకోసం నీ ఈ విధంగా ఆడుతున్నావు, కొత్త కోడలివే, ఎక్కడి నుంచి వచ్చావు అనే ప్రశ్నలు చేస్తూ వచ్చాయి.
2: ఆల్ లేడీస్ అరౌండ్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ దిస్ లిటిల్ గర్ల్ వాచింగ్ మూవింగ్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్ అండ్ యు ఆర్ న్యూలీ మ్యారీడ్ హౌ ఇస్ దట్ యు ఆర్ డాన్సింగ్. They started questioning that way.
1: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
2: Somewhere or other, they could know the secret behind this.
1: అందరూ ఈ విధంగా డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
2: All joined together in dancing.
1: ఏ విధంగా?
2: What else is left now?
1: సుగుణకు కనిపించేనంట మనసుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన గనిపించేనంట.
2: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that deepa, in that lamp.
1: Krishna, Krishna అంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు, ఆ దీపం లోపల చేపెట్టింది తీ అంత కాలింది.
2: He was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp and it started getting burnt up.
1: Sugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana ganipinchenanta.
2: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the jyoti deepa.
1: Kramakramena intiki telisindi.
2: Gradually to each home.
1: ఈ విధంగా కొన్ని సమయం నందు ఆనందంతో సర్వం కూడా కష్టం కూడా మర్చిపోయేటువంటి వారు.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ దేర్ ఎక్స్టాటిక్.
1: కనుక మన దుఃఖమును కూడాను ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమును కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాలా ఆనందంగా రూగేటువంటి వారు.
2: Likewise, people forget their problems and difficulties all the while thinking of God, and they could win over all these problems and were blissful.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందమును అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
2: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
2: as things went on like this,
1: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
2: And you find there's a rise in the standards of education.
1: ఈ విద్యలు పెరుగుతూ వచ్చేటప్పటికీ,
2: The rise of education standards.
1: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
2: There's equal rise in the realm of intelligence.
1: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
2: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
1: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
2: There's declining standard in education while the intelligence is ever on the rise.
1: ఎక్కడ చూసినను మీరు విద్యార్థులను మీరు చూడండి.
2: You can inquire from any student.
1: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మన తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
2: ద స్టూడెంట్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ఫారెన్ మ్యాగజైన్స్ జర్నల్స్ బట్ దే డోంట్ గో త్రూ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్స్.
1: ఈ కొత్త వాటి పాత్రత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
2: And this has been the trend in the modern times.
1: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
2: Such and such author has written this article, how great must it have been.
1: Veeti paina manaku poratam jarugutu vachindi.
2: We go on arguing on this consideration criteria.
1: Tana text lo em untundado tana text lo em chadivano tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
2: One has forgotten to go through his own text. That is within him.
1: ఈ విధంగా తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
2: Like this we go on increasing our intelligence, but we don't think of the actual education and the course content.
1: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
2: Therefore, under any circumstance, we should never give up our duty.
1: కర్మణ్యేవ అధికారశ్చాని గీత ఎందుకు బోధించింది.
2: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమున చనును.
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ది ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్ యాక్షన్.
1: కర్మ నన్ను దైవము.
2: And its action karma is verily divine.
1: Karma ni sukhadukkamulaku kaaranam illalu.
2: And its karma or action which is responsible for pleasure and pain.
1: Manam ye karma chestamo dani sukhadukkamulaku aa karmane kaaranam.
2: And the reason for pain and pleasure happens to be this karma or action.
1: Kanuka manchi karyamunu mem chesinappudu manchi phalitamune manam anubhavistamu.
2: Therefore when we undertake good action you'll certainly reap good results.
1: Chedda karyamunu chesinappudu చెడ్డ తలంపులు తెచ్చినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
2: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
2: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
1: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
1: చెడ్డని చేసి మంచి అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
1: చెడ్డని చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
2: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
2: The good will give you good experiences, results.
1: కనుకని do good, be good and see good.
2: Therefore, Bhagavan says, do good, be good, see good.
1: This is the way to God.
2: This is the way to God.
1: కనుక మనం మంచిని చేస్తాం.
2: Therefore, let us do good.
1: మంచి భావాలు ఉద్భవిస్తాయి.
2: Let us develop good thoughts.
1: మంచి కర్మలు చేత మనము మంచిని అనుభవిస్తాం.
2: Let us undertake good actions so that we will experience good than good. You never experience bad.
1: చెడ్డం చేసి మంచి అనుభవించడు.
2: Having done bad, you cannot think of experiencing anything
1: good. చెడ్డం చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
2: Bad gives bad results.

0: Develop good thoughts.
1: మంచి కర్మలు చేస్తా మనము మంచిని అనుభవిస్తాం.
0: Let us undertake good actions so that we will experience good results.
1: కనుక మన కర్మల యొక్క ఫలితములే మన యొక్క సుఖదుఖములకు మూల కారణమని చక్కగా గుర్తించండి.
0: Therefore, we have to understand very clearly the experiences or results are born out of our own actions.
1: ప్రాచీన కాలం నుండి మన పెద్దలందరూ కూడాను అనేక రకములైనటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయం నుండి ఈనాటి కూడాను అనుభవిస్తూ.
0: Since ancient times we have been following certain ancient practices and traditions.
1: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
0: These practices made them happy.
1: ఈనాడు నా పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి.
0: The youngsters have forgotten the tradition and the practices of elders.
1: ఆధునిక విద్యను అభ్యసించి.
0: They have acquired the modern education.
1: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
0: And are facing restless in myriad ways.
1: అశాంతికి మాత్రమే కాదు.
0: Not only restlessness.
1: అసంతృప్తికి కూడాను గురి అవుతున్నారు.
0: And they face the state of dissatisfaction.
1: అనారోగ్యంలో కూడాను గురి అవుతున్నారు.
0: And they also suffer from ill health.
1: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
0: The reason behind sickness is only our thought.
1: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
0: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
1: ఈనాడు చూడండి.
0: Today you just watch.
1: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
0: If you want to drink pure water.
1: మంచి భోజనం భుజించి.
0: And having partaken good food.
1: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు.
0: And when you experience the good state.
1: వారి ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటుంది.
0: They will have very good health.
1: కానీ మాలిన్యమైన జలం రోజు.
0: But if they drink polluted water.
1: మలినమైన భుజము భుజించి.
0: And if they partake polluted food.
1: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు.
0: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్
1: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
0: వి లూజ్ అవర్ హెల్త్.
1: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
0: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్ ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
1: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ ఆల్ దట్ ఈస్ ప్యూర్.
1: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణము.
0: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
1: 10 దినములు కూడాను మంచి భోజనము దినము స్నానము చక్కగా మంచి నిద్ర.
0: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్ గుడ్ రెస్ట్ గుడ్ ఫుడ్.
1: ఇవి చేసినప్పుడు మనం ఎంతనో ఆనందంగా ఉంటాం.
0: This ensures happiness.
1: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని చక్కని మంచి నీళ్ళు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
0: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
1: ఇంటిలో మలిన్యమైన జలం గోడి.
0: If we drink polluted water.
1: మలినమైనటువంటి అన్నం తిని భుజించి.
0: అండ్ వీ ఈట్ పొల్యూటెడ్ ఫుడ్.
1: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే.
0: అండ్ వీ జస్ట్ వెన్ వీ బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్.
1: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి.
0: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్.
1: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి.
0: అండ్ వీ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ.
1: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వీ బికమ్ దయ్య ద డెమన్.
1: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
0: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్. భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
1: అయ్యా నేనేమి చెడ్డవి పూజించు.
0: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్.
1: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు.
0: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్.
1: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను.
0: భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్.
1: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
0: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్.
1: పిల్లల యొక్క

0: దానివల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
1: Because the mistake of some boys, he sustained a fracture.
0: నాకెట్టి జబ్బు లేదు.
1: Bhagwan has no ailment whatsoever.
0: నాకెట్టి పెయిన్ లేదు.
1: Bhagwan has no pain whatsoever.
0: కాని దీనివల్ల నేను కొంత ఖర్చువడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: Because of this fracture, there's some difficulty in walking.
0: కానీ నాకు నడచాలని ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టం కూడా లేదు.
1: In fact, Bhagwan also is not prepared to walk briskly.
0: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: Bhagwan, however, goes around and gives his darshan to all devotees anyway.
0: కష్టం ఎందుకు?
1: Where is the difficulty then?
0: నాకు బాధ ఎందుకు?
1: Why sadness?
0: ఎట్టి బాధ నాకు లేదు.
1: There's no difficulty, no problem.
0: భక్తుని ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: Bhagwan is blissful, so happy while making all the devotees extremely happy.
0: Kanuka naaku baadha anetvantidi, kashtamu anetvantidi, noppi anetvantidi naa swapnam nandu kuda raadu.
1: Bhagwan has no pain, no problem, no ailment, not even in a dream.
0: Naaku eppudu aanandame.
1: Bhagwan is always blissful throughout.
0: Naaku aanandame naa yokka aaharamu.
1: Ananda, bliss is his ahara, food.
0: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ ఇట్ డజన్ గివ్ దర్శన్, భగవాన్ ఫీల్ సో బ్యాడ్. The devotees will be waiting for him, longing for him, for his darshan.
0: Enta time aina sariye nen tarshame bayal deri vastuntanu.
1: Whatever may be the time, he starts giving darshan to everybody.
0: Naaku baadhari kaani naaku noppeni kaani miru bhavinchukandi.
1: Never think that there is any problem, any difficulty, any sickness for Bhagavan, nothing whatsoever.
0: Itti satyamainatvanti yokka aanandanni meeku eduga choope nimittamai nenu ee naadu palakistunnanu.
1: Bhagavan is speaking to us to demonstrate, to show to everybody his bliss.
0: Kanuka meeru kudanu elanti kashtamlo vachinappudikini, elanti baadhalu sambhavichinappudikini, ee dhairyanga dani paina daivam paina bhaktini pettukoni meeru saadhistu raavali.
1: Come whatsoever, any problem, any difficulty, resist and face bravely with all the courage and conviction, thinking of God.
0: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: When once you contemplate on God, there will be no scope for any kind of worry or anxiety.
0: ఏకం సత్వి ప్రభావదావదంతి, ఉన్నది ఒక్కటే.
1: The truth is only one.
0: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడాను వచ్చి చేరడానికి వీల్లేదు.
1: In the truth which is only one, non dual, nothing else can be there in the
0: vision. ఏ కష్టం గాని, ఏ నష్టం గాని, ఏ దుఃఖం గాని, ఏ విచారం గాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: There in that eternal non dual truth, no anxiety, worry or any pain whatsoever can ever enter.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always blissful, always happy.
0: కనుకనే happiness is union with God.
1: Happiness is union with God.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
1: When you are in union with God, there will be no problem, no difficulty.
0: దేహమృతిగా ఉండవచ్చు బాధలు.
1: Physically there may be some problems.
0: మానసికంగా ఉండవచ్చు చింతలు.
1: There may be certain worries at the mental level.
0: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's spirit.
0: ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: Then you will never have any kind of worry or problem.
0: ఇది నవరాత్రులు బోధించేటువంటి యొక్క సత్యమైనటువంటి బోధనలు.
1: This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri.
0: దినమునకు ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: We face so many difficulties every day.
0: దినమునకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: We do have so many thoughts of worry.
0: దినమునకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: In fact, so many things come to us, reach our brain.
0: ఇవన్నీ నావి కాదు.
1: They don't belong to me.
0: ఇవన్నీ ఎవరివో?
1: They belong to someone.
0: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
1: Those that have come in the middle will certainly vanish.
0: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: What is the reality? within me can never get out.
0: నాలోనే చేరుతాయి.
1: It is within me only existence.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
0: కర్మమున పుట్టిన జంతువు
1: and it's a living being that's born out of karma.
0: కర్మమున వృద్ధి పొంది
1: and it grows in action.
0: కర్మమున చనును
1: and then it returns back to action.
0: కర్మమే నరులకు దైవము
1: and it is action that is divine.
0: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరులకు దైవము.
1: And this action is verily God.
0: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిల్లను.
1: Our actions, karma, are responsible for pleasure and pain.
0: కనుక మనం బాధపడేటువంటి ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: Never consider someone is responsible for your problems.
0: ఎవరెవరినో మనకు సంభవించమని మనం విచారించరాదు.
1: Don't worry that someone else is responsible for your difficulties.
0: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: Our losses or failures are not due to anybody else.
0: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
0: కానీ వారు ఏ మాత్రము వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
0: కనుక మీరు కూడా సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: Many clouds appear and pass
0: on. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are only passing clouds.
0: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
0: ఈ వర్షాకాలంలో పనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ద మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద క్లౌడ్స్ టు గ్యాదర్.
0: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: విత్ ఆల్ ద కరేజ్.
0: ఈనాడు మానవుడి యొక్క జన్మం అంతా ఏ రీతిగా ఉన్నది?
1: We have to understand clearly how the human life presently is.
0: Manava natakam anta kudanu. Manava natakam anta kudanu.
1: All the drama of human life.
0: Kama krodhamulanti yokka paatra paadukuntu.
1: Goes on singing the songs, lullabies of anger and hatred.
0: Madara ahankaramulanti yokka act cheskuntu.
1: And full of action of ego.
0: Jeevithamulanti yokka dinto ee natak rangamlo cheri.
1: And all these things join in this drama of life.
0: Drama chupistunnaru.
1: And they demonstrate, they act.
0: Ninnu chusinatvanti oka vyaktudu.
1: All those that witness this drama.
0: Chaala mandi chaala baagundi antaru.
1: Many appreciate this drama of life.
0: Kaani kontaru maatrame dinni angikarinchukaru.
1: But some do not accept this.
0: Ee oka action anta kudanu kevalam reaction.
1: This action is just a reaction.
0: Ee reaction ku manamu ఏమాత్రమును మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆర్ రెస్పాండ్ టు దిస్ రియాక్షన్.
0: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రమో పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: రియాలిటీకి పోవాలి.
1: సో వీ షుడ్ బి ఆఫ్టర్ రియాలిటీ.
0: రియాలిటీ అనేటువంటిదే దైవం యొక్క తత్వం.
1: రియాలిటీ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్.
0: అది చలించదు.
1: It doesn't change.
0: Bhramichadu.
1: It is not deluded.
0: Varinchadu.
1: And it is not
0: enough. Kanipinchadu. Kanipinchadu.
1: And it is not, it's non-apparent.
0: Kalvari, atti, aa reality ni pattukunnappude.
1: With this reality.
0: Resound.
1: Resound.
0: Mana nunchi manchi reality anitundi sound vastundi.
1: And you will get melodious resound out of you.
0: Mana pravartananta kudanu reflection aga vastundi.
1: And all other things comes back to you as reflection.
0: Reflection. రియాక్షన్ రెండింటిని పురస్కరించుకునే ఈ సౌండ్ అని పలుకులు కూడా అట్టాటి వ్యవస్థ.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీ సౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ద వర్డ్స్ అప్రోప్రియట్లీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి,
1: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్,
0: ఈ మేఘములకు మీ ఏమాత్రమో భయపడక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
0: ఏమాత్రమో చింతించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
1: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
0: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
1: అండ్ యు యాక్ట్ అకార్డింగ్ టు ది వే యు ఆర్ ఎక్స్పెక్టెడ్.
0: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
1: సీ దట్ యు విల్ అచీవ్ ఆల్ దట్ యువర్ పేరెంట్స్ విష్డ్ వాంటెడ్.
0: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని
1: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ
0: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు
1: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ద నెగటివ్ వే ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్
0: కాబట్టి పేరెంట్స్ కూడా ఎంత కష్టపడతారో అప్పుడు స్వామి కూడా అంత కష్టమే అవుతుంది
1: ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్ యు ఆర్ మేకింగ్ స్వామి ఆల్సో సఫర్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చే సఖత్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ దేవునికును తల్లిదండ్రులకును భేదము లేదు
1: స్వామి యువర్ ఫాదర్ యువర్ మదర్ యువర్ రిలేషన్ యువర్ వెల్త్ యువర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్వామి
0: తల్లిదండ్రులు ఆనంద పెట్టండి
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
0: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది
1: వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ స్వామి విల్ బి వెరీ హ్యాపీ
0: విద్య అనగా ఏమిటి
1: వాట్ ఇస్ విద్య ఎడ్యుకేషన్
0: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు
1: ఎడ్యుకేషన్ విద్య యూ థింక్ లర్నింగ్
0: కాదు కాదు
1: నో
0: విద్య అనగా హృదయ విద్య
1: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్
0: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు
1: Therefore, which is learned out of the book of the heart will never change.
0: ఇది ఎప్పటికీ మరుగుపడేటువంటిది కాదు
1: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్
0: కనుక విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు
1: సో విద్య ద నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్
0: ఆత్మ విద్యనే నిజమైనటువంటి విద్య
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య ఈజ్ ట్రూ నాలెడ్జ్
0: కానీ ఒకనొక సమయం లోపల
1: But at one time,
0: Tandri pilchi,
1: Father asked him to come close to him.
0: Naina, Guruul daggara cherchanu.
1: I sent you to schools to your teachers.
0: Vaarini chakkari bodhana cheyamani cheppini chepparu.
1: I wanted him to teach you well.
0: Kaani neeku bodha chestunnara annaru.
1: Are they teaching you?
0: Appudu nanna chakkaga bodhisthunnaru.
1: He said they are teaching me very well.
0: Em bodhisthunnaru?
1: What is that teaching?
0: Chadivithi anni vidyalu kuda.
1: I have learnt, acquired all forms of knowledge.
0: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: I have learnt perfectly all that is taught to me.
0: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: And the father said, recite one shloka.
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
0: చదివిన ధర్మ అర్థ కామ మోక్షం గురించి.
1: I have learnt all the four objectives of life, dharma, artha, kama, moksha.
0: Dharmamulo marma mella chadivithi tandri.
1: I have learnt the marma, the secret of dharma, the righteousness.
0: Ee chuche vetuntunta anubhavinchetuntunta anityamulu ashashvatamulu.
1: All that you see, all that you experience, they are temporary, they are fleeting, momentary.
0: Daivame satyamu.
1: God is truth.
0: Annadu anetappudu kopam vachindi.
1: The father was very furious.
0: మెడబెట్టి ముందుకు నెట్టాడు
1: అండ్ హి జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్
0: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి
1: అండ్ హి వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ది సీ
0: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు
1: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ
0: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
0: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, నారాయణ నారాయణ.
0: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు పట్టుకున్నాడు.
1: నారాయణ came out of the sea, caught hold of the boy.
0: తర్వాత వీడికను చావలేదా అని పెద్ద అగ్నిమంటలు వేయించి అందులో నెట్టించాడు.
1: The boy did not die, therefore father wanted to put him into fire.
0: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది
1: ఏమింది ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్
0: అది కూడా ఇష్టపడలేదు
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్
0: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి చెడ్డ వచ్చినా కూడాను బాధించవు
1: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్ బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు
1: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ ఎట్ ఇట్
0: ఎవరు చూసినా కానీ కాయలు ఉన్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్స్
0: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి
1: ద గుడ్ పీపుల్ నేచురలీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్ సెక్షన్
0: ఎన్ని వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతం అయి ఉంటాయి
1: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్ బట్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్
0: కనుక మీరు విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్
0: దైవం యొక్క ఆజ్ఞను
1: The command of God.
0: ఉల్లంఘించకుండా
1: యూ షుడ్ follow. You should not disobey.
0: నడుచుకోండి.
1: And you conduct in the way expected of you.
0: అన్ని మీకు మంచే జరుగుతాయి.
1: Everything good will certainly happen to you.
0: ఏది నిన్ను బాధించదు.
1: Nothing will harm you.
0: ఏది నిన్ను కష్టపెట్టదు.
1: Nothing will push you to difficulty.
0: ఇలాంటి సత్యవాక్యం బోధించే నిమిత్తమై
1: teach you all these truths.
0: సత్య సుందరి,
1: the beauty, the embodiment of truth,
0: అనగా ఈ యొక్క సత్యలోకము
1: and this world of truth,
0: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: All will follow you.
0: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చారు.
1: And these are termed as సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
0: దుర్గా అంటే ఎవరిని?
1: హూ ఇస్ దుర్గా?
0: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: దుర్గా యూ థింక్ షీ సో ఫెరోషస్.
0: రక్షించేటువంటి ఒక మహాదేవత.
1: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
0: దుర్గా లక్ష్మీదేవి.
1: అండ్ దుర్గా ఇస్ లక్ష్మి, ది గాడెస్ ఆఫ్ వెల్త్.
0: లక్ష్మి సరస్వతీ దేవి.
1: అండ్ లక్ష్మి సరస్వతి, గాడెస్ ఆఫ్
0: సరస్వతి అనగా మంచి వాక్యములు.
1: సరస్వతి మీన్స్ గుడ్ టీచింగ్,
0: కనుక గుడ్ టీచింగ్, గుడ్ వాక్యము, గుడ్ ప్రవర్తన చక్కగా ఈ లక్ష్మీ సరస్వతి దుర్గా యొక్క భావములు ప్రకటిస్తూ వచ్చింది.
1: Therefore, Durga Lakshmi Saraswati symbolize good teaching, good utterances, good thoughts and good conduct.
0: కనుక మీకు ఎవరు మంచి చెప్తారో,
1: whosoever that tells you good,
0: వాళ్ళే లక్ష్మీ స్వరూపుడు.
1: They are the very personification of Lakshmi.
0: ఎవరు మీకు మంచి బోధిస్తారో,
1: the one who teaches you good things,
0: వారే సరస్వతి.
1: They represent Saraswati.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
0: అందరూ ఒకే హృదయమే.
1: They are all present in one heart.
0: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
1: All of them teach the basic truth that you have got to be good.
0: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
1: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి ఒక మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికీ కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ విల్ రికగ్నైజ్
0: ఈనాడు
1: వాల్యూస్ ఆఫ్ భారత్.
0: ఈనాడు ప్రపంచం కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యూ ఫైండ్ సర్టన్ బ్యాడ్ నాలెడ్జ్ పాస్డ్ ఆన్ టు యూ.
0: కానీ అవి మంచివని మీరు భావించి వరించడానికి ప్రయత్నించకూడదు.
1: నెవర్ రన్ ఆఫ్టర్ సచ్ ఫిల్త్.
0: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా, మంచిదా అని మీరు వివేచించాలి.
1: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
0: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది ప్రక్కకు నెట్టేయండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే, you lead a life of peace, safety and security.
0: Vidyarthulara,
1: students,
0: nirantaram kudanu namasmaranam cheyandi.
1: Sing the glory of God continuously, incessantly.
0: Namavimna sukha shanti nahi. Hari namavimna sukha shanti nahi.

దయయు సత్యములేక దాన ధర్మములేక దయయు సత్యములేక మానసంబున మంచి నీతి లేక చెడు గుణములతోడ జలరాడుచున్నట్టి హీనుడిలను

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulo aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హీరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyante ikkudanu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainaatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulo rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti yokka suchchemaanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society
1: pratyaksha
0: and the country by and large.
1: Satyam. Pratyaksha daivame satyam.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha. Dharma sarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadunnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra untunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం కోసమే తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkada nunchi vachindi dharmamu?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvanti dru aneetvanti dhatuvu nunchi vachinatvanti.
0: The word dharma, righteousness, is the derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kuda vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతీతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడా ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడాను సంబంధించినటువంటిదే ఈ సత్య ధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యమనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటుకునను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: యదా యదా హి ధర్మస్య గానిర్భవతి భారత అభ్యుద్ధానం ధర్మస్య తదాత్మానం సృజామహం. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: Righteousness shall never decay.
1: కనుక గానిర్భవత్ భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: Shining sun will be covered by thick clouds.
1: కానీ ఈ విద్యలో అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కానీ సూర్యునికి సూర్యుని తేజస్సుకు అడ్డు రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: కనుక ఈ యొక్క సన్లైట్ అనేటువంటి ధర్మమునకు సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డు తగలడానికి వీలు కాదు.
0: Therefore, sunlight is righteousness, sun is truth, none can stand.
1: సత్యధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
0: They have got the relationship like the nature and God. It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కాని కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, this is the qualification of man to do a job.
1: Ijime idi udyogam purusha lakshanam ante ee aadhunika yugam lopala aneka mandi streelu kudanu udyogam chestunnaru.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టికులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మాత్మకామోక్షం, అక్కడ కూడా ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్, అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడాను ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చును?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not a special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: లేక సఫారీ డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారీ అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో,
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పుర, వేర్ యూ ఫైండ్ ద అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore this righteousness is the common quality uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మములు ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: Each stage has got a particular code.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: It's all a temporary code.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: It cannot be a collective way of behavior.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: It is external dharma.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: It's not internal.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. The proper study of mankind is man.
0: The internal dharma.
1: అనగా థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: Internal dharma refers to this harmony, unity of thought, word and deed.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ఎ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమో సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షులు కూడా వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరు వేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్
1: ధర్మ. సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ is just external. It has got nothing to do within the heart.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: But that dharma which is all truth and eternal comes out of the heart.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: They may belong to any country, any tribe or any nation. But they should have the harmony of thought, word and deed.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తుంటారు.
0: However, individuals follow their own external dharma, which is world.
1: హస్తస్య భూషణం దానం. హస్తస్య భూషణం దానం. మన చేతికి అందమేమిటి? దానం చేయటమే అందము.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: సత్యం కంఠస్య భూషణం.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram sostasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: Intakante manaku kavalsina bhushanam lemti.
0: What more jewels you need?
1: Iviye manaku shastramainatundi okka nagalu.
0: These are permanent jewelry.
1: Iviye sariyainatundi saundaryanni andinchetundi nagalu.
0: They confer the real beauty.
1: Deeniki minchinatundi saundaryam marokati ledu.
0: There's no other beauty beyond this.
1: Kanukane మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: హూ ఇస్ మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్? ద వన్ విత్ దీస్ త్రీ పర్ఫెక్ట్ హార్మనీ.
1: కనుక సత్యము ధర్మమును పోషించే నిమిత్తమై, ఆచరించే నిమిత్తమై, ఆనందించే నిమిత్తమై దీన్ని మనం ఆచరించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi bharatiyulu tama yokka dharmamunu, tama yokka satyamunu netra samanamga viswasinchi kopaadukuntu vacharu.
0: Since ancient times bharatiyas considered satya and dharma as the two eyes.
1: Dharmam etuvantidi?
0: What is this dharma? What type of it?
1: Dharmam neekante mundu puttinatundi talli vantidi.
0: Dharma was born even before you were born, like your mother.
1: Varyanu nivu ennukunnatundi vadavu. Selection.
0: It is selection.
1: The wife.
0: Wife is selection.
1: Kani dharmam selection kadu.
0: But dharma is not the one of selection.
1: Dharmamunu selection chesukunnatundi variki evariki adhikaram ledu.
0: No one has authority to resort to
1: dharma.
0: This course of selection of dharma.
1: Okka daivamuniki maatrame adhikaram.
0: God only has this right of this selection.
1: Wife selection chesukochunu.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత్ర ఆజ్ఞలు మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతకొడను ధర్మ మూలం విధం జగత్తు. జగత్తంతకొడను ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుని యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మంలే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగానే సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, we will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep this seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కానీ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కలు నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకము లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెబుతూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: బట్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యూ స్పీక్ మెనీ మెనీ థింగ్స్ అండ్ స్టిల్ సే దట్ ఇట్ ఈస్ ట్రూత్.
1: కాదు కాదు.
0: నో,
1: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు చెప్పినటువంటిది సత్యం.
0: Speak truth wholeheartedly.
1: దానినే మాస్టర్ అన్నారు.
0: Follow
1: the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is
1: ఒక
0: your master.
1: టీచరు లేక ఇంకొక గురువు ఇంకొక స్వామో ఎవరో కాదు మీ మాస్టర్.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: అదే follow the master.
0: Follow the master.
1: కనుక మాస్టర్ అంటే ఏంటి?
0: Who is this master?
1: ఈ టీచర్ అనుకుంటున్నారు.
0: You think he is a teacher?
1: కాదు కాదు. ఏదో మంత్రోపదేశం చేసినటువంటి గురువు అనుకుంటున్నారు. కాదు కాదు.
0: You think he is a guru who gives you some mantra?
1: కాదు, నీ హృదయమే నీకు మంత్రం ఇచ్చినటువంటిది.
0: Your conscience is your master.
1: కనుకనే హృదయము ఒక యంత్రం, తంత్రము.
0: Therefore, హృదయం is tantra, the technique.
1: దేహము ఒక యంత్రము.
0: Body is a machine, yantra.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: The feeling is mantra.
1: దేహమనే యంత్రములో
0: ఇన్ దిస్ బాడీ ది యంత్ర మెషిన్
1: హృదయం అనే తంత్రం నుంచి
0: ద హార్ట్ ద తంత్ర ద టెక్నిక్
1: హం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి
0: దేర్ ఈస్ దిస్ మంత్ర ఎటర్నలీ గోయింగ్ ఆన్ దట్ ఇస్ సోహ మంత్ర
1: యంత్రము మంత్రము తంత్రము మనమే
0: దేర్ ఫోర్ ద యంత్ర ద మెషిన్ ద తంత్ర ద టెక్నిక్ అండ్ ద మంత్ర ద చాంటింగ్
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు
0: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్
1: మంత్రానికి నీవే అమూలాధారం
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine యంత్రం.
1: ఈ దేహం అనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine యంత్ర, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్
1: నడుము వంగింది
0: And the back bend.
1: కాని వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది
0: The hand picks it stone.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు
0: Immediately it's not.
1: భుజము దాన్ని తీసి విసిరింది
0: It's the shoulder that pels the stone.
1: ఆ ఫలం కింద పడింది
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు
0: Even then the hunger is
1: నీ
0: not
1: నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి
0: And the fingers catch the fruit.
1: ఆ ఫలమును పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు
0: It's not enough to satisfy.
1: ఆ ఫలమును తీసుకొని నోట్లో పెట్టుకుంది
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు
0: ఇస్ నాట్ ఎనఫ్
1: కానీ నమిలింది
0: దెన్ యూ చూ
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు తిరిగి జఠరాగ్నికి పంపించింది
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ ద స్టమక్
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్ విచ్ లింబ్ హెల్ప్డ్ యూ విచ్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకనే ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే
0: Because of such cooperation,
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని
0: Basing on this cooperation,
1: ఈ జఠరం కూడా ఏం చేస్తుంది
0: What is that the stomach
1: does? నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకో ఉండదు
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్ ఇట్ డజంట్ రిమైన్ దేర్
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది
0: ఆల్ ఆర్గన్స్ ఆఫ్ దిస్ బాడీ బ్రాట్ దిస్ ఫ్రూట్ టు మీ దేర్ఫోర్ ద స్టమక్ సప్లైస్ ది ఎసెన్స్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ దిస్ బాడీ
1: కనుకనే భగవంతుని స్టమక్ ను అంగీరసాయ నమః
0: Therefore, God
1: అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ రస ఇన్ ఆల్ అంగాస్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: ఈ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము
0: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ స్పీక్స్ ఆఫ్
1: ఈనాడు కోఆపరేషన్ ఎక్కడ లేదు ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్ నో కోఆపరేషన్
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్ ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్
1: అంతా భిన్న భిన్నమైన పోతుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్
1: విచ్ఛిన్నమైపోతుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్
1: సంసారం అనేటివి కానీ విచ్ఛిన్నమైపోతుంది
0: ద ఫ్యామిలీస్ బ్రోకెన్
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ
1: ఏకం కావాలి
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు
0: సమ్ డోంట్ డూ దిస్ ధర్మ రైచువస్ యాక్ట్ బట్ దే
1: కొందరు చేసి కూడా చేయనట్టుగా నటిస్తారు
0: సమ్ ఫాలో బట్ దే ప్రిటెండ్ యాస్ ఇఫ్ దే డోంట్ డూ
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
0: ఇవన్నీ sleeping. We can wake him up.
1: Menu marachi nidirinche varini melukolu pagal

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this? The one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్, హి విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి ఇస్ ఫాస్ట్ అస్లీప్, నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్, ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర, నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth, but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is the
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: Is the mind that unifies both.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: This is true dharma.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: There should be a perfect combination.
1: Cooperation చేరాలి.
0: There should be perfect cooperation.
1: Unity ఉండాలి.
0: There should be unity.
1: Unity ఉండినప్పుడే purity మనలో బయలుదేరుతుంది.
0: Then once there is unity, there will be purity.
1: ఈ purity develop అయినప్పుడే divinity మనకు వస్తుంది.
0: When purity develops, divinity originates.
1: ఈ unity లేదు, purity లేదు, ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్, ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness.
1: Thereby
0: there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: Okka satyam lopala undindante inkevaru kuda akka praveshinchalaniki veelu kaadu.
0: Then once there is truth in your heart,
1: okka dharmam anetundi mana hrudayamlo untunte inkevaru marokaru praveshinchalaniki veelu kaadu.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: Okka nimisham adharmam, okka nimisham dharmam.
0: One time righteousness,
1: one time satyam, rendu nimisham asatyam.
0: One time truth, other time falsehood.
1: ఇలాంటి వాడు మానవుడు అని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality అంటే ఏమిటి?
0: What is the human quality?
1: మనసు మాట నడత మనిషికి ఒక్కటి అయినా.
0: When there is unity of thought, word and deed.
1: ఇదే నిజమైన
0: ధర్మం. In your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time
1: ఇలాంటి వాడు మానవుడు

0: When there is unity of thought, word and deed.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is the true human quality.
1: ఇదే నిజమైనటువంటి ధర్మము.
0: This is the true dharma, righteousness.
1: కనుకనే
0: సో
1: సీతా కళ్యాణం జరిగే సమయం లోపల
0: at the time of Sita Kalyana
1: Janaka Maharaja vachi Ramachandra ki adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha artecha kamecha nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti ee dharmam?
0: What is this dharma?
1: Kani prakrutamainatuvanti dharmama లేక అంతర్భూతమైనటువంటి ధర్మమా?
0: ఈజ్ దట్ ది వరల్డ్లీ ఔటర్ ఎక్స్టర్నల్ ధర్మ ఆర్ ద ఇన్నర్?
1: ఈ ప్రాకృత ధర్మము లోపల తన సుఖమే నా సుఖం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యువర్ ఎంజాయ్మెంట్
1: నా ధర్మే ఆమె ధర్మము.
0: అండ్ మై ధర్మ ఇస్ యువర్ ధర్మ.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: యువర్ లైక్స్ ఆర్ మై
1: లైక్స్. నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: ఐ యాక్సెప్ట్ అబైడ్ బై దిస్.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: బట్ ఐ విల్ నాట్ ప్రొసీడ్ బై ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ దిస్ ధర్మ.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డుతగలు నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: ఇఫ్ దిస్ ధర్మ ద కోడ్ ఈస్ టు ద మ్యాటర్ ఆఫ్ సొసైటీ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ సీత బట్ ఐ విల్ నెవర్ గివ్ ధర్మ.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా నువ్వు అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ దట్ సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లేమ్ రామా హ్యాస్ గివెన్ అప్ సీత దేర్ అట్ దట్ మూమెంట్.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: బికాస్ దేర్ ఇస్ సమ్ టాక్ ఇన్ సొసైటీ.
1: ఇది సత్యం. సత్యం వద.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాములు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటలు కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ఈస్ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం సి, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్. ఆత్మావై పుత్రనామ.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణి.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaryanitunte oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat ramani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina tunte oka sarvada sarvakaleshu sarvatra ramachintanam ani.
0: At every point of time and all circumstances everywhere we should sing the glory of God.
1: Kanukane okka chotu unnadu okka chotu ledu anetundi kaadu.
0: You cannot say God is present here and absent there.
1: Ekkadi chuchina unnatundi satya dharmamule.
0: Everywhere you find truth and righteousness.
1: Kanukane mana dharmanni manam paatinchali.
0: Therefore we should follow
1: Prachina kaalam nundi kudanu prati chinna pallu endu kudanu rama mandiram.
0: And since ancient times you find Rama's temple in every village.
1: Mana bharatadeshamlo tyagam lenatundi hastamu.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanamam teliyinatundi vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatundi okka raminchethi Ramaha.
0: That which delights is Rama, that name is Rama.
1: Andaru raminchinatundi Ramanamam.
0: All like, all are drawn, attracted by this
1: Dasaratha kumarudenti Ramani peru kaadu.
0: It's not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: హృదయ ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామ విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and

0: along that path.
1: Kana.
0: So.
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: Then only there will be true life, meaningful life.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: Vyasa composed the 18 epics.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటది.
0: Each text is as big as a pillow.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: Who can go through all these 18 texts?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the life span either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: In this age of Kali the life span is limited.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: In Dwapara age people lived long.
1: పిల్లలకు తెలుసును,
0: boys know.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: at the time of war of Mahabharat,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరంలో.
0: కృష్ణ వాజ్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్లే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
1: ఈనాటికి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: And today, even at the age of 17, we find the aged signs. Why?
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: The sacredness, the sanctity of their heart is the sign of their youth and
1: luster.
0: That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
0: In this age of Kali, there are so many changes.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: To think of God, you find so many
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: To construct temples, you have to fight with people.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహన భావం ఉంటున్నప్పుడే,
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్,
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age,
1: ఇలాంటి పవిత్రమైన భావాలు మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని,
0: ఇన్స్టాల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్,
1: దైవ చింతనతో పాటు
0: అలాంగ్ ది చాంటింగ్
1: ఆఫ్ గాడ్ దైవ చింతనను ఆచరణలో పెట్టి,
0: ప్రాక్టీస్ ది సచ్చైన్ ధర్మ,
1: దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాదం చేయండి.
0: అండ్ వర్క్ సో యాస్ టు బి ది రిసిపియెంట్స్ ఆఫ్
1: దైవ ప్రేమ. సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారు అవుతారు.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్ లవ్,
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యు అక్వైర్ ఇట్?
1: సత్య ధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: దెన్ వన్స్ యు ప్రాక్టీస్ దీస్ టు సచ్ అండ్ ధర్మ, యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్.
1: దైవం అంటే వేరే కాదు,
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: Dharma has no proper translation.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదము.
0: ధర్మ ఇస్ ద సంస్కృత్ వర్డ్, దట్స్ ఆల్.
1: ఇంకెన్నోటువంటి పేర్లు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: ఏ వేదమునందు కానీ, ఏ శాస్త్రమునందు కానీ, ఏ ఇతిహాసమునందు కానీ, ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపడుతూ వచ్చాయి.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస, ఇన్ ఎవ్రీ శాస్త్ర, సీక్రెట్ టెస్ట్, ధర్మ ఇస్ ధర్మ, దట్స్ ఆల్.
1: కానీ రైట్ డెసిషన్స్ అంటే కానీ, రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్, రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష, ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ ప్రాపకమైనటువంటి అర్థం. పురుషులందుకు ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హ్యావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాని లోపల నకశిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష ద హ్యూమన్
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: కనుక కేవలం వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలు అని చెప్పకూడదు.
0: సో వీ కెన్
1: ఉపాధి భేదమనే కానీ ఆత్మ భేదములు కాదు.
0: సో వీ కెన్ కేటగరైజ్ దేస్ మెన్ అండ్ విమెన్ బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద బాడీ.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: పై డ్రెస్లే.
0: It's all outer
1: జన్మ మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ థింగ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా నువ్వు ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: you try to see that they will all agitation
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటుంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన.
0: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ ది స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ అండ్ డూ.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: As you grind the sandal more and more, you'll certainly feel the smell, the fragrance of it.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి ఆనందం నందే జీవించి కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్లెస్, సస్టైన్డ్ బై బ్లెస్, అండ్ సో ఎనిహిలేట్స్ అట్ ద ఎండ్ ఇన్ బ్లెస్.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకుని లేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, లభ్య భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore, we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee vedamunaku ee bhavamunaku ee badalaku upadiye moolakaranam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru teliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయము కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of her profession is not
0: proper. వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్నని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూసినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country you belong to.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములకు మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ ఆఫ్ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహం.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: Kanaka neevu body va leka neevu pratyekamainatundi oka vyakti va.
1: Are you the body or you different from it?
0: Ee vidhamuga vicharana chesukuntu poyinappude aadhyatmika tattvam anetundi manaku chakkaga artham avutu vastundi.
1: If you inquire in this direction, you will be able to understand spirituality.
0: Ninnu neevu telusukunnappude neevu nannu telusukogalavu.
1: If you know yourself first, you will be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ యు విల్ నో ది హోల్ కాస్మాస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈస్ డివైన్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee prantham nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu echchata nundi vachitiki navu echchata nundi vachitivo achchatike guta naijamu prani kotikin.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore, you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఆత్మ. ఎక్కడనూ లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere. It shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీయందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం ఉందే ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము
1: యువర్
0: దీన్ని విభజించినప్పుడు ఆ క్షరము ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇన్ టు టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండదనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతుక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా నువ్వు క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలిజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలి ఉంది.
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ది టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వకు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ స్ప్రెడ్ ఆల్.
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది?
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ కు బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: pursue it in a specific way.
1: We should not worry about that what had happened
0: or రాబోయేటువంటి దానిని ఏ మాత్రం యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about it?
0: Ledu, nenu telusukovalani naaku chaala teevramainatti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this
0: question. యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్కే,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్కే సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్డ్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్.
0: దైవం ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ విల్స్ ఇట్స్ బౌండ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్ సన్.
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: Wife now in your previous life was your mother.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to యాజ్ఞవల్క immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పం చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ ప్రాంప్టెడ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: బికాస్ హీ కుడ్ నో ది ట్రూత్ దేర్ కుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: సిన్స్ దెన్ హి హస్ బికమ్ ఎ రాజయోగి.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజ యోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: experiences.
1: There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: కనుకనే సుఖ దుఃఖి సమేకృత్వ రాహులాభిజయాజయ. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వీ సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్, హీ ఈస్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతములు ఎందు కూడాను అనేక దేశములు ఎందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka పూజ వేద కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుక ఏతత్ పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహే అనేటువంటి గాయత్రి మంత్రం ఉండినటువంటి తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడా నువ్వు ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక will see that all obstacles on the way of your pursuit will all be removed, ensuring safety and security.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటారు.
1: On all auspicious occasions we pray to
0: అయితే ఎవరెవరి మనసుకు భావం తగినట్టుగా వారు దీనిని అర్థములు తీసుకుంటుంటారు.
1: Each one goes by the meaning basing on the mental level.
0: పరమ భక్తులైనటువంటి వారు, శాస్త్ర సంపన్నులైనటువంటి వారు, వేద శాస్త్ర ఇతిహాస పురాణములను చక్కగా తెలిసినటువంటి వారు,

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ayinatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dhara Vishnu. Suklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Sesivarnam chaturbhujam, sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamunaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time, even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam Bharadharam Vishnu Tellani Vastramulu Dharinchi Sarvavyaptiga Ainatunti Oka Vishnu Ani Bhaktulu Poojiste Deeniki Viruddhamainatunti Vadu Shuklam Bharadharam Vishnu Tellani Battala Mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రము ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు. విష్ణు వాద్యం
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విద్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: Ee shastram aneetundi daranni aneka reetiluga mee talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnanaanni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: Aacharanalo lenatundi enduku meeku tons tons anta ee oka shastra grandhamlo?
1: Why then tons of knowledge of sacred texts?
0: Okka deenini meer chittamunandunchukunte chaalu.
1: At least preserve one important principle.
0: Ee naadu aakara manavattam kaadu, ee jagattunu manam chukovalsinatundi aacharana manavattam chupali.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: Kanaka vidyarthulainatundi vaaru రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this.
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: Everybody has
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: Four sheets, the sheath of food, the
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: The wisdom and finally the sheath of bliss.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: Therefore in order to reach that sheath of bliss, one has to
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానమనందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానమైనటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్.
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్? వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ దివినిటీ.
0: భగవంతుని యొక్క దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడాను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యు థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యు కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ. లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూరా.
1: Therefore, you should consider every activity as God's activity, divine. Then you will not have any problems or obstacles in life. Therefore, this kind of obstacle will follow you like a shadow. Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్ నికు విలువే లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
1: Then how is it that you are not the recipient
0: of this? నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
1: Because you live, carry on your life journey.
0: దేహము నీ యొక్క ఉపాధి.
1: This kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటి కూడాను మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్ నికు విలువే లేదు.
1: Without dark

0: బాడీ.
1: నీ దేహం యొక్క ఉపాధి,
0: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: నువ్వు ధరించినటువంటి వస్త్రం అది.
0: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్.
1: కానీ నీ బాడీ కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క జీవితం.
0: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
1: నీ కాన్షియన్స్ ని ఫాలో చేస్తూ రావాలి.
0: సో యు షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: The body which is bound to die. దేహము నిరంతరము
1: మారుతూనే ఉంటుంటాయి.
0: Body changes every day.
1: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గం మధ్యేస్తుండాలి.
0: All the stages like childhood, youth and old age.
1: దేహము మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
0: Body changes but not the mind.
1: కనుక మనసు మారాలి.
0: So mind should transform.
1: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
0: When one's mind transforms, man will change.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
0: So what we should change today is our mentality.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
0: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
1: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
0: యూ హ్యావ్ కెమెరా.
1: ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
1: దీంతో పడిపోతుంది.
0: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే, యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
1: కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యాజ్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్,
1: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్,
1: మైండ్ ఒక లెన్స్, అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
0: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్, యూ విల్ హ్యావ్ డివినిటీ పిక్చర్.
1: అనేక పర్యాయాలు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఇది ఒక లాక్.
0: హియర్ ఇస్ ద లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ద కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టి,
0: ఇఫ్ యూ పుట్ ఇట్ దేర్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్,
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్,
0: ఓపెన్,
1: టర్న్ రైట్ సైడ్,
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్,
0: ఇట్ విల్ గెట్ లాక్.
1: కానీ సేమ్ లాక్ సేమ్ కీ,
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ,
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దిర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఇస్ ద లాక్.
1: నీ మైండ్ ఏ కీ.
0: యువర్ మైండ్ ఇస్ ది కీ.
1: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్, ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్, ఇట్ ఇస్ అటాచ్మెంట్.
1: ఉన్నది రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నేను దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
0: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్, ఇట్ లెఫ్ట్ బాండేజ్.
1: నీవు కాన్షియన్స్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాడు. మనోమూలం విధం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్
1: మాత్రమే.
0: దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూచేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: అండ్ త్రూ ది
1: మనసు విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్
1: చేతులతో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
1: ఎట్ట మార్చాలి?
0: How to change?
1: మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's
1: work. నీ వర్క్ మార్చడం అక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: You don't need to.
1: నీవు చేయి, నీ కర్తవ్యాలను నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
0: But everything should be pleasing unto God.
1: ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
0: When once you have such good feelings,
1: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: You will have good thoughts that will lead to good action.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
0: When you resort to good action, good activity, you will have good rewards in turn.
1: కనుక మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవ భావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్,
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
0: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
1: మంచిగా చూడు.
0: Let's speak.
1: మంచిగా విను.
0: లెట్స్
1: చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
1: ఇది ఇదియే పెద్ద సాధన.
0: దిస్ ఇస్ ద బిగ్
1: సాధన. అనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
0: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్, గుడ్ కాండక్ట్,
1: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంట్లో ప్రవేశించడమే సాధన.
0: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
1: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే.

0: This is the cause for all the suffering
1: and
0: misery.
1: What is the way of immortality?
0: What is the way to immortality?
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality. Adiye manaku nijamaina margamu.
0: That is the true path.
1: Adiye rajamargamu.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
1: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
0: At times there will be certain feelings of anger and also greed. They are all
1: animal qualities. మానవతా విలువలను మనం పెంచుకోవాలి.
0: We should develop human quality.
1: మానవతా విలువలు ఏమిటి?
0: What are human values?
1: దయా మానవతా విలువ.
0: Compassion.
1: అది ఏ మొట్టమొదట హృదయా. హృత్ ప్లస్ దయా హృదయ. అది ఏ మన యొక్క దయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా
1: కంపాషన్.
0: కంపాషన్.
1: ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి.
0: We have to develop this compassion.
1: ఎప్పుడు ఈ యొక్క దయను మనం పెంచుకుంటామో,
0: when once we develop this,
1: prema sahajanga praveshistundi,
0: love enters there naturally.
1: Kabatti love is God, live in love.
0: Love is God, live in love.
1: Aa prema ne manamu abhivruddhi pachukovali.
0: We have to develop that love.
1: Mana hrudayanni nippukosindi prema tho kaani gnanam tho kaadu.
0: We have to fill our hearts with love, not with knowledge.
1: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
1: యూజ్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కాదు, హృదయాన్ని పెట్టుకున్నా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
0: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
0: ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
0: As this modern education system is not running along that sound lines, we find so many defects.
1: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వల్లను దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
0: Is education that should make you feel humble.
1: Aa vinayam anetundi vidyarthulaku pedda bhushanam.
0: This humility is good jewel to your life.
1: Beautiful jewel.
0: A beautiful jewel.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
0: Today we are not having that beautiful jewel.
1: ఈ వినయములో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడ కనిపించదు.
0: We don't understand the greatness in humility.
1: సద్గుణములు,
0: good virtues,
1: సద్బుద్ధి,
0: good mind,
1: satyanirati,
0: adherence to truth,
1: bhakti,
0: devotion,
1: krama shiksha,
0: discipline,
1: kartavya palanamulu,
0: duty,
1: nerpunade vidya.
0: It is the education that teaches all these six.
1: Vidyarthi nirvavalayu.
0: Students should learn these things.
1: ఇవి మనం నేర్చవలసింది.
0: వీ షుడ్ లెర్న్ దెమ్.
1: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
0: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్ కాంట్రడిక్టరీ థింగ్స్.
1: అది మనకు సంబంధించింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ
1: విద్యా అర్థైతేది విద్యా. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
0: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్
1: విద్యా. విద్యా విద్యా.
0: విద్యా ఇస్ విద్యా.
1: యా ఏది?
0: యా దట్
1: విజ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్యా.
1: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దాట్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
1: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
1: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Stars are many.
0: Stars are many.
1: Sky is one.
0: Sky is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk color is one. Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: ఈ సత్వాన్ని అనేకత్వంలో ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
0: We have to consider this principle of unity in diversity.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
0: That is the true education.
1: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
0: today we are intellectuals, no doubt.
1: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
0: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
1: అది కాదు విద్యా విధానము.
0: It's not the true education.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
0: A virtuous person should experience unity and diversity.
1: ఇది విద్యార్థి నాడు. గుర్తించాలి.
0: దిస్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై స్టూడెంట్స్ టుడే.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
0: వెన్ వన్స్ యు నో ద ట్రూత్ యు విల్ గో అలాంగ్ ద రైట్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
0: టుడే ఇస్ ఎ సీక్రెట్ డే. వినాయక చతుర్థి.
1: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతని కంటే మరొక నాయకుడు లేడు.
0: హి హస్ నో మాస్టర్.
1: సర్వులకు నాయకుడు ఒక్కడే. మాస్టర్ ఇస్ వన్.
0: మాస్టర్ ఇస్ వన్.
1: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
0: యూ జస్ట్
1: మీరే మాస్టర్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: సి, దిస్ ఇస్ మై నోస్.
0: This is my nose.
1: This is my ear.
0: This is my ear.
1: This is my eye.
0: This is my eye.
1: This is my tongue.
0: This is my tongue.
1: This is my hand.
0: This is my hand.
1: This is my leg.
0: This is my leg.
1: But who am I?
0: Then who am I?
1: Question is good.
0: Put a question.
1: This is my nose.
0: This is my nose.
1: My nose.
0: My nose.
1: But who am I?
0: Then who am I?
1: My ear.
0: My ear.
1: But who am I?
0: Then who am I?
1: My tongue.
0: My tongue.
1: But who am I?
0: But then who am I?
1: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
0: Eyes, nose, tongue, they're all instruments.
1: You are the master.
0: You are the master.
1: Intakante master marokade em kavali.
0: What more you want?
1: Kalukane vinayakudu anaga master.
0: Vinayaka.
1: Athaniki maroka nayakudu ledu.
0: Vinayaka means master, none beyond.
1: Kabatti meerandaru vinayakule.
0: So all of you are embodiments of Vinayaka.
1: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
0: యు డోంట్ హావ్ దట్ ట్రంక్ బట్ యు హావ్ దట్ అవేర్నెస్.
1: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
0: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
1: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
0: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
1: అనగా ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
0: వన్ షుడ్ హావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
1: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: దిస్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
0: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి నేనే ఓనర్.
0: సో ఐఎమ్ ద ఓనర్.
1: నేనే మాస్టర్,
0: ఐఎమ్ ద మాస్టర్.
1: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
0: You develop this truth.
1: Intakante maroka sadhana akkarledu.
0: You don't need to undertake any spiritual path.
1: Anavasaranga kalamu vyartham cheyakandi.
0: Don't waste time unnecessarily.
1: Kalukane time is God.
0: So time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: Kalukane time waste kaakunda I am the master. Nen master ayinattundadu ettanti margamlo undali. Nen andariki ideal margamlo undali.
0: So never waste time. Feel that you are the master so that you will be an ideal man.
1: Ee master entundi eppudu meeku labhyam avutundi.
0: Then when do you attain that state of a master?
1: Anta bhagavata arpitam gaavinchali.
0: You offer everything to God.
1: Everything is instruments.
0: All the rest are instruments.
1: Kalukane nenu master ga unna. Nenu master kodunu master ke cheripovali.
0: I am the master. I must be one with the master.
1: Kalukane nenu become master.
0: And become master.
1: Nenu master master master ante you become master. Brahmavit brahmaiva bhavati.
0: As you feel and think that you are the master, you become the master.
1: కలుగురి మీరు మాస్టర్స్ గా కావాలి.
0: సో యూ షుడ్ బి మాస్టర్స్.
1: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
0: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క పదము లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
0: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
1: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు.
0: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
1: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
0: యూ షుడ్ బి మాస్టర్.
1: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
1: అనగా ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
0: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
1: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవస్వరూపులే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
1: మీకు అందరికీ తెలుసు, అనేక ప్రయాణం చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ us many a time.
1: పూర్వము
0: అర్లియర్
1: కొంత 100 సంవత్సరాల పూర్వము
0: 100 ఇయర్స్ బిఫోర్
1: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల.
0: It was those days when English was newly introduced.
1: Andanni pichevaru god man god man god man god man an pichevaru.
0: They used to address everyone as god man god man.
1: Ee god man god man an pichistu vacharu.
0: Everyone is addressed.
1: Kaani kramakramena ee language ee angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
0: The language English language was spread far and wide.
1: Ee god man an pichantu varu inkoka sunnam juttaru.
0: To this word god man another zero is added.
1: God man poyindi good man annadu.
0: So in the place of god man the word good man has come.
1: Tarvata ee good anetvanti mari pothu vachindi.
0: And this went on for some time.
1: Appudu goodbye goodbye ani cheptu vacharu.
0: Later they said goodbye
1: man poyindi.
0: And
1: endukante man qualities lev akkada.
0: Man is gone because there are no man qualities of man.
1: Good boy annaru.
0: Then they started calling good boy.
1: Tarvata good kuda poyindi.
0: Later good is also
1: bye bye bye bye anukuntu vachindi.
0: Ultimately it landed up this bye bye.
1: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది.
0: అండ్ ఓన్లీ బాయ్ దట్ హస్ కమ్.
1: గుడ్ పోయింది, గాడ్ పోయింది, బాయ్ పోయింది, మ్యాన్ పోయింది.
0: గుడ్, గాడ్, బాయ్, మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్.
1: ఇదే మనం నేర్చుకోవాల్సింది.
0: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో?
1: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి.
0: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్.
1: ఆల్వేస్ గాడ్ మ్యాన్.
0: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్.
1: గాడ్ ఇస్ బీయింగ్. చే మార్పు చెందేటువంటి వాడు కాదు.
0: గాడ్ ఇస్
1: ఆల్వేస్ బీయింగ్.
0: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్, చేంజ్లెస్.
1: ఉన్నాడు అదే సత్ చిత్ ఆనందము.
0: దట్ ఈస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటున్నది.
0: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్.
1: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడాను అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే.
0: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
0: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
1: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్.
0: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
1: బట్ మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
0: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ బుకిష్ నాలెడ్జ్.
1: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్.
1: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
1: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఎక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్.
0: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
1: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు.
0: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
1: కానీ దాన్ని కొంచెం నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
0: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
1: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
0: యూ షుడ్ attain divinity, you should reach God, that is the highest accomplishment.
1: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
0: యూ షుడ్ ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్.
1: దైవం యొక్క దయను సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో రెసిపియంట్ ఆఫ్.
1: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
0: దట్ ఈస్ ద ట్రూ అచీవ్మెంట్.
1: ఏనాటికైనా ఒకనాటికి వదిలిపెట్టి పోవలసింది.
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే ఆర్ అదర్.
1: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
0: ఐదర్ యూ విల్ గివ్ అప్ ఆర్ దే విల్ డ్రాప్ యూ.
1: కానీ వదలనేటువంటిది ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
1: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
0: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
1: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
0: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్.
1: ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఇస్ విత్ యూ ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
0: ది వన్ హూ రిసీవ్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
1: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
0: we should attain, reach the divine goal.

ರುದ್ರಸುಖದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ.

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరి పుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయటరి పుల నెట్లు పట్టగలడు.

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamame vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manishi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, adhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattavetalu, mahaneelu, panditulu, sadhuru, ento kalamunundi, bhagavat tattvamunu, prachara prabodhalu salputu unnaru.
0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamunu salputunnaru kani acharana roopamaina prachara prabodhamunu salpatam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule ee naadu atyavasaram.
0: The teachings which are supported by the practice or the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyam nanduchukoni pramanamuga swikarinchi prapanchamulandu pracharam salpuchunnaru.
0: In the world of today, each religion is having one text as the basis and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grantharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamunu salputu vacharu.
0: Sikhs have been basing all their teachings on Granth Sahib and they have been carrying on their teachings.
1: Bharatiyula yokka granthamulu Veda Shastra Itihasa Puranamulu yokka pramanamulu vishwasinchinappatikini Bhagavad Gita ni pradhanamainatundi pramanamuga swikarinchi ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్ ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్ బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ ఎందు ఉంచి దాని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ the essence of any spiritual text only when we understand properly and practice in the proper way.
1: ee naati granthamulanni kudanu kevalam paranamulu endunu patanalu endunu వినియోగించుతున్నారు. కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పునకు తెప్పించుకునటం లేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారముకు సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఎ కంట్రీ, ఎ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజియన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని, కాని ధీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫార్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్, దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యూ సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దిస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము సంకుచితమైన భావముల చేత కులము మతము వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ తత్వజ్ఞాన.
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించాలని కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీతా విల్ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: The true significance of this sacred book will have to be understood by us clearly.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad-gita for the first time,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ ఇట్ ఇస్ ధృతరాష్ట్ర ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడికి కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్. హి వాజ్ డెల్యూడెడ్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు వింటికిందన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
1: Kevalam bandhumitrulnu chuchi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamtho koodinatvantidi.
0: This delusion is associated with మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్ పొసెషన్.
1: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion, you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga brahmanu viraktiga vinchadu.
0: He removed brahma delusion from Arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to Arjuna.
1: Appude deenudainatundi Arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunaku pratinidhulainatunti oka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనే యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే,
0: ఇట్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can it
1: be?
0: When a person just is
1: nirguna nirupamainatvanti yokka
0: permanent entity which is a truth,
1: ee nirgunakara tattvanni manam gurtinchadaniki tagineatvanti brahmanu dooram chigavinchukovali.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane మనం ఎందుండేటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచటం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యం వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్ ఈ
1: వైండ్ను దృశ్యకల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబముగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ బట్ దట్ హస్ నథింగ్ టు డూ విత్ ద మిర్రర్.
1: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. ellappudu kunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: samasta drushyamunu kudanu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: kaani netramulu netramulannu chudalekapovutunnavi.
0: but I cannot see itself.
1: itti andattamunu nirmoolamu gavinchi divyattamunu praaptimpajesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఎ డివైన్ సైట్ అండ్ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: ఈనాడు భగవద్గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
0: దీస్ డేస్ ద టీచింగ్స్ అండ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ గ్రోన్.
1: అనేక విధమైన జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
0: ది జ్ఞాన యజ్ఞ సప్తాహ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్ ఎనార్మస్లీ.
1: ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
0: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డెస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైనటువంటి గీతాసారమున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
0: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్
1: శ్లోకములను కంఠస్థము గావించటము,
0: మెమరైజింగ్ ది శ్లోకాస్,
1: పారాయణములు సల్పటము,
0: పర్ఫార్మింగ్ పారాయణ,
1: ఉచ్చరించటము,
0: సింప్లీ చాంటింగ్ దెమ్.
1: ఇది కేవలము ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణ యందు ఒక్కటైనా మనం ఆచరణ యందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించటకు ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said that Arjuna is kept only as an instrument.
1: నిమిత్తమాత్రం భవసవ్యసాచి. ఓ సవ్యసాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను. ఈ భగవద్గీత జగత్తునికే సంబంధించినటువంటిది, నీకు మాత్రమే కాదు.
0: ఓ అర్జున, ఐఎమ్ కీపింగ్ యూ ఓన్లీ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఆర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ఇస్ మెంట్ ఫార్ ద ఎంటైర్ వరల్డ్ నాట్ ఫర్ యూ అలోన్.
1: నేను సర్వజీవులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
0: I am existing in the form of Atma in all beings.
1: Neevu veru nenu veru kaadu.
0: Yourself and myself, we are not different.
1: Raga dveshamulu che kootatam cheta ee yadarthamainatundi swasa roopani neevu marchipothunnavu, koodalekapothunnavu.
0: Because you are having attachment and hatred, you have not been able to know your own reach.
1: Ninnu nimittanga pettukunnanu ee Bhagavad-gita jagattunike sambandhinchinatundi neeku maatrame kaadu.
0: Oh Arjuna, I am keeping you only as an excuse or as a

0: ఉన్నావు, చూడలేకపోతున్నావు.
1: బికాజ్ యూఆర్ హ్యావింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు నో యువర్ ఓన్ రియల్ సెల్ఫ్, రియల్ నేచర్.
0: మబ్బులచే కప్పబడినటువంటి యొక్క సూర్యుడు మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
1: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్ యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
0: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
0: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
1: ఇఫ్ వన్ రికగ్నైజెస్ వన్ సెల్ఫ్ వన్ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: తాను తానుగా నిలచడమే భగవద్గీత యొక్క సారం.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు టీచ్ వన్ టు రిమైన్ వన్.
0: తాను జీవుడు, కృష్ణుడు దేవుడు అనేటువంటి యొక్క విభాగం మనం చేయరాదు.
1: దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ అర్జున ఈజ్ ఇండివిజువల్ సోల్.
0: ఈ భిన్నత్వంలోనే మనకు భయభ్రాంతులు చేకూరుతాయి.
1: వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
0: ఇది కేవలము ధర్మశాసనము.
1: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
0: భగవద్గీత ధర్మశాస్త్రము.
1: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
0: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
1: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్
0: అక్కడంతా కూడా నేను అవతరిస్తుంటానన్నాడు.
1: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐ ఎమ్ బోర్న్ దేర్ హి హస్ సెడ్.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ధర్మ?
0: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
1: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
0: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
1: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవునకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
1: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
0: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమై మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
1: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యూ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
0: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
1: కెన్ దెర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
0: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
1: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
0: హృదయముతో కొనవలసినటువంటిది.
1: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
0: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: All the preachings of Bhagavad-gita have been converted into a type of business these days.
0: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ ప్రొక్కలకు కానీ సూక్తులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
1: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
0: మానవత్వం నందున్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
1: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
0: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాం.
1: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
0: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
1: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
0: భవబంధములు మాయా.
1: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
0: సంసారం అది మాయా.
1: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ మాయా.
0: సావు మాయా.
1: డెత్ ఇస్ మాయా.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్?
0: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
1: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
0: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిది ఈ భగవద్గీత.
1: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
0: మానవుడు. మానవుడిగా బ్రతికి
1: మ్యాన్ లివింగ్ యాజ్ అ మ్యాన్
0: మాధవత్వంగా మారేటువంటిది వేదాంతం యొక్క సారము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్
0: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
0: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్?

0: అండర్స్టూడ్ ది మీనింగ్
1: గుర్తించకుండా పోవడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
1: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించడం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
0: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
1: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
0: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
1: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
0: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
1: Parayana cheyavalsinatundi kaadu ganaka ne dukham manaku praaptistundali.
0: This is not a text which will have to be merely chanted, therefore you are getting sorrow.
1: Acharana roopamainatundi grantham Bhagavad Gita.
0: Bhagavad Gita is meant for practicing it.
1: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్
1: సిగ్నిఫికెన్స్. పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
0: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ, ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: అమృతమైన నువ్వు,
0: యు ఆర్ ఇమ్మార్టల్.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది, కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టార్, ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో, దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
1: Isha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayande ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga visvasinchinatunte vaadaithe bhagavantudu vere unnadu aneetti yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
0: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
1: Kanuka tana yokka atma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamane brindanamuga visvasinchukoni tana bhavamulne gopikaluga tanu alankarinchukoni indulo tana yokka anandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
0: The real essence and the correct way of enjoying Bhagavad Gita is you have to consider your atma as Krishna and you have to consider your heart as Vrindavana. And you have to consider your thoughts as Gopika.
1: Sarvula yandu daivam unnadaneetundi satyanni gurtinchinatundi vyakti,
0: the person who has recognized that God dwells in every heart,
1: tana swavishayam vacheteppatiki ee yokka vishwasamnu kolipothunnadu.
0: But when the matter comes to his own personal interest, he is losing the faith in
1: parulaku bodhinche samayamunandu matramu ivi chaala patuttvamga balamainatuntiga uchcharistu untamu.
0: When we are teaching it for others with a lot of firmness and conviction, we go on teaching.
1: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
0: If it is one thing for him and a different thing for others, there will be that kind of
1: tanu veruga daivam veruga bhavinchinatundi vyaktike itti పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తంతిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెర్ బి ప్రాబ్లమ్స్.
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ please save us from this particular war.
1: Arjuna yokka ichchanu puraskarinchukoni kauravula daggariki rayabaranga vellaadu krishnudu.
0: It is on account of this prayer from Arjuna, Krishna went on a mission to Kauravas.
1: Kaani krishnudu kudanu ee vidhamaina pramadamunu dappinchalaneetu uddeshamto aneka vidhamulaga kudanu taanu sandhiki prayatninchadu.
0: In order to avoid war, Krishna also tried his best in a number of ways with Kaurava.
1: Kani kattakalapatiki dushtulainatunti yokka durmargulainatunti yokka dushtulu Duryodhana Dushyasanadulu dinini angikarinchaledu.
0: The wicked ones Duryodhana Dushyasana and the others, they never agreed for this kind of
1: idi angikarinchaledani Krishnudu vachi tirigi Arjunato cheppinappudu andani ద్రాక్ష పులది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
0: వెన్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ అర్జున దట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ మిషన్, అర్జున చేంజ్డ్ హిస్ వ్యూస్ థింకింగ్ దట్ ది గ్రేప్స్ విచ్ యూ కెనాట్ గెట్ ఆర్
1: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
0: The feelings of individual go on changing depending upon what is convenient for them.
1: వారు అంగీకరించే ఉండిన తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
0: If only Krishna had succeeded in his mission, Arjuna would have been extremely happy.
1: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
0: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
1: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
0: When Krishna returned from his mission, Arjuna told him thus.
1: కాలకూటమును అమృతము సృజింపవీల భయదావాగ్నిలో మల్లె పూల

0: ఓ గోపాల, వై అండర్టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగైన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీలా ఆఫ్ యువర్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సెడ్ ఇన్ దిస్. లెట్ అస్ నాట్ ట్రై ఇన్ దిస్ మిషన్.
1: కురచ బుద్ధులా కౌరవులరమర త్వరగి మన పొత్తు కొత్తురా.
0: Those narrow-minded people, will they agree for our proposal?
1: యుద్ధము సిద్ధమనక కాలహరణమికరియేలా.
0: Why should we waste time without making preparations for the war?
1: ఈ కాలహరణం చేసింది ఎవరు? అర్జునుడు కాదా?
0: Is it not Arjuna who has indulged in this delay tactic?
1: తన పాచికలు చెల్లలేదని, తాను యుద్ధమునకు సిద్ధం కామ్మని తిరిగి కృష్ణుణ్ణి పురికొల్పుతూ వచ్చాడు.
0: As he did not succeed in his ideas, he began making Krishna, exhorting Krishna for the war.
1: దీని యొక్క అంతరార్థం ఏమనగా, ప్రతి జీవుని యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: The inner meaning of this is the state of affairs with every individual human being.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
0: For the sake of their own selfish ends, that make every effort.
1: అవి జయించిన ఈ నా యొక్క శక్తి సామర్థ్యం అంటారు.
0: If they succeed in their efforts, they think it is all my effort.
1: అవి విఫలమాయన ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: If they are unsuccessful, they say there is no God's grace on me.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహమే అని చెప్పగలడా? చెప్పడు.
0: When one is victorious, does one say that it is on account of the
1: ee manavattamlo itti sankuchitamainatti yokka bhavamulu undatam chetane ee vishalamainatti yokka tattvanni taanu gurtinchukolekapothunnadu.
0: It is on account of the existence of such narrow mindedness in the minds of man, he has not been able to understand the real meaning of the spiritual.
1: Kanuka prati vishayamunu kudanu mana bhagavad vishayanga vachinappudu vishalamuga vishalamuga vishalamuga vicharinchali.
0: If everything is a blessing of God, then we will have to think everything in a broad way.
1: Idi expansion love unnaru.
0: This is described as expansion love.
1: Kramakramina darani sankuchitamainatundi margamlo pravesha pettadam cheta idi kevalamu contraction love unnaru.
0: If you go on bringing narrower narrower, this will be described as contraction love.
1: Kanuku ee naadu prapanchika sambandhamaina vishayamundanu manam vishalamaina bhavamunu abhivruddhi parchukuntunnamu kaani దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావంలో పెంచుకుంటూ వస్తున్నాము.
0: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీ ఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
1: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధన సలుపుతున్నారే కాని ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధన సలిపేటువంటి వారు చాలా తక్కువ.
0: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
1: Prajalannu ullasaparachi varini uddeshaparachi varini aakarshinchukuneetundi oka vidhanamunaku prayatnistunnaru.
0: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
1: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
0: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెం ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూజన్.
1: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
0: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హు ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెం అస్ ట్రూత్.
1: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
0: దీస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
1: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారము.
0: ఇట్ ఈస్ నాట్ ది టీచింగ్ అండ్ ప్రీచింగ్ విచ్ విల్ హావ్ టు డూ. వాట్ వి హావ్ టు డూ ఈజ్ టు
1: మనం చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
0: వి హావ్ టు టేక్ అప్ ది పాత్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రీచింగ్.
1: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసము మనం కోల్పోతాం.
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ వి టీచ్, వీ లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
1: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దీస్ డేస్ టు preach after practicing them.
1: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
0: Lakhs of copies of Bhagavad Gita are printed.
1: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
0: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
1: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
1: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
0: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
1: మనసు అనగా తలంపులే.
0: మైండ్ మీన్స్ థాట్.
1: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
0: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
1: ఏటావాట మనిషి అనగా మన చర్యలే.
0: The summon substance of this is man refers to
1: mottamota mana nadavadikini mana sarididukovali.
0: In the first place we have to change and make our own behavior.
1: Ee nadavadikini mana sarididukunte deenini anusaristundi manasu.
0: If we change our conduct and behavior into good, our mind will
1: ee manasika parivartana cheta aadhyatmika parivartana kuda nu sambhavistundi.
0: Once there is a mental transformation, spiritual transformation also can come.
1: Kanuka మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలు సరైనటువంటి మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
0: మెంటల్ థింకింగ్.
1: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
0: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
1: కరిష్యే వచనం తవా. స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
0: హీ టోల్డ్ స్వామి, ఐ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
1: ఈ విశ్వాసం పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోజ్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఎ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
1: కర్తవ్యం యోగముచ్యతే. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
0: ద రియల్ యోగ ఈజ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
1: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
0: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
1: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
0: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ by his will and by his own.
1: ఇది నిజమైనటువంటి సారథ్యము.
0: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
1: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు మానవుడే.
0: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్ పృథ్వీపుత్ర.
1: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
0: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్ టు అర్జున.
1: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
1: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథియే.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీఈస్ సారథి.
1: కనుక నా యొక్క జీవితమునకే ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
0: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
1: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్.
1: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
0: Then he will be able to just even become a doer.
1: Kanuka nee yokka ichchalanu nee yokka bhavamulanu nee yokka sankalpamulanu nee yokka durudeshamulanu indulo ye maatram kudamu pravesha pettakoodadu.
0: You should not introduce your own individual feelings, your own individual thoughts and your own individual ideas into this particular.
1: Itti aagnanu sirasa vahinchadu Arjunudu.
0: Thus Arjuna obeyed the commands of Krishna.
1: Appude abhayanni ichchadu.
0: Then only కృష్ణ గే
1: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యం ప్రతిజానేతి. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
0: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ కృష్ణ డిక్లర్.
1: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
0: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
1: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
0: But today's man doesn't care for the value of his own word.
1: Prema swarupulara maataku kharchu takkuva vilu ekkuva.
0: Embodiments of divine love, for the word the price and the expenditure is less, but it is invaluable.
1: Maata viluva telilenaatundi vaadu manishi viluva ee reethiga telisukogaladu.
0: A person who does not know the value of his own word, how can
1: daivam yokka maatalu kevalam nishwarthamainatundi maatalu.
0: The words of Lord are
1: daivamu edi cheppina edi suchina edi palikina anni kudunu mee manchi nimittame.
0: Totally selfless they are.
1: What God is everything.
0: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good, good for you.
1: Kanuka ee satyanni manam vishwasinchali.
0: we should firmly believe this truth.
1: Appude ee vidhamainatundi yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
0: Then only we will be able to get the charitership of God.
1: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
0: He doesn't need anything from the world.
1: Tanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
0: For the sake of the world he owes nothing.
1: Sankalpa matram sarvamu sadhinchavachchunu.
0: He can get anything by mere will.
1: Name paatasti kartavyam త్రిశులేకేషించిన నానవాప్త మవాప్తయ్యం వత్తయే వచకర్మణి. నాకు ఈ త్రిలోకములు ఎందుకు నువ్వు కావలసినది ఏమీ లేదు, నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్. వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, I do everything for the sake of you.
1: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
0: We are reading భగవద్గీత, memorizing 700 శ్లోకాస్, but we don't understand what they contain.
1: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
0: If we want to really understand the complete significance of భగవద్గీత,
1: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
0: We have to take two things. Some people say that the Bhagavad Gita is teaching bhakti, some say dharma and some say karma and various other things.
1: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకొని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
0: All these commentators, in the light of their own understanding,
1: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో జారిపోయింది.
0: ఇన్ దర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
1: ఈ యొక్క నానార్థములు పెంచటం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
0: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చేవ కిమకురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
0: ఇన్ ది ఫస్ట్ స్టాంజా వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఇస్ ఫస్ట్.
1: కట్టకడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువ నీతి మతిర్ మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ, రెండింటినీ చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తుంది.
0: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ యు జాయిన్ దిస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
1: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
1: అందరికి ఒకే ధర్మము చెల్లదు.
0: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
1: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకడు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
1: ఇంతే కాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకరు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: సిమిలర్లీ వన్ మే బి ఏ స్టూడెంట్, వన్ మే బి ఏ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఏ బిజినెస్ మ్యాన్.
1: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: వన్ మే బి ఏ ఉమెన్, అనదర్ మే బి ఏ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
1: ఈ స్త్రీల యందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
0: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
1: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
1: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
0: It is very difficult to understand the sthiti, gati and mati.
1: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, స్వామి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములు చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
0: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్, బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్. హృదయము
1: మారాలి, పలుకులు మారకూడదు.
0: The heart must get transformed, not merely the words coming from
1: kevalam parana cheyakudadu acharanalo manam nirupinchali.
0: Chanting Bhagavad Gita is no use, you have to practice it.
1: Ee satyanni manam prayatnapurvakanga sadinchali.
0: We have to achieve this particular thing.
1: Tattalo panchapatcha paramananu pettukoni panchapatcha paramanam panchapatcha paramanam panchapatcha paramanam panchapatcha paramanam 1000 turlu uchchariste gaani nee kadupu nindutunda? Nindadu.
0: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
1: full? Neevu uchcharinchanakkaraledu, chetto isko notiki pani pettu chaalu kadupu nindutundi.
0: You need not go on describing those delicious dishes. Only thing is you eat.
1: Ee notiki chetiki pani pettatame karmaacharana.
0: If you eat, your stomach will become full, and this refers to
1: anuka aacharanalo neeku aanandam labhistundi kaani పారాయణంలో నీకు ఆనందం లభించదు.
0: యు గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ ఇన్ చాంటింగ్.
1: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము, ప్రచారం, ప్రాణము.
0: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ది భగవద్గీత అండ్ దిస్ హ్యాస్ టు బి టాట్ ఇన్ దిస్ పర్టికులర్ వే అలోన్.

0: బాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ద యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamanta kudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ద డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యు విల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యు విల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కనున.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam naatadumo aa mokkane ye mokkaga undunu aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలములు నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా తృంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Mel me bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Miyokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠములందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do sacred
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకొనలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కాని ఈ కష్టములు కూడాను ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the Perindurai needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: minister is an youngster.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Youngsters in those days had devotion.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: He sat there in full devotion and sincerity.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: Even soldiers were there.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: And in fact, all expenses are to meet this.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుండాలి.
1: There is Shiva's temple by the side.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: This Shiva's temple is totally left uncared.
0: దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: Yeah, no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There, this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాప్తమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. Ee rendittini nee paristura.
1: Observe these two principles. Speak truth, follow
0: righteousness.
1: It will never take you to
0: failure.
1: Success will be after these twin principles.
0: Kanuka satyam nasti paro dharmaha.
1: There is no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము కాలము ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము జపాన్ సత్యము జర్మనీ సత్యము ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఈ నాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: not the country.
1: None can protect the country.
0: Satyani dharmani ni rachisti aa satya dharmamle desamunu rachistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివైనమైన లవ్ ఉండినప్పుడే
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మములకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: There cannot be dharma without love. There cannot be love without dharma either.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force. They are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is a temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below
0: you. మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఇన్ని విధములు ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.

0: ఫుల్లీ వెల్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
1: కొన్ని ఈ విధమైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
1: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
0: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యూ లాస్ట్ పీస్ టోటలీ.
1: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
0: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
1: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ నెవర్ గివ్ అప్ డివోషన్.
1: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
0: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మైట్ డూ కన్సిడర్ ఇట్ గుడ్.
1: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
0: And this good work will confer God's grace.
1: Manchi pani chesi cheddanu chendabodu.
0: By doing good you'll never get bad.
1: Chedda pani chesi manchini chendaledu.
0: Having done bad you can never get good.
1: Nimmamunu naati sootha palambu ganna.
0: Having sown the seeds of the neem tree can't get mango.
1: Nimma palambu ganna.
0: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
1: Kanuka
0: so
1: manamu chesukunnatvanti manchi cheddare mana baadalaku moola kaaranamu.
0: The good and bad actions that we do are the reason for happiness and pain.
1: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
0: We feel that we are hurt, put to harm by someone else.
1: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
0: For good and bad we are responsible.
1: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
0: It's the mind that's responsible for the bondage and liberation.
1: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు మూలము, బంధ కారణములకు మూలము.
0: Our psychological feelings are responsible for bondage and liberation.
1: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావములు మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
0: So we should give up bad feelings first.
1: చెడ్డ భావములు వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
0: When there are bad feelings we do have.
1: చెడ్డ భావములే నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
0: When you control bad feelings you can't have bad mind.
1: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
1: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్?
1: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
0: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
1: కనుక
0: సో
1: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
0: Your conscience is this very awareness.
1: ఆ చైతన్యం మనయందే ఉంటుండాలి.
0: That awareness is within us.
1: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుండా.
0: Because of the body attachment we don't cognize conscience. What is this body?
1: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
0: All this body is merely materialization.
1: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
0: In Gayatri Mantra it is said Om Bhur Bhuvah Svaha.
1: Bhur
0: Bhur
1: ekamo materialization body.
0: Bhur is the body materialization.
1: Bhuvaha ade mind yokka vibration.
0: Bhuvaha is the vibration of the mind.
1: Svaha
0: Svaha
1: ide gnanam yokka radiation.
0: It is the radiation of the wisdom.
1: Kabatti materialization, vibration, radiation moodu kuda manayende untunnayi.
0: Therefore materialization, vibration and radiation,
1: ee radiation all within us. Prajnanam brahma annaru.
0: This radiation is prajnana, that
1: constant
0: is divine
1: integrated awareness.
0: Prajnana is constant integrated awareness.
1: Dinine prajnanam brahma ani vedam bodhinchindi.
0: Veda says that constant
1: ee
0: integration
1: prajnanam anetundi brahma మనయందే ఉంటుండాలి.
0: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
1: బ్రహ్మ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
1: వేదమును విభజించి
0: వి డివైడ్ అండ్
1: వేదమును ప్రపంచమునకు చాటి
0: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
1: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే.
0: వ్యాస who has propagated principles of
1: putra vatsalyamulu vidaleka,
0: he could not give up attachments.
1: Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni,
0: that as Sukha was passing by as a renunciant,
1: kumara kumara nilchu nilchu okka thuri naa maata vinu annadu.
0: He went on asking, my dear son, stand still for a moment.
1: Kaani ye maatramu lekka cheyaledu.
0: But son didn't bother.
1: Kattakadapatiki
0: finally
1: itaniki satyam cheppatam manchidi anukunnadu.
0: He thought that he should teach truth to father. He stood there.
1: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
0: నాయన
1: నీవు నా కుమారుడవు.
0: సన్ యు ఆర్ హియర్.
1: నా మాట నీవు వినకూడదా?
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
0: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
1: యువకుడు
0: ఇస్ యంగ్
1: సుకుడు
0: సుక
1: చెప్పాడు.
0: హీ సెడ్,
1: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
0: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.

0: ನೀವು ಬ್ರಹ್ಮವೇ, ನೀನು ಬ್ರಹ್ಮನೇ.
1: ಯು ಆರ್ ಗಾಡ್,
0: ಸರ್ವಂ ಬ್ರಹ್ಮಮಯಂ ಜಗತ್ತು.
1: The whole world is divine. So saying, he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulaina yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatundi Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కాని లేక డౌట్స్ చే కాని నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి,
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked,
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో,
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్, అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: The form of the bulb is also separate.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
1: Its capacity voltage is also different.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: But the same current is present in all of the bulbs.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: Religions are many, but the path is one.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: There are different types of cloths, but yet
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, gold is one.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్. ఇంతకన్నను
0: వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhusadguna ganyulau sabhyularam.
1: Oh, sacred moon.
0: Sadhusadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble, august, sacred assembly?
0: Bulbs are ప్రత్యేకంగా ఉండినంత మాత్రమే కరెంటు ప్రత్యేకంగా ఉండదు.
1: Though bulbs are many and different,
0: current is separate. బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా
1: ఉండొచ్చును. వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: కరెంట్ ఎక్కువ, కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
0: యందు కరెంట్ ఒక్కటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: దట్ డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్, డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి ఎక్సాల్టెడ్.
0: విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హ్యావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: One has faith in creation.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: One has faith in God.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: The one that loves the creation will get the word.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: తమ తమ భావం పురస్కరించుకొని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: Depending on your feelings, you have the experience.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: There's plenty of water in the river Ganges.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: As is the size of the tumbler you take, you get equal amount of water.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి, మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. లేక
0: గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: Nor textual reading. Or spiritual rituals. If we don't do it wholeheartedly, all will be in vain. God dwells in our heart. God is present in all beings. God is present in the entire universe.
0: జగత్ అంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్తి ప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: Kani anekatvamunu ekatvamga chesukunnappudu idi expansion love.
1: When you take unity in diversity, it is expansion love.
0: Ee vidhamainatvanti oka divyatvanni manam pondali.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎండీవర్స్
0: స్మరణ చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: హీఈస్ డివైడ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్, పొలిటికల్, వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్. దేన్ని
0: మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
0: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యం అంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత. కష్టములన్నీ చింత.
1: డిఫికల్టీ.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. ఎంత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: నేను మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along the right path.
0: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I am following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I am not putting anybody
0: to. ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Conscience ni follow chey.
1: Follow your conscience.
0: Ni dehanni follow cheyaveddu.
1: Don't follow the mind.
0: Mind ni follow cheyaddu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like a
0: water bubble.
1: Body is like
0: don't
1: water bubble.
0: Don't follow the body and mind.
1: Don't follow the body
0: follow
1: and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Ni conscience ade nijamainatundi daivam.
1: Your conscience is divine.
0: Ni deham nunde ni daivam untunnadu.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహం అందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండివిజువల్ అండ్
0: డివైన్ టెంపుల్ ఆఫ్ గాడ్
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్
0: ఎలాంటి టెంపుల్
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్
0: పర్మనెంట్ టెంపుల్ కాదు ఇది
1: ఇస్ నాట్ ఆర్డినరీ
0: మూవింగ్ టెంపుల్ మూవింగ్ టెంపుల్ ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్ వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్
0: ఇది పవిత్రమైన టెంపుల్
1: ఇస్ ఎ సేక్రెడ్ టెంపుల్
0: దివ్యమైన టెంపుల్
1: ఎ డివైన్
0: భవ్యమైన టెంపుల్ నవ్యమైన టెంపుల్
1: న్యూ
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి
1: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lanes?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: Body is gifted.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్
0: కర్మానుబంధిని మనుష్యలోకే
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు సత్కర్మలు
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్
0: సత్కర్మలు దీని సత్సంగము
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees, no.
0: సత్ being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ being, that which is eternal.
0: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
1: We should be in close proximity to the divine.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: When once we cognize this sat being,
0: awareness.
1: Chit awareness.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: The combination of sat being, chit awareness will give ananda bliss.
0: సత్ ఎప్పటికీ మార్పు
1: చెందినటువంటిది. Sat is changeless.
0: అదే ఒక షుగర్ వంటిది. అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
1: This being sat is pure, unsullied, sweet, precious gem.
0: అది చక్కెర వంటిది.
1: It is like a sugar.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా ఏ కాఫీలో వేసినా ఏ టీలో వేసినా ఏ పాయసంలో వేసినా ఏ పదార్థంలో వేసినా ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్
0: చైతన్యము అది అవేర్నెస్
1: చిత్ ఇస్ అవేర్నెస్
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్
0: ఇది సత్ ఇది చిత్తు ఇది చక్కెర ఇది నీరు
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దట్ ఇస్ వాటర్
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్
0: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్
0: షుగర్ కాదు వాటర్ కాదు
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్
0: సిరప్ మూడో పేరు వచ్చేస్తుంది
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ
0: అందరి ఎందు సత్తు ఉన్నది
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: మన దేహతత్వం
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్
0: ఏకత్వమే మానవత్వం
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్
0: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు ఇది అర్ధనారీశ్వర అన్నారు
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్
0: అది లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
0: అదియే అక్షరము.
1: దట్ ఇస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారమైనటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్
0: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణి.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ.
0: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is
0: akshara.
1: This is androgynous
0: nature.
1: Body is
0: nature.
1: And this nature, prakriti, is
0: parvati.
1: Atma is Shiva.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్స్.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవే.
1: You do not know, but when once you give up the maneuvering, manipulation, wicked thoughts, when once you give up, naturally noble thoughts arise.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: Then all activity would be sacred.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: in the tank of
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే
1: fill it up with the water of love.
0: సత్కర్మల యందు సద్భావముల యందు సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
1: And this water of love will naturally will come out of the words.
0: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ వెరీ నేమ్
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
0: కైండ్
1: ఇన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
1: దట్ కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్
0: అవర్ కైండ్నెస్. మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness will commit a sin.
0: అంటే అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార పర ఉపకర.
0: పర ఆత్మతత్వము.
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము.
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
0: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం. పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము.
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ ఏకత్వంగా ఉండేటువంటి
0: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుకని help ever hurt never అన్న.
1: Help ever hurt never.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: When you lead the life following the principle of help ever hurt never, yourself, your family, the country,
0: ఎవరిని
1: బాధ పెట్టినా భగవంతుని బాధ
0: పెట్టినట్టే అవుతుంది.
1: If you hurt anybody, ఎందుకంటే
0: భగవంతుడే,
1: God is present in all.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే,
1: ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: విప్రా బహుధా వదంతి, ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే,
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్
0: తమిళ వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్ ఇట్
0: వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sub matter here, basically the language.
0: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
1: Divine love is in everybody.
0: అది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change.
0: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
1: And nobody can diminish it.
0: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
1: It cannot be obtained out of force.
0: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
1: It comes out of source.
0: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: It's not multiplicity.
0: ఏకత్వమే, ఏకత్వమే.
1: It is one and one alone.
0: ఇది ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ,
1: we should think of this oneness.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: The noblest thing is to undertake sacred activities when we find time.
0: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: We don't need to give up our duties.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: You don't need to give up
0: సర్వ సాధనలు, సర్వకర్మలు ఆచరించుకో.
1: Do all your practices.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: Let all our duties be an offering to God.
0: ఏది చేసినా అంత దైవముకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్,
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట, అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రం,
1: as you cannot catch it,
0: chudakapoyinanta matramana
1: as you can see,
0: enta veritanam.
1: Can you deny the presence of air?
0: Adi lekapothe manaveyemu.
1: Can we live without it?
0: Kabatti unnadi pancha bhutamunanta bhagavat swarupame.
1: All five elements are divine.
0: Kabatti ye bhutamunu kudanu manam vyattham cheyakoddu.
1: We should not waste any one of these elements.
0: Ee bhavam cheta prati manavulu kudanu tana nitya jeevithamlo sadhana salpukuntupothe దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీని లాక్ లో పెట్టు.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్, సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్, సేమ్ కీ. డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: The whole world is divine.
0: Your mind anetundi key.
1: Mind is the key.
0: Neevu daivam vaipun tippu.
1: Turn Godward.
0: Positive avutundi.
1: It becomes positive.
0: Neevu prakruti vaipun tippu, bandhan aipothu.
1: Turn towards the world, it's bondage.
0: Neevu prasrinchukoni manayeva manushyanam karanam bandhamochayo annaru.
1: Basing on this, it said mind is the cause for the bondage and liberation.
0: Yenatikaina kuda ee bandham manam tappinchukoku tappadu.
1: One day or other we should get out of this bondage.
0: Neevu tappinchukokapoyinappudu adaina ninnu vadalipettipothundi.
1: Even if you are not ready to shed, it will give you up.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
0: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హి డజంట్ డై నార్ బోర్న్.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: అండ్ హిస్ ట్రూత్.
0: తాను పుట్టుక లేదు, చావుకు లేదు.
1: హి హస్ నో బర్త్ నార్ డెత్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్, అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రాపంచిక
0: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలుగరే, గర్వమును తిండి పొందరే, వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
0: నిరిత సత్యప్రభుడి ధరణి నేను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద హరిశ్చంద్ర హూ స్టూడ్ బై ద
0: లోకములో యశోని నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డు యు ఫైండ్ దట్ నల కింగ్?
0: జనది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో,
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ, ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: Just as we are born, we die like that.
0: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
1: And as time of birth, we don't give up.
0: పోయే అడ్రస్ అనే ఇచ్చిపోడు.
1: And as we leave, we don't give our address.
0: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: What that we experience with this?
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటాడు.
1: Each one gets as per the deserve.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: To the extent possible, we should experience and be sacred.
0: Good name తేవాలి.
1: We should get a good name.
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: We should be ideal individuals.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: The ideal life is true human life.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your
0: leg? ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పదు ఇది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్.
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: ద లస్ట్, గ్రీడ్.
0: ఆరు మంది ఒక వైపున. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవి ఏ మనకు లిమిట్?
1: The spiritual knowledge for the other world.
0: మన దైవనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
0: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
1: Then what happens? You will be born again and die.
0: మధ్యలో పోయింది, పునర్జన్మ నవిద్యతే.
1: When once When once you hit at the goal, you will not be born again.
0: No life. No.
1: There is no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: వెన్ దేర్ ఇస్ నో బర్త్, వేర్ ఇస్ డెత్?
0: అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
0: మనకు విత్తనంగా ఉండదు అది.
1: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమమయులు.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆనంద పిపాసులే.
1: యు అస్పైర్ బ్లిస్.
0: ఆత్మస్వరూపులు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆత్మ. ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ గాడ్. లెట్స్ స్టార్ట్ రిపీటింగ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్.
0: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
1: This man who applies to the body, not to me.
0: Malamutra durganda mamsaraktame gaani punugu jawwajilu puttabovu.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: Rogamula muggedu gampa.
1: Afflicted by diseases.
0: Jaasam telnamu bondu dumpa.
1: It perinates like a
0: life. Bavagaramayagaleni kampa.
1: It's full of bones.
0: Amula mappu dalampa.
1: And it's full of bones.
0: Nischiramani nammaboku manasa.
1: Don't think, oh mind, the body is permanent.
0: Ee deham anetundi oka upadi.
1: Body is a vesture.
0: Andulo unnatundi oka chaitanyame mana yokka swarupamu.
1: There lies the awareness, our true form.
0: Neevu naasharahitudu kaadu. నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ పెరిషబుల్.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: హోల్డింగ్ ఆన్ టు దిస్ ఆత్మిక్
0: దేహం ఒక ఉపాధిగా నీవు విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ ఇన్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ నెగటివ్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుంది.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాస్త్రమైనటువంటి వాటి పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్ కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 19th discourse on Gita Bhagavan delivered on 24th August 1984. In this powerful discourse, Bhagavan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagavan Uvacha.
1: ब्रह्मलोक तृणीकारो वैराग्यस्य वधर्मतः ब्रह्मलोक तृणीकारो वैराग्यस्य वधर्मतः ब्रह्मलोक प्राप्तिनि प्रसादिंचिनप्पटिकिनि तृणीकरिंचुटे वैराग्यम योक्क अवधि अनि शास्त्र प्रमाणम्
2: शास्त्रस् हैव डिक्लेयर्ड that detachment, true detachment is considering even attainment of Brahmaloka as trivial and insignificant.
1: Arjunudu, Krishna, mullokadipatyam naaku prasadinchinappatikini naaku avasaram ledu annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka antarbhuta shaktulu.
2: These words prove the inner strength of the detachment which Arjuna had.
1: Arjuna yokka parama lakshyamu padartha virakti paravartha prasakti.
2: Arjuna's inner strength and his goal was detachment of the worldly objects and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the Atman.
1: సామాన్యముగా చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: దట్ బీయింగ్ సో, ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మ జ్ఞాన ద ఫౌండేషన్ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ అప్రోప్రియేట్.
1: కనుకనే ఇక్కడ వైరాగ్యము, ఇంద్రియం యొక్క నిర్మూలమును, ఇంద్రియ విషయం యొక్క విసర్జనను ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యములో కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
2: దేర్ఫోర్ Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule badramuga lekundina ee brahmagnanam anetundi saudhamu achire kalamlone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmagnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki కేవలం వైరాగ్యము ఆవిర్భవించి అంతర్ధానము కావటము ఇది సైరేనేటువంటి బ్రహ్మజ్ఞానము కానేరు.
2: డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే, నూనె, వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: If you want to light the lamp, the container, the oil and the wick, these are essential.
1: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్న వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం.
2: For lighting the జ్ఞానజ్యోతి or the light of wisdom, there is a need for ది డిటాచ్మెంట్
1: భక్తి దీని తైలము
2: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది
2: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి
1: కనుక అర్జును యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహము గురించి బోధిస్తూ వచ్చాడు
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తిని పొందగలరు
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువల్లీ ఇన్ ది నార్మల్ కోర్స్
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియము యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు
2: దే థింక్ ఏ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటుందని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటం ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అని చెప్పవచ్చు
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హీ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనము పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగైన్ అండ్ అగైన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూడ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: బట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ జాయ్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందమనే చెప్పవచ్చు.
2: దిస్ ఈజ్ ఓన్లీ ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ షుడ్ సే దట్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇమేజ్.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వ్రేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: ఎ చైల్డ్ కీప్స్ ఇట్స్ థంబ్ ఇన్ ఇట్స్ మౌత్ సక్స్ అండ్ డ్రింక్స్ ఇట్స్ సలైవా అండ్ థింక్స్ దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ థంబ్.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు.
2: బట్ ది ఫ్యాక్ట్ ఈస్ that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its thumb.
1: తన నుంచి వచ్చినటువంటి యొక్క ఈ గుజ్జును తన వ్రేలి ద్వారా అనుభవిస్తూ వ్రేలు నుండి వచ్చినదని భావిస్తుంటాడు.
2: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: దీనికి మరొక చిన్న దృష్టాంతరము.
2: There is another example for this.
1: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
2: ఎ డాగ్ హ్యాస్ కమ్ అక్రాస్ ఎ హార్డ్ బోన్.
1: కుక్కకు ఎముక అంటే చాలా ప్రీతి.
2: ఎ డాగ్ లవ్స్ బోన్ వెరీ మచ్.
1: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది.
2: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
1: Akkada nidanamuga tana chaantito preetito aa emukanu chustu aneka vidhamuluga danni anubhavinchadaniki prayatninchindi.
2: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
1: Adi chaala paata emuka ganuka chaala gattiga untunnadi.
2: It is an old bone, therefore it was very hard.
1: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
2: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
1: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
2: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
1: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తం ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
2: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
1: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తం అంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
2: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
1: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
2: But this blood has not come out of the bone.
1: Tana nunde vachinatundi.
2: From out of its own mouth it has come.
1: Ityanni gurtinchaleniatundi oka kukka kanukane idi emuka nunchi vachinattuga bhavistundadi.
2: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
1: Adhe vidhamugane ajnani ainatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato taanu edo sukhanni anubhavistunnadani taanu ఆనందిస్తున్నాడే కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే. అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
2: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకురాటము కాలమును వ్యర్థము చేయటమని కూడా భావిస్తుంటారు.
2: దేర్ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ ది జాయ్ అండ్ ది ప్లెజర్ దట్ దే గెట్ the ignorant man as he is thinking that he is getting a lot of joy from out of the sense objects by enjoying the sense objects. But it is not so. It is the joy which is in his heart, which he is thinking.

0: people will be thinking that the joy and the pleasure that they get out of the sense objects are direct experiences, and joy which they are likely to get from the other world is indirect. Therefore, they would like to give up the other one and accept the joy of the sense objects.
1: Okka vishayanni manam lotuku digi vicharinchali.
0: One thing we'll have to just investigate.
1: Vastu kani leka vishayam kani aanandam ichute satyamaina vastu andarkini oke aanandamni andinchala kada.
0: One truth we'll have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
1: Oka vastuvu okariki aanandamunu sukamunu iste adhe vastuvu manaku maroka vyaktiki dukkamunu asantruptini andistundi.
0: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
1: వస్తువునందే సుఖం ఉండినట్లయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
0: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
0: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ ఆర్ వెరీ లవబుల్
1: లైక్ మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాది.
0: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
1: నిజముగా ఈ ఆనందము కాకరకాయ ఎందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీల్లేదు.
0: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ద బిటర్ గాడ్, ఇట్ కుడ్ హావ్ గివన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైవ్. ఇట్ వుడ్ నాట్ హావ్ గివన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటాది.
0: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై అ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై అ ఫ్యూ అదర్స్.
1: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
0: దీస్ లైకింగ్స్ అండ్ డిస్లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామెనా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
0: ఎ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
1: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
0: At that particular point of time, some food was served to him.
1: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
0: He was finding them very tasty.
1: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే.
0: What is the reason for this extreme taste?
1: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
0: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
1: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
0: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వాస్ సర్వ్డ్ హీ వుడ్ నాట్ బి లైకింగ్ దెమ్.
1: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
0: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కానీ దీనికి మూల కారణము ఈ విషయములు కానీ పదార్థములు కానీ కాదు.
0: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి, కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ మానవునికి ఆనందమిచ్చుట లేదు.
0: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను, ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
0: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
0: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
0: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
1: అతను ఎట్టి కార్యములు చేసినప్పుడు

0: సమర్థించి అతన్ని ప్రేమించుటలో ఉండేటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
0: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
1: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
0: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
1: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
0: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
1: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
0: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి, నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కాని నా నిమిత్తము కాదు.
1: ద సేమ్ థింగ్ వాస్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake, but for your own sake you are loving me.
0: Prapanchamulo evvaraina kudanu vari vari nimittamai varu vastuvulu kaani vyaktulu kaani vishayanni kaani premistunnaru kaani vastuvula kosamu vyaktulu kosamu vishayam kosamu varu preminchatam ledu.
1: In the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them for
0: chinna udaharanam.
1: One small example for this.
0: Prati dehamu kudanu anityamainatundi.
1: Every body is impermanent.
0: Deeniki mrutyu tappadu.
1: Death is certain for this.
0: Ee 100 samvatsaramla aina tarvata aina kudanu idi mrutyu vaata padaka tappadu.
1: Even after at least 100 years it is going to face death.
0: Idi prati okkariki telusu.
1: Everyone knows about this.
0: Kanukane మరణించిన వారి నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
0: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపై ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
1: ద డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
0: Maranamu satyam ani telisikodanu veedu dukhistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti yokka moham e deeniki moola karanam.
1: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
0: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
1: దేర్ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
0: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
1: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
0: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
1: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
0: ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు కాని నష్టమును ఆశించడు.
1: A man therefore always aspires for profit and never desires.
0: కారణము ఇతని యొక్క స్వభావం.
1: The reason is his own nature.
0: ఆనందమే ఇతని స్వభావం.
1: Joy and bliss is his very nature.
0: లాభమే ఇతని స్వభావం.
1: Profit itself is his nature.
0: కనుకనే అనేక మంది వ్యాపారస్తులు ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
1: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెనెవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెనెవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్. ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా ఆరో అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ ఆరు అంటారు, ఏడు అని చెప్పడు. ఆరునొకటి ఆరునొకటి ఆరునొకటి అంటారు. అంటే ఏడు అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
1: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ సిక్స్ వెన్ ది సెవెంత్ కమ్స్ దే విల్ నాట్ సే సెవెన్ విచ్ స్టాండ్స్ ఫర్ లాస్. దే విల్ సే సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఆరునొకటి.
0: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: ఈ ఏడు అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
1: The Telugu word ఏడు for seven.
0: ఏడు means cry. No, ఏడ్చమని.
1: ఏడు means cry.
0: ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు.
1: Crying no one likes.
0: కనుకని ఇక్కడ ఆరున్నొకటి అంటున్నాడు.
1: Therefore he is using a word to avoid this particular word cry and telling 6+1.
0: ప్రారంభములో లాభము.
1: In the beginning he uses the word.
0: మధ్యలో ఆనందం.
1: In the middle he uses the word joy.
0: కనుక మానవునికి ప్రారంభము లోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
1: Therefore right from the beginning for every man he would like to just have gain. What
0: anni labhamula kante atma labhamu chaala goppadi annaru.
1: Of all the gains and profits the gain of atman is the most important and supreme one.
0: Kanukani ee aanandam anetundi ekkada nunchi vastundi?
1: From where do you get this particular joy?
0: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
1: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఏ నైస్ రోజ్.
0: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికి కొంత ఆనందం కలుగుతుంది.
1: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్ ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
1: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్
0: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
0: సైట్ సీన్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
1: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
0: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: Therefore you can see beauty even in nature.
0: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: Beauty can be seen even in persons.
0: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: There is joy in the beauty of even things.
0: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందము ఎంతవరకు?
1: But this particular joy and beauty, for how long does it last?
0: Gulabu pushpam neduku manam chetilo teesukunnam.
1: The rose you have taken in your hand today,
0: repati dinamuku adi vaadipothundi.
1: It dries up by next day, tomorrow.
0: Ee andamu koolipothundi.
1: Its beauty is lost.
0: Aanandam kudanu antyam avutundi.
1: Joy also comes to an end.
0: Andamu vikrutattvam pondina takshanamee aanandamu antardhanam aipothundi.
1: The moment beauty fades away, the joy also subsides.
0: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
1: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ఆర్ ద బాయ్హుడ్ ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్ ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్
0: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
1: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
0: కారణం ఏమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాదులు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్ జలసీ.
0: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
1: జీసస్ హస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ డివైన్.
0: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
0: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం.
1: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
0: Idu perugutu perugutu perugutu perugutu tara durgunamulu kodanu penchukuntadu.
1: As he grows gradually he develops bad qualities also.
0: Ee durgunamulu abhiruddhi kaangane andamu kramakrameena nasistu vastundi.
1: The moment that these bad qualities grow in him the beauty fades away.
0: Ee andamunu kolpovatoku kaaranam emiti? Duralochanalu, durgunamulu, duscharyalu.
1: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
0: Kanukane manavuni yokka andamanta kudanu kramakrameena kudanu nasinchipothundani kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
1: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
0: Meekandariki baaga telusunu.
1: All of you know very well.
0: Puttina gaadi pilla kudanu chaala mudduga untuntadi.
1: The donkey when it was born, even a donkey also would be very beautiful.
0: Adi perugutu perugutu potta kudanu perigipovatam valla vikaranga maaripothundi.
1: As it grows, gradually it develops a big stomach and it becomes very ugly to look at.
0: Adi vidhamugane deeniki దుర్గుణములు లేనంత వరకు కూడాను ఇది కూడాను అందంగానే ఉంటుంటది.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్ ఎనీథింగ్ అండ్ ఈవెన్ దిస్ థింగ్ ఆల్సో వుడ్ లుక్ గుడ్.
0: ఈ విధంగా జగత్తులో ఏ విషయమును కానీ ఏ వస్తువును కానీ ఏ వ్యక్తిని కానీ మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
1: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో
0: కనుకనే అందమే ఆనందం ఆనందమే అందం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
0: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
1: It is also said it is impossible to have beauty without joy and joy without beauty.
0: Itti andanandamulato koodinatvantidi emiti?
1: What is it which has both beauty and joy within itself?
0: Ide atma.
1: This is atman.
0: Ee andanandamulato koodinatvantidi kanuka idi shashvatamainatvanti andam shashvatamainatvanti aanandam.
1: Atman has permanent joy and permanent beauty.
0: Atmaku etti vikaramulu kudanu levu.
1: Atman doesn't have any type of modulation.
0: దానికి ఆకారం ఉంటే కదా వికారం.
1: When Atman doesn't have any format of
0: ఆనందమే దీని ఆకారం.
1: Its beauty and its joy itself is its form.
0: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
0: Kanuka itti aanandamu brahma sthayi nundi labhinchunnadi kanuka deeniki brahmaanandamu ani peru vachindi.
1: As such joy emanates from the position of brahman, it is described as brahmaanandam.
0: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
1: ది జాయ్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపారిటివ్ ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
0: ఈ చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటారట.
1: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of brahmananda.
0: ee brahmanandam aneetundi maha sagaramu daivanandamulo okka anu maatri maadram untadata.
1: The ocean of brahmananda is something like a small particle or an atom in devananda.
0: Kanukani daivanandam aneetundi idi pradhanamainatundi.
1: Therefore daivananda is a primary.
0: Idi nijamaina hrudayanandam.
1: This is joy coming out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
1: దిస్ హార్ట్ ఈజ్ మేబీ కంపేర్డ్ టు ఎన్ ఎఫల్జెంట్ లైట్ విచ్ షైన్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులు కూడాను సూర్యచంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
1: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ sun and moon will illuminate all the objects and all the things.
0: Idi ee jagat yokka prakashamunu kaani vastuvulu yokka prakashamunu kaani suri chandradulu jyotile deenni prakashimpa chestunnayani manam visheshistunnam.
1: For the shining and the effulgence of the world or the worldly objects, we think sun and moon are responsible.
0: Aithe స్వప్నావస్థలేందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము, అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఎ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
0: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దేర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
0: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
1: During the dream stage, we see the entire world in itself. What is it that illuminates that world in the dream stage?
0: Inka poorthi nidravastha lopala tamasunu kudanu chudagalugutunnam manam.
1: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వి సీ తమస్.
0: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
1: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
0: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
1: ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
0: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
0: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేజ్.
0: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: డ్రీమ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
0: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: వేకింగ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
0: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురి అవస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
1: ది స్టేజ్ విత్ ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురి అవస్థ.
0: ఈ తురి అవస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
1: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
0: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
0: అన్నిటికి ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇదియే దైవ తత్వము, ఇదియే దైవ జ్యోతి.
1: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ which is responsible for seeing all these things in all these four stages.
0: దీనిని వేదము వేదాంతమేదం పురుషం అంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాతు. ఈ తమస్సుకుడును ఆవల ఉండినటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
1: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ a stage which transcends all these stages including darkness.
0: Anaga swapnamu lenetuvanti sthiti ee oka tamassu.
1: A dreamless state may be described as a state of tamas.
0: Ee andhakaramunuku aavalane untundadi ee paranjyoti.
1: Beyond this stage is there that state that paranjyoti as the light of
0: kaluku ee annintini jagrat swapna sushupti adindu kudanu sarvasthumunu prakashimpajeseetuvanti aatma shakti.
1: It is the power of Atman which illuminates in all these stages of wakeful, dream and deep sleep stage.
0: Oka chinnadi jagratte endi manam yochinchukovachu.
1: We can understand this by taking an example from the wakeful state.
0: Meerandaru kannulu mooskondi okka turi nayana kannulu gattiga mooskunna tarvata em chustunnav ani nenu prashnistanu.
1: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
0: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
1: యూ విల్ సే దట్ దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్ డార్క్నెస్ ఇస్ దేర్.
0: ఈ చీకటిని చూచిన వాడు ఎవరు?
1: దెన్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ దట్ హస్ సీన్ దట్ డార్క్నెస్?
0: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
1: బికాస్ యు హావ్ సీన్ దిస్ డార్క్నెస్ యు ఆర్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డార్క్నెస్.
0: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి యొక్క జ్యోతి నీలో ఒకటి ఉంది.
1: దెర్ ఈస్ ఎ లైట్ విచ్ ఎనేబుల్స్ యూ టు సీ ఈవెన్ దట్ డార్క్నెస్.
0: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
1: దట్ జ్యోతి మే బి డిస్క్రైబ్డ్ యాజ్.
0: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
0: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
1: విల్ సీ ద ఫెస్టివల్ ఆఫ్ దీపావళి.
0: ఒక క్యాండిల్ ను మనం ముట్టించుకుని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
1: వి లైట్ వన్ క్యాండిల్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ వి గో లైటింగ్ వేరియస్ అదర్ ల్యాంప్స్ అండ్ లైట్స్.
0: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయం అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
1: బికాస్ దెర్ ఇస్ వన్ లైట్ విచ్ ఇస్ ద బేసిస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు లైట్ సో మెనీ అదర్ థింగ్స్ అదర్ లైట్స్.
0: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
1: The light which is the basis is Atmajyoti.
0: ఈ అంటింపబడినటువంటివి జీవన జ్యోతులు.
1: The lights which have been lighted with the help of this Atmajyoti, these are జీవన జ్యోతి.
0: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మజ్యోతి ద్వారానే వెలుగుతున్నాయి.
1: All the lights of jiva have been lighted with the help of the Atmajyoti.
0: కన్నులు చూడగలుగుతున్నాయి.
1: Eyes have been able to see.
0: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మజ్యోతి యొక్క ప్రతిబింబం ఈ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఇస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అని మనం భావించవచ్చు.
1: యు మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్?
0: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి గట్టి అర్థం అవుతుంది.
1: As we have not been able to see ఆత్మజ్యోతి, how can we conclude that it is ఆత్మజ్యోతి?
0: టార్చ్ లో సెల్స్ వేశాం మనము.
1: Take the example of a torch, we have put cells in that.
0: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
1: But the light and the power in the cells is not seen.
0: కానీ స్విచ్ వేస్తే బల్బ్ లో కనిపిస్తుండాలి.
1: But when we put on the switch, you can see the light in the bulb.
0: నిజంగా సెల్స్ లోనేగిన ఆ యొక్క కరెంట్ లేకపోతే ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
1: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
0: కనుకని ఆత్మజ్యోతి అనేటువంటి నిర్దేశమే ఒక టార్చ్ లైట్.
1: బాడీ మే బి కంపేర్డ్ టు ఏ టార్చ్ లైట్.
0: మన కన్నులే దీనికి బల్బ్స్.
1: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
0: మన బుద్ధి దీనికి స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ మే బి కంపేర్డ్ టు
0: మన మైండ్. దీంట్లో సెల్స్.
1: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
0: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెల్స్ లోపలి ఒక కరెంట్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. అది ఆత్మశక్తి.
1: ఇన్ ది సెల్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
0: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంట్ త్వరలోపల నశించిపోతుంటది.
1: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
0: కానీ ఆత్మ అనేటువంటి కరెంట్ నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
1: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టాఫ్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోగో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను ప్రధానమైనటువంటిది గాను ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
1: వేదం దేర్ ఫర్ హెస్ డిస్క్రైబ్ మైండ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్.
0: కనుక నీవు జగత్తునందు అనుభవించేటువంటి యొక్క ఈ భోగానందములంతా కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి ప్రతిబింబములే కాని ఇది నిజానందములు కాదు.
1: దేర్ఫోర్ ఆల్ ది జాయ్స్ అండ్ ప్లెజర్స్ విచ్ యు ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ టెంపరీ అండ్ ఇట్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అండ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఎల్స్వేర్.
0: అయితే ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
1: But we are considering the joy which is coming out of the sense objects which we are enjoying with the help of Atmananda as true.
0: ఇవి సరియైన ఆనందములు కావు.
1: The joys of the world are not
0: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
1: They are only temporarily seen.
0: జాగ్రత్తలో మనము చూచినటువంటి యొక్క వస్తువాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసపియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
0: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడాను జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
1: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్
0: స్టేజ్. స్వప్నం యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
1: It is not possible to imagine what has happened in the dream state.
0: Kanuka jagrat swapna sushuptadulu anninti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam. Swapnam yokka antarthaname ee yokka sushupti.
1: Therefore whatever you see in the waking state appears as a reflection in the dream state and it when it gets absorbed and disappears then it is the deep sleep state.
0: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
1: ఆల్ ది వర్ల్డ్లీ జాయ్స్ వి ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వి ఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
0: కనుకనే కృష్ణుడు అర్జునుడుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాదన్నాడు.
1: Therefore Krishna told Arjuna, you only give proper attention to the basis, the manifestation would not bother you.
0: Aadharamu chalinchanidi.
1: The basis will not shake or will not waver.
0: Marpu chandanidi.
1: It doesn't change.
0: Kani aadeyam anetundi ee aadharam paina aadharapadinatundi.
1: The manifestations, they are dependent upon the basis.
0: ఈ ఆదేయం నిరంతరము చెలించేటువంటిది.
1: దీస్ మేనిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
0: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడాను మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
1: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మేనిఫెస్టేషన్స్ ద బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
1: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్స్.
0: కానీ కారు కదులుతూ ఉండాలి, బస్ స్పీడ్ గా పోతుండాలి.
1: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
1: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
1: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
0: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
1: సపోజ్ ఇన్ in tune with or along with the movement of the bus and the movement of the car, the movement of the legs, if road itself moves, what would happen?
0: Karuka kadalani road paina kadile vahanamulu tho manam prayanam chestunnamu.
1: Therefore on a steady road with vehicles which are moving fast, we are journey, we are taking
0: karuka sthiramaina nityamaina satyamaina tundi yokka హృదయము దీని ద్వారా మనం అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
1: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ స్టడీ, వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: అంటే సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును.
1: Scientists also can observe this particular phenomenon.
0: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
0: ఒక్కటి నేను ఒక టేబుల్ పైన నిల్చుకున్నాను.
1: Swami is standing on a table.
0: Table kadilte nenu kuda kadultunnanu.
1: If the table moves, Swami also moves.
0: Bus lo kurchunnam. Bus kadilte manam kuda kadultam.
1: If we are sitting in the bus, when the bus moves, we also move.
0: Idu samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi tirugutu untundadi.
1: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times
0: manam kadale bhoomi paina undi kadalanaatuvanti vaaliga manam bhavistunnam.
1: We are on a moving up, but we think we are not moving.
0: Kadale bhoomi paina unnatuvanti vaadu nenu kadalakunda sthiranga untunnan anukotam, idi ajnanam kada?
1: Is it not ignorance to consider that I am not moving, standing on earth which is itself moving so fast?
0: Samudram lopala oka padava paina thanu prayanam avutunnadu.
1: A person is traveling in a ship or in a steamer on the ocean.
0: Padavalo thanu chaala kadalakunda kurchunnattiga undavachunu kaani alal dwara paiki kindiki tirutunnadu kadalaka tappadu.
1: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
0: Kanukane Arjuna, anityam asukham lokam.
1: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
0: Eppudu chanchalamainatundi.
1: It is fickle and changing.
0: Idi eppudu marpu chendetundi.
1: It is undergoing modification.
0: Ee marpu chendetundi danilo neevu nivasistu మార్పు చెందినటువంటి రీతిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు కదా.
1: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్,
0: ఇంకా మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
0: చేంజింగ్. మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: దేర్ఫోర్ హీ జస్ట్ సెడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ నాట్ చేంజింగ్ విచ్ ఇస్ స్టడీ.
0: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు ఇనర్ట్ బీయింగ్.
0: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్స్ లేకుండా చేసుకోమని చెప్పడం లేదే.
1: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సెస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సెస్.
0: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
0: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
1: బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ సమ్ డేంజర్ యూ కెన్ యూజ్
0: ద బ్రేక్. ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్
0: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని, మైండ్ కంట్రోల్ చేయమని, విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్.
0: నేను బ్రేక్ ను తీసేయమని చెప్పటం లేదు. బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
1: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
0: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani gramanchi
1: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings, etc., then you should control.
0: అసలు బ్రేక్ లేకపోతే ప్రమాదంలో మనకు ప్రమాదమే జరుగుతుంది.
1: If we don't have brake at all, we are sure to land ourselves in real
0: కనుకనే
1: therefore
0: కాడి కిందికి రాని ఎద్దు
1: a bullet which cannot be brought under control
0: కళ్ళము లేని గుర్రము
1: a horse which doesn't have reins
0: brake లేని కారు
1: a car which doesn't have brake
0: ఇంద్రియ నిగ్రహం లేని మనిషి చాలా ప్రమాదమైన ఉన్నాడు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజర్.
0: కనుకనే అర్జున నీవు కేవలము ఇంద్రియ నిగ్రహం మాత్రమే చేయి.
1: దేర్ ఫోర్ అర్జున యు ఓన్లీ కంట్రోల్ ది
0: విషయాసక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
1: యు గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: విషయములో ప్రవేశించు.
1: యు కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
0: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు.
1: We can live in the world.
0: సంసారమును విసర్జించమని ఆడు బిడ్డలను త్యజించమని ఆస్తిపాస్తులు విడిచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
1: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ
0: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
1: In an ethical and a proper way, use all the senses depending upon the time and the circumstances and the causation.
0: కనుకనే భగవద్గీత యందు హితమును మితమును బోధించాడు.
1: Therefore, భగవద్గీత has taught discipline and limits.
0: హితముగాను మితముగాను ఏది కూడాను ప్రమాదమును చేయదు.
1: If it is within limits and if it is properly done, nothing will be harmful.
0: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
1: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
0: కనుకనే చెప్పాడు అతి తిండి మతిహాని మిత తిండి అతిహాయి.
1: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
0: అదే విధంగానే అతి భాష మతిహాని మిత భాష అతిహాయి.
1: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
0: అతిరాగము మతి రోగమే.
1: ఇన్ ద సేమ్ వే extreme attachment is a type of mental disease.
0: Mita ragamu atihaye.
1: Limited attachment is always
0: kanukani indriyulu ee vidhamain reethilo neevu kaaru brake ni ee reethiga upayoga pettukundavo aa vidhamga neelo indriyulunu madhya madhya konchu brake vestu raavali neeku pramadam kaakunda chuchukovali.
1: Just as brakes in a car are used for the welfare and protection of the residents, similarly the sense of
0: ee lakshyamutone krishnudu అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే ఈ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
1: విత్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్ వ్యూ కృష్ణ హ్యాస్ టోల్డ్ అర్జున హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ విచ్ లైట్స్ ది ల్యాంప్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ విచ్ లైట్.
0: అయితే ఒత్తి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ మియర్లీ హ్యావింగ్ ది విక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఇట్ ఈస్ నో యూస్. యు మస్ట్ హ్యావ్ ది ఆయిల్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేద కూడా ఉండాలి అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దెర్ మస్ట్ బి ఎ కంటైనర్ సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ డిటాచ్మెంట్.
0: కనుకనే దీపమునకు ప్రమిద నూనె ఒత్తి కలదు, దీపపు వెలుగు కలుగున.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఏ ఆయిల్ అండ్ ద విక్ విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్.
0: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
1: దెర్ ఇస్ సమ్వన్ హూ షుడ్ లైట్ ఇట్.
0: అతని దైవం
1: దట్ ఈస్ గాడ్.
0: నీకు వైరాగ్యం ఉంది, భక్తి ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుండాలి. దీన్ని వెలిగించేటువంటి వాడే వైర. అదే కృష్ణుడు అర్జును ఎందున్నటువంటి యొక్క ఈ ఒత్తిని వెలిగించాడు.
1: యు హ్యావ్ డిటాచ్మెంట్, యు హ్యావ్ సెన్స్ కంట్రోల్, యు హ్యావ్ డివోషన్, యు హ్యావ్ ది కంటైనర్, యు హ్యావ్ ది ఆయిల్, యు హ్యావ్ ది విక్, బట్ ఇట్ హ్యాస్ టు బి లైటెడ్. ఇట్ ఈస్ కృష్ణ హు హ్యాస్ డన్ దట్ పర్టికులర్ జాబ్ ఫర్ అర్జున.
0: పూలు సూది దారముండ పుష్పమాల తానగున.
1: యు హ్యావ్ ఫ్లవర్స్, యు హ్యావ్ నీడిల్, యు హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
0: లేదు, ఈ గార్లను కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: There is one who makes a garland out of this.
0: Swarnamu ratnalu kalavu sommulu nirmanamaguna.
1: There is gold, there are different types of precious diamonds, but would jewelry become
0: chesetti goldsmith okundali kamsali undali.
1: There is a need for goldsmith who can manufacture jewelry out of it.
0: Vidya kaladu buddhi kaladu.
1: There is education and there is intelligence.
0: Kani vidyavantulu taraguna.
1: Would he automatically become an educated one?
0: నేర్పేటువంటి గురువు అక్కడ ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ సమ్ టీచర్ హూ కెన్ టీచ్ ఇట్.
0: పెద్ద అక్షరంతో ఇట్లా రాసి పెట్టారు, అది ఏ అని ఉండాలి.
1: లెటర్ ఏ ఈజ్ రిటర్న్,
0: ఏ బోర్డు పైన ఉంటుండాలి. పిల్లవాడు కళ్ళతో చూస్తున్నాడు, కన్నులు బాగా మంచిగా ఉంటున్నవి, కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండది.
1: ఎ లెటర్ ఈజ్ రిటన్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దేర్ ఇస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్.
0: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
0: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి కత్తికాయల మాదిరి.
1: దేర్ ఈజ్ లెటర్, దేర్ ఆర్ ఐస్.
0: కానీ ఈ అక్షరము ఏ, ఈ అక్షరము బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ పర్టికులర్ పర్సన్ ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్సన్.
0: జగత్ గురువు అతనే దైవము.
1: దిస్ ఈస్ జగత్ గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
0: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనం చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల. అతనే గురువు, గురు అతనే దైవం.
1: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ టు రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫార్ ఏ సద్గురు, ఏ జగద్గురు.
0: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులు తప్పే.
1: Life has become a matter of burden. We are far off from our destination.
0: Jagu chesina kadaku egatiyunavuno.
1: If it is delayed further, what is going to happen in future?
0: Vidyayandu naitika viluva jerchi.
1: The human values must be there in the education system.
0: Bharatiyapu dharmambu padayarayya.
1: Acquire the Bharatiya culture.
0: Bharatiya dharmambu padayarayya.
1: Acquire the dharma of Bharat.
0: Prema swarupulaina vidyarthi vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Vidya poshakulara.
1: Emancipators of education.
0: Vidyabhimanulara.
1: Patrons of education.
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: అన్యాయ, అక్రమ, అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నది.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులు దీనికి తగిన సమర్థులు.
1: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
0: Vidyarthulara,
1: students,
0: vidya vishayamunandu kani vijnana vishayamunandu kani biddalu venukapadina talli dandrulu enta paritapinturo.
1: Don't you find the parents feeling so sad if you are backward in education?
0: Naitika aadhyatmika margamunandu venukapadinatundi biddanu chuchi భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: ఇఫ్ యు ట్రైల్ బిహైండ్ బ్యాక్వర్డ్ ఇన్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, మదర్ ల్యాండ్ ఆల్సో విల్ ఫీల్ సో సాడ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ది హ్యూమన్ లైఫ్.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ to determine, to safeguard, uphold the culture of this country.
0: దేశములో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: They should determine to bring back the peace, safety and security in this country.
0: దేశమనగా ఏమిటి? మట్టి కాదు, మానవులు.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆఫ్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
0: Vidyanaga emiti?
1: What is meant by education?
0: Etti vidyanu ee naadu biddalu aacharinchali anubhavinchali?
1: What sort of education should you receive and acquire?
0: Vidya yokka pramanamulu emiti?
1: What is the standard yardstick?
0: Etti vidya manavuni yokka abhyudayaniki sadhana kalugutundi?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినో వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person.
0: Vyakti yokka viluva kevalam vidya valane yerpadadu.
1: The value of a human being does not totally depend on education.
0: Deeniki jeevita samskruti kudanu todu kavali.
1: The culture of life should also accompany.
0: Samskaram anaga emiti?
1: What do you mean by culture?
0: Manavattvamlo undinatvanti yokka divyatvanni abhivruddhi gavinchukoni avyaktamainatvanti dani vyaktikarimpacheyatame nijamainatvanti samskruti.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There is no place for fragrance or good smell.
0: Samskaram anaga kevalamu taadu tirigina gaali patam vantide.
1: Culture meant is that like a kite without a string.
0: Ee gaali patamu ye podala paina padunu, ye inla paina padunu, ye munla paina padunu evarunu cheppaleru.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: ఎ కాయిన్ విచ్ ఇస్ నాట్ జెన్యున్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ ఈవెన్ బై ఎ బెగర్.
0: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: నో వన్ వుడ్ బి రెస్పెక్టెడ్ వితౌట్ కల్చర్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: Most importantly, revolutionary changes in education must take place.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికి అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కాని అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది కంట్రీ ఈస్ ఫేసింగ్ రెస్ట్లెస్నెస్ అండ్ అజిటేషన్.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: Vidya anaga gnanamu ani telusukovatamu.
1: Vidya, the education meant to know.
0: Deenini angla bhashanendu education annaru.
1: This in English language vidya is called education.
0: Education. Ee education anetundi Latin language nunchi kuda vachinatundi padamu educare annaru.
1: Education is the derivative of the Latin language educare.
0: Educare anaga emiti?
1: What is meant by educare?
0: Velupalaku tivvatamu.
1: To pass on, to bring out.
0: Manaku agocharamuga undinatuvanti danini gochirimpa chesukotame deeniki educare.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: Idi laukikamainatuvanti yokka marpu.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: హౌఎవర్ దర్ ఇస్ అనదర్ ఇంటర్ప్రిటేషన్ టు బ్రింగ్ అవుట్ ది డివినిటీ ది డివైన్ ఫీలింగ్స్ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: అలాంగ్ విత్ living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటి చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగొప్పించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two

0: ఆస్పెక్ట్. ఇది కూడాను క్రమక్రమేణ దీనిని మనకు అరిగిపోతున్నది.
1: ఇట్ ఆల్సో విథర్స్ యాస్ టైమ్ పాసెస్ ఆఫ్.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వి బికమ్ టైర్డ్.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్
1: మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింప చేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: యు షుడ్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: టుడే వి కన్సిడర్ మ్యామన్ వెల్త్ ఇస్ గాడ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్ but yet they make certain recommendations in the education field.
0: ee naadu bharatadesham nandu vidya chaala abhivruddhi nindindani visheshisthunnaru.
1: We have full faith that education is progressing in Bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilchipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves
0: Meenu
1: him.
0: Chesina vaniki keedu cheyu.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: Vidya nerpina vanine vekkirinchu.
1: In fact, they make fun of their own teachers who teach.
0: Idi e progress eenaadu vidyayandu.
1: This is the progress in education today.
0: Idi progress ga bhavinchukotam chaala avumanakaram.
1: It's a matter of shame to take this as progress.
0: Idi progress le kaadu.
1: It is not a progress.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పును తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్
0: సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.

0: We should always pray, work for the progress and welfare of the society.
1: మానవుడు ప్రధానంగా ఆశించవలసినటువంటిది సంఘ సంక్షేమమే.
0: In fact, what we should aspire and work for is the welfare of the progress of
1: society. సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
0: And everybody should be happy.
1: సర్వజ్ఞాన సంపన్నః.
0: They should have all wisdom and knowledge.
1: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
0: These are the three main qualities of every educated
1: man. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
0: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
1: సర్వే సమిద్ధా గుణై. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
1: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థుల యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరిది? స్టూడెంట్ విద్యార్థిదా? కాదు.
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
1: అధ్యాపకుడిదా? కాదు.
0: ఆర్ ద టీచర్? నో.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
0: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ కమింగ్ అప్? నో వన్.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
1: దీని ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్?
1: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
0: వాట్ చేంజ్ యు నోటీస్
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
0: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: Therefore, students should determine to grow along this royal sacred path.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజకీయమైనటువంటి ఒక మార్గము.
0: The life of a student is like a royal path.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు.
0: My son is studying well.
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు.
0: He is securing high marks.
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: Every parent should think like this, that my son should be good.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
1: దుర్యోధను యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
1: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
1: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
0: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్.
1: కుడుతున్నటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హీ లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హీ ల్యాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హీ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు రామ.
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యలు ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should put into practice all our
1: education.
0: We should make proper use of
1: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
0: We should aspire for the welfare of the society.
1: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
0: Then only our education will be respected.
1: సత్శీలవంతులు కావాలి.
0: We should be one of character.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: Naturally, you find a glow, the brilliance on the face.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: వర్డ్స్. మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెర్లీ ఫిల్లింగ్ ద
1: గుణములు పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్: ద కలిమి వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the umpty number of knowledge, without quality,
0: ఫలమదేమి వాణి విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చు ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the whole
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమునకు భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There is no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society
0: సర్వలోక సుద్ధిత్వంతు. ఆ సర్వలోకమునకు సుద్ధిమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if we cannot render service.
0: ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
0: విద్యార్థినియులారా,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ది వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్
0: డిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుతామా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ది మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి దీన్ని నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగడపటికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవితత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతను ఇవ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ ఆల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవరీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ అఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ స్టడీ.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and publicly, Bhagavan is extremely happy with the sacred thoughts among
0: Chala Uttama Bhavalu Untunnayi.
1: They would have
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్.
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదీ నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no self-confidence. Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము. అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ
0: లాంగర్. ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్యవేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: Is not a human life.
0: పశు బ్రతుకు.
1: It is the life of an animal.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: ఇది ఏ నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: This is the main chief human quality.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: When he has got this human quality, he is entitled to be called a human. కానీ ఈనాడు
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: Today there is no scope for such things.
0: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If the head is empty, you can stuff it.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యు కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యు ఫైండ్ ది బ్యాడ్
0: చెవులుండే.
1: అండ్ ది
0: ఎంత చూసి కనులుండే. పంచి చూచు కనులుండే,
2: అండ్ దేర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
2: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచితగున చిత్తముండే,
2: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే,
2: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకుదన్న.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
2: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులుంతా ఉన్నాయి.
2: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
2: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
2: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
2: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది కొమ్ములే ఆఫ్ ఎన్ ఎలిఫెంట్? ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
2: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో.
0: పచ్చలన్ని చిలుకల వలె పలుకునా?
2: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ పారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
2: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
2: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant. మానవునికి హృదయమే ముఖ్యము.
2: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
2: స్పీక్ డివైన్ వర్డ్స్.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
2: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
0: అందం ఏమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
2: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందమేమిటి? గంటమునికి అందమేమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
2: ఇట్ ఇస్ ఎ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
2: అండ్ వర్క్ ఫర్ ద మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
2: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
2: This is the truth.
0: ee naati mee text books lanta kodunna pradhanam kaadu.
2: It's not the text that are important.
0: Nature is the best teacher annaru.
2: Nature is the best teacher.
0: Kalukune mana book emiti text book?
2: What is our text book?
0: Nature e mana text book.
2: Nature is our text book.
0: Inta pedda grantham untundali manaku.
2: We have got such a big book.
0: నీకు గురువు కావాలా?
2: డూ యూ వాంట్ ఏ గురు?
0: గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
2: డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ గురు.
0: హృదయమే నీకు గురువు.
2: యువర్ హార్ట్ ఈజ్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
2: డూ యూ నీడ్ ఏ ఫ్రెండ్స్?
0: మంచి స్నేహితున్నాడు.
2: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
2: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడు సుఖమే.
2: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
2: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
2: He is not a true friend.
0: Daivame nee snehithudu.
2: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
2: Develop friendship to go with God.
0: Prapanchamlo prati vishayanni kuda nu parishilan cheyali.
2: Examine everything in this world.
0: Aa andulo parishilan chesin dantlo manchi bhavalni andukovali.
2: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
2: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
2: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
2: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
2: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
0: You society yokka income ni pracharam cheyaddu.
2: Never think of income out of the society.
0: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question veskovali.
2: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
0: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
2: In what way am I going to help my family?
0: Toti manavulaku nenu ee vidhanga todpadali?
2: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
2: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: Never be bothered of this feeling what kind of a job you
0: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
2: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
2: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
2: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
2: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
2: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
2: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
2: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We should make every effort to acquire that.
0: పెద్దలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
2: We should move one among the people with all
0: feelings.
2: We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
2: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
2: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయం యొక్క సంస్కృతి కూడాను.
2: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
2: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
2: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
2: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
2: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
2: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
2: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
2: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
2: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
2: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
2: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
2: I receive 20,000 rupees.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
2: I am not working even.
0: ఇది దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు.
2: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
2: In fact, educated man is a truly educated if he works proportionate.
0: జీతాల మాత్రం దండికి తీసుకోవటము పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం ఇది దేశ ద్రోహమే.
2: If you receive high salary and work little, you are cheating this country.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
2: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
2: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
2: It is not education, it is agitation.
0: కొరకు ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
2: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
2: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
2: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్. అది
0: నీ కాన్షియన్స్ పవిత్రత.
2: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
2: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
2: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
2: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
2: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
2: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
2: In a month's time, a student becomes an ideal student in our institution.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
2: They don't need long time.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
2: They develop pious qualities as to be ready to teach others.
0: సద్గుణంబులు,
2: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
2: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు ప్రయోజనం ఏంటి?
2: Without virtues, what is the fun of studying?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ, ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
2: Therefore, students, boys and girls, should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
2: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
2: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: Ninnu kanna thalli, mother-in-law.
2: Mother-in-law is mother-in-law.
0: Nee kanna thalli, mother-in-law.
2: Your own mother, physical mother, is mother-in-law.
0: Kuchukunnatunte mother-in-law.
2: And the other one is mother-in-law.
0: And law lo law.
2: There's love in law.
0: Ee law lo law.
2: And there's law in this law.
0: Kadagatti rendittu kudunu love ve pradhanam.
2: So for both, love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తియే మాకు తగినటువంటి ఆనందం.
2: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
2: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
2: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందము.
2: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
2: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్,
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigaanu, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్ లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్ లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థి ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: యువన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపటికి వాళ్ళు నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది వింగ్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ రిలేటెడ్ యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyati vidyatri ilara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటి ఒక్క ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sanga vajjitudaina sanga sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi yetku sampraptamagunani manam sandehinchavachunu.
0: We can
1: paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యంనందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు యందు తాను ఉండినట్టుగా నటించుచూ తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu kani nenu vidhavani matramo aaveku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvaru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvamunandu ee pravutti takshaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatru, Shavunakudanetvanti Sishudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu Prasnistu Vachadu.
0: It is about this in the Mundakoparishat, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite ee Mundakoparishattu paravidya aparavidya rendu vidyalu yokka tattvanni taanu prabodhistu kevalam swarabaddhamainatundi yokka rugvedam nani kaani ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya, but as aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ilanti yokka shastra sambandhamainatundi vitini kudanu aparavidyalu yendu matrame prabodhistu vachadu.
0: Not only that, Angirasa had taught various things like grammar, prosody, astrology, and so on as parts of aparavidya.
1: Kani paravidya tattvamunandu vachinappudu
0: yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya.

0: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
0: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీని లెక్కిస్తూ వచ్చాడు.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ దెన్ వాట్ ఎవర్ దిస్ బాడీ డస్ వాట్ ఎవర్ ఈస్ పెర్ఫార్మ్డ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ దిస్ బాడీ దాట్ ఈస్ నో లాంగర్ paravidya, that is no longer aparavidya but is paravidya.
0: Aithe janakudu kudanu tana yokka kartavya karmalu nirvartichutu rajya paripalana saluputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
1: We know that king janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
0: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi jagat kalyana nimittamai భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
1: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మస్ విదౌట్ బీయింగ్ అటాచ్ టు దెమ్ అట్ ఆల్.
0: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉక్కు ఉదాహరణము.
1: ఫర్ దిస్ and for his ability to recognize the oneness, there is a small example.
0: Sukamaharjula varu ee midilapuramunaku samipamunande aranyamunandu kontha mandi shishyulunu cherchukoni konni rakamulainatundi gnanopadeshamulu salputu vachadu.
1: The great rishi Suka, at one time in a forest quite close to Midilapura, the city, he was teaching several things to many good disciples.
0: Kani ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
1: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక కేమ్ టు నో దట్ సుఖా వాస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ గో అండ్ లిసన్ టు వాట్ సుఖా హెస్ బిన్ టీచింగ్.
0: ఒకనాడు అరణ్యమునకు వెళ్లి సుకులకు నమస్కరించి, స్వామి నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒకరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు.
1: జనక వెంట్ టు ది ఫారెస్ట్ అండ్ మేడ్ అన్ ఒబీసెన్స్ టు ది రిషి సుక, ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ టేక్ మీ యాజ్ వన్ ఆఫ్ ది న్యూమరస్ డివోటీస్ విచ్ యు హ్యావ్ అండ్ పర్మిట్ మీ టు కమ్ అండ్ జాయిన్ ది క్లాస్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ లిసన్ టు వాట్ యు టీచ్.
0: ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కానీ ఒకనాడు శుకుల వారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
1: ఫ్రమ్ దట్ డే Janaka was joining the class, was conducting himself as one of the several disciples and listening to what Suka was teaching. One day, however, it became late and Janaka did not arrive. Suka then told the others, "Let us wait for the arrival of Janaka."

0: We shall not start the class until he comes.
1: Kani aa migilinatvanti vidyarthulu emiti sukamahashulu varu sarvasanga parityagulani memu aashinchamu vishwasinchamu kani maharajayinatvanti yokka janakudu ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: Told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka కర్మ బద్దులైనటువంటి యొక్క వ్యక్తులకు ఓర్వలైనటువంటి బుద్ధులు రావటం సహజం.
0: దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ నోన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధన సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
0: When there are deserving people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే హూ గెట్స్ సమ్ గుడ్ లక్ అండ్ హూ డిజర్వ్ సచ్ గ్రేస్ అండ్ హూ డస్ నాట్ డిజర్వ్ సచ్ గ్రేస్ అట్ వాట్ టైమ్ సచ్ గ్రేస్ కమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ఫర్ అస్.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధఃపతనం అనేటువంటి యొక్క స్థానము కూడాను చేరిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ అటైన్డ్ గ్రేట్ గుడ్ ఇన్ దేర్ బర్త్స్ అండ్ దే హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పుణ్య, ది మోమెంట్ దట్ పుణ్య ఈజ్ ఓవర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ రీబోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ దే లూజ్ వాట్ ఎవర్ దే హావ్ అక్వైర్డ్.
1: మనకు పుణ్యఫలము ప్రాప్తించినటువంటి సమయమునందు మరింత పుణ్యమును చేయటానికి మనం పూనుకోవటం చేత వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: The fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunandi midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
0: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
0: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
0: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka, antapuramunaku kuda nu mantalu prakinavi, nivu velli nee antapuravasulanu kapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
0: Shuka told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
0: జనకా డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కానీ ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
0: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta karinchutaga kanipinchindi kaani akkadiki vellite ee maatram kudanu agni ledu kaani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulati ee guruvunku cheppadaniki poonukunnaru.
0: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన, ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించి కూడా ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
0: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపలచిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
0: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatvanti varandai kudanu, eemi Rani kada, stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడా వారు ఊహించారు.
0: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: కానీ రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నాకు నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
0: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్ వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ, వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్, అండ్ ఈస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు. కనుక అదే విధంగానే ఈ రాణి రాసమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
0: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పిన ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
0: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu etti యాగములు చేసినప్పటికీ ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని నిజమైన సాధకుడు కాని నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
0: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishyudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
0: It is in this context and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova, anaga sangamuto cherikani, sangamunu vadalikani, mari kontha mandi sadhanalu chestuntuntaru. Sangamuto undi, Tyagaraju, Potana, ilanti mahavemana, mahapurushulandaru kudanu, Jayadeva, Gaurangada, Tukaramu, Ramakrishna Paramahamsa, Kabiru, Ramadasu, ilanti mahapavitramainatundi vyaktulandaru kudanu, sangamulo cheri, namasmarana cheta, sarvulaku kudanu, ee pavitramainatundi anandanni andinchutu vachi, varu atmatattvam lopala ankitamainatundi varu kuda untunnaru.
0: in this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani Sangamanaku Duramai, Ye Konda Guhalayando, Ye Ekantamaina Twenty Pradeshamulando, Ye Himachalamulando, Varu, Bhagavat Chintana Cheyuchu, Varyaka దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
0: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
1: మరి కొంతమంది సంగము లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
0: There are others who are in this society who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు.
0: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the ఆధ్యాత్మిక spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
0: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
0: జప jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
0: In order to have an unwavering mind, there are 3 kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish, the other like the animal, and a third one like the tortoise.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
0: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatuvanti sthiti endu matrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
0: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called Mena Sadhana.
1: Inka Mruga Sadhana Naga, Adi Kevalam Bhumi Paina Matrame Sancharistundi Kani, Jalamulo Tanu Jivinchadaniki Ematram Kudunu Uppukodu. కదుకునే పది మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana naga. ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
0: Either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
0: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
0: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: Nee bhavamulaku viruddhamo లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
0: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘ సేవ సలిపినప్పటికీ సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
0: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకము చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
0: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నను కాగలవు.
0: ఇఫ్ యువర్ మైండ్ క్యాన్ బి కంట్రోల్డ్ అండ్ ఇఫ్ యూ కెన్ డెవలప్ ఎ మైండ్ విచ్ ఇస్ అన్వేవరింగ్ దెన్ ఆల్ యువర్ అటెంప్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్. యువర్ లైఫ్ కెన్ దెన్ బి సెట్ టు బి ఫ్రూట్ఫుల్ అండ్ యూ విల్ బి డూయింగ్ సంథింగ్ విచ్ హ్యాస్ ఎ వాల్యూ ఇన్ యువర్ లైఫ్.
1: కానా విద్యార్థులారా, మీరు ముఖ్యంగా ఈ నెల దినమును కూడాను అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: Bahya drishtito nela dinamulu ikkada cherinamani intamandi mahaneeyulainatundi peddalanta kudanu intavarku prabodhicharani దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రం రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తుంటుంటాయి.
0: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ and to feel that you have spent a whole month here, and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said, is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
0: A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Adhe vidhamgane మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటిది రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. the teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata anni patrala yandu kudanu sancharistuntundi, sambarlo cheripotundi, rasamlo cheripotundi, madhyagalo cheripotundi, payasamlo cheripotundi, anninti yandu idi sancharista undi kani deni yokka ruchi kudanu aa yokka garataku teliyadu.
0: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు అస్ బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. డూ నాట్ వేస్ట్ దిస్ సేక్రెడ్ ఆపర్చునిటీ. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: కృష్ణుని వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుని ప్రార్థించింది.
0: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్, సత్యభామ, ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్, వెంట్ టు నారద అండ్ ప్రేడ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, టెల్ మీ సమ్ మంత్ర, ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో, ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా, ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుణ్ణి నారదునికి దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
0: సత్యభామ డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. సత్యభామ వాజ్ ఇంటెన్స్లీ సెల్ఫిష్. షీ వాజ్ ల్యూర్డ్ ఇన్ టు దిస్ ప్లాన్ విచ్ నారద హ్యాడ్ పుట్ బిఫోర్ హర్. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: Oka vaipana Krishna kurchana betti, rendava vaipana anta tana chanta unnatundi dhanam anta techi vesindi. Kani Krishnudu ye matram kudanu kadalaledu.
0: In one pan of the balance, she made Krishna to sit. In the other pan, she has been putting all her wealth, whatever she has by way of riches. But Krishna would not move up at all.
1: ఈ సమయంలో పురస్కరించుకొని నాదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: Narada saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకొని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాజ్ దెన్ ఎంగేజ్డ్ ఇన్ తులసి పూజ.
1: ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది.
0: రుక్మిణి సా దిస్ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ సత్యభామ అండ్ సెడ్ సిస్టర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐఎమ్ కమింగ్ విత్ యూ. షీ టుక్ ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ఇన్ టు హర్ హ్యాండ్స్ అండ్ షీ ఫాలోడ్ సత్యభామ.
1: కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: వెన్ రుక్మిణి వెంట్ దేర్ అండ్ సా ది సిచ్యువేషన్ ఇన్ విచ్ కృష్ణ అండ్ నారద వర్ ఫౌండ్, షీ వాజ్ ఎస్టానిష్డ్. షీ ఫౌండ్ దట్ సత్యభామ వాజ్ ట్రైయింగ్ టు అవుట్వే గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ మనీ. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
0: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
0: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టిటివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి.
1: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
0: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
1: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma with Brahma bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: ప్రేమయందే పుట్టు సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి చాంతులభు. ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love.

0: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
1: Namaswarupulara. Gachina anni yugamula kantenu, ee kali yugamunandu, vijnanamunu pochinchu nimittamai, అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
0: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
0: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
1: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు.
0: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్
1: ధనమును ఆర్జించే విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
0: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
1: కానీ మానవుడు శాంతి సుఖములకు నోచుకుని లేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: కారణమేమి?
0: What's the reason?
1: మానవుని యొక్క ప్రవర్తనమే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
0: The main reason is man's conduct itself.
1: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
0: Man's conduct is the main basis on which man's life rests.
1: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
0: For good conduct, good qualities are also necessary.
1: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
0: After man passes away, even then man's qualities will remain in this world.
1: కనుకని నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
0: That is the reason why for man's life, man's conduct is the main basis.
1: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
0: Man's life itself is a kind of conduct for him.
1: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
0: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
1: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
0: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
0: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
1: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam emi?
0: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
1: Vaari yokka gunamule deeniki aadharamu.
0: The basis
1: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
0: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
1: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్ మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
1: Lakshala maila duram nundunnatvanti chandrunaina samipaniki chelutunnadu.
0: He is able to reach moon who is millions of miles away from him.
1: Kani pratyakshamuga samipam nundunnatvanti manavuni ati duramuga unchutunnadu.
0: But what is evident and

0: what is near him as another human being is being kept at a great distance from himself.
1: ప్రపంచము యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
0: He is spending all his time and at all times he is investigating the nature of the world.
1: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
1: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
0: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
1: ఒక్క పుష్పము హారం కానేరదు.
0: One flower cannot make a garland.
1: ఒక్క చెట్టు వనం కానేరదు.
0: One tree cannot make a forest.
1: ఒక్క గృహము గ్రామం కానేరదు.
0: One house cannot make a village.
1: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
0: One individual does not make a society.
1: కనుకని అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
0: Many flowers have to come together to make a garden.
1: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
0: Many trees have to come together to make a forest.
1: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దే గ్రామం.
0: Many houses have to come together to make a village.
1: అనేక వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
0: The congregation of many individuals is the society.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించి తన యొక్క జీవితం యొక్క రహస్యాన్ని కూడాను తాను విచారించటం అత్యవసరము.
0: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
1: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
0: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
1: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం సల్పుతున్నవి.
0: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatunti oka manavatva chinhamu ee naduku mattunataina kanipinchatam ledu.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalasinatundi avasaram untunnadi.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku antu ledu.
0: There is no limit to man's ambitions.
1: Ee naadu manavudu nirantaramu tana jeevitamunante kudanu swarthamunande daarabostu vastunnadu.
0: Man today is spending all his life in the place of selfishness.
1: ye talampu talchinappatikini ye karyam aacharinchinappatikini ye yokka oohalu talanchinappatikini venukala swartheme kadultu untunnadi.
0: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
1: ee naadu manavudu jagattunandu tana yokka swaprayojana nimittamai samasta padarthamulanu kudanu aashistunnadu kaani పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఇస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
1: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: ప్రేమ స్వరూపులారా మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ should understand that human nature is something which is intimately
1: connected.
0: Man is forgetting his own future as well.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
0: He is only after temporary and transient pleasures.
1: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతునకు దిగి విచారించటం లేదు.
0: He is not going into depth to understand the secret of human nature.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: The values of human life are something which are extraordinarily
1: great. In
0: all these values, sacrifice is the main idea.
1: సర్వ సాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
1: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హాయిగా హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్, వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
1: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
0: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
1: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
1: కనుకనే ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
1: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
0: ఇన్ ఎ వే ఇఫ్ వీ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్, వీ షుల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హయ్యర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ, వీ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నారు.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శృతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యు కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by sacrifice.
1: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటి విద్య.
0: What has cleansed your inner self is education.
1: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటి విద్య.
0: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
1: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
0: Education cannot be merely a machine-made life.
1: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
0: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
0: Education which enables you to eke out a livelihood.
1: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
0: How can it teach you morality and dharmic life?
1: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
0: It will kill and destroy the natural attitude of dharmic life.
1: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి నీతి నిజాయితీలను మనం హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకొనక అనేక విధమైన రంగములు యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
0: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres is simply foolishness.
1: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
0: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
1: Kevalam uddegham yokka aarogyame kaadu.
0: It's not simply the health of the body.
1: Manasika aarogyame kaadu.
0: It is not the health of the mind.
1: Udayam yokka aarogyam kuda manam chekurchukovali.
0: We also have to get the health
1: ఆఫ్ ది ఇన్నర్ శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
1: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
0: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
1: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
1: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పంగా మనం పెంచుకోవాలి.
0: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
1: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
1: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
0: Even the food that we take is not the right type of food.
1: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. Ee purushartamulainatundi yokka dharma artha kama mochamulo kudanu aarogyam atyavasaram.
0: Good health is necessary for fulfilling the four purushartas: dharma, artha, kama and moksha.
1: Aarogyame mahabhagyam.
0: Health is the greatest wealth.
1: Aarogyamulainatundi manavudu ee chinna karyamunu kudanu sadhinchaledu.
0: Man who is not healthy cannot achieve even a small task.
1: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం.
0: For us to get rid of ill health, sattvic food is necessary.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: అడవియందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటాయి.
0: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
1: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
0: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: కారణం ఏమిటి?
0: యూ ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
1: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
0: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
1: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
1: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
0: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
1: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
0: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
1: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
0: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
1: రెస్పదములను, అభివృద్ధులను కూడా, అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
0: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
1: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
1: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
1: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
0: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
1: కానీ మానవుడు అట్టు కాదు.
0: But man is not like that.
1: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
1: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
1: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
0: ఆల్ ది అదర్ స్పీషీస్, ది 83,000, 83,9,999 species, they are living on natural food.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
0: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
1: అందులో జీర్ణమైపోతున్నాయి.
0: They will get completely digested out.
1: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
0: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
1: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకనుక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
0: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sprout
1: rings. ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెత్తటం లేదు.
0: If we have boiled the same green gram and put it in the earth, యూ డోంట్ గెట్ స్ప్రౌటింగ్.
1: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఒక జీవ కణములు కూడా నశించిపోతున్నాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఎవ్రీథింగ్ కంటైనింగ్ ది లైఫ్ ఎలిమెంట్స్ దట్ ఇస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
1: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవ కణములను చంపుకుని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్చేములుగా తయారైపోతున్నాం.
0: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్, వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
1: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్ వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
0: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
1: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
0: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
1: Kani ee naadu manam avalambinchetunte margamulu kodanu sariyainatunte vi kaadu.
0: But the paths which we are adopting today are also not the right.
1: Udayamanandu durgunamulu duracharamulu nimpukoni jnanamanandu kucchunte maatramu manaku labhinchetunte yokka tattvam emiti.
0: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
1: Durgunamulu leka దుశ్చింతలను కలగా జానమందు మనసు పూనకలదా?
0: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
1: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
0: It's only then that you can get some peace of
1: mind. ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
0: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
1: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
0: The first thing is to cleanse our own mind.
1: Idi sariyaina kitti margamu antiye kaadu prati grahamunakunu kuda manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
0: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
1: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal
1: example. మనసును ఆధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: బుద్ధి నాదారముగా కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should follow our intelligence.
1: సబకో సన్మతి దే భగవాన్ అని అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
0: సబకు సన్మతి దేవ్ గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
1: నూతన విద్య కాదు,
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: Sacred ideas are wanted.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
0: Selfless service is to be accepted.
1: ఈనాడే మనకు సరియైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ వీ విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
1: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
1: manasika shanti kevalam dhanamunandu kani adhikaramunandu kani inke vidhamainatundi yokka sukhamunandu kani labhinchetundi kaadu.
0: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
1: Aneka mandi dhanavantulu jagattunandu untunnaru.
0: There are many wealthy people in the world.
1: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
0: There are many people who are occupying positions of authority.
1: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
0: But is there peace of mind to them? No.
1: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కూడా నువ్వు ప్రవేశించేటువంటిది కాదు.
0: పీస్ ఆఫ్ మైండ్ ఇస్ సంథింగ్ సేక్రెడ్ విచ్ హ్యాస్ టు జనరేట్ ఫ్రమ్ వితిన్ యువర్ సెల్ఫ్, ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధం వచ్చేయు అన్నాడు. ఈ రెండింటికి నీ మనసే కారణం.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: కనుక మనస్సును ప్రేమతో నింపుకోవాలి.
0: So we have to fill our mind with love.
1: ప్రేమ అనేటువంటిది మహా మధురమైనటువంటి యొక్క పదము.
0: Love is a sweet word.
1: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
0: Although this word contains only two letters, this is something which is a very valuable bundle.
1: కనుక ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయముతో లభించేటువంటిది కాదు.
0: This love cannot be got by acquaintance and reading books.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహం లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body, you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart, you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: The workers are like the body.
1: గుండె వంటి వారు యజమాని.
0: The proprietor is like the heart.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్
1: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharamtone kaadu.
0: How do we get good health today? Not simply by food.
1: Manchi talapulu,
0: good thoughts.
1: Manchi maatalu,
0: good words.
1: Manchi cheta,
0: good action.
1: Manchi vinikidi,
0: good words to hear.
1: Manchi choopulu,
0: good sight, good vision.
1: Ichu manchi aarogyam.
0: This will give good health.
1: కనుక మంచి చూపు కూడా నువ్వు ఒక మెడిసిన్, ఒక ఔషధం.
0: Good vision is also a medicine.
1: మంచి వినికిడి ఒక ఔషధము.
0: To listen to good things is a medicine.
1: మంచి తలపులు ఒక ఔషధము.
0: Good thoughts is a medicine.
1: మంచి కర్మలు ఒక ఔషధము.
0: Good action is also a medicine.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: We want to promote good health, we must promote good thoughts, good vision and
1: అప్పుడే మానసిక శాంతి మనకు లభిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
0: వెన్ వీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్ విల్ కమ్ టు అస్ ఇన్ అవర్ బాడీ.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందుకు కూడా కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
0: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
1: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
1: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
1: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్
1: మానవులందరూ కూడా సోదర సోదరీమణులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayika endukodu untirigi okkokka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed, ade daivattvam.
0: That seed is divinity.
1: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
0: From this divinity, the seed, the entire creation, the world has come like a tree.
1: Ee yokka jagat anetundi dantlo vishwamunandu prati jeevarasulu kuda nu kaayaluga kaachinayi.
0: In this creation, the tree of creation, all the living things are the fruits.
1: ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బిన్ సెట్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్, దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the threads.
1: Threads లేకుండా వస్త్రం కాలేదు.
0: Without threads we don't have the
1: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగాని ఈ పారమార్థికమైనటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుందది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కాని దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: Worldly matters are like the waves.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: The illusory part of it is like the foam.
1: ఈ మూడిటికి ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
0: Between the foam and the waves and the water there is one connection.
1: అదే విధముగానే పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: So, in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: Today we must promote love.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema tyagam anetunte rendu chakralu ga pettukunnappudu mana jeevita ratham anta kuda sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagam anetunte rendu netramulu ga pettukunnappudu brahma sutram ga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we become
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a selfish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: ఒక పశుపక్ష మృగాదులకైనప్పుడు ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: aneka mandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkareina deeniki kankanam kattukoni taginatvanti margam lopala manavatvanni divyatvanga nirupincheetvanti yokka prayatnaniki evaru kodunu kankanam kattukotam ledu.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: Nijamuga manam practice lo manam hero kavali, that from speech lo kaadu.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: Kanuka manam ee naadu sai samasthalu yendu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamlo manam adugunti taginatvanti yokka reetilo manam abhivruddhi gaavinchali.
0: Truly today in all the Sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: prema swarupulara matamu kani kulamu kani tega kani desamu kani kalam kani manaku bhedam undakoddu.
0: Prema swarupas, neither differences based on religion nor on sect nor on community should worry us.
1: Andaru kudanu okkate,
0: all are one and one caste of humanity.
1: Religion of love.
0: It's the religion of love.
1: Language of the heart.
0: It's the language of the heart.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadi kratulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swarthamu.
0: Meditation is also self.
1: Oka japam oka swarthamu.
0: Japa is also self.
1: Sara nimittamai thana acharinchetundi.
0: These are things which he does for his own good.
1: Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanam aina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ది హార్ట్, డెవిల్స్ రిసైడ్ ఇన్ దట్ హార్ట్.
1: కనుక దయతో ప్రేమతో మనము సమాజంలో అడుగుపెట్టి మనము సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వీఆర్ నాట్ పుటింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: We should not demonstrate our faith by words, but only by
1: prayer. Meenadu vidyarangamu lopala viriviga periginatvanti yokka vichitramainatvanti margamulu vikaramaina margamulu manam arikattali.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: Meenadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reetiga adani anubhavinchatam ledu.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and that we are not using them in the right way.
1: Saraswati parnasali ayinatunti yokka vidyarangamulu anni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residence for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతున్నాయి.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
1: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్
1: ధనము కావలసినది కానీ మితముగా
0: ఉంది. మొరాలిటీ ఈస్ నాట్ హెల్పింగ్ అస్.
1: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత అసంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతి రక్షిత.
0: సో whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
1: dhanamu lekapothe jagatunandu chanamaina mana kaalam gadavadu.
0: If one has no wealth, we cannot live in this world even for a minute.
1: Kaani daniki oka miti untundali.
0: But there should be a limit to that.
1: Nasreyo niyamam vina oka niyamame lekapothe adi asreyam anistundi.
0: If there is no limitation for anything, it will always cause harm.
1: Kanuka మనము ధనాన్ని ఆర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం ఆర్జిస్తాము, ధర్మంగా మనం ఆర్జిస్తాం.
0: వి షుడ్ ఎర్న్ మనీ, బట్ ది ఎర్నింగ్ షుడ్ బి అలాంగ్ ది రైట్ పాత్ అకార్డింగ్ టు ధర్మ.
1: ఆర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: ది వెల్త్ దస్ యాస్ ఎర్న్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ది గుడ్ కాజ్.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the
1: పుదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
1: know. Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: Durasalu manaku dukkhaniki chetu.
0: Bad ambitions will cause sorrow.
1: Prema swarupulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevana arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garapalaneetundi satyanni manam gurtinchali.
0: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: Vidya anaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: Raayatamu chadamutavuto maatrame idi teeripoledu.
0: It doesn't end with reading and writing.
1: Idi parochya gnanam. Parochya gnanam.
0: This is only knowledge which is acquired.
1: Pratyachya gnanam manam anubhavamlo manam nirupinchali.
0: We should get knowledge based on personal experience.
1: Kanukani ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఈస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: ద గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
1: Ilanti vidyarthulu inka deshaniki em upayogam chestaru?
0: That kind of students, what good will they do to the country?
1: Kevalam memory ni test chestunnaru prabhutvam.
0: The educational authorities are simply making a test of your memory.
1: Idi sareinatundi vidya kadu.
0: This is not the right type of
1: udayaniki cheripovali.
0: It should go into your
1: hrudayam oka negative ga tayar kavali.
0: Your heart should become a negative.
1: Ee negative nunchi kuda manam pictures tayar chesukovali.
0: From the negative you should be able to get as many pictures.
1: Ee vidya anta kuda polaroid picture maade untundali.
0: Today's education is like the polaroid picture.
1: Deeni ninke e vidhanga cheyadaniki veeludedu.
0: You can't do anything with that.
1: Kaduku manam ee naadu hrudayaniki nimpukovali.
0: You should fill your heart.
1: Vidya yosakunu vinayambu.
0: Education gives you humility.
1: Vinayamunanu kalugu paatrata.
0: From humility you deserve
1: paatrata valana dhanamu.
0: Out of deservedness
1: dhanamu valanu dharmamu.
0: From wealth you get dharma
1: valana aihikamishmikambunu nandunarudu.
0: From dharma you become well in this world and in the spiritual world.
1: Sakala vidyalu nerchi sabha jeyinchakavachu.
0: Maybe you will acquire all types of education and be
1: purulai ranamandu poravachu.
0: You can be a hero and fight a battle.
1: రాజా రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: యు కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: ఏమ గోదానములు ఇయ్యవచ్చు.
0: యు కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యు కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యు కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యు కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచ్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యు కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: దిస్ కార్ ఇస్ ఇన్ మై
1: నేను డబ్బు ఇచ్చాను
0: ఐ హావ్ పెయిడ్ ఫర్ ఇట్
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది కార్ ఇఫ్ ఐ డ్రైవ్ ది కార్ వితౌట్ యూజింగ్ ఎ బ్రేక్ దెర్ విల్ బి డేంజర్
1: నా ఒక గుర్రం ఉంటుండాలి
0: ఐ ఓన్ ఎ హార్స్
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్ ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్ దెన్ ది హార్స్
1: అదే రీతిగా నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైండ్ ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్
1: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా డేంజర్
0: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
1: Meenadu pillalaneetvanti vidyarthulanta kudanu kevalam balaheenulai poi udrekalaku oka vidhamainatvanti allakalolamulaku pravudralaku avakasam ichi tana jeevithamanta kudanu vyaktam chesukuntunnaru.
0: The students of today without control are becoming subject to excitement and are easily excited and they are wasting their life
1: vidyarthulu aaveshalaku ye matramuku avakasam anandinchakoddu
0: students should not give any chance for excitement
1: ee leta vayasunandu pavitramaina hrudayamunandu oka aaveshalakanta avakasam icchesi udrekalakanta kodum taanu hrudayanni andinchinappudu tama jeevitamu kramakramena krungipothundi
0: in this tender age if you permit your sacred heart to be submitted to excitement and such instances then your whole life will
1: deenikanta moola kaaranam politics
0: The main reason for all this is politics.
1: Vidyarthulu ee politics lo ye matramu praveshinchakoddu.
0: Students should never enter these politics.
1: Adhyapakulu antakante praveshinchakoddu.
0: More than that, the teachers should not enter politics.
1: Vidyarthi edo oka 2-3 samvatsaramulu vidyarthiga untadu.
0: A student will remain a student for 2 or 3 years.
1: Adhyapakulu jeevitamanta vidyarthini.
0: A teacher is a student for all his life.
1: Kanuka ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్య సాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి
0: టీచర్స్ ఆఫ్ ది బాల వికాస్ క్లాసెస్ ఆఫ్ ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ యూ షుడ్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ దట్ అట్ వన్ టైమ్ యువర్ స్టూడెంట్స్ అండ్ టేక్ ది స్టూడెంట్స్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ టీచ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ కెన్ ప్రమోట్ దిస్ ఐడియా
1: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి
0: We should give to the students education
1: teachers ninaadu elanti vaaliga untundarattante oka adhyatmika deentlopala manam aacharinchi nirupinchetunte vaaliga untundali
0: the teacher of today should be such that he would practice what he wants to preach
1: oka english lecture ostadu grandani chadivu vaalaku bodhisthadu
0: an english lecturer comes into the class reads the text and teaches
1: mathematics teacher ostadu board paina vesi danini ankanu poorthi cheyamantadu
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు. డ్రిల్ టీచర్.
0: The kind of instructor should be like the physical instructors.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు
0: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ షో బై ప్రాక్టీస్ అండ్ నాట్ బై ప్రీచింగ్
1: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి 3 పర్యాలు చెప్తున్నాం
0: On many occasions we say shanti shanti shanti 3 times
1: ee 3 paryayamulu enduku cheppali 2 paryayamulu cheppakoddu leka 4 paryayamulu cheppakoddu
0: why do we mention it 3 times why not 2 times why not 4 times
1: deha reetiga shanti manasika reetiga shanti aatma reetiga shanti adi bhautikamu aadhyatmikamu adi daivikamu ee moodinti endu shanti kavalani manu bodhisthunnam
0: We require bodily peace, mental peace, and the peace of the Atma. This is what we are meaning by saying
1: Manam shanti, shanti ani cheptunnamu. Kani mana matallone shanti ledu, raudralu vastunnayi.
0: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti anetundi padamu entaku shantanga cheppali. Shanti, shanti, shanti. Enta shantanga untuntadi. Atta cheppadam ledu. Shanti, shanti, shanti. మన పదముల్లోనే శాంతి లేదు ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: నీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని నీ ముఖములో ఉట్టిపడాలి.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: అంతే కాని ఇది బలవంతం మార్స్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
1: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
0: The teachers should have good qualities, good conduct and display good thoughts.
1: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni ikkudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
1: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపున తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: Kanuka ee naadu tallidandrulu guruvulu iruvuru cheri pillalni chakka cheyadaniki endukatige tallidandrulaku kama putrudu upadhyayuniki prema putrudu.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: Kanuka ee naadu మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకుని వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: Chinna mokkalane chakka cheyadaniki veelavutundi.
0: It is possible to set right a twig.
1: Kanuka ee pedda vanallo poi meeru praveshiste prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
0: There is no use you are taking in hand the grown up and the older.
1: Bhavishyattukanta kuda ee balabalikale leaders feeders.
0: In the future it is these children who will become the leaders.
1: Kanuka ilanti pavitramainatvanti okka deenini tayar chesi tirigi పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ and that you will make these young people the pillars of the future prosperity of Bharat, I am bringing my discourse to a close.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ జగత్తునందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములను ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణ అందించుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: భగవంతునకు ఎట్టి గుణములు, ఎట్టి భావములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ దట్ వీ జస్ట్ ఇంపోజ్ అట్రిబ్యూట్స్ టు గాడ్ అండ్ వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ ఫర్ గెటింగ్ ద లేటెంట్ డివినిటీ.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు నో ద ఇన్ఫినిట్ లవ్, ట్రూత్, ద వాస్ట్ కంపాషన్ ఆఫ్ గాడ్.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఆల్దో హీస్ ఎసెన్షియలీ డివైన్ హీస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ అండ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డెమన్ దానవ.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభియందు ఉంచుకోవటం చేత

0: ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిదిగా రూపొందుతూ వచ్చింది.
1: ద పవర్, ద కాస్మిక్ పవర్ లైస్ ఇన్ ద నెవల్ ఆఫ్ ద డివినిటీ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మస్.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వము లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి ఒక నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: God has this name Suvarnagarbha because in the golden navel there arises the divine feelings.
0: Samasta srishti kudanu taane karta ayinattu unna aa kartatvamunu gurtinchukoni manuvu ani kuda peru vachindi.
1: The name Manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: కనుక భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద ఇన్నర్ మీనింగ్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ ద ఫీలింగ్ అండ్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్ త్రూ ద మేనిఫెస్టేషన్ బై డీడ్స్ that are divine.
0: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షతలు ఇమిడి ఉంటున్నవి.
1: In every man there is this diksha determination and dakshata the ability.
0: అట్టి దీక్షను పొందినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: You can consider yourself a true human if you have got that diksha determination.
0: నాభి గర్భమునందు మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైన తేజస్సుతో ప్రకాశించటం చేత ఇతనికి తేజోమయుడు అని కూడాను పేరు.
1: He is also called Tejomaya, the one of brilliance, radiance, because there shines the humanness in the navel.
0: సమస్త సృష్టికి కూడాను కారణభూతుడు కావటం చేత అతనికి ప్రజాపతి అని కూడాను మరొక పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ ప్రజాపతి, బీయింగ్ ద ప్రైమార్డియల్ కాజ్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నియో ఉన్నవి కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడాను కనిపించదు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్ ఆఫ్ దిస్ కైండ్, దేర్ నాట్ ఈవెన్ వన్ విదౌట్ ఎ మీనింగ్.
0: దీనిని పురస్కరించుకుని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: దట్స్ ద రీజన్ వై అవర్ ఏన్షియన్స్ హ్యావ్ నేమ్డ్ us ఆఫ్టర్ గాడ్.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: వీఆర్ మేకింగ్ అటెంప్ట్ టు నో గాడ్, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: కనుక దైవాన్ని వెతుకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: God is the embodiment of love.
0: సత్యమే అతని యొక్క స్వరూపము స్వభావము.
1: Truth is his nature and form.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని దానికి మించినటువంటిది మరొక ధర్మం లేదు.
1: There's no other code beyond this truth.
0: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకునలేక అసత్యమునే అభివృద్ధి గావించుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth asatya as truth.
0: తన అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమునే సత్యముగా గుర్తించి దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: To get his desires fulfilled, he considers untruth as truth and leads his life.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So, man should make an attempt to know his nature.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: The nature of man is satyam truth, jnanam wisdom, anantam infinity.
0: కనుక మానవుని యొక్క నిజమైనటువంటి గుణములు సత్య జ్ఞానం అనంతం.
1: So the attributes of man are these three: satya truth, jnana wisdom, anantam infinity.
0: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవులకు కొంతవరకును సరైన కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు వెల్లడించు వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ, ద సీక్రెట్ టెక్స్ట్ టు ఓపెన్ అవర్ ఐస్ బికాస్ ఇన్ రియాలిటీ వీఆర్ డివైన్ విత్ విజ్డమ్.
0: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యమున్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్ హిమ్ ద ట్రూత్, ద రైచియస్నెస్ అండ్ లవ్.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
1: ద త్రీ అట్రిబ్యూట్స్ ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్
0: అయ్యే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: దీస్ ఆర్ ది చీఫ్ క్వాలిటీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: సత్ అనగా శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అది మార్పు చెందినది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్.
0: ఏ నాటికి కూడా అది మార్పు చెందదు.
1: ఇట్ విల్ నెవర్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ ఎనీ టైమ్.
0: చిత్ అనగా ఇది కేవలం చైతన్య రూపంతో కూడినటువంటిది.
1: చిత్ ఈజ్ అవేర్నెస్.
0: భగవంతుని యొక్క తత్వము ఆత్మ అని పిలిచారు.
1: గాడ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఆత్మ.
0: ఆత్మ అనగా బ్రహ్మము అని ఒక అర్థము.
1: ఆత్మ హ్యాస్ అనదర్ మీనింగ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మని ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమును ధరించి ఉన్నది.
1: దిస్ బ్రహ్మన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ యాజ్ అవేర్నెస్.
0: కనుక ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి ఒక చైతన్యము దైవస్వరూపమే.
1: అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్, అలర్ట్నెస్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
0: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్, కాగ్నైజ్ దిస్ లేటెంట్ అవేర్నెస్.
0: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు నో దిస్ అలర్ట్నెస్, అవేర్నెస్.
0: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ, సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ, ఇవి కేవలము పదములు వేరువేరు కానీ అర్థములంతా ఒకటే.
1: దేర్ఫోర్ సత్ ద ట్రూత్ చిత్ అవేర్నెస్ ఆనంద బ్లిస్ అండ్ ది సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంత ఇన్ఫినిట్ దో దే ఆర్ డిఫరెంట్ ఇన్ నామెన్క్లేచర్ దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రపంచములో మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, advaita vadamani, visishta advaita vadamani vintunnam.
1: We listen to arguments: atheism, non-dualism, dualism and qualified non-dualism.
0: Ee annanti kante mukhyamainatundi ee annanti yokka saramu kesava namame.
1: The essence of all this is this name of God, Keshava.
0: Ka anaga Brahma ani artham.
1: Ka stands for Brahma.
0: Shava anaga Shivudani artham.
1: Shava meaning Shiva.
0: Kanuka Keshava anaga vakaram anetvantidi Vishnu namam chendinatvantidi.
1: Va stands for Vishnu.
0: Ee Keshava anetvantidi srishti sthiti layamulaku moolintikini karanamainatvantidi.
1: Keshava name therefore represents creation, sustenance and annihilation.
0: కనుక మత్ ప్రతి మానవుడు కూడాను తన తత్వమును తాను గుర్తించుకోవాలంటే కేశవనామాన్ని తన యందు గుర్తించుకోవటానికి ప్రయత్నించాలి.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
0: Puramu Anantakalam nundi Aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi divyattamainatundi daivatvanni gurtinchi jagatulaku chaatutu vacharu.
1: Since long there have been repeated investigations and inquiries to experience the divinity within and to share with fellow men.
0: Vedaha vetam purusham mahantamandam adityavarnam tamasah parastat annaru. Vedaha vetam purusham idi vedatitamainatundi oka tattvamu daivatvamu.
1: Divinity is basically Vedantic, that of the Vedic nature.
0: Mahantam adityavarnam suryani oka color.
1: He has the color of the sun.
0: Tamasah parastat. Tamasah netvanti hrudayam nundi prakashistu unnadu.
1: He shines there in tamas, the heart, that is darkness.
0: Kanuka andaru kudanu atti pavitramainatvanti swaroopanni darshinchandi ani prapanchaniki chaatutu vacharu.
1: Ancient rishis shared this good news of having visualized the divinity who lies beyond this darkness as effulgence.
0: కానీ ఆనాటి నుండి దైవత్వం అనేటువంటి విశ్వాసము మానవుని యందు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దట్ గేవ్ రైజ్ టు థీస్టిక్ టెండెన్సీ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఇట్టి విశ్వాసమును క్రమక్రమేణా కూడా కాలము జరిగే కొలది మార్పు చెందుతూ వచ్చింది.
1: ద ఫెయిత్ చేంజ్ గ్రాడ్యువల్లీ డే బై డే.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్?
0: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అల్లా ఎంచు మహమ్మదీయులు,
1: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా.
0: జెహోవా ఎంచు సత్ క్రైస్తవుల్,
1: గుడ్ క్రిస్టియన్స్ కాల్ హిమ్ జెహోవా.
0: పుల్లబ్జాచ్యుడనంచు క్రైస్త విష్ణు వైష్ణవులు,
1: and Vaishnavites call him as Pullabjat.
0: Shambho yanchu seivul sada,
1: Shaivites call him Shambho.
0: Pralabhamuna koluva andariki aishwaryamunu dayanu premanu andinchi kaapadeetundi devudu okkade ani bhavinchudi.
1: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity, compassion. God is one.
0: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
1: He has many names.
0: ఒక్కొక్కరు దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
1: And every religion has got its own comprehension.
0: ఈ మతములు వేరు కాదు.
1: In fact, they are different.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Though religions differ, the path is one.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద యాన్ ఇస్ వన్, దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దో దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: దేర్ మే బి మెనీ ఆఫ్ ది బీయింగ్స్ బట్ ద బర్త్ ఈస్ సేమ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
1: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
0: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
1: Was born as a very great noble soul.
0: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
1: It is not possible to decide that he is divine or in any other way.
0: I am son of God annadu.
1: He declared that he is the son of God.
0: Daivamu na tandri.
1: God is my father.
0: Nenu daivamu yokka kumarudunnanu.
1: I am the son of God.
0: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
1: He went on declaring so, but he never stated that he is God.
0: Adi kodunu thanu cheppinatundi kaadu.
1: Even that he has not said so.
0: Adanu janminchina samayamlo,
1: at the time of his birth,
0: Arabic kings unta vachi,
1: the Arabian kings came there.
0: Kramakramina aa yokka star yokka prakasham chusi,
1: వాచింగ్ ది లైట్ ఆఫ్ ద స్టార్.
0: ఇవి ఎక్కడికి వెళుతున్నదని స్టార్ ను అనుసరిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ద స్టార్ వాచింగ్ ఇట్స్ లైట్.
0: అది ఒక కౌ షెడ్ దగ్గరికి వెళ్ళింది.
1: అండ్ ద లైట్ లెడ్ దెమ్ టు ఏ కౌ షెడ్.
0: అప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశము పోయిన చోటునకు ఈ అరేబియన్ కింగ్స్ చేరినారు.
1: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్.
0: వాళ్ళు ముగ్గురు చేరినారు.
1: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్.
0: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదు తాత ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
1: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్.
0: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
1: వన్ అరేబియన్ కింగ్ కామెంటెడ్ దట్ దిస్ చైల్డ్ విల్ లవ్ గాడ్.
0: రెండవ కింగ్ చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు.
1: ద సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ నో నో, గాడ్ విల్ లవ్ దిస్ చైల్డ్.
0: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
1: ద థర్డ్ కింగ్ సెడ్ నో నో నో, దిస్ చైల్డ్ విల్ లవ్ ఆల్.
0: కనుకనే ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రథములు ఈ విధంగా ఉంటున్నాయి.
1: దట్ వాజ్ ద రైటింగ్స్ కంపోజిషన్స్ ఇన్ ది హోలీ బైబిల్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ది వన్
0: ది వన్ యు రియలీ ఆర్,
1: ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: దట్ హ్యాస్ బీన్ ది బేసిక్ ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ద కంపోజిషన్స్ ఆఫ్ ది హోలీ బైబిల్.
0: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉండగా,
1: as the child started growing in under the care of
0: tandri, he carpenter work pan chestu undinadu.
1: Father happened to be the carpenter.
0: Okanoka dinamu,
1: one day
0: tirunala jarugutu vachindi.
1: There was a festival carnival in the nearby place.
0: Akkada janalanta adhikanga cheraru.
1: Crowd gathered there.
0: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
1: అండ్ జీసస్ ఆల్సో ఫాలోడ్ ద గ్రూప్.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: పేరెంట్స్ సర్చ్ ఫర్ దిస్ లాస్ట్ చైల్డ్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: దే కుడ్ంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
0: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూసి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: మేరీ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
0: సరే, దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
1: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
0: Akkadi talupu daggariki poyetappudiki aa pillavaadu vastunnadu veliku.
1: By the time they were close to the door, they saw the child coming out of the temple.
0: Aa talli pattaleinanta aanandamto aa biddani ettukoni,
1: mother was ecstatic and picked up the child.
0: Inta kaalam nuvu ekkada pothivi, మాకు కనిపించలేదు, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: స్టార్టెడ్ పుట్టింగ్ సో మెనీ క్వశ్చన్స్, మై డియర్ చైల్డ్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్, వేర్ హ్యావ్ యూ స్టేడ్,
0: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
1: హీ రిప్లైడ్ మదర్ వై ఆర్ యూ మ్యాడ్.
0: తెల్లవారి నుంచి కూడా దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్ట్ నాకు చక్కని బోధన చేస్తూ వచ్చాడు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఐ హడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ రిసీవింగ్ ద టీచింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ద కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ హ్యాపెన్స్ టు బి ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ రాగా,
1: యాజ్ హి వాస్ గ్రోయింగ్,
0: కొంతకాలమునకు తండ్రి మరణించాడు. కానీ తల్లి చెప్పింది, నాయన, తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పనిచేసి మన పొట్టను పుట్టుకుందాం.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: కానీ పిల్లవాడికి ఆ పని ఇష్టపడలేదు.
1: But this boy doesn't want to be a carpenter.
0: కానీ తల్లి ఆ బిడ్డ ఇష్టముకు విరుద్ధంగా పోవటం తనకి ఇష్టం లేదు.
1: The mother doesn't want to go against the wish of the son.
0: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి ఒక పర్వతానికి వెళ్ళాడు.
1: వన్ డే ద బాయ్ లెఫ్ట్ హోమ్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద మదర్.
0: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దిస్ బాయ్ వాజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: ఈ తల్లి బాధ పడి పడి పడి పడి కట్ట కడుపుకి ఆమె కూడా కృశించిపోయింది.
1: ద మదర్ ఫెల్ సో సాడ్.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవచ్చింతన చేస్తూ వచ్చాడు.
1: ద బాయ్ సాట్ ఆన్ ద మౌంటైన్ వెంట్ ఆన్ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్.
0: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ఎ రివర్ విచ్ వాజ్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడా కూర్చొని ఉంటున్నారు.
1: దేర్ వర్ ఫ్యూ ఫిషర్మెన్ అరౌండ్.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: దేర్ హీ కేమ్ అండ్
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: హీ నోటీస్డ్ ఫిషర్మెన్ హు ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ క్వశ్చన్ ఫిషర్మెన్ వై ఆర్ యూ వరీడ్.
0: నాయన, మేము ఎంతకాలం నుండి ఈ చేపల వ్యవహారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
1: దే సెడ్ వీ హ్యావ్ బీన్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ బై ఫిషింగ్ హియర్.
0: కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: టుడే వీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సింగిల్ ఫిష్.
0: పిచ్చివారులారా, జలమున్న చోట చేపలుండకుండా ఉంటుందా?
1: Don't you understand that there are bound to be fishes where there is water?
0: Randi na venta ee padavuni ekkudam veludam pandi annaru.
1: He said, follow me, get on to the boat and come along with me.
0: Varini andarni tana venta teeskoni madhi samudram leki vellinappudiki ekkada vala veyamannadu.
1: And he wanted him other fishermen to follow him and wanted him to spread the net
0: chikinai
1: and they could have lots and lots of fishes.
0: Appudu aa pillavani paina chaala namakam vachindi.
1: Then the fisherman developed faith in this boy.
0: Kanuka motta motta prati manavuniki nammakam chaala pradhanam ayinattundi.
1: So for every human being to begin with,
0: where
1: faith
0: there is confidence
1: essential.
0: There is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: Kanukune Jesus oka vidhamainatuvanti namakanni variki andinchadu.
1: Therefore Jesus was instrumental in imbuing the spirit of faith.
0: Allo pradhanamainatuvanti yuvakudu Peter.
1: Among them important one is Peter.
0: Aa Peter ku ee pillavaadi paina amitamainatuvanti prema namakamu aavirbhavinchindi.
1: Peter developed a sort of love towards this boy and had
0: faith in him. Avasanta sahayam teeskon raavatamu.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: Sayankalam oka chettu kindiki vachetappudiki
1: in the evening when they sit under
0: varikanta ee aadhyatmika pracharam chalputu vachetunte vaadu Jesus.
1: Jesus spent his time in sharing all the divine knowledge.
0: Peter tandri maraninchadu.
1: The father died.
0: అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండినది.
1: ద మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడితో పోయి, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై క్రై?
1: దెన్ షీ సెడ్, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై డూ యూ క్రై?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: వై డూ యూ క్రై?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: డెత్ ఇస్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
0: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
0: ఈ పంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: బాడీ ఈస్ టెంపరీ.
0: దేహము పుట్టక చావుకెప్పుడు.
1: ద బాడీ ఈస్ బౌండ్ టు ఫాల్ అండ్ డై.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: సో డోంట్ కన్సిడర్ దిస్ బాడీ సో ఇంపార్టెంట్.
0: దేహము పంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is God himself.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: The indweller in the body is our true God.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాట్ను ఒక ఫిషర్మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: బై టీచింగ్ సో హీ గేవ్ ఆల్ ఫిషర్మెన్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు కంటిన్యూ టు లివ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: the fishermen were joyful in
0: those days.
1: They had no anxieties whatsoever.
0: అలాంటి సమయం లోపల మాథ్యూ అని ఒక ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ వారికి వారిని ట్యాక్స్ అడిగే కోసం వచ్చారు.
1: At that time, Matthew, a tax officer, happened to visit them.
0: నిత్యము ఆ యొక్క ఫిషర్ మ్యాన్ కంతా బోధించుకునేటువంటి యొక్క సద్బోధనంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
1: Matthew also happened to listen to the teachings of Jesus.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: He started noting down all the sacred teachings.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching and rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణా పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు దుఃఖములు విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and obstacles come in our way.
0: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
1: Man cannot live without these problems on the way.
0: కష్టములు సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by unhappiness.
0: సమయకృత్వా లాభములా విజయాజయే.
1: The pain and pleasure, the profit and loss go together.
0: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
1: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది ఒక సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
0: కేవలం తినటము తాగటం తిరగటం జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
0: ఈ మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం పెరగటం తినటం తాగటం మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ బై మియర్ బర్త్ గ్రోత్ and development thereafter, ultimately ending in death.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ వెంట్ ఆన్ షేరింగ్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఎక్కడే గాని లోకంలో ఎవరికైనా గాని గొప్ప మంచి పేరు వస్తుండదంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వెన్ ఎ పర్సన్ విన్స్ ది ఎస్టీమ్ రెప్యుటేషన్ గుడ్ name, there will be envious people.
0: అసూయా భావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
1: There will be many people full of jealousy and envy.
0: ఇంతే కాదు,
1: not only this,
0: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: The bad qualities get into the human life, ultimately leading to one's own ruin.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: నో బడీ విల్ ఫర్ గివ్ యూ ఇఫ్ యూ హావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమభావము నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: వెన్ వన్స్ మ్యాన్ అక్వైర్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమస్ నేచర్,
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ totally gone, man is passing through
0: అగ్ని అనగా దాంట్లో దానశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: We call it fire if only it burns.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: Bereft of human
0: values. మసి బొగ్గు వంటి వాడు.
1: Without human values, he is not a human being, he is just coal.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొట్ట మానవతా గుణమును పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ విదౌట్ హ్యూమన్ వాల్యూస్
0: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిత్తైనా కనిపించడం లేదు.
1: జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ విదౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువులైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: విదౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్ని చెప్తుంటాను.
1: This what Bhagwan tells us repeated, the thought
0: and the deed. నాకు ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
1: Bhagwan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: ఉండండి,
0: అడవులు ఎందున్నా, ఆకాశమున ఉన్నా, పల్లెమున్న, పట్టణం ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
1: యు మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ, యు షుడ్ హావ్ వాల్యూస్.
0: అసూయాభావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి
0: సక్సెస్ఫుల్. లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
0: టేల్స్. ఇతరుల నీకు ఎందుకు ఈ మాటలు?
1: వై డు యూ క్యారీ టేల్స్?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: వై డు యూ క్రిటిసైజ్ అదర్?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాన్ని నీవు దూషించుకో.
1: జస్ట్ అక్యూజ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ఇన్ యు.
0: దుర్భావములను నీవు దూషిపారవేయి.
1: బ్రష్ అసైడ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: కానీ వరుల ఎందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: బట్ యు అట్రిబ్యూట్ బ్యాడ్ క్వాలిటీస్ టు అదర్స్ అండ్ టీషన్
0: మొట్టమొదటి ప్రేమతత్వాన్ని.
1: Today this principle of love,
0: satya margani,
1: and the path of truth,
0: dharma satvani,
1: and also righteousness,
0: abhirudhi parchukovali.
1: We have got to develop them.
0: Adiye meeru cheyavalsinatundi pani.
1: That's what we are supposed to do.
0: Kanuka satyamainatundi margamlo satya margamunu pravesha pettali.
1: So we should follow the path of truth in a righteous way.
0: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
1: God has so many names and
0: attributes. Satya dharma parayana namaha.
1: And he really maintains
0: satya swarupaya namaha
1: is the personification of truth.
0: ee vidhanga pettukotamlo enta artham untundayi?
1: What an amount of meaning it convey.
0: Prema swarupaya namaha
1: is embodiment of love.
0: Premane manavuni yokka pradhanamaina pattam.
1: And love is the main principle of human life.
0: Alanti premane ainaatvanti yokka deeni prayojanam emiti?
1: Without life what for? Without love what for?
0: Veeru leinappudu vaari paina, vaaru leinappudu veeru paina tantalu cheppukuntu kurchovatam.
1: People go on carrying
0: nayaku udesham chi chaduvulu perugutu raavatam valla durgunalu kuda perugutu vachayi.
1: Bhagwan feels that there's more and more of education today.
0: చదువులన్నీ చదివి
1: చాలా
0: వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: With all the education specialization, man does not know his true identity.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మారలేడు.
1: With all the high education, a mean man would never give up his mean mind.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: The education after all helps you to argue with each other but not earn.
0: ఇలాంటి చదువు చదువు చదివి చావంగనేటికి
1: acquiring this knowledge, why should we die?
0: చావులేని చదువు చదువువాలి.
1: వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ విత్ బ్యాడ్ క్వాలిటీస్ ఈజ్ యూస్లెస్.
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
1: ఇస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్, ఇట్స్ ఓన్లీ ద క్వాలిటీ.
0: ఈ దుర్గుణముతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల వీరు కూడా దుర్గుణం అవుతారు.
1: జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆల్సో బికమ్ బ్యాడ్.
0: జయ జయ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్ కైండ్.
0: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
1: ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
1: In Mahabharata, Karna is a mighty man.
0: కర్ణుడు సర్వ విద్యలు సంపూర్ణంగా నేర్చుకునేటువంటి వాడు.
1: He is an expert in archery.
0: అతను మహాగురువు యొక్క చేయి పట్టినటువంటి వాడు.
1: And in fact he is not an ordinary one.
0: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
1: He is greater, more knowledgeable than Arjuna.
0: కానీ ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ
1: being an intellect,
0: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
1: Why did he get a bad name? Karna.
0: దుర్యోధన దుశ్శాసనాదుల సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
1: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
0: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
2: సో దో హీ సో గ్రేట్,
0: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
2: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్.
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
2: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి
0: దుష్టంగా దూరంగా మనం పోవాలి.
2: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
2: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
0: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరి కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
2: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
2: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ, మనమెచ్చిన
0: మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ, దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
0: మదముడిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును.
2: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్, యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
0: మదమిడిగిన దుర్గుణము మానునివేమా.
2: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
2: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్ దట్
0: సంపాదన చాలా అవసరమైనటువంటిది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్ ఆర్
0: అమితంగా మాట్లాడండి. అమితంగా మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
2: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
2: యూ మే బీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: మాటలు,
2: వీ టాక్ టూ మచ్.
0: కానీ హృదయం చేదు మనసు.
2: బట్ దో వీ టాక్ స్వీట్లీ, ద హార్ట్ ఈస్ బిట్టర్.
0: పాయిజన్,
2: ఇట్స్ పాయిజన్, పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
2: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విత్ హిమ్.
0: అది ఏ నిజమైనటువంటి హృదయము.
2: దట్ ఈస్ ట్రూ హార్ట్
0: ప్లస్ దయా హృదయము.
2: హృత్ ప్లస్ దయా,
0: దయా హృదయుడు కావాలి.
2: వన్ షుడ్ బి కంపాషనేట్,
0: ప్రేమ హృదయుడు కావాలి.
2: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్,
0: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
2: దెన్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని, బీదలను, సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడునీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
2: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, he started helping the poor, needy and the forlorn. Therefore that led to many of the foes.
0: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
2: Let him be anyone, help
0: him. ఎన్ని కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
2: Doesn't matter even if you
0: have ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
2: You may have difficulties on the way.
0: పరులను మాత్రం దూషించకూడదు.
2: But never criticize anybody.
0: అందరి యందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
2: The same ఆత్మ dwells in all.
0: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వాని యందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
2: The ఆత్మ present in you is present in the other man whom you hate.
0: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
2: You think you are criticizing someone else? No, you are criticizing yourself.
0: ఊరుకుండు అంతే కాని పరులను దూషించకూడదు.
2: If you don't like, remain silent, don't accuse.
0: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటురండి.
2: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: మంచి మాటలైనా పలకండి.
2: అట్లీస్ట్ స్పీక్ గుడ్
0: వర్క్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
2: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అంతేకాని ఇతరులపైన దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
2: Don't find fault with others and spread this, share this with everybody.
0: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
2: If there is any suffering that come to your notice,
0: అయ్యో పాపం ఈ నాడు వారికి బాధ జరిగింది, రేపోదాం మాకు జరుగుతుందేమో.
2: Today they are suffering, tomorrow I may suffer.
0: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
2: One is bound to suffer someday or other.
0: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
2: We should pray for the welfare of everybody.
0: లోక సమస్త సుఖినో భవంతు.
2: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
0: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
2: We have to work for the prosperity of everybody.
0: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
2: We should also know the welfare of everybody.
0: మన హృదయం హిరణ్యగర్భంగా మారాలి.
2: Our heart should be golden, హిరణ్యగర్భం.
0: అప్పుడే మంచి మంచి భావము, మంచి జీవితము కలుగుతుంది.
2: With the golden heart there will be golden ideas and a successful life.
0: కనుకనే మంచివాడనడానికి కారణం ఇదియే.
2: This should be the trend of a good man.
0: నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
2: You don't need to be a great man, be a good man at least.
0: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
2: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
0: కనుక నీ భగవంతుడిని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్నారు. అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
2: God has got this Hiranyagarbha because all love him.
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
2: God is always blissful.
0: ఎవర్ని ద్వేషించడు.
2: He never hates anybody.
0: ఎవర్ని పరిహసించడు.
2: He never make fun of anybody.
0: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
2: Whatever God does, it is for your good.
0: కనుకని ఏది చేసినప్పటికి ఇది నా మంచికి నా మంచికి అని.
2: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్య మార్గాన్ని పెంచుకోండి.
2: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీతిని నిలుపుకోండి.
2: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
0: నీతి లేని జాతి నిర్భయము.
2: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
0: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు మొరాలిటీ కూడా ఉండాలి.
2: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
0: చాలా మంది నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
2: పీపుల్ stress on nationality and patriotism.
0: Nationality undi prayojanam enti?
2: What for is that nationality?
0: Nijamainatundi oka prema tattvam undali.
2: So love and morality are more important.
0: Morality lekapothe nationality undi prayojanam ledu.
2: Without morality mere nationality is useless.
0: Annitikunu morality chala important.
2: So for all morality is very important.
0: Kanuka mana morality ni penchukovali.
2: So we have to develop the moral conduct.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
2: When once there is moral conduct, we will be true human.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మీరు అన్ని పలికిటేమి పలుకులు నిజమైనటువంటివి.
2: What all you said is quite true.
0: కానీ పలుకులకు సంతోషించడు భగవంతుడు.
2: God will not be happy by your words. పలుకులను
0: ప్రాక్టికల్ లో పెట్టండి.
2: All our words must be translated into action.
0: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చు.
2: యూ మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్.
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
2: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
2: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది నాకు చాలా ఇష్టము.
2: దాట్ వాట్ భగవాన్
0: ఎక్స్పెక్ట్స్. ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
2: ఎనీ డిఫికల్టీ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ బి ఏ హీరో.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
2: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎల్డర్స్.
0: మహమ్మద్ కానీ,
2: ప్రాఫెట్ మహమ్మద్
0: కానీ, జిజన కానీ,
2: జీసస్,
0: ఈ వీరంతా కూడా ఎంతనో గొప్పవారంత.
2: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారి ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది?
2: Where does the secret of greatness lie?
0: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
2: Their goodness brought them the greatness.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
2: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టు.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
2: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశం నందు మహనీయులంతా ఉన్నారు.
2: ఇన్ భారత్ దే ఆర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
2: త్యాగరాజ్ సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
2: దో సెయింట్ త్యాగరాజ్ ఐ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
2: హౌ హ్యాస్ హి టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హి ఎక్స్టోల్డ్ గాడ్.
0: వాచామ గోచరుండని.
2: You are beyond comprehension.
0: నీ చరిత్రమును పొగడ బ్రహ్మాదులకులైన తరమా.
2: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
2: You are beyond expression.
0: నీవు పలుకుల చేత నీవు వర్ణించడానికి వీలు కాదు.
2: It is not possible to describe.
0: నీ గుణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
2: It is not possible to comprehend.
0: దేవకి వసుదేవులను రక్షించినావు.
2: You have protected Devaki.
0: మేలు మేలు పాండవులను కాచినావు.
2: And you have protected Pandavas.
0: విజయుని ఆస్తి తీర్చినావు.
2: And you also
0: కురుపేరు స్కబ్జా వక్రములను పోగొట్టినావు.
2: You also came to the rescue of
0: 16,000 రమావణులను పోచినావు.
2: And you also came to the rescue of 16,000.
0: హే కృష్ణ కృష్ణ అంటూ సభలో పోయి నీవు రక్షించినావు.
2: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
2: Is it possible for me to
0: ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
2: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడా నువ్వు హృదయాన్ని అందుకుంటుంది.
2: If the feeling is wholehearted, you'll have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం బలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
2: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
2: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడేస్ పీస్.
0: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
2: If ask anybody, they say, I want peace, I want peace, everyone.
0: ఎక్కడుంది పీస్?
2: Where is peace?
0: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
2: You find only pieces, pieces, no peace anywhere.
0: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
2: In fact, you split up your heart into pieces.
0: ఎక్కడి నుంచి వస్తుంది?
2: And how do you expect peace from outside?
0: కనుక నువ్వు భగవంతుని ప్రేమించు.
2: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
2: Have faith in God.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
2: Surrender to God.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
2: Dedicate your life to God.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
2: Let all our actions be helpful to others.
0: Helpful. Help ever, hurt never.
2: Help ever, hurt never.
0: కనుక ఎవరిని మనం బాధించకూడదు.
2: Never hurt anybody.
0: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
2: To the extent possible, help.
0: వారిని ప్రేమిస్తూ పోదాము.
2: లవ్ దెం.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తాయో,
2: ఎనీబడి మే హావ్ ఎనీ డిఫికల్టీ,
0: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే నేను బాగున్నాను అనుకుంటావు.
2: యూ మే ఫీల్ దట్ అదర్ మ్యాన్ ఈజ్ హావింగ్ డిఫికల్టీస్ అండ్ దట్ యూఆర్ నాట్ యూఆర్ యూఆర్ ఫ్రీ.
0: ఏ నిమిషమో ఎప్పుడు,
2: ఎనీ మూమెంట్ ఎనీ డే.
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
2: ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
2: అండ్ విష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
2: దిస్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇది స్పిరిచువల్ స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం, భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటివి.
2: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
2: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
2: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
2: జీసస్ won the esteem
0: కట్టగడబడి తన దేహంని అర్పితం చేశాడు.
2: అల్టిమేట్లీ హి సాక్రిఫైస్ హిస్ బాడీ.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
2: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
2: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ, ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ.
0: త్యాగమే నిజమైన యోగము.
2: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
2: భోగ ప్రాస్పెరిటీ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
2: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్డ్.
0: యోగానికి మనం గురి కావాలి.
2: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగ స్పిరిచువల్ పాత్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
2: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్ స్పిరిట్ ఆఫ్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ,
2: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
2: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ క్వాలిటీ ఆఫ్ లవ్, నోబడి విల్ హేట్ యూ.
0: నువ్వు ప్రేమ చూపితే నువ్వు బజార్లో పో, ఏ అడవికైనా పో, ఎక్కడికి మృగాలు కూడా నిన్ను బాధించవు.
2: విత్ లవ్ యూ విల్ గో రౌండ్ ది స్ట్రీట్స్ ఆర్ ఈవెన్ యూ గో టు ద ఫారెస్ట్.
0: మహర్షులందరూ కూడా
2: వైల్డ్ యానిమల్స్ విల్ నాట్ అటాక్ యూ.
0: కాలాన్ని గడుపుతూ వచ్చారు.
2: సేజెస్ అండ్ సెయింట్స్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
0: ఆ కాలడవుల లోపల పులులు సింహాలు ఎన్నెన్నో కూర్చు కలిసి అన్ని విధాల పోట్లాడుకునేటువంటివి.
2: ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
2: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
2: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ
0: వెపన్. ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడాను అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
2: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ even wild animals started protecting the lives of sages and saints.
0: Manam prema chotha manam untinappudu evaraina kuda manalni premistaru.
2: With the love you will be loved in turn.
0: Manam aa astani manam sampadinchukovali.
2: We should have this weapon.
0: Manam atom bomb, hydrogen bomb ivi kaadu manaku.
2: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
0: Avi kaadu manaku rakshinchedi.
2: They will never protect you.
0: Prema astame manaku pradhanamainatundi.
2: The weapon of love is most important.
0: Adi manam sampadinchukunte evaru kuda ee vidhanganu manalni baadhincharu.
2: With the weapon of love you never be hurt by anybody.
0: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైన శాస్త్రము.
2: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆఫ్ లవ్ విత్ హిమ్.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
2: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్ల్డ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
2: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
2: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
2: నో ఇన్విటేషన్.
0: ఇన్విటేషన్ లేదు.
2: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
2: ఇస్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హాస్ డ్రాన్ యు హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
2: భగవాన్స్ హార్ట్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుప తుండ్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
2: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
0: కఠినమైన హృదయాలైన కూడా అవి ఇనుప తుండ్లు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్.
0: అది కూడా పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు,
2: బట్ సమ్ ఫీల్ సో,
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే.
2: Swami is magnet.
0: Mama mammalni enduku aakarshinchatam ledu?
2: How is that Bhagavan doesn't attract me?
0: Mimmalnu aakarshistadu.
2: You will be attracted.
0: Aithe aa inumu konchu tuppu patti tundu patti chaala chirum patti poyindi.
2: But if these iron filings are dusted and rusted, they cannot be drawn.
0: Dani clean cheseyi.
2: So iron must be cleansed.
0: Tappaki idi aakarshistundi.
2: Bound to be drawn.
0: Dani clean cheyakunda aakarshinchaledu aakarshinchaledu etla aakarshistundi?
2: Without cleaning the dust and the rust, the iron cannot be expected to be drawn or attracted. So clean this dust and the rust with love.
0: With love, with love.
2: With love and with love.
0: కనుకనే ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
2: Make your heart sacred with love.
0: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
2: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
2: one thing.
0: Prema, prema.
2: Love and love and love
0: selfless
2: alone.
0: Selfless love.
2: Selfless love.
0: ఆ సెల్ఫ్లెస్ లవ్ ఉన్నప్పుడే నీవు అందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
2: When you have selfless love, you'll be able to attract the whole world.
0: Love is selfless.
2: Love is selfless.
0: Self is loveless.
2: Self is lovelessness.
0: Self ఉంటుంటే లవ్లెస్ అయిపోతుంది.
2: When there is self, there will be no love.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
2: So lead your life with love.
0: ప్రేమ ముదిత మనసే కహో రామ రా.

परम शांति।

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్, బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని, అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియము కాని తమ తమ పనులు తాను చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్, దిస్ సెన్స్ ఆర్గన్ బి దే ది మోటర్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్,
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యూఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేట లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasu stambhinchinadante indriyamulu ee pani kuda nu cheyali.
2: If mind is in the position of stillness, the sense organs will not
1: be able to

0: ఇంద్రియములకులను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
1: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
0: అయితే ఈ మనస్సుకు ఒక రెండు రూపములు ఉంటుంది.
1: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్.
0: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
1: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
0: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
1: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
0: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
1: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
0: ఇది ఒకటి సహజమైనటువంటి ఒక స్వభావం. దీని తెలుపు
1: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్ ఇట్ ఇస్ వెరీ నేచురల్ టు ఇట్.
0: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
0: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
1: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డస్టీ క్లోత్.
0: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
1: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
0: అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాము.
1: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
0: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
1: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
0: మలినము తెరటం చేత ఇది మారిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
1: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ డర్టీ క్లోత్.
0: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
1: వన్ ఆఫ్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ ప్యూర్ అండ్ క్లీన్ క్లోత్.
0: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునేటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
1: ది మైండ్ అబ్సార్బ్స్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
0: ఇది చాకలి వాడు ఈ మలినము తీసుకొని వచ్చాడు.
1: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
0: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
1: వీ డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివన్ మేడ్ ఇట్ వైట్.
0: చాకలి దీనిని తెలుపు చేయలేదు. ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
1: హీ హాజ్ నాట్ మేడ్ ఇట్ వైట్. వైట్నెస్ ఇస్ నేచురల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్. హీ హాజ్ ఓన్లీ రిమూవ్డ్ ఇట్ డస్ట్.
0: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ చిత్తము అండ్ మనస్.
0: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
1: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్
0: అనంగ అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
1: మైండ్ ఈజ్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
1: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
0: మనను ఇది మనహ అన్నారు.
1: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ మైండ్.
0: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
1: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
1: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
0: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్.
0: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు. దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
0: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
1: మైండ్ నీడ్స్ అమౌంట్ ఆఫ్ పీస్.
0: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
1: జస్ట్ యాస్ బాడీ నీడ్స్ రెస్ట్ మైండ్ నీడ్స్ పీస్.
0: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
0: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
1: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
0: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద థాట్?
0: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉంటాయి.
1: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సడన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అఫ్ ఇట్.
0: కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ
0: దీనికి అభ్యాస యోగం అని చెప్తూ వచ్చారు.
1: ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: అనేక పర్యాలను. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చాను.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ స్టోరీ ఇలస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్ నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ఫోర్ దేర్ వాస్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
0: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే ఆర్ రీడింగ్ ది స్క్రిప్చర్.
0: వేదమును వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: రిపీటింగ్ అండ్ చాంటింగ్ వేదమ్స్ ఇన్సైడ్ ద మైండ్ సమ్టైమ్స్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఎ హ్యాబిట్ విత్ దెమ్.
0: పడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
1: ద బోట్మన్ వాజ్ ఫెరీయింగ్ ద బోట్ ఇన్ ద రివర్.
0: మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
1: దిస్ పండిట్ హూ వాజ్ ట్రావెలింగ్ ఇన్ దాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ టు స్పీక్ విత్.
0: అప్పుడు ఈ పడవతో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకేమైనా చదువు ఎదుగు తెలుసునా అన్నాడు.
1: దెన్ హీ బిగాన్ కన్వర్సేషన్ విత్ ద బోట్మన్.
0: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
0: అదే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకునేసుకుందల్లా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్ ఇన్ దీస్ డేస్. ఇన్ ఎవ్రీ విలేజ్ గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ స్కూల్స్, అట్లీస్ట్ షుడ్ నో ఎ లిటిల్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్.
0: ఈయన పొద్దు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవతో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: జస్ట్ స్పెండ్ టైమ్ అండ్ వైల్ అవే టైమ్ దిస్ పండిట్ బిగాన్ స్పీకింగ్ టు ది బోట్మన్.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: దెన్ ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ నో మ్యూజిక్?
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: ఈ కంటే స్వామి ఐ డి నాట్ నో ఈవెన్ దాట్.
0: మరి పిచ్చివాడా, కావలసిన వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: దెన్ వాట్ ఎ టైప్ ఆఫ్ బ్యాడ్ పర్సన్ యు ఆర్. ఇన్ ఎవ్రీ స్ట్రీట్ దేర్ ఇస్ ఎ సినిమా హాల్, సో మెనీ లౌడ్ స్పీకర్స్ ఆర్ దేర్, డుడ్ యు నాట్ హావ్ అట్లీస్ట్ ఎ ట్రాన్సిస్టర్ టు లిసన్ టు ద మ్యూజిక్?
0: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
1: దిస్ కన్ఫెస్ ఐ డు నాట్ నో వాట్ దట్ ట్రాన్సిస్టర్.
0: పిచ్చివాడ, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
1: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
0: Are you having a newspaper? Have you a newspaper?
1: He put another question. Do you have newspaper with you?
0: నాకు చదివే రాదు, ఆ పేపర్తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి?
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి యొక్క వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
0: Mari konchu dooram poyin tarata, are babu ni daggara ganta unda, entha ganta ayindi annadu.
1: After going a little while, Then he asked, do you have watch? Can you tell me the time?
0: నాకు చదివే రాకపోతే గంట గంటకు నేను ఏం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
1: When I do not know education,
0: when you do not have education itself, what is the use of my having watch? చేతికి కట్టుకోవాలా అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the day.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంటపాలు అన్నాడు.
1: If you do not have a watch also, three-fourths of your life is a total
0: waste. ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
1: Meanwhile, there was a big gale.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: The boat began swinging both sides.
0: సుడిగాలి ప్రారంభమైంది.
1: There was a cyclone.
0: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
1: The river was in full flood.
0: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
1: The boatman lost control.
0: తప్పిపోవటం చేత స్వామి మీకేమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
1: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
0: అయితే మీ జీవితం పూర్తిగా గంగపాలు అన్నాడు.
1: He said, I do not know. Then he replied, there is a total waste. Your life is...
0: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
1: ఫర్ ఎ పర్సన్ హు ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
0: జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: It is important to have the power of discrimination.
0: ఈ విధమైనటువంటి శక్తి లేక ఉండిన మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: If one does not have the capacity in this life, he will not be able to find any fulfillment in life.
0: కేవలం ధన కనుక వస్తువు అనాదులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real pleasure and joy.
0: మానవుడు సాధించవలసినటువంటివి రెండు.
1: There are two things which every person has to accomplish.
0: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
1: One is the external freedom.
0: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
1: The second one is internal freedom.
0: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
1: The one which is external is described as the word స్వతంత్రం, independent.
0: లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు.
1: The inner control of the senses and freedom of the inner type.
0: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
1: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
0: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెల్ఫ్ ఆర్గన్.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్, యు డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
0: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
1: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యు షుడ్ హావ్
0: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
1: యుడ్ హావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే అంతర్ బహిర్సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to identify what is the most important thing for humanity.
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
1: We will be hankering after different types of joys and pleasures.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: We go on uttering the word సుఖము సుఖము, which means happiness, happiness.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: We are not making any effort to find out and search where does this real happiness lies.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఇన్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయి అన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్ దట్ డే యు విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: Whoever he be, for every man, be he a theist or an atheist, there is a need for having sense control.
0: Indriya utrekamulu cheta manavattam lopala aneka vidhamainatuvanti nishchikshulu bayaladeerutunnayi.
1: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
0: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
1: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
0: అర్జును యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ ద మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
0: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాజ్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధమును పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was
0: enjoying. But all the
1: strength was not his. It was the strength given by the divine.
0: దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలంతో పాటు దైవ బలమును కూర్చి స్వబలంగా తాను పోరాడతాడు.
1: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
0: దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
1: వన్స్ అర్జున లాస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జస్ట్ డు ఎనీ స్మాల్ లిటిల్ థింగ్.
0: కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్. డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ద పవర్.
0: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడా సాధించలేడు.
1: విత్అవుట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
1: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
1: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
0: ఈ యొక్క కవర్ పైన కూడా అనేక నకిలీలుగా చక్కగా అందమైన బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
1: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
0: అందులో రాసినటువంటి జాబ్ ను కవర్ లో పెట్టావు.
1: You have inserted the data inside the cover.
0: Antinchinavu post vesavu.
1: You have pasted it and posted.
0: Kani adi cheraledu Swami.
1: But it did not reach Swami.
0: Karanam emiti?
1: What is the reason for this?
0: Ee yokka alankaramulu, ee yokka aksharamulu, ee yokka andamulu deeniki pradhanam kaadu. Stamp ledu danipaina.
1: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
0: Kevalam hostel lo raisinatvanti job kudanu prashantiliyaniki cheralekapothundi.
1: Even a letter which is dropped in the hostel, it has not reached prashantiliyam.
0: Adhe stamp pegina untunte prashantiliyam kaadu 1000 mailu dooramaina kuda vellipothundi prayanam chestundi.
1: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
0: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
1: ది పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
0: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
1: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
0: అదే విధముగాని దైవత్వం లోపల మన యొక్క పాండిత్యం కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణత కాని లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, all the men. It is only world which we recognize this, but not the Lord, not God.
0: Kanuka manamu ye yokka subject lopala enta phd lu teeskunnamu, ye subject lopala enta praveedulainaamu ani mana kolakara manam vesukunnanta maatramna prayojanam.
1: There is no use in our only just having a number of degrees, a number of phds and a high scholarship in the subject.
0: Manam ee vidya vidhanam lopala manam nitya jeevithamlo uncheyatundi yevi?
1: In this system of education which you are having, what are the things which we practice in every day?
0: Nitya jeevithamulo kuda satyamainatundi margamunu avalambinchinatundi maatrame mana venta chanta untayi.
1: Only such things which you practice in daily life, in the nature of truth and honesty, they will be coming with us always.
0: Agonna vaani aakali teeruna panchapachyamula paakamu vinu.
1: If only you just show the different types of delicious food, will a hungry man get satisfied?
0: Nirpeda vaani pedirikappu povuna vitta prabhavamu vinnayanta.
1: The moment a poor man hears about wealth, will his poverty be removed?
0: Roga peedithulo vaani aushadha mahimappu vinnayanta rogam nivarana kagalada.
1: Would the disease of a person, an unhealthy person, would it go the moment he hears about the medicine?
0: Kanuka మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
1: బై మియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
0: విన్నటువంటి విషయములను మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై us, అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ వెన్ వీ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు డిరైవ్.
0: అన్నింటికి నీ మూల కారణము ఇంద్రియ నిగ్రహం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఇన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: అర్జున నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంక నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు?
1: అర్జున, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
0: Prahladam kudanu cheppadu anek paryayam nen cheptunna lokamulanniyun ganiyalona jayinchina vaadam indriya lokam chittamun gelavadiram. Maharaja, neevu anni rajyamulu kudanu jayinchavu kaani ee rajyanni nuvvu sadhinchatade.
1: Prahlada has told his father, this Swami has just said a number of times, that, oh, king, oh, emperor, you have been able to conquer so many worlds, but you have not been able to conquer yourself.
0: Manasika samrajyamunu sadhinchalenatundi yokka manavulaku, మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
1: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ది నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: సూర్యుని సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some earthen pots.
0: కొన్ని పిత్తాడి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
1: We have filled all these vessels with
0: water. కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుగుతున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండలు యందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns reflecting in
0: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: కనుకని పండితుని మొదలు పామరుని వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
0: the same. The vessels which may be
1: compared to our bodies, they may be different.
0: Manam dharinchetundi vastramulo leka nagalo viluvainatundiga undavachchu.
1: The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: ఎ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
0: కానీ ఇవన్నీ కుండలే.
1: బట్ దిస్ ఆర్ ఆల్
0: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ దట్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
0: ఎవరు ఎవరిపైన స్వారి చేయటం,
1: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ,
0: తప్పని ప్రతి వ్యక్తి ఎందుకు ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
0: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
1: If a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of correcting it.
0: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: ఇగ్నోరెన్స్ ఈజ్ వెరీ థిక్ అండ్ ఇట్ ఇస్ కవరింగ్.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యూ మేక్ టు రిడ్యూస్ ది థిక్ ఇగ్నోరెన్స్ యాజ్ ఇట్ ఈస్.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
1: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock, ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్, యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
0: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
0: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
0: లేదు నీడను తిక్కితే ఏమైనా వింటుందా?
1: Suppose they criticize and admonish it, would it listen
0: to him?
1: Whatever you do, the length of the shadow will not come down.
0: Suryudu perugutu vaste needu tagutu vastundi.
1: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
0: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu dagariki vachetappudiki ee needu kuda meeku antatthanamai ee paadam kinda padipothu.
1: Once the sun goes on rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: Kanuka, నీవు 5 అడుగులు ఉంటున్నా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి.
1: యూ మే బి 5 ఫీట్ బట్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ 50 ఫీట్ లాంగ్.
0: కనుక నీ బుద్ధి క్రిందం అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూటు పెరగాలి. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానం అనేటువంటి నీడ తలుపుతూ
1: వస్తుంది.
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
0: ఈ ఒక మార్గం.
1: దిస్ వన్ మెథడ్.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి.
1: The second method is that your shadow is 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాయి.
1: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
0: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు.
1: You would not be able to just put it behind you by running that way.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడో విల్ బి బిహైండ్ యూ.
0: మీ రెండు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కరం చింతించు. ఈ అజ్ఞానం నీవు చెప్పకనే వెనుక వైపు.
1: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికల్లీ
0: మీరు ఖర్చునైనా దైవం పైన మరల్చాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: బుద్ధితో జ్ఞానం లేదా అభివృద్ధి పరచుకోవాలి.
1: With intelligence, increase your wisdom.
0: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
1: If you have neither of these two, your ignorance.
0: కనుకనే అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
1: Therefore, Arjuna, you increase your wisdom.
0: నీ అజ్ఞానం నశిస్తుంది.
1: యువర్ ఇగ్నోరెన్స్ విల్ గెట్
0: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్ దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
0: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: వన్స్ డ్యుయాలిటీ గోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
0: రాగద్వేషం లేనప్పుడు దేహ భ్రాంతి పోతుంది.
1: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
0: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెర్ విల్ నో సారో.
0: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్ యువర్ అటాచ్మెంట్
0: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
1: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
0: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
1: టు డిస్ట్రాయ్ డ్యుయాలిటీ ఇగ్నోరెన్స్ ఆఫ్ యూ.
0: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ ఇగ్నోరెన్స్ ఇలా టు
0: కనుక ఈ జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు.
1: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
0: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
1: What type of wisdom should we develop?
0: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Is it secular and worldly or is it
0: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
1: Only when we are having self confidence in us, we will have confidence in the Lord.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: Only that person who does not believe in himself will not believe in God.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: A person who has faith in himself will have faith in God.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: To believe in oneself, there is need for this inquiry.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
1: For making things very clear to the children, Swami is repeating a better thing again.
0: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
1: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మైండ్,
0: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడా?
1: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్?
0: ఇది నా దేహం,
1: దిస్ ఇస్ మై బాడీ,
0: ఇది నా బుద్ధి,
1: దిస్ మై ఇంటెలిజెన్స్,
0: నా చిత్తం,
1: దిస్ మై చిత్తం,
0: నా ఇంద్రియం,
1: దిస్ మై సెన్స్,
0: నా అంతఃకరణ,
1: దిస్ మై అంతఃకరణ
0: అంటున్నావు. బట్ వ్యామై నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
1: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
0: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గానీ ఏమి ప్రయోజనం?
1: బట్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ హీ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ అకాంప్లిష్ వాట్ ఇస్
0: ది యూజ్? దాని మసక తప్పింత ఎవరి తరము?
1: Who can remove the what is written on his forehead?
0: Mantra Putra Tantra Chere Neri.
1: bad thoughts, if they were to enter into one's head,
0: bend baru nu buddhulu bend mat banda baru,
1: all his thinking will become dull and null.
0: Kanukane idi na avastha matte vastram veru lenu.
1: You say that this is my kartiv, kartiv is different and I am different.
0: Adhe vidhamgane na deham ante deham veru nivu veru akkada vicharam chi nivu evaru.
1: If you say that this is my body, your body is different, you are different. There you are, who you really are.
0: Na deham antunnao kaani nene deham antaledhe.
1: You are telling that this is your body, you are not telling that you are body.
0: Kanuka nivu evaru anetundi vicharam chesthe idi annitiki nee kodu oka yajamana sthanamlo untaru nee.
1: If only you inquire who you really are, you that you really are occupying the
0: yajamana undinappude na bhoomi na illu na kaaru na idi ani anukuntunna. Yajamana lekapothe na illu na kaaru na bhoomi ekkada undi.
1: Only when there is master, there is some meaning in telling this is my body, this is my life, this is my property, etc. If there is no master who owns it, what is the
0: use? Atanu maare vaadu kaadu.
1: Master is not undergoing any change.
0: Atanu kadale vaadu kaadu.
1: He doesn't change.
0: Atanu vadale vaadu kaadu.
1: He would not leave you.
0: కనుకని అతి దివ్యంతమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
0: కనుకన ప్రతి మానవుడికి కూడా మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్స్ ఈజ్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈజ్ సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ త్రూ దీస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీన్ని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెం ఎంటర్ ఇంటూ ద రైట్ పాత్ అండ్ హావ్ ఎ కంప్లీట్.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసే తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను, మమే మాత్రాస్తి కర్తవ్యం దిశలోకేషించిన మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని, నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు.
1: Although there is no need for performing any particular work by the Lord, he is doing it. Why should not you?
0: కనుక మనం అన్ని కర్మలు చేయవలసింది.
1: Therefore we'll have to do
0: అన్ని ఇంద్రియములను ఉపయోగం పెట్టుకోవాల్సింది.
1: We have to use all the senses.
0: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: But by using the senses within limits for the purpose meant, we'll have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
0: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ಅನಪೇಚ್ಛ ಸುಚಿರ್ದಚ್ಛ ಅನಪೇಚ್ಛ ಸುಚಿರ್ದಚ್ಛ ಉದಾಸೀನ ಗತವ್ಯತಃ

0: आरंभ परित्यागी यो मत भक्त समत भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini ninnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు. సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kulanu bhagavat pityarthanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: Appude anapeksha aneetunti perunaku saarthakamaina artham cherutundi.
1: Then we'll be fulfilling the very meaning of this word anapeksha.
0: Kanuka ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: The second quality is suchi.
0: Suchi anaga yemti.
1: What do you mean by that?
0: Subhramu ani.
1: Cleanliness.
0: Yemti ee subhramu? Antar subhrama leka bahir subhrama?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: Idi rendu kudunu avasarame.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇఫ్ వీ గో బై ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, హౌ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ విదిన్.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: ఇన్ ఎనామల్ వెజల్
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: యు ఆర్ ప్రిపేరింగ్ ఎ సూప్.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్, ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: బికాస్ ఇట్ ఈస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్,
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వేయాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టినింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లీనెస్ వాట్ ఇట్ ఈస్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నేచురలీ ఇట్ వుడ్ ఎన్ష్యూర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్, దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు.
1: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: Bhagavan tells us now and then.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: Somehow or other you have determined, until it is accomplished, do not leave.
0: ఇది ఏ దీక్ష?
1: This is determination.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాకా విడవకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: తలచినది ఏదియో తలచనే తలచిదివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్, డోంట్ గో. దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు,
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ షుడ్ బ్లెస్ యు,
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే హ్యావ్ టు ఆస్క్, హ్యావింగ్ లాస్ట్ కాన్షియస్నెస్
0: అంతియే కాని
1: ఓన్లీ దాట్
0: అడిగితివి అడిగినది విడుదాక విడువకుండు
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో
0: ఇది ఏ దీక్ష
1: దిస్ ఇస్ డిటర్మినేషన్
0: తన చిన్నదే

0: You may have to ask, having lost consciousness.
1: అంతే కాని.
0: Only that.
1: తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: If you return, it is not the quality of a devotee.
1: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
0: What is determination?
1: భగవంతుని పొందాలి.
0: I should have God.
1: భగవంతుని చూడాలి.
0: I should see God.
1: అనుగ్రహాన్ని అందుకోవాలి.
0: I should receive His grace.
1: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
0: You should have strong determination in this direction of attaining God. Be with Him.
1: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
0: God loves such a devotee with that strong determination.
1: అనపేచ్ఛ శుచి దచ్చ ఉదాసీన.
0: Then comes ఉదాసీన.
1: దేని ఎందుకును తాను తగలకుండా ఉండాలి.
0: Unattached, ఉదాసీన.
1: అన్ని పనులు చేయవచ్చును.
0: You can do all.
1: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
0: But you should not be attached to certain tasks assigned.
1: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుకొనవచ్చును.
0: Any task or any work that you might undertake.
1: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
0: You can also participate in service activity.
1: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
0: But you should not expect any results or rewards thereof.
1: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
0: You should not have any expectation of any results out of your actions.
1: ఇంతే కాదు.
0: Not only that.
1: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
0: In respect of organizations, we have to be utmost careful.
1: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
0: We should not struggle for name and fame.
1: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
0: We should not submit ourselves to courtesies and hospitality.
1: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
0: You should not entertain a desire that you should have your name published in the newspaper for the work you have done.
1: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
0: If you have got such expectations of vanity, the very purpose of the work is lost.
1: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
0: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
1: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
0: we have to participate in such selfless
1: ఇందులో
0: activity.
1: జయం జరిగినా అపజయం జరిగినా కూడా రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
0: We might win or lose, but yet we should have that equanimity and be happy.
1: అనేపేచ్ఛ శుచి దచ్చ ఉదాసీను గతవ్యతః.
0: గతవ్యతః
1: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
0: This also requires determination.
1: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
0: We should not brood over the past.
1: రాబోనటువంటి ఏమాత్రము యోచించకూడదు.
0: Nor worry for the future.
1: ఎందుకు ఈ యోచన?
0: Why worry?
1: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
0: In spite of deep thinking, the past cannot be recovered.
1: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
0: Nobody can decide the future as it is uncertain.
1: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
0: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
1: రేపటి వరకు నీ ఉండగలవా?
0: Are you sure that you would be alive?
1: చెప్పుటకు వీలు కాదు.
0: It's not possible to declare.
1: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
0: Why should you think of the future which is uncertain?
1: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
0: Future is contained within the womb of time. And it is there ahead of you.
1: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు పరితపిస్తావు?
0: That which is hidden in the womb of time cannot be predicted in before.
1: Past. జరిగిపోయింది.
0: Past is past.
1: కాలగర్భంలో మునిగిపోయింది.
0: And it has got drowned in the passage of time.
1: మునిగిపోయినటువంటి దాన్ని తిరిగి మనం లేపలేము.
0: You cannot recover the past any moment.
1: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
0: Past cannot be recovered or regained.
1: వచ్చేటువంటిదా నీది కాదు.
0: Future does not belong to you.
1: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
0: Then why should you worry and think over?
1: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
0: However, thinking, thought is necessary for mankind.
1: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను

0: తలంపులు లేకుండా జీవించలేడు.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలచనవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు హ్యావ్ ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ వీ హ్యావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీడ్ టుడే ఈజ్ ద ట్రీ ఆఫ్ టుమారో.
0: టుమారో ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ విత్తనము.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu meppinchaka taanuvaka tappinchuku tiriguvaadu danyudu.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: Kalaga neevu present neevu lakshyam nunchukoni
1: keep in view the present.
0: Daarini future nu ye matram yochinchukunda undu.
1: Don't be worried of the future.
0: Ee present ku taginatundi future tappaga neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeku ye matram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు.
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
0: ఎలాంటి కాలంలోందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రినన్షియంట్ ఈస్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫార్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హింసెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడాను ఆడంబరము కూడాను వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ ఇది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఈస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: Unnad kharchu pettindi 5 rupayale.
1: The expenditure is 5 rupees after all.
0: Kaani 500 rupayalu vepichukunte etta neeku labhistundi? Idi aadambaram kada?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: Seva cheyunatti manavulaku aadambaramle avasaram undadu.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యు? వై?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైనటువంటి ఒక కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ and bliss is the true reward.
0: ante kaani daivagnaku viruddhanga manam chestuntunte tappaka anni viruddhangane jarugutuntayi.
1: If you act against the command of God, everything will be contrary.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the result.
0: Bhagavantuni yokka premanu manam pondalanukunnappudu,
1: when you want to,
0: aa premaku taginatundi yokka paristhithilo manam jeevinchali.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: Aa premanu neevu aashinchaleda, nee ishtam ochinattu neevu aashinchu.
1: In fact, if you are not along this line of earning grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గాని ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీవు పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 rupees కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: లెర్న్. కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి. అక్కడ
1: దేర్ షుడ్ బి ఏ స్టాంప్ ఆర్ ఏ సీల్ ఆన్ ఎవ్రీ యాక్షన్.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: గాడ్ షుడ్ అక్నాలెడ్జ్ దట్ యువర్ యాక్షన్ ఇస్ గుడ్.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు,
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo athikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude నీ పైన భగవంతుడు అనేక రకములైనటువంటి దయను చూపుతుంటాడు.
1: When once the stamp of love is affixed on the envelope of a human body, then you receive his grace.
0: ఉదాసీను గతవ్యతః ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: These qualities we have to develop day by day.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ దట్ గెట్
0: తరువ తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఇంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: తరకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్ యూ గెట్ ద బటర్.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యు ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జికి చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed together, how do you get fire? There is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి ఒక సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఇన్ బోత్ ద రిసీవర్ అండ్ గివర్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్.
0: పుచ్చుకునేది లేదు.
1: నథింగ్ లైక్ రిసీవింగ్ నార్ గివింగ్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యు థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness you cannot have happiness.
0: Manaku sukham chikkutundi.
1: Out of difficulties only you can derive
0: happiness. Kashtam lekunda pothe sukham em manaku labhyam kaadu.
1: When there is no difficulty there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluga viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ke value ledu.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ద లవ్ విత్ ఇన్ యూ యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్ యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మే కమిట్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధుర పోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటి పెట్టుకుని
1: Gopika carrying the pots full of curd and milk.
0: బజార్ లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: She was selling these milk.
0: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: She did not shout along the street saying curd
0: Govindo Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ఫాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
0: ఏ విధంగా తలచగలము?
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ?
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు?
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు బి
0: విజిబుల్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిన్ను కనుగొనగలమా?
1: కెన్ వి నో యు?
0: కృష్ణ నిన్ను కనుగొనగలమా?
1: కృష్ణ కెన్ వి సీ యు? కెన్ వి ఐడెంటిఫై యు?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of beings,
0: అంబునన్నడ బాయిపుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెమ్.
0: అణువురేణు తృణ కాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట. నిన్ను గనుగొన్న గలమా?
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్. నిన్ను
0: గనుగొన్న గలమా?
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైటాంటిక్ ఫామ్. జీవరాశిలో
0: ఉన్నావు.
1: కెన్ వి నో యు?
0: కానీ 84 లక్షల జీవరాశి ఎక్కడ ఉన్నారు?
1: యు ఆర్ ఇన్ 84 lakhs of beings.
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యు వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: ప్యాక్ ప్యాక్.
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్.
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్. యు ఆర్ నాట్ టు సీ.
0: ఉన్నాడు, ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదు అని నీవు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: పరాకృతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
1: You believe all the worldly objects.
0: పరాత్మైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: But the spiritual content is not believed or accepted.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: Here lies our weakness, mistake.
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: All worldly objects have name and form.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane dharinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
0: four Vedas.
1: They represent four Vedas. They were found playing there.
0: Rigveda me Ramudu.
1: Rama stands for Rigveda.
0: Yajurveda me Bharatudu.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అథర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అథర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజ్ ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ. సత్యాన్ని
0: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
0: వచ్చాడు దశరథుని ఇంటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ.
0: స్వామి మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ స్వామి వాట్ బ్రాట్ యు హియర్.
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్. తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు చేయగలయు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషమయగును అని.
1: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you put to danger.
0: చక్కగా విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి.
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్.
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
1: డూ నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యుడ్ డూ ఇట్.
0: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
1: దశరథ ప్రామిస్డ్.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: And that is faith in sages.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in all sages.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in godly people. So he promised.
0: అప్పుడు చెప్పేటప్పటికి నాయన దశరథ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
1: And then Vishwamitra said, Dasaratha, let you send Rama, your son, along with me to protect that yajna.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్
0: ఇంకా
1: బాలుడే.
0: ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద ఫార్.
0: నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారో ఏమో.
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి
1: వశిష్ఠకి
0: అయ్యా దశరథ మహారాజా.
1: ఓ దశరథ కింగ్.
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను.
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: నేను
1: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి. నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: అంతేకాదు తెలకరిక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఐ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధ పడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడైనాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు
1: సచ్ విశ్వామిత్ర
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: ఆల్ పవర్
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్.
0: ఆయన రామలక్ష్మణ
1: హి సెడ్ మై బాయ్
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ
0: చెప్పి
1: సేయింగ్ సో
0: నాయన ఇంకా రాబోతున్నాం
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demons.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని.
1: And he made them sit by his
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, Bala and Abala.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: And he told Dasharatha that Rama is God.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: But by the time he reached the river, he lost the divine thought.
0: చిన్న బాలురే వీరు భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి
1: కన్సిడర్ రామా యాజ్ ఎ బాయ్ అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడాను బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ Brahma illusion will make you forget Brahma, God.
0: కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: In fact, illusion, Brahma is born out of karma.
0: జన్మాంతర సంస్కారంతో పుట్టేది
1: బ్రహ్మ. Whereas Brahma, the divine,
0: బ్రహ్మకు బ్రహ్మకు ఇంత వ్యత్యాసం ఉంటుండాలి.
1: Because of the good or virtue of the past action karma.
0: కనుక ఇంతటి మహనీయుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు ఆ భ్రమకు లొంగిపోయాడు.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: మీకు కూడాను అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
1: సచ్ హ్యాపెనింగ్స్ ఆల్సో డూ కమ్ ఇన్ యువర్ లైఫ్.
0: దైవత్వాన్ని ఏ రీతిగా మనం విశ్వసించాలి?
1: ఇన్ వాట్
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: వాట్ ఈస్ డివినిటీ, వాట్ ఈస్ హ్యుమానిటీ, వాట్ ఈస్ క్రూయల్టీ? యూ షుడ్ నో.
0: డివినిటీ అనేటువంటిది ప్రేమతత్వమే.
1: డివినిటీ ఈజ్ లవ్.
0: కేవలం మానవత్వం అనేటువంటిది ధర్మమే.
1: హ్యుమానిటీ ఈజ్ రైచియస్నెస్.
0: దానవత్వం అనేటువంటిది కేవలం క్రూరత్వమే.
1: అండ్ డెమోనిక్ నేచర్ ఈజ్ క్రూయల్. క్రూయల్
0: కనుకనే దైవాన్ని మనము ప్రేమతోనే చూడాలి.
1: దేర్ఫోర్ యూ కెన్ సీ గాడ్ త్రూ లవ్.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her
0: throughout. He asked Narada to tell her the
1: device Narada has to possess Krishna.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హి ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హి వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
1: ఎంత
0: ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ హౌ
0: నేను తప్ప
1: వెయి హిమ్ ఆర్ ఐ విల్ డూ ఇట్ షీ సెడ్.
0: అయితే తేమని చెప్పాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ హిమ్ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కేమ్.
0: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు,
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.
1: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దేర్.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
0: అక్క అక్క అక్క అక్క
1: షీ స్టార్టెడ్
0: కాలింగ్. అక్క ఈనాడు పుట్టింది పాప.
1: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
0: చూచింది కాదు.
1: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు
0: అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెండ్?
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్ షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కంబులేటింగ్ ద తులసీ ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసీ లీఫ్ అండ్ లీఫ్ ఇన్ ద స్పాట్. అక్కడే దేర్ వాజ్ నారద
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: ఒక లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్ ఇస్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద,
1: దెన్ షీ ఇస్ నారద,
0: కృష్ణుని ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
0: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా, సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి?
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నీ ఏమేస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు చెప్పింది.
1: Then she said,
0: పత్రము
1: ఎలీఫ్
0: గుదుగాక.
1: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
0: తూగాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
0: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇది ఎక్కువపోయింది.
1: And in fact the weight has been more now.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: దెన్ నారద సేడ్,
0: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
1: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
0: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
1: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
1: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
0: ప్రేమకే తూగుతున్నాడు.
1: అండ్ ఇఫ్ ఆల్ ద లవ్ దట్ హి బ్యాలెన్స్.
0: ప్రేమ చేత ఏ నీటి దానమైనవి చాలు.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
0: తులసి దళమైనవి చాలు.
1: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు ఆనాదులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతుడికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యు బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈస్ ఆల్సో విత్ యు.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

స్థిత్ మరచిత్ రేపటి గూర్చి మరచిత్ నిన్న గూర్చి మరచిత్ రేపటి గూర్చి ఈ ప్రపంచమందు ఈ క్షణాన చేసి చూపునెవడు చేయవలసినవన్నీ చేసి చూపునెవరు చేయవలసినవన్నీ అతని హృదయమే పండినట్టివాడు అతని హృదయమే పండినట్టివాడు అతని

0: మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు, అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే, ద వన్ హూ హ్యాస్ నో కన్సర్న్ అబౌట్ టుమారో, అండ్ ద వన్ హూ డస్ ఆల్ దట్ ఈస్ సపోజ్ టు బి డన్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఎట్ దిస్ మోమెంట్ ఈస్ ద వన్ హూస్ హార్ట్ ఈస్ సేక్రెడ్, హూస్ హార్ట్ ఇన్ ది మైండ్ ఈస్ సాంక్టిఫైడ్ అండ్ ఫ్రక్టిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గడిచినది గడిచినది,
1: పాస్ట్ ఈస్ పాస్ట్,
0: రాబోవునది మనది కాదు,
1: ఫ్యూచర్ ఈస్ అన్సర్టన్,
0: ఇప్పుడు జరుగునది మన యొక్క పంట,
1: ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ అవర్ కన్సర్న్ రైట్ నౌ.
0: ఈ పండిన పంటను భుజించి ఆనందించి ఈ ఆనందమును 10 మందికి పంచుటమే మానవుని యొక్క హృదయ పంట.
1: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
0: Nijamuga manavudu chala adrishtavantudu.
1: In fact, human being is very lucky.
0: Manavudu ee prapancha bhoomandalamula paina atyanta swalpudu.
1: In this planet earth, man is so subtle, so small.
0: Svalpude kaadu alpudu.
1: Not only small but low too.
0: Alpude kaadu anumatra swarupudu.
1: Not only low but very minute.
0: Ee anumatra swarupudaina manavudu anantamaina jagattunu gurtinchadam aneetvantide ide aashcharyakaramainatvanti drishyam.
1: It is rather surprising seeing to find out the man who is very minute, comprehending the infinite cosmos.
0: Anuvunande ghanamu, ghanamunande anuvukudanu, ekamai, anantamai, amrutamai, anandamainatvanti yokka anutattvanni pondutunnadu.
1: In fact, he attains that state of eternity, immortality, being a microcosm for himself, understanding the divinity in the macrocosm.
0: Ninna cheppanu.
1: Bhagavan said yesterday,
0: ఎవరి హృదయమునందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: ఎవరి హృదయమునందు ప్రేమ పంటను పండించునో వాడే సిక్కు.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: ఎవరి హృదయమునందు ఈ ప్రేమ పంటను పండించునో వాడే హిందువు.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: Yavane hrudayamunandu ee premanu pandinchuno vaade muslim.
1: The one who has got this crop of love is a Muslim.
0: Vaade manavundu vasudayendu.
1: He is a true human being on earth.
0: Itti hrudayamunandu pavitramaina prema pantanu pandinchukuneetundi vaade manavudu.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ee prema leka manavudu ledu.
1: No human being without love.
0: Prema leka jeevitam kaadu.
1: And in fact it's not life bereft of love.
0: Ee premane hiranyagarbhudu.
1: And this prema, love, is hiranyagarbha.
0: Ee premane hiranya swarupudu.
1: And it's the very embodiment of hiranya.
0: Ee hiranyagarbhudainatvanti yokka swarupamu manavunaku kudi bhagamunandu untundi.
1: And this love, which is in the form of Hiranyagarbha, is present on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఇస్ టువర్డ్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
0: హిరణ్యగర్భుడైనటువంటి యొక్క హృదయం కుడి భాగమునందు ఉంటున్నది.
1: Whereas the హిరణ్యగర్భ is located on the right side.
0: ఇది ఎప్పుడు కూడాను రైట్ రైట్ రైట్ నో లెఫ్ట్.
1: హిరణ్యగర్భ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ ఆల్వేస్ రైట్.
0: అది ఎప్పటికీ శాశ్వతము.
1: It is permanent.
0: ఇది అమృతత్వము.
1: It is immortal.
0: ఇది అమరత్వము.
1: It is eternal.
0: ఇది ప్రేమ తత్వము.
1: It is one of love.
0: ఇది దైవత్వము.
1: It is divine.
0: ఇది సర్వస్వరూపము.
1: It is all encompassing.
0: కనుక అతి హిరణ్యము ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నది.
1: Such hiranya is present in the heart of everyone.
0: మానవుని యందు మాత్రమే కాదు.
1: Not merely a human.
0: పశుపక్షి మృగాదుల యందు కూడా ఉంటున్నది.
1: It is present in birds and beasts too.
0: కనుకనే వేదము ఈశావాస్యం ఇదం జగత్ ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు ఉన్నటువంటి యొక్క హిరణ్య స్వరూపుడు అదియే.
1: Therefore Veda declares that it is same hiranya swarupa which is present in all of the beings.
0: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
1: It is love that originates out of this hiranya.
0: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
1: Therefore love is the reflection of హిరణ్యగర్భ.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
1: And it's the reflection of Hiranyagarbha.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
1: And it's the reaction of Hiranyagarbha.
0: ఈ యాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
1: It is the three principled one, reaction, reflection, resound that comes out of Hiranyagarbha.
0: ఇది తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
1: Man is not able to know his true nature.
0: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనల యందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
1: He is spending all the time dedicating his life for these ephemeral, transient, temporal pleasures.
0: బంగారునందు అనేక విధములైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
1: In fact, as Bhagavan said yesterday, if so many metals are mixed up in the gold, it loses its brilliance and its value.
0: ఆ హృదయమనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సేక్రెడ్ గోల్డ్.
0: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
1: బికాస్ దిస్ గోల్డ్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ లైక్ అదర్ మెటల్.
0: ఈ లోహములు చేరటం చేత తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతుండాలి సువర్ణము.
1: Because of the other metals mixed up with the gold, it has lost its pristine form.
0: Tane yokka viluvanu kudunu marchipothundadi ee suvarnamu.
1: In fact, the gold has forgotten its true value.
0: Aneka lohamulato kudinatvanti yokka gold ku evvaru kudunu viluvu ivvaru.
1: No one would attach any value to gold which is mixed with other metals.
0: Ee lokam prapanchamu ee sthiti ende untunnadi.
1: This is the present plight of this world.
0: Aneka lohamulato kudinatvanti yokka suvarnamu ee vidhanga viluvu lekunda roopakantulu lekunda శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
1: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్ ది హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ డెమన్ అండ్ ఈవిల్ స్పిరిట్.
0: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్ర ప్రేమమైన ప్రేమనే.
1: దట్ విచ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ సీక్రెట్ లవ్.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: దిస్ ఇస్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ లవ్ వే భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ కంటిన్యూస్లీ.
0: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: బట్ ది సెల్ఫిష్ లవ్ గోస్ రౌండ్ ది టూ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: కనుకనే ఈనాడు మర్చిపోవటము ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
1: ది ఫర్గెటింగ్ అండ్ గెటింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్.
0: భగవంతుని ప్రేమ వదలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
1: గాడ్స్ లవ్ కెన్ నాట్ బి డ్రాప్ డౌన్, ఇట్ వుడ్ నాట్ రన్ అవే, ఇట్ విల్ నెవర్ స్లిప్ ఎనీ మోమెంట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
1: Such divine love is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
1: హనుమాన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ. హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
0: తదుపరి వారం సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: లేటర్ హనుమాన్ ఫాలోడ్ బై ది ఆర్మీ ఆఫ్ వానరస్ దే కిల్డ్ రావణ అండ్ దెన్ హనుమాన్ టోల్డ్ సీత దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ షీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ రావణ.
0: విన్నటువంటి సీతాదేవి, నాయన, పరిపరిణం కాపురమున తెచ్చిన పురమర సీత
1: కమాండ్ ఆఫ్ రామ హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
0: తదుపరి వారం సైన్యంతో కూడి లంకలో ప్రవేశ

0: విన్నటువంటి సీతాదేవి నాయన పరిపరి లంకాపురమును జొచ్చిన పురవరశౌర్యు నీవయ్యా అనింది. పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుడు నీవయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వారియర్, ద వన్ ఆఫ్ బ్రేవరీ హు హస్ గాట్ ఇన్ టు దట్ లంక.
0: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
1: యూ హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: పురవర శౌర్యుడు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
1: Sita gave him a very big title that you are the warrior of warriors.
0: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
1: The moment Hanuman heard this title given to him by Sita, bent down his head.
0: రామ ముద్దికను కొనుకొని సముద్రము దాటిన భద్రపరాకుం దీవయ్యా అనేది రెండవ తోడు.
1: In fact, she gave second title.
0: రాముడు ఇచ్చినటువంటి ఉంగరము తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్రపరాక్రం దీవయ్యా అని వర్ణించింది.
1: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రాములకు అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: She also praised him, such she is such a great noble one because she brought the jewel of Sita and gave to Rama.
0: Raghupati karyam eedechina kapi raja sikhamani nivayya ani marok title ichindi.
1: And she also gave another title, you are the king of kings who have done, who have fulfilled the command of Rama.
0: Ee varnanu vineṭappatiki Ramu Hanumantudu kramakramina krungipothu vachadu.
1: Listening to the praises, Hanuman was depressed and frustrated.
0: Ee satyanni gurtinchinatundi Sita, అయ్యో ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత ఫెల్ట్ దట్ హౌ ఇస్ దట్ హనుమాన్ ఇస్ నాట్ హ్యాపీ అబౌట్ దిస్ ప్రైజెస్.
0: హనుమంత, నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: అండ్ సీత సెడ్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఎ వర్చువస్ వన్ యాజ్ యూ.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు యూ ఇన్ రెస్పెక్ట్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో రేడే.
1: A person equal to you is not found anywhere.
0: Hanumanta ani oka title ichindi.
1: And she gave the title Hanumanta.
0: Anaga gunavantudu balavantudu hanumantudu ani ante oka title nanthukundi.
1: She gave the titles, you are one of virtue, you are one of strength.
0: Kani daniki kudunu hanumantudu ye matramo aanandinchaledu.
1: Even those titles have not pleased Hanuman.
0: Ee hanumantudiki aanandam nandincheetundi vaartalu emiti, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాన్ డీప్ ఇన్ థింకింగ్ వాట్ టైటిల్స్ వాట్ ప్రైజెస్ వుడ్ ప్లీజ్ హనుమాన్.
0: యోచన చేసింది.
1: షీ థాట్ ఓవర్.
0: హనుమంత,
1: హనుమాన్,
0: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దీస్ టైటిల్స్.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
1: And she blessed him that Rama should dwell in the heart of Hanuman once for all.
0: The love.
1: That you be the recipient of Rama's love.
0: Nirantaram kudanu sarvakala sarvavastri endu kudanu. Sarvada sarvakaleshu Hanumanta Rama prema swarupudu. Preman neevu pondiduvaaka anindi.
1: Rama is very embodiment of love. Let that love be installed in your heart, everywhere, every time.
0: ఆ ప్రేమను పొందుదువుగా కానేటప్పటికి హనుమంతుడు ఎగిరి దుంకాడు.
1: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
0: తల్లి, ఈ ప్రేమ కంటే మించింది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
1: Mother, there's nothing that is more than love.
0: ప్రేమకు నేను పాత్రుడు కావటం, ఇంతకంటే నా బిరుదు నాకు ఒక్కటి లేదు.
1: If I am deserving love of Rama, I don't want anything else.
0: దీనికి మించినటువంటి ఫలితం నాకు ఒక్కటి అవసరం లేదు.
1: I don't want anything greater than this gift.
0: జగత్ అంతా కూడా నా హస్తం నందు ఉంచినప్పటికీ నాకు ఆనందం కలగదు.
1: I will not be happy by catching hold of the whole world.
0: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యం అయిపోతుంది నా జీవితము.
1: If I receive the rays of that love, it's enough for me.
0: చూశారా, పరమభక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా నువ్వు లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటు పడుతూ వచ్చాడు.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డెంట్ డివోటి హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: ఈ విధంగా పరమభక్తుడైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
1: Therefore, a sincere devotee should yearn and pine for
0: ఆ ప్రేమనే సర్వస్వము.
1: In fact, love is life.
0: ఈ ప్రేమనే ఈ లోకము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
0: ప్రేమమయమైనటువంటి ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు మనం ఉద్భవించి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్
0: ప్రేమను మనం తెలుసుకునే లేకుండా
1: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్.

0: ప్రేమను కోల్పోయి
1: హ్యావింగ్ లాస్ట్ లవ్
0: ద్వేషము అసూయ క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్ జెలసీ అండ్ ద డిఫరెన్స్
0: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం
1: యట్ డిక్లేర్ అవర్ సెల్వ్స్ యాజ్ హ్యూమన్స్
0: ఇది కాదు మనుష్యత్వము
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ
0: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయ తత్వాన్ని నీవు స్టడీ చేయి
1: ది హ్యూమన్ క్వాలిటీ రిక్వైర్స్ యూ టు స్టడీ యువర్ నేచర్
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు
1: దట్స్ వాట్ ఇస్ మీన్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: ఈ ప్రాపర్ స్టడీ
1: వాట్ ఈస్ ద ప్రాపర్ స్టడీ
0: అది ఏ హృదయం నందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపచేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము
1: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్
0: దీనికంటే సాధించవలసింది ఏమిటింది
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్
0: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా
1: వెన్ బుద్ధ వాజ్ పాసింగ్ బాయ్
0: ఒక పండితుడు బయలుదేరొచ్చాడు
1: హీ సా ఎ స్కాలర్ పండిట్
0: కంకణములు ధరించాడు
1: అండ్ ఈస్ హ్యావింగ్ ద డెకరేషన్
0: రుద్రాక్షలు వర్ణించాడు
1: వాస్ హ్యావింగ్ రుద్రాక్ష
0: బుద్ధ నీ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు
1: పీపుల్ హ్యావ్ బిన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్
0: కానీ
1: బట్
0: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరి కూడాను మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము
1: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ ఐ అండ్ మై disciples will follow your buddhism
0: 3000 mandi shishyulu untunnaru
1: well I have 3000 ee
0: 3000 mandi shishyulu kudanu naato paatu neeku sharanagathilai poi nee sevanne mem chestamu
1: I and my 3000 disciples will follow your buddhism and serve you
0: neevu naato ne odipothe vante neevu naa paadakrantudu kavali anna
1: if you are to lose you should follow me
0: appudu cheppadu buddhudu chirunavvu navutu
1: then buddha smilingly said
0: pandita samadarshanaha
1: A pandit will have equanimity.
0: పండితులకు సుఖము దుఃఖము అనేటువంటిది రెండు తెలియదు.
1: Pandit does not know the praise or blame.
0: గొప్ప హీనము అనేటువంటిది తెలియదు.
1: Nothing like great or low.
0: ఈ వర్ణన ఏ మాత్రము ఉండదు.
1: There's no description of this nature.
0: పండిత అనగా సమత్వాన్ని పూరినటువంటి వాడే పండితుడు.
1: Equal mindedness is the hallmark of a pandit.
0: కనుక నీవు పండితుడని ఏ రీతిగా చెప్పుకుంటున్నావు?
1: How do you declare yourself a pandit?
0: ఈ అహంకారము.
1: It is ego.
0: ఈ అహంకార భావము యొక్క స్వరూపమైన క్రోధము.
1: It is egoistic feeling in the form of anger.
0: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
1: When you have ego and anger, how can you call yourself a scholar?
0: పండా పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండా.
1: పండా is a scholar who gives the mantra that gives liberation to anyone.
0: మరణించినటువంటి వారికి మోక్ష ప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండా.
1: A teacher who teaches the mantra that would give liberation to the departed one.
0: హరిద్వారము ఋషికేశము బద్రి అమర్నాథ్ కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశములందు పండాలు అని కొంతమంది ఉంటారు. అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రమును ఉపదేశిస్తుంటారు.
1: In pilgrim centers like Haridwar, Rishikesh, Badrinath, Kedarnath, you have got the pandas who will give mantra.
0: Panda అనేటువంటి పదమునకు అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: People do not know the meaning of this word panda.
0: కనుక పండితుడనగా నీవు కాదు నాయన.
1: You are not pandit.
0: ఈ జగత్తునందు ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: In this world there are many who have gone.
0: ఎంతమందో పండితులు ఉన్నారు.
1: There are many pandits.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: The knowledge of the self cannot be acquired by mere scholarship.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: You cannot get it by going through the books.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: Sacred knowledge cannot be received from any preceptor.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యూ మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టెల కట్టెల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ scholarship is in vain.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: కరు ఆచరణలేనిటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice.
0: నీ పాండిత్యం ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance of scholarship?
0: అని ప్రశ్న ఇచ్చేటప్పటికీ జవాబు లేకుండా పోయింది.
1: When that question was put, there was no response.
0: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The human quality requires to conduct one's own self as to the true meaning of the word.
0: ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యం ప్రయోజనం లేనటువంటి.
1: హావింగ్ నోన్ ఆల్ ద వొకాబులరీ నామిన్ క్లేచర్ ఇన్ టెర్మినాలజీ ఈ వన్ డస్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ ద వర్డ్స్ దట్ యూ వుడ్ రీడ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్
0: చెప్పాడు. కానీ పురాణం అనుశాస్త్రం ప్రణవరణీయాంశం సర్వస్య ధాతారం చింతన ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం పురాణం అనుశాసితం ప్రణోరణీయాంశమ స్వరజ్య సర్వస్య ధాతారం చింతరాపు ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ పరస్తాత్ అన్నాడు. నాయన కవి అంటే ఎవరనుకున్నావు?
1: హూ ఇస్ పోయట్? కవి
0: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
1: పోయట్ ఇస్ నో వన్ హూ not the one who just might you word
0: పదములను వర్ణించినటువంటి వాడు కాదు కవి.
1: పోయట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
0: త్రికాల భాగ్యం కవిత్వం అన్నారు.
1: ద పోయట్ ఇస్ ద వన్ హూ
0: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
1: కవి ద పోయట్ ఇస్ ద వన్ హూ వుడ్ రికగ్నైజ్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కాబట్టి నీవు ఏ రెండు కాలములు కూడా నువ్వు అనుభవించలేదు.
1: యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దీస్ టూ అట్లీస్ట్.
0: అతను భగవంతుడు ఒక్కడే కవి.
1: God is the only poet.
0: కవి అనేటువంటి పదమునకు భగవంతుడికి మాత్రమే పేరు.
1: The title కవి poet applies to God alone.
0: పురాణం. పురాణం అనగా ఏమిటి?
1: What do you mean by పురాణం?
0: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా గ్రంథించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
1: Purana the epic is quite ancient that would depict the histories of many.
0: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా నువ్వు సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
1: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్ ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: పురము
1: బాడీ ఇస్ పురా.
0: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
1: పురాణ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద డివినిటీ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ దిస్ దేహ ద బాడీ ఇస్ ద పురా.
0: అతను భగవంతుడు ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ పురాణ.
0: తర్వాత అనుశాసితం.
1: ద థర్డ్ వన్ అనుశాసితం.
0: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారములు చేసినటువంటి వానికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
1: దర్ మెనీ హూ కమిటెడ్ మిస్టేక్స్ and who harmed others also, they are punished periodically.
0: పరలోక సత్తును అపహరించినటువంటి వ్యక్తులను చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
1: Thieves are caught and they are kept behind the bars.
0: కాని దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేశారు. కాని
1: the body is kept in prison and locked.
0: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
1: But the mind of the prisoner can go anywhere.
0: తన వారిని చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
1: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
0: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
1: దేర్ నన్ హూ కెన్ కమాండ్ ద
0: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
0: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్
0: గాడ్. అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
1: సో అనుశాసిత ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
0: ఈ విధంగా కూడా తాను అర్థములు చెప్పి
1: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
0: ఆ పండితుడు నోరు మూయించాడు.
1: అండ్ హీ మేడ్ హిస్
0: డోంట్
1: బి ఆఫ్టర్ పాంప్ అండ్ ఎగ్జిబిషన్.
0: అపవిత్రమైన అహంకారానికి అవకాశం ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ ప్రైడ్ అండ్ ఈగో.
0: ఈ అహంకారం అతపతనం చేస్తుంది.
1: ఈగో విల్ రూయిన్ యూ.
0: నాయన ఈ పిచ్చి అహంకారం పాండిత్య అహంకారమే.
1: అండ్ దిస్ మ్యాడ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఈగో.
0: కేవలం భౌతికమైన లౌకికమైన తాత్వికమైనటువంటి పాండిత్యము.
1: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్ ఇది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
1: ఎక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ విచ్ ఇస్ డివైన్.
0: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
1: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
0: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
0: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
1: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
0: ఆకలి దప్పులు వదలాను.
1: అండ్ ఐ హావ్
0: నిద్రహాలములు మానాను.
1: I sacrificed the food and drink and sleep.
0: ఈ సత్యాన్ని గుర్తించాలని అనేక శ్రమలు పడ్డాను.
1: In fact, I strained a lot to know this.
0: నీవు చదివిన గ్రంథముల కంటే అధిక గ్రంథములే నేను చదివాను.
1: I have gone through more books than you.
0: నీవు దర్శించినటువంటి పండితుల కంటే నేను అధిక పండితులనే దర్శించాను.
1: In fact, I met many of the scholars more than you.
0: అనేక మంది గురువులను సేవించాను.
1: I served many preceptors.
0: కానీ నాకు తృప్తి కలగలేదు.
1: But I have no satisfaction.
0: దేనివల్ల?
1: Why?
0: మొట్టమొదట ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
1: ఫస్ట్ థింగ్, వన్ పాయింట్,
0: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఫైవ్ గిఫ్ట్స్ టు మ్యాన్ కైండ్.
0: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
1: దే ఆర్ ది గిఫ్ట్స్ given personally by
0: వాటిని నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితుడు అవుతావు.
1: మేక్ దెమ్ సీక్రెట్, ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్
0: వాటిని నీవు పవిత్రం గావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.
1: ఇఫ్ యూ అబ్జర్వ్ ది సీక్రెట్నెస్ న్యాచురల్లీ కెన్ వర్క్
0: వాటిని సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు.
1: ఇఫ్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ ఇట్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్
0: ఆత్మజ్ఞానము అన్నాడు.
1: అండ్ దట్ ఈస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఏమిటి ఈ ఆత్మజ్ఞానం అనగా?
1: వాట్ ఈస్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్?
0: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకుని, పంచేంద్రియములను అరికట్టుకుని, పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
1: ద మెయిన్ కాజ్ ఫర్ బ్లిస్ ఈస్ టు కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ and to experience them, the proper use of them.
0: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోనక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
1: If we don't sanctify the five senses, what's the fun of going through many other books?
0: నేను ఇప్పుడు ఈ ఐదు అనుసరించాను.
1: I followed them.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
1: I made them in the proper way.
0: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
1: I could understand the true meaning.
0: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయినాయి.
1: In fact, I have controlled the five senses.
0: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
1: Now I have become the embodiment of bliss.
0: అని చెప్పి,
1: so saying,
0: తన పిన్నతల్లి కుమారుడైనటువంటి ఆనందుని పిలిచి,
1: and he called Ananda.
0: ఆనంద,
1: he said, Ananda,
0: నీ పేరు ఆనందం.
1: Your name is Ananda.
0: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
1: But there's no trace of bliss, Ananda.
0: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
1: I am attaining liberation.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What do you mean by nirvana?
0: ఈ ఆనందంలో లీనం కావటమే.
1: Merger in bliss is nirvana, liberation.
0: నీటి యందే పుట్టి,
1: I am been born in water.
0: నీటి యందే నిలిచి, నీటి యందే పెరిగి, నీటి యందే అణంగు నీటి బుడగా.
1: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
0: Budambu.
1: And man is water.
0: Narayanu neeru.
1: And this water is God himself.
0: Ee budagalanta kodanu neeti ende puttunnayi.
1: The bubbles are born in water.
0: Neeti ende nilustunnayi.
1: They are sustained in
0: water.
1: Neeti
0: ende sancharistunnayi.
1: They move in water.
0: Neeti ende anigipothunnayi.
1: They submerge in water.
0: Idiye manavuni yokka jeevithamu.
1: This is human life.
0: Aanandam nundi manam puttamu.
1: We are born in bliss.
0: Aanandam nunde nilchamu.
1: We grow in bliss.
0: Aanandam nunde sancharistunnamu.
1: We move about in bliss.
0: Aanandam nunde neeram kavali.
1: And we will go back to this bliss.
0: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్.
0: ఇది ఏ పరమ జ్ఞానము.
1: దిస్ ఇస్ సుప్రీం నాలెడ్జ్.
0: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్ బై కంట్రోలింగ్ ద ఫైవ్ సెన్సెస్.
0: ఇది ఏ నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ చాంటింగ్ ద నేమ్ రామ్.
0: ఆయన భజన చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ భజన్.
0: గోవింద గోవింద అని మెట్లెక్కితే కాదు సాధన.
1: నాట్ బై రిపీటింగ్ గోవింద
0: గోపాలే కాదు సాధన.
1: నాట్ షౌటింగ్ గోపాలాస్ నేమ్.
0: కానీ మొట్టమొదట మన ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ సీ దట్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: అప్పుడే మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆ ఆనందుణ్ణి పిలిచి,
1: ఈ కాల్ ఆనంద,
0: నేను నిర్వాణం చేస్తున్నాను.
1: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్.
0: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు.
1: డోంట్ షెడ్ టియర్స్.
0: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
1: I am your brother.
0: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మస్వరూపుడే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
1: డోంట్ వరీ ఎనీ
0: లాంగ్. చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసి.
1: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
1: దోస్ దట్ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ఎనీ టైం.
0: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
1: వెన్ లిబరేషన్ ఇస్ సో ఈజీ అండ్ సింపుల్, వై డు యు స్ట్రగుల్ హార్డ్?
0: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
0: మన పవిత్రమైనటువంటి సువర్ణ వర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పింగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
1: ద గోల్డెన్ ఇన్నర్ ట్రూత్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్, ద ఐరన్.
0: మన హృదయము మాలిన్యమైపోయింది.
1: Therefore, heart is polluted.
0: దాని వల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
1: Therefore, heart has forgotten bliss.
0: దాని వల్లనే మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
1: The heart is not able to know its true nature.
0: గుర్తించుకుని ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
1: Therefore, the elders have said, the visualization experience of the true nature is bliss.
0: స్వరూపం అది ఏ మన ఆత్మ.
1: సాస్వరూప వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: సాలోక్యము,
1: ఇట్ ఈస్ సాలోక్య.
0: అది ఏ సాయుధ్యము,
1: సాయుధ్య అమర్జ.
0: సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: ద నియర్నెస్ అండ్ అమర్జ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాము, కాదు కాదు.
1: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
0: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్, ఇన్ ద ప్రాపర్ వే, ఇస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: కపిల మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు.
1: సేజ్ కపిల సెట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ త్రూ యోగ.
0: దీనికంటే మించింది లేదు.
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
1: యు మే టేక్ ఆస్టెరిటీస్ పెనెన్స్ అండ్ గుడ్ డీడ్స్ బట్ యెట్
0: సహజమైన
1: కంట్రోల్ సెన్సెస్.
0: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: యు మే క్వశ్చన్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ సెన్సెస్.
0: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
1: కంట్రోల్ డజన్ మీన్ టోటల్ అరెస్ట్. మీరు
0: చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
1: డూ ఆల్ దట్ యుర్ సపోజ్ టు డూ.
0: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
1: యాజ్ ఎ హౌస్ హోల్డర్ డూ ఆల్ ద
0: రెస్పాన్సిబిలిటీస్. విద్యా పాఠములు అన్ని కూడా చక్కగా నేర్చుకో.
1: యు స్టడీ, యు లెర్న్.
0: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారంకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా నీవు ఆచరించుకో.
1: యాజ్ ఎ బిజినెస్ మెన్ డూ ఆల్ దట్ యుర్ సపోజ్ టు.
0: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు సక్రమంగా అనుసరించవచ్చు.
1: యు మే బి ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ వొకేషన్ బట్ యూ షుడ్ డూ వాట్ యుర్ సపోజ్ టు.
0: చెప్పటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
1: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
0: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిషన్ సచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: బ్యాడ్. సృష్టిలో ఉన్నది చెడ్డ.
1: In fact, it's only your vision.
0: కాని భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
1: In God's creation, everything is sacred.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీంట్లో లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
1: In the sacred world, the surrender is so easy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
1: You find dedication difficult.
0: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
1: Just to weave this cloth is so difficult.
0: పత్తినంత తీసుకోవాలి,
1: కాటన్ ఎస్
0: విత్తనంతా తీసి పారవేయాలి, దీన్ని మెత్తపరచాలి, దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి, దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నీయాలి.
1: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
0: ప్రతి పండినటువంటి పండుని పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
1: To make the cotton into cloth is so difficult.
0: పూచిన పువ్వునంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
0: ప్రపంచంలో సర్వము కష్టమయమైనటువంటిదే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్
0: కానీ నా ఉద్దేశము నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది, దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటిదే.
1: బట్ ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద సరెండర్ డెడికేటింగ్ టు గాడ్ ఈజ్ సో సింపుల్.
0: సులభమైన దానిని వదిలిపెట్టి ఈ కష్టానికి నీవెందుకు పాల్పడుతున్నావు?
1: యూ జస్ట్ లీవ్ అసైడ్ సచ్ ఎ సింపుల్ ఈజీ వన్ బట్ యూ స్ట్రగుల్ హార్డ్.
0: ప్రపంచంలో ఈ ఒక పుష్పం యొక్క రేఖను నలపాలంటే చాలా సులభమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ వెరీ సింపుల్ టు కలెక్ట్ ద పెటల్స్ అండ్ రబ్.
0: దీనికంటే సులభమైనటువంటి భగవంతుని యొక్క అర్పితము.
1: అండ్ ద సరెండర్ డెడికేషన్ మచ్ సింపులర్ దాన్ దిస్.
0: కారణం
1: వై?
0: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
1: వై డూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
0: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుంది.
1: సిన్స్ ద ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: గాడ్ ఈస్ దేర్.
0: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దేవుడు కానటువంటి మనిషే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ వితౌట్.
0: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
1: దేర్ ఇస్ నో బీయింగ్ వితౌట్.
0: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మెటీరియల్ వేర్ దేర్ ఇస్ నో డివైన్.
0: సర్వత్రా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
0: ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
1: When you have strong faith in this inner truth, you will never find any difficulty.
0: విశ్వాసములో కొంతవరకు లోపము ఉన్న చేతనే అన్ని కష్టంగా నీకు కనిపిస్తున్నాయి.
1: When the faith is defective, you find it difficult to achieve anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత భగవంతుని విశ్వసించండి.
1: With all your love,
0: ప్రేమనే భగవంతుని విశ్వసించండి.
1: with all love have faith in God.
0: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
1: With this self confidence you are bound to be successful, accomplished.
0: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
1: There's nothing beyond this.
0: ఎంత కఠినమైన కార్యమైనా కూడాను భగవద్విశ్వాసంతో సులభంగా చేయవచ్చు.
1: It may be very hard task, yet with God's grace you can win.
0: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేడలు దంత చేసి దంతవర్ణులు కాంతికేయుడు గృహమున స్థితి. శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్, క్లైమ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్షన్. సంత సంబున
0: వీధి వీధులు,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్,
0: దంతశాలలు వేడమేడలు,
1: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ద మ్యాన్షన్స్ దేర్.
0: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
1: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
0: ఇన్ లంక,
1: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ దేర్.
0: కాంతకేడి గృహంబులర్సితి, శ్రీరామ నా మనవి వినుమా.
1: రామ ఐ హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్, ప్లీజ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఆనందించాడు పాపం రాముడు.
1: రామ వాస్ సో హ్యాపీ.
0: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
1: He said, Hanuman is one of that valor and the strength.
0: Katta kadabatiki okka vakyam matram cheppadu Ramulu. Kopam vachesindi aa ambunu teesadu.
1: And out of anger he took out the arrow out of it, said one statement.
0: Chalagi pillula lopulanunna chiluka reeti vanakutununnachunna palavu rakshasa magavulellanu balimito khadgamulu jalupuchu తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి, శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేస్ అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేస్ ఉంటారు.
1: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
0: చెరగి చిలకి రీతి వణకుచునున్న, చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుండాలి పాప ఆ సీత.
1: And Sita is just shivering like the parrot kept in a cage.
0: పలువు రాక్షస మగవులెల్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి చీత జూచితి, శ్రీరామ నా మనవి వినుమా.
1: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demons surrounded, holding swords to cut off her head any moment of time.
0: అనేటప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీలేదు రెండు దంపతి.
1: And Rama Lakshmana took out the arrow, said, "Oh, no, wait for a moment.
0: నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of Sita any longer."
0: సీత భార్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
1: It's not the anger because of attachment towards wife.
0: సీత ప్రకృతి.
1: సీత is nature, ప్రకృతి.
0: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
1: God cannot bear the suffering of this nature, ప్రకృతి, సీత.
0: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధములా సందిగ్ధమయ్యాడు.
1: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హి వాస్ ప్రిపేర్డ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు హావ్ టేకెన్ టు అకౌంట్.
0: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్.
0: ధర్మ అర్థ కామ మోక్షములు అని.
1: దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: కానీ వీరంతకును ఆశ్రమ వాసములైనటువంటి వారంతా ఈ అర్థము తీసుకుంటారు.
1: Those that stay in hermitage will go by this meaning.
0: ఈ పురుషార్థములు నానుకూడను ఆశ్రమ ధర్మాలే కాని నిజమైన ధర్మములు కాదు.
1: In fact, this is the code of conduct of hermitage. In fact, they don't ఇది పవిత్రమైన యొక్క
0: పరతత్వం యొక్క బోధనలు కాదు.
1: They are not spiritual in any way.
0: పురుషార్థము పురుషుడు చేయవలసినటువంటివి నాలుగు అన్నారు.
1: పురుషార్థ, the human being is supposed to follow the four.
0: ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుషానిగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
1: ఇండివిజువల్స్ హూ డోంట్ నో ది కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
0: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము,
1: స్త్రీలకు
0: లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
1: విమెన్ ఆల్సో ఆర్గ్యూ డోంట్ దే అప్లై టు అస్.
0: పురుష అనగా
1: పురుష మీన్స్
0: ఆత్మ అని అర్థము.
1: పురుష మీన్స్ ఆత్మ.
0: చైతన్యము అని అర్థము.
1: అవేర్నెస్.
0: ప్రాణము అనే అర్థము.
1: లైఫ్.
0: జీవుడు అనే అర్థము.
1: ఇండివిజువల్.
0: ఈ ఆత్మకు చైతన్యమునకు ప్రాణమునకు ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగ భేదములు లేవు.
1: For this Atma, the awareness, the life, and for the individual nature, it has no gender. There is no differences in gender. Purushartha means the code of the Atma.
0: Chetana dharma me purushartamu.
1: The dharma of this awareness.
0: Pranamyoka dharma me purushartamu.
1: Indeed, it is purushartha, objective life.
0: Chetanya me purushartamu.
1: This awareness is purushartha.
0: Idiye oka vibrationum.
1: It's vibration.
0: Idiye oka radiationum.
1: This is radiation.
0: Idiye oka pranatattvamu.
1: This is the life principle.
0: Diniki purushartamu annaru.
1: This is called the prime objective of life, purushartha.
0: Artham telikokunda purushulu cheyavalsinavi ee streelu cheyavalsinani kontha aashram dharmalaga vibhajinchukunnaru.
1: Without understanding the meaning of purushartha, objectives of life, we classify, categorize into things.
0: Atma dharmam emiti?
1: What is atmic dharma?
0: Adi sayujyamu.
1: That is merger sayujya.
0: Adi ye nijamainatundi purushartham.
1: That is the main purushartha.
0: Kama artha kama artham cheppandi. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
1: అర్థ మీన్స్ మనీ.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ధన కనుక వస్తు వాహనాలు అంతా ధనంగా భావిస్తున్నాము.
1: నాట్ ది కన్వీనియన్స్, ది కంఫర్ట్.
0: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
0: ఈ ధనము కాదు.
1: నాట్ దిస్ వెల్త్.
0: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం. అదే మనం సాధించవలసిన
1: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
0: టు ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్, నాట్ టు, ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
1: దేర్ ఫార్ ద వన్ హూ హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్,
0: ఈనాటి
1: విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్,
0: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
1: అండ్ దట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
0: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
1: దిస్ నాట్ ట్రూ వెల్.
0: కామం.
1: Then kama.
0: ఈ లౌకికమైనటువంటి దేహం వల్ల అనుభవించేటువంటి యొక్క విషయ వాసనలు కాదు కామం.
1: కామా ది డిజైర్, నాట్ సెన్సువల్.
0: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి హ్యావ్? వీ షుడ్ డిజైర్
0: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
0: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ ద ట్రూ నేచర్, అండర్స్టాండింగ్
0: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
1: టు రికగ్నైజ్ ది ఆత్మ ఈజ్ ద ట్రూ డిజైర్.
0: యొక్క అర్థము.
1: దిస్ ఈస్ ద మీనింగ్.
0: కనుక ధర్మార్థ కామములుగా మానవుడు పుట్టినటువంటి వాడు,
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్,
0: ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూ.
0: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఆత్మిక్.
0: మోక్ష కామాన్ని ప్రేమించాలి.
1: ఎంటర్టైన్ ద డిజైర్.
0: ప్రేమ వల్లనే మానవ యొక్క జీవితం సార్థకం అవుతుంది అన్నాడు.
1: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిస్ లిబరేషన్ బై లవ్.
0: కనుకనే పదములకు ఎన్నో అర్థములు ఉంటున్నాయి, కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
1: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
0: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
1: That is just meant for the different stages in life. ఆధ్యాత్మిక
0: ధర్మమే మనకు నిజమైనటువంటి ధర్మము.
1: The spiritual dharma is the true one.
0: అది ఏ సాలోక్య ముక్తి.
1: That is సాలోక్య ముక్తి. మర్జర్
0: ఏమిటి?
1: What is liberation?
0: భగవంతుని చేరిపోవటం అన్నారు.
1: మర్జర్ రీచింగ్ గాడ్.
0: కాదు కాదు, మన స్వరూపాన్ని, మన నడతలను, మన ప్రవర్తనను సర్వమును వదిలి భగవంతుల్లో లీనం కావాలి.
1: One has to merge in divine. In his true nature, in his true form.
0: గంగా, గోదావరి, సరస్వతి ప్రవహిస్తున్నాయి.
1: We find the rivers like Ganga, Godavari flowing.
0: ఈ జలమంతా కూడా పవిత్రమైన సీట్గా ఉంటుంది.
1: We also find the form also.
0: ఈ వంకర్లు, టింకర్లు కాని,
1: not the bends,
0: తన రూపనామములు కాని, తన రుచిని కాని పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
1: Rivers of different forms, different tastes. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
0: అయ్యో, నేను గోదావరిని, నేను కృష్ణనే, నేను గంగనే అని సముద్రంలో విభాగం ఏమైనా ఉందా? లేదు.
1: Do you find any categorization such as Godavari?
0: దైవత్వాన్ని పొందినప్పుడు ఏ విభాగము ఉంటుండదు.
1: Then once you attain divinity, there are no differences whatsoever.
0: అద్వైత దర్శనం అన్నారు.
1: That is the experience of non-dualism.
0: అట్టి దివ్యత్వాన్ని చెందటమే పురుషార్థము.
1: To attain the divinity is the objective of life.
0: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వం.
1: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
1: టుడే సేక్రెడ్ డే,
0: శివరాత్రి యొక్క తత్వమని,
1: ఇస్ నేచర్ శివరాత్రి.
0: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారణ చేసే సమయం లోపల,
1: Shiva, as he was emancipating this world,
0: alahalamunu mingatam chetane,
1: as he swallowed poison,
0: akan tanmayatnam antakudunu sannirmoolam aipoyindani,
1: that he has forgotten his self,
0: తాను పడిపోయినాడని,
1: దట్ హీ ఫెల్ డౌన్,
0: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతా కూడా ప్రపంచానికి ఎక్కిందని,
1: ఆల్ దట్ హీట్ అవుట్ ఆఫ్ ఇట్ హస్ గాన్ టు ది
0: ఎంటైర్ వరల్డ్, ఆ వేడి చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని,
1: టు కూల్ ఇట్ టు పసిఫై ది హిమాచల వాస్
0: ఆ హిమాలయ పర్వతమంతా కూడా తన కడుపైన పెట్టుకున్నాడని,
1: అండ్ దట్ హీ కెప్ట్ దట్ మౌంటైన్ హిమాచల ఆన్ హిస్ స్టమక్,
0: హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని,
1: బికాజ్ ఆఫ్ దట్ ఐస్ దట్ హోల్ హీట్ కుడ్ బి పసిఫైడ్,
0: శివుడు లేచాడని,
1: దెన్ శివ గాట్ అప్,
0: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
1: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి,
0: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు,
1: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్,
0: ఇది లౌకికమైన చరిత్రలు,
1: ఇట్స్ వరల్డ్ హిస్టరీ,
0: ఇది కేవలము ఒక దృశ్యకల్పితమైన చరిత్రలు,
1: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్,
0: హిమాలయం అంత తనయందే ఉంటుంది అది,
1: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ,
0: తనకంటే మించినటువంటిది లేదు,
1: దేర్ నథింగ్ బియాండ్ యూ,
0: సర్వము ప్రపంచమంతా తనయందే ఉంటుంది,
1: ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ యూ,
0: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు.
1: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ నెదర్ బర్త్ నర్ డెత్,
0: దేహములో మార్పులు చెందవచ్చును,
1: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ,
0: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే,
1: ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్,
0: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటుంది,
1: వేర్ ఎవర్ హీ ఇస్ ఇట్స్ లవ్, చక్కెర
0: తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది,
1: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్,
0: ఆ చక్కెర తీసుకుని కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటుంది,
1: షుగర్ మిక్స్ విత్ కాఫీ,
0: ఆ చక్కెర తీసుకుని టీలో వేయి తీయగానే ఉంటుంది,
1: ఈవెన్ మిక్స్ ఇన్ టీ,
0: ఆ చక్కెర తీసుకుని పాయసంలో వేయి తీయగానే ఉంటుంటుంది,
1: రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్,
0: చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు,
1: సో దేర్ కెనాట్ బి స్వీట్నెస్ విదౌట్ షుగర్,
0: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్,
1: సో దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ వేర్ ఎవర్ యూ గో ఇస్ ది సత్,
0: సత్ అనగా అదే బీయింగ్, ఎప్పుడు ఉండేటువంటిది అది,
1: సత్ ది ఎవర్ ఎగ్జిస్టెంట్,
0: ఎక్కడికి పోయినా తీయగా ఉండేటువంటిది అది,
1: ఇట్ ఇస్ నెక్టరైన్ వేర్ ఎవర్ యు గో,
0: తీపి మనకు అక్కడ చిక్కదు,
1: అండ్ యూ డోంట్ గెట్
0: మన నుండి ఉంటుంది అది,
1: ఇట్ ఇస్ విత్ ఇన్
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమనే ఆ తీపు,
1: ఇట్ ఇస్ లవ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ ఇస్ నెక్టరైన్,
0: ఆ ప్రేమను మనము విశేష సంబంధమైనది లేకుండా విశేష సంబంధమైనటువంటిదిగా మనం మార్చుకోవాలి,
1: ద నెక్టర్ ఆఫ్ లవ్ should be connected, should be related to God, not to the world.
0: Chakkara, chakkara, chakkara to samanamu.
1: It is equal to sugar.
0: Chitti.
1: Chit.
0: Chaitanya swarupam ainatundi.
1: It's of awareness.
0: Adi ye, konda paina posina neellu kindike edugutayi gaani paiki povu.
1: Water from the mountain top flows downward.
0: Adi kindike vastayi.
1: It flows downward.
0: Kabatti adi ye chaitanyamu.
1: That is chaitanya awareness.
0: Ee sattanaitundi nippu, guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povu.
1: Sat, the fire, always would move upward, upward.
0: కనుక సత్తు ఎప్పుడు ఉండేటువంటిది,
1: సో సత్ ఇస్ ఎవర్
0: ఎగ్జిస్టింగ్,
1: ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టింగ్,
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము,
1: ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఏమైపోతుంది, చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఇది చక్కెర కాదు నీళ్లు కాదు,
1: వెన్ వన్స్ యూ మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్,
0: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది,
1: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద సిరప్,
0: సత్ ప్రత్యేకంగా ఉంది చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి,
1: సో సత్ అండ్ చిత్ ఆర్
0: అపార్ట్, ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి,
1: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్ ఆనందం,
0: సత్ అదే ఆత్మతత్వము,
1: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ,
0: చిత్ ఈ దేహము,
1: చిత్ ఇస్ ద బాడీ,
0: ఈ దేహమునే స్త్రీ అన్నారు,
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద ఉమెన్,
0: ఆ సత్ పురుషుడు అన్నారు,
1: and the sat is masculine,
0: ee chitne prakriti annaru,
1: the chit is nature,
0: aa yokka chaitanyamine paramaatma annaru,
1: that chaitanya
0: prakriti paramaatma yokka ekatvame manavatvamu,
1: the unity of the divinity in the humanity is the human life in general,
0: prakriti ee dehamu,
1: and the bodies of nature,
0: paramaatma aatma,
1: God is atma,
0: ade divyattamu,
1: that is divinity,
0: ade conscience,
1: that is conscience,
0: ee conscience deham yokka sammurtamainatundi swaroopame manavattamu,
1: the conscience in the body together result in the human life,
0: karaka idi ardhanarishvara tattvamu manavattamu,
1: human life is androgynous,
0: manavuni ende sthirtattvam undayi, manavuni ende purushattvam untundayi,
1: in fact within every human being there is this masculine and the feminine nature, ee
0: rendu ekatvame ee yokka manavattamu,
1: the combination of these two is a human being,
0: ardhanarishvara anaga prati manavudu kudanu ardhana,
1: everyone is ardhanarishvara androgynous,
0: dehamu stree,
1: body is feminine,
0: atma purushudu,
1: atma is masculine,
0: atanu chaitanya swaroopudu,
1: is one of awareness,
0: atanu divya swaroopudu,
1: and is divine,
0: rendintu yokka ekatvam okka manavuni ende untundadi,
1: the unity of these two you find in man,
0: deenine shivaratri annaru,
1: this is shivaratri,
0: ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame శివతత్వము అన్నారు.
1: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
0: పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
1: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
0: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిగా భావిస్తున్నారు.
1: ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
0: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
1: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్.
0: దీంతో ఉంటుండాలి.
1: But yet there lies divinity within.
0: ఇదంతా మాలిన్యమైనటువంటిదే.
1: Yes, it's polluted.
0: కానీ దివ్యమైన నవ్యమైనటువంటి ఆత్మతత్వం చేరేటప్పటికి ఇదంతా నిర్మూలమైపోతుంది.
1: When once there's divine, ever fresh, ever novel, the new divinity within, it becomes
0: ఆత్మ. ఆదర్శాన్ని చూపించాలంటే దేహమే మనకు ప్రధానము.
1: To set an ideal to this world, the body is important.
0: దేహం చేత కర్మలు ఆచరించి
1: with this body we work.
0: హృదయం చేత ఆనందించి
1: and we feel happy.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
1: We should experience the unity of these two and experience the state of bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దేహమే పార్వతి,
1: the body is పార్వతి,
0: ఆత్మనే ఈశ్వరుడు,
1: ఆత్మ ఇది ఈశ్వర.
0: ఒక గురువు ఉండేటువంటి వాడు.
1: There was one teacher.
0: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంతా నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
1: Yes, many disciples. And he used to teach them every day.
0: Oka bhaktuni kochadu nayana namah shivaya aneetundi panchakshara namaanu smarinchu annadu.
1: And he wanted one disciple to chant namah shivaya, one mantra.
0: Inkoka daggariki poyadu.
1: He went to another disciple.
0: Aham shiva soham, aham shivoham, shivoham shivoham annadu.
1: He wanted him to chant and repeat this shivoham shivoham.
0: Ayokka snehitudu chusi అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే, ఈ శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు.
1: Another person question like this. You go on chanting, repeating శివోహం శివోహం while walking and sitting, eating every time. What do you mean by that?
0: అయ్యా నా గురువు బోధించినటువంటి మంత్రం అన్నాడు.
1: He said that is the teaching of my
0: గురువు బోధించాడు నిజమే, కానీ దీని అర్థం ఏమిటి అన్నాడు.
1: Yes, it's true, that's given by your guru. What meaning?
0: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు దీని అర్థం అన్నాడు.
1: The meaning of శివోహం is I am శివా, I am శివా.
0: దీనిపైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించేది కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ హీ సెడ్ యు ఆర్ శివ నో డౌట్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అనుకునే
0: సంబంధ బాంధవ్యం ఏమిటి అన్నాడు.
1: He said, what is the relationship between
0: అపరాధం అపరాధం అపరాధం అని చెప్పను.
1: Then he said, what is sin? It is no, no, nothing like that.
0: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఏమిటి, పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు.
1: In fact, if he has got true faith that he is Lord Shiva, why can't he declare that Parvati is his concept?
0: Parvati aneetundi oka swaroopamu linga bhedanga teeskunnadu.
1: And he goes by the femininity of the word Parvati.
0: Aatmareetiga teeskunnadu.
1: And the one he has taken atmic form.
0: Ikkada rendintu oka bhedamulu vallane manavudu dukkhanni anubhavistunnadu.
1: And here we find the bifurcation duality.
0: Aa nammakame poorthi untunte.
1: If he has got strong faith.
0: Nenu Shivudu, Parvati na angame.
1: Yes, I am Shiva and Parvati is part of
0: me. Mama vamsa ane endukannakoddu.
1: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
0: Kani ee naati manavudu aa vidhamainatundi nammakam lekunda.
1: Today man has lost that such strong faith.
0: Manavudu kudanu ishwarattvamto koodinatundi vaade. Ishwarudu kudanu parvatito koodinatundi vaade.
1: Every man is essentially ishwara divine.
0: Parvati mana yokka dehamu.
1: The body is Parvati.
0: Atmane Ishwarudu.
1: Atma is Ishwara.
0: Ee rendu yokka ekatvame manavattvamu.
1: The unit of these two is human life.
0: Manavattvam anetundi kottadi kaadu.
1: The humanness is not anything new.
0: Kottadi kaade kaadu.
1: It's not new at all.
0: Ee padamlone untundadi.
1: The meaning is there in the very
0: Ma,
1: word.
0: Ma kaadu.
1: Ma no.
0: Nava kottadi.
1: New.
0: Kottadi kaadu ee manavattvamu ani deeni artham.
1: Manava not new.
0: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ అన్కాంకరబుల్ ఇంపెరిషబుల్.
0: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ద త్రీ లెటర్స్
0: మా అనగా మాయా,
1: మా మాయా ఇల్యూషన్,
0: నా అనగా కాదు,
1: నా నెగేషన్,
0: వా వర్తించటము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
1: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్.
0: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
1: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
0: ఇంత డీటెయిల్స్ ఎవరికూ బోధించేటువంటి వారు లేరు.
1: దే ఆర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
0: కొన్ని అజ్ఞానం చేత తలుచుకున్నటువంటి సత్యంగా భావిస్తున్నారు.
1: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
0: ఈనాటి నుంచి అయినా మీరు సత్యాన్ని గుర్తించి
1: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద
0: నా దేహం ఈ ప్రకృతి ఈ ప్రపంచమే.
1: దేహ ద బాడీ ఈస్ దిస్ వెరీ వర్డ్
0: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
1: జస్ట్ ఎస్ బాడీ ఈస్ సో ఇంపార్టెంట్ టు మీ ద వరల్డ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్.
0: కనుకనే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
1: దేర్ఫోర్ దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద రిలేషన్షిప్ ఆర్ రియాక్షన్
0: చూసుకుంటున్నావో ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూసుకో.
1: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్ యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
0: విధమైనటువంటి ఒక శివతత్వాన్ని మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ అండ్ ఆస్పీషియస్నెస్ అండ్ ద ట్రూ మీనింగ్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి. ఈ హిరణ్య గర్భ
0: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
1: దిస్ హిరణ్య గర్భ దట్ భగవాన్ ఈ షోయింగ్ టు అస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగంలో ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆన్ దిస్ బాడీ.
0: ఇది దేహమంతా వ్యాపించి ఉంటుండాలి.
1: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
1: బట్ యాజ్ భగవాన్ విల్స్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇలాంటి ఒక తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంక జన్మ లేదు.
1: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్య గర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హావ్ బర్త్ అగైన్.
0: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
1: You must have seen as it has come the form.
0: Kanukane ilanti darshaname ilanti pavitramaina yokka bhavatam bhavanam gaavinche nimittame ilanti appudappudu pradarshinchavalsi vastundi.
1: These things have got to be done now and then to make you know the divinity.
0: Deeni valla oka vidhamainatundi manavathulo unnatundi divyatvam variki artham avutundi.
1: You can understand the latent imminent divinity within you.
0: Idi ekkada vesina gaani pagaleetundi kaadu.
1: It will not break. You may put
0: పగలదు, ఎక్కడ వేసినా పగలదు.
1: యు మే డ్రాప్ ఇట్ డౌన్ ఎనీవేర్.
0: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
0: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
1: దిస్ డివినిటీ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఏదైనా బంగారుదైనా వేస్తే ముక్క అవుతుంది.
1: అండ్ ఇన్ గోల్డ్ వుడ్ బ్రేక్. But this will not break.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
1: Unbreakable divinity, you find it here.
0: కాని శివ శివ శివ శివ యన రాధా నీ కృతమిన బతికన

0: The last 20 years, there's no situation as this Lingodbhava. It stopped since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
1: Lingodbhava.
0: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this, there are three types of linga. What is it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antaratthamu.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur. Idi materialization.
0: Bhur signifies materialization.
1: Bhuvaha. Idi a vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi a radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation e atmagnanamu.
0: That radiation is atmagnanamu.
1: Ah, vibration e pranagnanamu.
0: Vibration is life.
1: E materialization e dehagnanamu.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmagnana.
0: The one you really are is Atma, the spirit.
1: Jesus could have said, I am the messenger of God.
0: The same thing is stated by Jesus, I am the messenger of God.
1: Messengers. Are you a materialization?
0: It is the body that is a messenger, materialization.
1: I am the son of God. Are aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga nenu bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga bhagavantudu veru bidda veruga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude holy ghost annaru.
0: There comes holy ghost.
1: Ee vidhanga ane prathi matamunandu kudanu.
0: In every religion,
1: ప్రతి విషయం నందు కూడాను అంతరాత్మలు మూడుగా ఉంటుంటాయి.
0: In every religion, in every situation, there are three interpretations.
1: ప్రతి శివరాత్రి ఎందుకు కూడాను ఒక్కొక్క సమయంలో మూడు కూడాను ఆవిర్భవించేటువంటివి.
0: Every శివరాత్రి, all these three would come out.
1: ఇప్పుడు కూడాను ప్రారంభమైంది కానీ,
0: even now it started.
1: నేను అడగదొక్కాను.
0: భగవాన్ kept it under check.
1: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
0: Because there are many things to be told to you, taught to you.
1: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని మీరు చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమే, దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: Bhagavan moves amidst us, talking, singing, eating, dining,
1: all
0: the time.
1: Selfless, selfless, selfless.
0: Bhagavan is selfless from top to toe.
1: No kinchittaina oka ventruku mandamaina kuda selfish ledu.
0: Not even a trace of iota of selfishness there.
1: Anta parathame parathame parathame.
0: Bhagavan is basically, essentially, totally divine.
1: Dhrudamga meeru vishwasinchali.
0: Strengthen this faith in you.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు. ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ యువర్ డిజైర్ టు బి ఫుల్ఫిల్డ్.
1: విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యూ డోంట్ హావ్ ద టోటల్ ఫెయిత్, యూ సఫర్, యూ ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదట ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్ టు.
1: నిజంగా మీరెంతో అదృష్టవంతులు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారము.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవారం, మండే ఇస్ సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే, సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు.
0: సోమేశ్వర,
1: సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర.
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివదేవాలయంలో కూడా సోమశేఖర్ సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్?
1: ఈనాడు అంతా మంగళవారము హనుమంతుణ్ణి పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముడి యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రాముడి మనం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
1: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్స్ టుడే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యు హావ్ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంత ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్.
1: ఇది కూడా లేవు.
0: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అనిపి.
0: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
0: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్ దే గో బై ది రాంగ్ పాత్.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
1: కాస్ట్ మాట్లా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్యము కాదు.
0: ఇట్ ఈస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the 15th of February 1999 in Prashanti Nilayam during the Shivratri celebrations. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sai Ram from the Radio Sai team.

गगन सत संग तत्व लक्ष्मण

0: ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు. Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa. Andhulu jagattu yande janminchi, jagattu nande jeevinchi, jagattu nande adrukunandi, jagattu anekunti oka vishayanni vintu undinappatikini jagattulo chudatam ledu. The blind person is born in the world, is brought up in the world, makes each such a living in this world, but nevertheless he cannot see the world. అదే విధముగాని సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనము నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్ is taking to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word బ్రహ్మానందం.
0: ధన కనక వస్తు వాహనాలు,
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వెల్త్,
0: కీర్తి మర్యాదలకు,
1: in terms of fame and position for
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity in society,
0: aarogya aagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: ekha chakradhipatyam nelutunnatuvanti sthiti endu kaligeyatundi aanandamunaku manushya aanandamu ante,
1: and one who holds complete sway over his domain. These are all ananda, all right, but something pertaining to manasa.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు ఏంటి? వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా మనం పేరు.
1: ఇన్ అదర్ వర్డ్స్ దిస్ మానుష్య ఆనంద యాజ్ వి కమ్ టు నో ఇట్ ఈస్ రాదర్ ఇట్ పర్టైన్స్ టు ఎ పర్సన్ హూ కెన్ ఎంజాయ్ ఆల్ మెటీరియల్ ప్రాస్పెరిటీ, ఆల్ వెల్త్, ఆల్ పొజిషన్, ఆక్యుపైస్ ఎ పొజిషన్ అండ్ సో ఆన్.
0: ఇట్టి మానుష్య ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది గంధర్వానందము అని రెండవది.
1: A few steps above this Manushyananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called the Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the Ajatananda.
0: Ajananda.
1: Aja Ajananda.
0: ఈ అజానజ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: And 100 times more potent is called the Devananda.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము.
1: 100 times even greater than this Devananda is called ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఇస్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ ది సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్య గర్భానందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతి ఆనంద ఈ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ this ananda pertaining to man at one extreme of the spectrum and this hiranya garbhananda at the far end.
0: Idi kevalamu manasiku yokka sthayi yokka marpule gaani anya marpulu kaadu.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a particular thing.
0: Mani yeva manishyanam karanam nallamatte vannattu ee brahmanandamulaku manishyanandamulaku yetti bhedamu lekapoyinappatikini
2: తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: Now, in terms of how the mind operates, you would place yourself at different rungs of this ladder. One could certainly keep saying that he is in this Brahmananda state, all the while remaining in this
2: Brahmananda.
1: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satsvarupa.
2: Satsvarupa means
1: what? What is this Satsvarupa?
2: Jagratalo. జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
2: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ ది స్వస్వరూపం మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
2: ఈ ఉనికి అనగా జాగ్రత్తని
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈస్ దిస్ జాగ్రత్త.
2: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: The realization in this wakeful state is one satsvarupa.
2: Satsvarupa me aksharam.
1: And this satsvarupa is akshara.
2: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
2: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
2: Karukani, e brahmanandam anekvanti yoka tattvamunaku aneka vidham anekvanti sthayi untunnadi.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
2: Ekam satsvistrabhudavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందమునకు ఈ విధంగా రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as the many.
2: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind has such experiences in this state of brahmananda.
2: నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
2: నేను అనేటువంటి నేను లేకపోతమే దీని యొక్క స్వరూపం.
1: The very form of this brahmananda is when you have no place for this I.
2: ఈ నేను అనేటువంటిదే వేదము. నేను కాకుండా నేను నేనే ఉండటమే వేదాంతం.
1: This I is a question of distinction, that is a question of dividing. When you say there is no I, that is Vedanta.
2: నేను ద్వైతం.
1: This I signifies dualism.
2: నేను కాని స్థితియే అద్వైతం.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
2: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
2: Advaitamu acharam.
1: Whereas advaita is akshara.
2: Ee akshara tattvani gurtinchukotame brahmananda yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this akshara swaroopam.
3: Kanuka itti brahmananda swaroopudu, akshara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa?
2: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మా హింసర్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మా హింసర్.
2: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ of the totality of this sukha.
2: Vedamanandu kasmai namaha sarkarmani kasmai namaha karmani bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas have proved and determined that God is sukha swaroopa.
2: Sukham anaga em?
1: What is the meaning of this word sukha?
2: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
2: Leka manasika sambandhamaina sukhama?
1: Or does it pertain to the mind?
2: Leka indriya sambandhamaina sukhama?
1: Or pertains to indriyas?
2: ఏదో వాటి నివర్తంటే అర్థాస్య మనసాస మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
2: ఇదియే గురుత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
1: ద విషీస్ హ్యావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈస్ గురుత్వం.
2: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ సుఖస్వరూప ఈస్ ద ఆత్మ.
2: కేవలం కేవలమనగా దేశకాలమునకు అతీతమైనటువంటి శక్తి.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
2: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వముని కేవలం అన్నారు.
1: This energizing force which transcends the limitations of time, place and circumstance, that is this meaning of kevalam.
2: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము, ఒక దైవత్వము.
1: And this nature is verily God.
2: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: Then the fourth component is జ్ఞానమూర్తి, one who is not bound by this duality, one who transcends this.
2: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: That means you are receiving such a person of jnana as guru.
2: Kanaga ee guru vanaga kevalam a guide force, margamunu nirupinchi prayanikuniki sahayam chesetundi yokka oka guide force ga nirmincharu.
1: So this guru is like the guide force who points to you the way that you have to take on your onward journey.
2: Kani ee guide force ఫలానిచ్చుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుతుంది అని మాత్రమే విధిస్తున్న గాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
2: కానీ భగవంతుడు అనేటువంటి జ్ఞానమూర్తి అట్టు కాకుండా క్షణ క్షణము కూడా అడుగడుగునకు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యము చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses Jnanamurti, takes care of you at every step of your journey.
2: Nee ventane gantane intane gantane untundi ee yokka margamuki ee vidhamainatundi yokka adulu raakunda gamyanni cherustadu.
1: He is with you, when you, around you, about you, taking care of you at every step.
2: Atti Jnanamurti bhagavantude,
1: such a Jnanamurti is God himself.
2: Inka ayyundi dvandvaatitam.
1: Then we come to the fifth one, dvandvatitam.
2: Tukadukkamunaku.
1: That is either for joy or sorrow.
2: Labhanashtamulanu.
1: Loss or gain.
2: Nindasthutulanu.
1: Or criticism or faith.
2: Titoshtamulaku.
1: Or cold and weak.
2: Adhitamene kunti sthayilo undinatundi.
1: One who is above all such divisions.
2: Nindalaku krungaka.
1: Prathami to
2: Vandanaku krungaka.
1: Or being puffed up by praise.
2: ఈ కుంగి పొంగనటువంటి యొక్క సమస్తము ధరించినటువంటి వాడు భగవంతుడే.
1: వన్ డజన్ గెట్ ఇన్ఫ్లేటెడ్, వన్ డజన్ గెట్ డిఫ్లేటెడ్, దట్ ఈస్ హిస్ గాడ్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈస్ గివెన్ ఓన్లీ టు గాడ్.
2: గగన సదృశ్యం, అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Then we have the sixth one, gagana sadrusyam. Gagana is something sky which is all pervading.
2: Akasham ye vidhamga sarvatra vyapinchi unnado ade vidhamgane daivatvam sarvavyapakamaneetundi satyanni nirupistu vachindi.
1: Just as the sky is all pervading, so is God all pervading.
2: Kanuka ee sarvavyapi sarvajnudu sarvashaktimayudu ayinatundi bhagavantunni guruga sikaristu vachadu.
1: So the omniscient, omnipotent and omnipresent God is very your guru.
2: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేది ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వారు భగవంతుడు.
1: గతో మహావాక్య one who is verily that and one who proves to you the truth contained in these statements.
2: Inka ekam, ekam anaga okkade, okkade bhagavantudu.
1: Ekam, the one and the only one, that is God.
2: Jagat svapna susuttari yandu enni karmalu acharinchinappatikini enni krityamulanu taanu anubhavinchinappatikini ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
2: Jagrattalo anika drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
2: అనేక విధములు ఈ కర్మను ఆచరించవచ్చు.
1: We also perform any number of actions.
2: అనేక విధముల అనుభూతులను మనం అనుభవించవచ్చు.
1: We also undergo any experience.
2: స్వప్నములో మరొక రీతిలో మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: In the same manner, in our dream state, experience in other ways.
2: సుషుప్తి స్థితియందు అనేక విధములైన ఆనందమును అనుభవించవచ్చు.
1: Likewise, in our deep sleep state, we must experience unfoldment.
2: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దీస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్
2: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: సర్టన్లీ గాడ్ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ వన్ సోన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇన్ వన్ సోన్ థింకింగ్ ఇన్ వన్ సోన్ యాక్షన్ హీఈస్ వన్. దిస్ ఇస్ ద ట్రూత్ కంటెంట్.
2: తదుపరి నిత్యం.
1: That's why we come to this word nityam.
2: It is shashvatamainatuvanti.
1: Nityam, something which is permanent.
2: Marku chendinatuvanti.
1: Doesn't undergo any change.
2: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విశేషనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ లాస్టింగ్ విచ్ ఈస్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీథింగ్ విచ్ ఈస్ ప్యూర్ విచ్ ఈస్ సబ్లైమ్ విచ్ ఈస్ సెరీన్ విచ్ ఈస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ ఆల్ దిస్ ఇస్ గాడ్.
2: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
2: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have a number of meanings, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
2: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
2: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై స్థితి ఒక దైవమే.
1: దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ దాట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీ డర్ట్ ఆఫ్ దట్.
2: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
2: తదుపరి అచలం.
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం.
2: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: That means that which does not change with every passing second.
2: ye aakaram vandu undinappatikini aakaramu maarpu chendinappatikini aatma tattvamu ee vidhamaitundi kelakkamu lesunda undeyakunte.
1: Whatever form it might encompass, the atma as such remains permanent. It does not undergo any change.
2: Manasu maniki kelakkamto koodinatundi swaroopam.
1: The mind and a man, they have this wavering nature. They change.
2: Appudu ee jagattunandu ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వర్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
2: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
2: సినిమా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
2: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాడు.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్.
2: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
2: కృత్రిమమైనటువంటి జగత్తు అని
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
2: కనుక ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
2: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
2: Achara swarupudaina chitti vaadu telisina chitti vaadu kanuka atane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
2: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
2: Annintikini taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
2: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
2: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడు అయి ఉంటున్నాడు.
1: being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this picture.
2: అయితే ఈ సాక్షిభూత మనకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం.
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
2: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: This has also been given the term టిక్, meaning awareness.
2: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
2: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
2: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
2: ఈ చైతన్యం సర్వకూలమైనటువంటిది, సర్వత్రా వ్యాపించినటువంటి.
1: This activating force is present everywhere.
2: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం, beyond one's comprehension.
2: సర్వ భావములు యందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
1: ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
2: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హాస్ బీన్ కాల్డ్ ఇన్ టర్న్ త్రిగుణ రహితం.
2: ఈ గుణముల్లో కూడా తానున్నాడు, కానీ తన యందు గుణము లేదు కనుకని త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ, బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
2: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: Now the meaning attached to this word guna is rope.
2: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
2: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: Yet another meaning to this word guna is that which you make up, which you see.
2: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by this tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
2: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, is God. That is Madhava.
2: మట్టి చేత కుండలు చేయబడినట్టు కానీ, కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
2: Kundalu cheyabadinatundi maatrame madhyakalamlo kanipinchetundi maatrame.
1: Now what you see as a final product is adi pot.
2: Adhe vidhamgane ee gunamu anetundi madhyakalamlo manlo aavirbhavinchetundi maatrame.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
2: Kanuka gunamulado భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: దట్ ఈస్ ఇన్ దీస్ గుణస్ గాడ్ ఇస్ ప్రెజెంట్, బట్ ఇన్ గాడ్ యు కాంట్ హావ్ దీస్.
2: గుణములైనటువంటి కుండలి యందు కూడాను మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: సో దీస్ థాట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ యు కెనాట్ లుక్ అట్ దట్ థాట్ ఆఫ్ ది క్లే ఇన్ ద థాట్.
2: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతనే సత్ అన్నారు. సత్.
1: సో దీ టోటల్ ఆఫ్ 16 అట్రిబ్యూట్, హూ దిస్ పర్సన్? దట్ ఈస్ దిస్ సత్.
2: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము, ఒక గురుత్వం.
1: అండ్ దిస్ వర్డ్ సత్ ఇన్ టర్న్ కనోట్ దిస్ గురుత్వం.
2: సత్ అనగా బ్రహ్మతత్వం.
1: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
2: చిత్ మీన్స్ జీవతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
2: ఈ చిత్ అనేటువంటి జీవుడు సత్ అనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కనుకని సత్ చిత్ ఆనందము అని దీని ఒక పేరు.
1: దిస్ చిత్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనందం.
2: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in such God to become the third quality ananda.
2: Kanuka guruvanaga kevalamu paarsha sambandhamainatundi bramsulaku loganatundi vyaktulu maatrame kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
2: Bramsi rahita guruvu, bramsi sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of guru. One who becomes a victim of this delusion, one who is free of it.
2: Pranthi sahita guru ganaga yedo oka branch cheta taanu konni sadhanalu aacharistu vastuntadu.
1: Now the first one, Pranthi sahita guru,
0: He has this feeling of illusion and he keeps performing his
2: sadhana. Deni kosam chestunnadu, edo oka phalam nimittamai chestunnadu.
0: For instance, why is he performing sadhana? So that he might reap some benefit out of it.
2: Phalamunu aashinchinatundi vaade sadhana chestadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
0: One who aspires for a truth performs sadhana. One who does not aspire does will not do
2: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
0: So in this world, those gurus who do sadhana for the sake of truth are not.
2: You are in the sadhana guru and chappavat.
0: Such people can at best be called sadhana
2: guru. Bhramti guru and kurumut chappavat.
0: They can also be called bhramti guru.
2: Yekki bhramtiyu leka, pramutakshamutoni anandam anubhavin chetunti guru, yokka daivattva matrami.
0: There is this God who your true guru, who is not bound down by any such delusion.
2: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
2: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
0: Now just now our Supreme Court Chief Justice Bhagavati was quoting to you this shloka.
2: అయితే శ్రీ గురు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
0: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
2: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువా?
0: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
2: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
0: Meaning, this Brahma, Vishnu, Maheshwara have this dualism tacked on to this.
2: Veeru kayamunu dharinchinatundi vaaru.
0: They are those who have a body.
2: Anityamu atashtamainatundi kayamunu dharinchinatundi vaaru satyam vereetiga untaru.
0: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
2: Bhaktadiksha nirasnetchi nimittamai, bhakta pushta phala vishvidya nimittamai, veeru konni samayamulyandu కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
2: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
0: లైక్ వెన్ యు హావ్ దిస్ సాత్విక్ యాజ్ ఎ ఫుడ్ హి బికమ్స్ మహావిష్ణు.
2: కొన్ని అదిష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
0: In terms of creating a few things, he takes on the form of Brahma.
2: Ikkada rajoguna swarupuduga untadu.
0: Now he has this rajoguna as his chief quality.
2: Konnitini atamatyekunta padayamlo tamoguna swarupayinchi rutuduga untadu.
0: And in yet other time he has this tamoguna and he
2: becomes the Brahma. Brahma Vishnu Maheshwaru ye aakaramu dhanicharu ekam satyaprabhodavadanti. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
0: నౌ వెన్ ఈవెన్ యాజ్ యువర్ సేయింగ్ దట్ దేర్ హస్ బీన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫామ్, హౌ దెన్ వి హావ్ త్రీ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ దట్
2: కలుకనే బ్రహ్మనే ఆకారము,
0: దట్ ఇస్ బ్రహ్మ ఈజ్ ఆకార,
2: విష్ణువే ఉకారము,
0: సో విష్ణు ఈజ్ ఉకార,
2: మహేశ్వరుడే మకారం,
0: అండ్ మహేశ్వర ఈజ్ మకార.
2: ఈ ఆ ఈ మూడు చేరినటువంటి ఓంకారమే దివ్యమైన ఆకారం.
0: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
2: Karupa ekakshastu rupainatundi yokka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga adalachi jagatnandu sakshitilayani chestutu ostundaru.
0: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
2: Karupane itti divyattamaina sthitini lakshyamga nirchukoni guru brahma, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
0: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వి హావ్ లుక్డ్ అపాన్ ద గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
2: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
0: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇంటు ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
2: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
0: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
2: ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
0: బట్ టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
2: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
2: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
0: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
2: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
0: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
2: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్రస్ ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
2: బ్రహ్మసూత్రములందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనే సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these brahma sutras man has to find his goal.
2: Sutre maniganayavani aneka sutramulu yendu aneka manulu yendu okka sutramu chedinattuga aneka vidhamaitunte roopanamulu yendu okka daivattam aneka brahma tattvamu sutramu ga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this brahma sutra has a special meaning.
2: Kanuka prati manavattvam kodanu okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
2: mind. ఈ మానవత్వం అనేటువంటి మణులు ఎందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: And in these minds you could find one valuable possession, this sutra.
2: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
2: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ నో ట్రేస్
2: కాదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదశ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతి. ఈ పూర్ణం ఏది అపూర్ణం? దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: Now this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
2: problem. This is the Purnima that we have to do.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
2: We have to do it tomorrow.
1: Tomorrow it could diminish and day after it could increase again.
2: We have to do it tomorrow. We have to do it tomorrow. We have to do it tomorrow.
1: But the Paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
2: Paramu anaga raka sokalu lenipati yoka sthiti.
1: So this state para is that which has no coming and no going.
2: Ante kaadu, yedi lenipati sthitine paramu ani cheptu vacharu.
1: In fact, it is also said that which has nothing at all, that is para.
2: Anaga elanti yoka sthitine lenipati yoka sthitine paramu ani cheptu vacharu.
1: That is that state where you have no state at all, that is this para.
2: Itti paratvamto koodinatvade purnatvamu.
1: And this para is that which is full.
2: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములు లేదు.
1: There is no beginning, there is no end for this పూర్ణత్వం.
2: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: Now సత్ పూర్ణిమ come to us four times during the year.
2: ఒకటి వైశాఖ పూర్ణిమ.
1: The first is called the వైశాఖ పూర్ణిమ.
2: రెండవది ఆషాఢ పూర్ణిమ.
1: Second is the ఆషాఢ పూర్ణిమ.
2: మూడవది శ్రావణ పూర్ణిమ.
1: Third is the శ్రావణ పూర్ణిమ.
2: నాలుగోది మాఘ పూర్ణిమ.
1: The fourth is the మాఘ పూర్ణిమ.
2: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
2: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: We should recognize the meaning of this word గురు పూర్ణిమ.
2: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
2: Chetto suryo ajayata. Ee chandra yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mane prachechu.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
2: Mana hrudayame vishalamaina aakasham.
1: And our heart is like a vast expanse of the sky.
2: Ee hrudayame aakashamulo mano sudhulaneetundi yokka surya chandradulu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
2: Indulo madhya madhya mana yokka sankalpa vikalpanunnatundi yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
2: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్య చంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ ఎట్ టైమ్.
2: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
2: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ అండ్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
2: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
2: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: ఈ
2: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వీఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
2: మానవుని కట్టబడి
1: It is this ignorance which binds man.
2: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance in terms of objection to greed and sorrow in this
2: world. ఈ అజ్ఞానం మనం దూరం చేసుకున్న వల్ల అక్షరం యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
2: కనుక సర్వమునకు దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God is the very basis of everything.
2: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why greed and sorrow come
2: out. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
2: కనుక
1: we don't have any place for it.
2: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: When you have this love of God and fear of sin, you become a true man.
2: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క దైవ స్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it as it were, having forgotten our nature.
2: దయాదాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవులుగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
2: దయాప్రేమలు లేని హృదయము హృదయం కాదు.
1: And this heart devoid of compassion and love is no heart at all.
2: దయాప్రేమలు లేనటువంటి మానవుడు మానవుడు కాదు.
1: And one who has no place for love and compassion is not a human being.
2: కనుకనే మానవుడు ఈనాడు దయాప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: So today if man were to further this daya and prema, he would become a true man.
2: మానవుడు మానవుని మార్చలేడు. మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
1: Bhagavate was just now saying that man cannot change God, but God can change man.
2: అది సరైనటువంటిది కాదు.
1: It is not the truth state of affairs.
2: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: As much as God is necessary for man, man is necessary for God.
2: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
2: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: జస్ట్ యాజ్ గాడ్ హస్ క్రియేటెడ్ మ్యాన్ టు క్రియేట్ గాడ్,
2: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: లైక్ టుడేస్ అవతార్ హస్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్.
2: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
1: బికాస్ ద ఇంటెన్స్ డివోషన్ and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
2: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదుడే కదా కారణం.
1: ఫర్ దిస్ నరసింహ అవతార స్టేజ్ ఫామ్ అండ్ షేప్ ప్రహ్లాద
2: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: సో హియర్ యూ హ్యావ్ ఎ కేస్ ఆఫ్ మ్యాన్.
2: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను జానవ చేతను జపతపాది యజ్ఞముల చేతను కూడా దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ ఓన్ ప్రేయర్ వన్ ఓన్ జప వన్ ఓన్ ధ్యాన మ్యాన్ ఇస్ ఎబుల్ టు క్రియేట్ గాడ్ బ్రింగ్ గాడ్ డౌన్.
2: కనుకనే మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా నన్ను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దెర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
2: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
2: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
2: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
2: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
2: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
2: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
2: అందువల్లనే నీలతో ఇదమధ్యస్థ లేకే ఉహాస్వరహ నీవారదు ఉపవర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
2: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫల్జెంట్ గాడ్.
2: అజ్ఞానమే నాకు కారణ భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ద వేదా సెడ్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
2: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
2: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
2: నా సుఖ లభ్యతే సుఖం. ది pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
2: ఈ కష్టమైనటువంటి వాడు మధ్యలో మన సుఖం కూడా నిలిచిపోయి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యు హావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్
2: ఆఫ్ జాయ్. లేకపోతే ఈ జీవంలోకి విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
2: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
2: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సెడ్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
2: ఈ విధమైన కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైన ఆశ అయిన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
1: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్ యాజ్
2: నేచురల్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్.
2: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
2: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
2: ఈ విధమైన సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దీ
2: సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
2: దీ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
2: దీ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
2: దీ పరిరక్షణను
1: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
2: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ డిఫికల్టీ
2: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
1: సో ట్రూ సఫ్ మూమెంట్
2: ధైర్యంతో ఎదుర్కొని
1: బీ సెట్స్
2: విధానంలో సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి
2: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
2: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
2: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ మ్యాన్.
2: ఇలాంటి దివ్యత్వమైన యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: The true Guru Purnima centers in man contemplating such things on a day like this.
2: Guru anaga kevalam mantrapadesham chesinatundu vaadu maatrame kaadu guru.
1: A guru is not one who merely gives you a mantra.
2: Idu oka mantramu andinchinatundu guru kavachu.
1: Now he could be one who has given you a mantra over.
2: Ee anta maargadarshakulu maatrame kaani guruvulu kaaledu.
1: All these people are like the guidepost. They cannot be called guru.
2: Guru anaga gunapitudainatundu vaadu guru.
1: Because the Guru is one who is above the
2: Guru. Parahitudainatundu guru.
1: One who has no form.
2: Hukaramane ajnanani nirmulam gavinchetundu hukara swarupu guru.
1: One who has the form of this hukara to dispel the
2: ignorance of hukara. Ee naadu guru ni ente ajnanamu nindipitamai untundaga inkoka ajnanamu vedithiga vaari pariharam cheyagalaru.
1: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
2: Kanuka sarva badhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురు.
1: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రీ యువర్
2: గురు. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియే సార్థక మార్గం.
1: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ హిమ్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
2: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్.
2: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడినట్టుగా ఇద్దరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
1: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్ సూనర్ దెన్ లేటర్.
2: ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వర్తించగలడు.
1: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
2: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం వడ్డించగలడు.
1: వెన్ హీ హింసెల్ఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
2: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
1: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
2: ఎంత గురువే నిజమైనటువంటి గురు?
1: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ ఇల్యూజన్ అండ్ డెల్యూజన్
2: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేవు.
1: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
2: భ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
1: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
2: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
2: Nayana, ee jagat ante guru vidya jagat.
1: Oh child, this world is
2: కృష్ణుడు ఎంతవరకు నువ్వు వేషతలేక వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్తంతో సుప్రదృశ్యంగా ఉంటుంటాడు.
1: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్, ది మూమెంట్ యువర్ అవేక్, ఆల్ దీస్ గో, దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
2: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
1: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
2: జ్ఞానాలు ఏ మాత్రము కాని రావులుగా.
1: యు ఓపెన్ యువర్ ఐస్, దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ యు సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్, ఇన్ యువర్ జ్ఞాన స్టేట్ దట్ డిసప్పియర్.
2: అదే అద్వైత దర్శనం.
1: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
2: ఫస్ట్ అద్వైత దర్శనమే జ్ఞానం.
1: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
2: అట్టి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
2: సర్వసంగ పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యు డోంట్ హావ్ టు రినౌన్స్
2: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
2: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు లీవ్ యువర్
2: ఫ్యామిలీ. అడవుల పాలు కానక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో
2: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో ఇన్ ఈచ్ హౌస్.
2: మనం కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపిని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వి కెన్ గెట్ సీ గాడ్.
2: దేవుడు అనగా మీరు దేశమందు లేడు. దేవుడు అనగా తన దేహం అండి.
1: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
2: పాపమనగా వేరు పరదేశము లేదు. తాను చేదు తనుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
2: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మేనర్ ఇన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్, లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
2: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
2: మర్మం ఎరిగిన మరో నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: వన్స్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ బికమ్ యువర్ గురు.
2: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
2: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
1: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్ యువర్ గురు.
2: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాదు.
1: సో దిస్ మైండ్ విత్ ఇస్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండేజ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్?
2: మనసు అధోగతి కావడం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
1: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్, యూ బికమ్ బౌండ్.
2: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన మోక్ష స్థితిలో చేరిపోతున్నాం.
1: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యు రీచ్
2: అధోగతి.
1: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హైయర్
2: లెవెల్? మనం తెలుసుకొని బాకీ జీవితం నుండి మన జీవితం నుండి వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టైట్ టు ది వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవే.
2: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
2: This is karma kausalam.
1: This is called karma kausalam.
2: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనే ప్రతి దీంతో మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్.
2: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
3: సత్నాంతరీ వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువస్.
2: కురు పుణ్యమహోరాత్రం. మనం రాత్రి పగలు కూడా పరోపకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డేన్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
2: మర నిత్యమనిత్యత. మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ విచ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
2: మొట్టమొదటి సుజన సంసర్గం. దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
1: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ అండ్
2: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ
2: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: ఇన్స్టెంట్లీ
2: దీనికి కాలం కూడా చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వెయిట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
2: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నువ్వు నాస్తికుడుగా మారిపోతాయి.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
2: Viraayikudunu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
2: Manchu adukudunu chettavariga maripotadu.
1: And the good could become the evil one.
2: Ee chettavariki sambandham anetundi chaala adhikara swaroopanni darinchu chestundi.
1: The company of the wicked takes up a very distorted, detestable form.
2: ఈ దుర్భోగం చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
2: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
2: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటి కైక శ్రీరాముని.
1: ద రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్
2: రామ. రామునికి ప్రాణం
1: ఇన్ రామ వాస్ వెరీ లైఫ్.
2: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
1: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
2: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యను నేర్పి
1: ప్రొటెక్టింగ్ హిమ్ యాజ్ హర్ ఓన్ మై బ్రదర్ అండ్
2: నిరంతరం రామునితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటిది కైక.
1: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్ he would take care and follow Rama.
2: Anta pranasamananga chusukuntunnati ee kaikaku mandara bodhana.
1: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
2: Ee durbodhana chetanu ee chittangudu chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
1: Once he heard a few words from this evil and wicked mandara,
2: in a trice, the heart is full of nectar and love. రాములు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచి వేసిన ఊపుకొచ్చేటువంటి కైక.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, he would always think about it. And
2: Rama chetriya vanti kudunu sakshat satya swaroopalani visheshinchetundi.
1: He would have this tremendous belief and feeling that whatever Rama says is the true prophet.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అండ్ ఓకే.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటారు.
1: Once a friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకని ఈ దుర్భోధనలు చేతను దుష్టంగము చేతను ఈ కైకసు హృదయము కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుష్టంగము చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకని అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జపతప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: జప యు హావ్ దీ సాధక హూ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ టు జపాలు.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: బట్ ఈవెన్ ద ఫస్ట్ పీపుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎడ్యుకేషన్ యాంగ్జైటీ అండ్ డిఫికల్టీ.
0: ప్రారంభమని వీళ్ళు భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢ నమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of this place. The reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who aspires to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్స్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుష్టంగంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: కానీ ఇలాంటి వారు సాధకులు చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ సాధక.
0: కనుక మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెట్.
0: అంతటితో మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు అన్ ఎండ్ విత్ జస్ట్ దిస్
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ద నోబుల్ వన్. మంచి వారి
0: సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్, సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యని సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్యని సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు.

0: certainly we can see the difference. ఇలాంటి సత్యం సంగత్వం లోపలను రామకృష్ణ స్వామి చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మనిషి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్. కెన్ యూ అటైన్ యూనిటీ అండ్ వాట్?
0: ఈ సత్యం సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వీ షుడ్ లుక్ ఫర్ ఎ
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే, కష్టములు ఎందుకు కానీ, సుఖములు ఎందుకు కానీ, దూషణలు ఎందుకు కాని, భూషణలు ఎందుకు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన? హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో. వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్. వన్ హూ డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ విత్ పెయిన్ అండ్ నేమ్. వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్. దిస్ ఈస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగతులు ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruchendalvar anekinte varu Tamil Nadu undeetundi varu.
1: So there was one person, Tiruchendalvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayendu devudu prakatchamayi varamu korukovannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, asked of anything.
0: Atanu దైవత్వాన్నే కోరవచ్చు, లేక దైవత్వంలో లీనమయ్యేటువంటి స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked God himself, or for the state where he could have merged with God, but he did not ask for either of these.
0: ఏమి కోరాడు?
1: What did he ask for finally?

0: స్వామి, మీరు మీ శాసాని కాకుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నారు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులు అని చెప్పుకోవడానికి చిక్కేస్తుంది.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ కింగ్.
0: తనకు తానే గోల్డ్ పెట్టుకుంటారు, నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself. Now either a Rama Bhakta or a Krishna Bhakta, Rama Krishna should say, oh child, you are my devotee.
0: అంతే కానీ రాముడి దగ్గర పోయి భక్తు అయ్యా నేను ఈ భక్తుని నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ రామాయణే ఓ స్వామి
0: ఈనాడు భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానే
1: by merely doing bhajan
0: sevana cheyinta matramane bhaktulu kaane
1: ra by performing seva it is not
0: vichatamulu cheyinta matramane bhaktulu kaane
1: ra by doing japa
0: dhyanamulu kutthoni cheyinta matramane bhaktulu kaadu
1: or sitting in meditation he does not become a bhakta
0: chitta shuddhi kaligina bhaktuluga untadu
1: when he has his purity of heart then he is a true bhakta
0: kashta sukhamulu endukudu stiratvanni vahinchinatundi vaadu bhaktuluga untadu
1: one who has his equanimity either in joy or sorrow he is a true bhakta
0: kashtamulu kundaka సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: డస్ నాట్ లీవ్ ప్లేస్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సారో, డస్ నాట్ గెట్ కాక్డ్ అప్ అట్ మోమెంట్ ఆఫ్
0: సారో. ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హి విల్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఓ యెస్ దే కమ్ ఫ్రమ్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ అ ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త షుడ్ బి టర్న్ బి సర్వ్డ్ బై ఆల్.
0: ఈ వల్లే భజ సజ్జన సంపద.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొంది.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.

0: చెత్త చింతలు నువ్వు చేస్తా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: If you even for a moment think of things which are wicked and evil, next moment you become
0: another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are another. You are
1: another. You become brothers of Duryodhana and Dushyasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanalaku dushchintalaku mana hrudayamlo emaatram kodamo avakasam nandinchara.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettana manam enta korukuntamo antaku padiretta chintana manaku aduttu untayi.
1: Now even as you think about the other 10 times that compared to that you get affected.
0: Kanukane chedapukuna chedadavu annaru. పరుల చెట్టను మనం కోరగాలు
1: అబౌట్ ఈవెన్ ఫాదర్
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి? పరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనకు ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ది ఫాదర్.
0: పరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ హిమ్ నాట్ బి ఈవెన్.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.
1: నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా మన నిత్యం అనిత్యత ఏది నిత్యము ఏది సత్యము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
1: దాన్ని కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ నాన్ రియల్?
0: దేహము పాఠ్య భౌతికం.
1: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే.
0: దేహి నిరామయుడు.
1: వేర్ హాస్ ద వన్ హూ విసైడ్
0: గలతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద వన్ హూ విసైడ్ హాస్ నో ఫామ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ డీకే. ఇస్
0: దేహము దేహం అనిత్యము దేహి సత్యం.
1: So this body is unreal, temporary. The one who decides is permanent.
0: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
0: ఈనాడు పూర్ణిమ, రేపటి దినం ఇంక 15 దినాల్లో అమావాస్య వస్తుంది.
1: టుడే ఇస్ పూర్ణిమ, ఇన్ 15 డేస్ టైం యు
0: హావ్. ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
1: నా టుడే ఇట్ ఇస్ అమావాస్య, బట్ టుమారో మూన్ సన్ ఇస్ రైజింగ్.
0: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే.
1: సో జస్ట్ ఆ పూర్ణిమ ఇస్ టెంపరీ, సో ఇస్ అమావాస్య.
0: ఇవి రెండు కూడా స్థిరములు కాదు,
1: టెంపరీ. దీస్ టు ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ రెండింటినీ అనుభవించేటువంటి నేను స్థిరము.
1: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ దట్ ఇస్ ఐ, దట్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ. కూడా
0: గోవు తచ్చినా దాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది సాంగ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై, బట్ దిస్ ఐడియా ఆఫ్ ఎ కౌ రిమైన్.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రం మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైజ్, బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కనుకని ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డెఫినెట్లీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్, విత్ రిమైన్. ఇది నాచింగ్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
0: ఇది నా తల,
1: దిస్ మై హెడ్,
0: ఇది నా కడుపు,
1: మై స్టమక్,
0: ఇది నా కాళ్ళు,
1: మై లెగ్, నేనెవరు, బట్ హూ ఆమ్ ఐ?
0: జీవితంగా విచారం చేస్తుంటే నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ ద హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
0: నా దేహము, నా మనసు, నా పుట్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు, నేనెవరు?
1: You are saying it is my buddhi, my senses, my body, but who am I in the first place?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం వాయించాలనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్ వై యూ ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిట్ ఇస్
0: కానీ ప్రశ్నావర్తనం చూసి దేహం పొరపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టే దిస్ బాడీ రెస్టింగ్ ఆన్ ది కాల్.
0: నేను ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాలు ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్, ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికీ అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దస్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: కలిసి కావాలనేటువంటి వారు ఈ నాలుగు ఎందు కూడా మనం దారి తప్పకుండా సూచనలు నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనే దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యూ ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్
0: ఇంజన్స్. సంసర్గం
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
0: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విథిన్ యు.
0: ఈ దుర్భావములు దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: These evil thoughts, they are in you. The company of the evil is with you. You cannot be called man. When you are not man in the first place, how can you talk about becoming God? So first of all, transform yourself to a human
0: being.
1: Try to further this form of your human nature. Then in a natural way, divinity is yours.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై మాధవుని యొక్క మార్గాన్ని ప్రతిపాదించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షాల్ సక్సీడ్.
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు ఆస్వాదికం
0: సాధకం సమావనం.
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్వైట్
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్య మనిషి.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే, మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when you realize the significance of these four mahavakya and experience the essence and teaching them, can we say that we have secured divinity for us.
0: Karaka, prakriti is vaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The purusha is advaitam.
0: Ilanti advaitattvam anetundi purushatvanni manam pondalanukunnappudu divyatva bhavam untundi.
1: So we have to go to this purushatva which is advaita. And that is the state of the Deva.
0: Daivattam, daivattam, daivattam.
1: That is precisely what you mean by
0: Deva the state of divinity. Deva mu, anishinti padam.
1: Now this Daiva means Deva. It is derived from the word Deva.
0: Daiva mu, not Deva mu.
1: It is not Daiva, but Daiva mu.
0: Deva mu, dinamu ane artham.
1: This word Deva mu in turn means dinamu.
0: Dinamu ane ga rastrim pagalu ane.
1: This dinamu, they mean day and night.
0: అనగా దైవం అనగా ఏంటి? రాత్రి పగలు కానివాడు దైవము.
1: మీనింగ్ గాడ్ ఇస్ వన్ హూ నాట్ దిస్ నైట్ అండ్ డే.
0: కాలకాలములకు అతీతమైనటువంటి వాడు దైవము.
1: వన్ హూ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైం.
0: కనుకని కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలత్రునాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః అని కాలములకు ఇంత ప్రధానమైనటువంటి ప్రమాణం ఇచ్చింది.
1: దట్ వై ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ హస్ బీన్ గివెన్ టు టైం బై ఇన్వోకింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ వన్ హూ ద ఎంబోడిమెంట్ ఆఫ్ టైం. వన్ హూ ట్రాన్సెండ్స్
0: కాలకాల ప్రపన్నానాం కాలక్షిణ కరిష్యతే. కాలమును మృంగేటువంటి వాడు దైవం.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalamu ketam ringapadivaitichivadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kal kalakalamuku atheetamainatundi oka daivachyanni aashrayinchinappude manavu ee kalamu yokka barinina tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time and God, you can also go the way in which you have.
0: Kalukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of
0: Kodanda, the Lord.
1: So one who seeks God's shelter, there is no trace of
0: Daivanne Guruga Bhavinchi, Daivanne Guruga Mana Vistarinchi, Daivatmani Chirsavahinchi, Daiva Margani Anusarinchatame Manavatvam Yokka Divyatvam Yokka Pavitrata.
1: Let God be your Guru. Seek God as your Guru. And live your life in terms of the injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than
0: this.
1: This is the easiest way,
0: ఆచ్య మార్గము.
1: And this is the right
0: சொன்னார்.

0: తిరుపతి రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేరకొని అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రుపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము జయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ హు ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడు ఎవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రుపది రాజు కూడాను మత్స్యయంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర would be given in marriage to his daughter.
0: Kani balavanturaina sururaina ma yuvakulu andaru kodanu munduku vachi dani aneka rakamuga prayatnam chesaru.
1: People of physical strength, valor, courage, youngsters participated in swayamvara.
0: Kinda neeru undi pai bhagamulo masyamulu anaga chepani petti క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: People might feel that it's so simple and easy, but it's not so.
0: Kadapatiki sabhantai kodanu tambinchi poyadi.
1: A whole congregation came to a stand still.
0: Kani andulo maru veshamu dharinchi vachinatvanti oka pandavulu kodanu unnaru.
1: But there in that assembly are present pandavas also, incognito, in disguise.
0: Veeri vaipuna కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti chiram vaipu chustu okka turi aa yokka danusunu varigadu.
1: Calm and quiet, peacefully he marched towards Matsyayantra. Watching the fish in water, he shot the arrow at once and could it hit it.
0: Okka turi ee ambulu kottina tarshaname aa matsyamu chedipoyindi.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: People were highly ecstatic beyond all estimates.
0: అందరూ కూడా అర్జున్ చూచి చాలా ఆనందించారు.
1: People were extremely happy, delighted watching Arjuna.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with a door bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞ శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తువు కాదు, నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkagaani arikettina daalavu.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి, గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: She could also visualize good and bad in society, just as you find broad daylight and pitch darkness in night.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: She has been safeguarding, encouraging, giving all support to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtam.
1: Kama means likes.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరువే అర్థంగా తీసుకుంటున్నారు.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise ceiling on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైన సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గములో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినటువంటి దాన్ని నడుచుకోలేదు.
1: She has not conducted according to the dictates of men.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: You do your duty, I will attend to my duties.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకలిమి భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తన వారల కేడ చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి
1: those with anger
0: ఏ పని ఫలింపకుండు
1: will never be successful in the task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore in both the ways you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపై ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. నీ విరోధిపై క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపై ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషం, హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేష, హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed you?
0: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nevu dveshinchinatte nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశుపక్షులు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్ తో కానీ,
1: ఆర్ బై థాట్.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatvanti.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chetane Damayanti anetvanti oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamanu sadhinchinatvanti dai.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagalu abhivruddhi kaagalaru.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: and you find this dhamma control is noticed among ants.
0: Chakkaga vicharinchi chudandi chimalu potu untayi oka line ga.
1: Watch ants moving in a particular line.
0: Oka line lopala potundi chimanu inkoka line nunchi vastunnattu chimaru palukurinchi daniki muddu petti inji vellipothuntadu.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting, those would be coming backward and then just talk.
0: Karuku meer chimalu chakkaga chudandi.
1: Watch ants clearly.
0: Dantlo kodu dhamma ento untundadi.
1: There lies this dhamma, the control.
0: Chimalo brahmalo shivakeshavadulo vartinchetunti vaadu bhagavantudu.
1: God is present in this ant and brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది ఏది చెవులు ఎందుకోసం?
1: Why God has gifted you ears?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: You should never listen to bad words.
0: కానీ మంచి మాటలు మాత్రమే.
1: You should certainly pay attention to
0: నాలుక. ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకులు అందించింది రుచి చూట కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ పాలటబుల్ ఈజ్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజన్ టేస్ట్ గుడ్ ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ సో దట్ వీ కెన్ మెయింటైన్ దిస్ నోబుల్ రేర్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇస్తున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: వి థింక్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బ్యాడ్ టైమ్స్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ టైమ్స్ ఇస్ నాట్ సో. గాడ్ డజంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రియల్.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నచ్చుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: ఈచ్ వన్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద జాబ్ గివెన్ టు హిమ్ బట్ గాడ్ డస్ నాట్ ఇంటర్ఫియర్.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: అండ్ హీ డజంట్ రిసార్ట్ టు ఎనీ గ్రీఫ్ నాట్ కన్ఫర్ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషముదే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ద రిజల్ట్స్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ ఆరగెంట్ వే యూ విల్ గెట్ ఆరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నువ్వు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైన తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ విల్ ఎక్స్ప్రెస్ అవుట్ ఇన్ సిమిలర్ వే.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి ఎ డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కాని, మన నడతలు కాని, మన యొక్క పనులు కాని, మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డల యొక్క ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
1: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాములని వలె ఇచ్చనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎట్టగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమని అనేక మంది ప్రపంచంలోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు నున్నదానికి తృప్తి గలుచునుండు.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతో తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela naaku kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kaani viluvaku taginatvanti yokka garani ivvalsindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu thanu gurtinchatamu sariyainatvanti paddhatini thanu gurtinchali.
1: And therefore the qualities of Sati the wife have got to be noticed very clearly.
0: Appudu ikkani kuda gunavantudu kavalanu.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kudanu mana yokka maarpullo unnadu kani mari dento dentona ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendu nun kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vidadi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda achekam ka endu cheyabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachineni cheddadu thana paati taaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవి చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resoundga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as a resound.
0: Oka pasuvu kavari kapari.
1: And we are find
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటూ ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏమిటి పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీ సౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు దట్ సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకు నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని తాను కోపంగా చెప్పాడు.
1: The boy said, Mother, today what happened was, I faced an enemy. Who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee niku reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your re-sound.
0: Nee soundee.
1: It is your own sound.
0: Kaabatti nee soundee niku viruddhanga vachindi gaani, bayata vaari evvaru kuda niku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accused, criticize or blame, they will all come back to you as the sound is not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: Whole thing happens in the entire world.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ చెయ్యని అందుకోవడానికి వీలు లేదు.
1: వి గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లా.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore, the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డ రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవరి వశము కాదు.
1: It is impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: You cannot find the bad separate law.
0: నీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: Your own feelings come back to you as reflection.
0: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: When once you hug your child and lift, that kind of attachment love will come back to you.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly will be the attachment towards one's own wife. And she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడాను మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
1: దట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యు వాచ్ సంబడి అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్టు తెలుసు?
1: What made her laugh? How do you know?
0: Kani neevu ninnu chusi navindi ani nu bhavisthunnavu.
1: But you think that she has laughed at you.
0: Ide oka naadu King Kong oka naadu tellavar lestane exercise chestu vachadu road lo.
1: King Kong was moving about on the road doing exercise.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: And he could find a vendor moving about in the street selling that milk and curd.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
1: And King Kong thought that this vendor is laughing at him.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you not for all the physical strength that you have and the power you have.
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: You are so strong.
0: స్పీడ్గా వెళ్లేటువంటి కారు కూడా నువ్వు ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకోలేదు.
1: And she said, pardon me, and she left there.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: సో అవర్ నోషన్స్, ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్ అండ్ ద పవర్ యూ హ్యావ్,
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: యు ఆర్ సో స్ట్రాంగ్.
0: స్పీడ్గా వెళ్లేటువంటి కారు కూడా

0: ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము, ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
1: There is no true human form.
0: Human form ఏ కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
1: There is no form in reality.
0: ఆ ఫార్మ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే, కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
0: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజన్.
0: ఇది కేవలం ఒక ముఠాల యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
0: మనసుకు మనం సాక్షి.
1: అండ్ యు ఆర్ ద విట్నెస్ టు ద మైండ్.
0: మనసుకు మనము సాక్షి.
1: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
0: దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
0: మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: All amounts to foolishness.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కాని మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యు థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
1: If you don't know your own principle of truth, how do you know truth of others?
0: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: First let us know our own mistakes within us.
0: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: Kanuka manam mottamota manam devuni prarthinche danikante, devuni poojinchetundi danikante mottamota mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagattukante kodanu moola kaaranamu.
1: It is the mind which is responsible for the whole
0: world. మనిషానాం కారణం బంధమోచయో.
1: Mind is responsible for bondage and liberation.
0: కనుక ఈ బంధమోచమునకు మనసే కారణం.
1: Therefore, for bondage and liberation, mind is the cause.
0: మనసుని అడగట్టడానికి ప్రయత్నం చేయి.
1: Make every effort to control your mind.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: You are bound to be great and noble.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: You can be an ideal man.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటేవి నీవు మొట్టమొదట నీ మనసును నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
0: ఆ పశ్చాత్తాప పడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి మనిషి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: గాడ్ కమ్స్